ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സിന് നിന്റെ ശ്രോതലക്ക് ശുഭോദയം. ശിഖ സംവത്സരം 1948 ശ്രാവണമാസം മൊദടി രോജു. క్రీస్తు శకం 2026 జూలై నెల 23వ తేదీ గురువారం 100.2 MHz పై ఎఫ్ఎం బ్యాండ్ లో ఇంకా ప్రసార భారతి న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై ఇయాలటి ప్రసారాలు ప్రారంభం. సమయం 5 గంటలు దాటి 56 నిమిషాలు.

ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നിണ്ടാ. സമയം 6 ഗണ്ടലു കവസ്തുంది. మరికొచ్చేసేపట్లో హిందీలో వార్తలు, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఇంతవరకు ప్రార్థనా కార్యక్రమంలో శ్రీ సాయిలీల గానజరి విన్నారు. ఇంతటితో ఇవాళ్టి ప్రార్థనా కార్యక్రమం సమాప్తం. రేపటి ప్రార్థనా కార్యక్రమంలో దేవి కీర్తనలు వింటారు.

ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സ് നിണ്ട. ఇయ్యాలటి కార్యక్రమాలు ఇప్పటి నుండి రాత్రి 11 గంటల దాకా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు సమయాలు ఈ పొద్దుగల 7:15 ప్రసారమయ్యే అంబటాల సంగతులు కార్యక్రమంలో పానం పదిలం శీర్షికన వానాకాలంలో వచ్చే కీటక జనిత

0: శాఖ వారి ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. పొద్దుమట్టు 5:30 కతిందాం పిల్లల కోసం కార్యక్రమంలో ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపటి నుండి అడవి కన్నా ఊరునయం కథ చదివి వినిపిస్తారు ఈ వరలక్ష్మి. రచన చంద్రప్రతాప్ కంతేటి. మరొక కథ స్నేహితులు కథ సంపుటి నుండి చిలుక సైన్యం కథ చదివి వినిపిస్తారు జి జ్యోతి. రచన కన్నగంటి అనసూయ. లలిత సంగీతం కార్యక్రమంలో డివి మోహనకృష్ణ పాడిన లలిత గీతాలు వింటారు. పల్లె పదాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణంలోని దస్నాపూర్ హనుమాన్ నగర్ కు చెందిన రాజుల్వార్ గంగాధర్ బృందం పాడిన శబరిమాత భజనలు, ఇంకా మావల మండలం వాగాపూర్ గ్రామానికి చెందిన నిమ్మల వేణుగోపాల్ రెడ్డి బృందం పాడిన సాయి భజనలు రెండవ భాగం ప్రసారమవుతాయి. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో వర్షాభావ పరిస్థితుల్లో ఉద్యాన పంటల్లో నీటి యాజమాన్యం, నీటి కుంటల ఏర్పాటు గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సునీల్ కుమార్తో కేలినిన్వెట్టిన ముచ్చట, రైతు అంతరంగంలో పత్తి సాగులో అనుభవాల గురించి భీంపూర్ మండలం అర్లీటి గ్రామానికి చెందిన రైతు మాదస్సు సురేందర్తో యు దినేష్ వెట్టిన ముచ్చట వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. రాత్రి 9:30 బాసరుచులు కార్యక్రమంలో ప్రముఖ కవి జరుక్ శాస్త్రి కవితా పంక్తులను చదివి వినిపిస్తారు ఎస్ రాజవర్ధన్. 9:40 ఫిలిం గానే కార్యక్రమం ఉంటుంది. ఇక రాత్రి 10:00 హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో పండిత్ బస్వరాజ్ రాజ్గురు గాత్రం వింటారు. వీటితో పాటు మిమ్మల్ని అలరించే సినిమా పాటల కార్యక్రమాల వివరాలు ఈ పొద్దుగల్ల 9:00 నుంచి 10:00 దాకా సింగడి కార్యక్రమానికి, సాయంత్రం 5:00 నుంచి 5:30 మాట చెప్పుండ్రి పాటైనుండ్రి కార్యక్రమానికి, ఇక రాత్రి 8:00 నుంచి 8:40 దాకా హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటలను వినొచ్చు. అంతేకాదు మనసుకు హత్తుకునే హాయన పాటలను రాత్రి 10:30 మధురిమలో వినుండ్రి. ఇవి ఇయాళ ప్రసారమయ్యే కార్యక్రమాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM సమయం 6:45 కావస్తుంది. మరికొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు. విజయవాడ కేంద్రం నుంచి రిలే, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి.
1: సమయం 6:45 కావస్తోంది. ఇక ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: భూ రికార్డుల నిర్వహణ కోసం రూపొందించిన మీ భూమి బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. తెలంగాణలోని జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ది పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావంతో తాగునీటి ఎద్దడి ఎదురయ్యే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. గిరిజనుల భూ హక్కులను కాపాడే 1/70 చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేయబోదని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు.

0: వార్తల వివరాలు. భూ రికార్డుల నిర్వహణలో సాంకేతికతకు ప్రాధాన్యమిస్తూ రూపొందించిన మీ భూమి బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. అమరావతిలోని రాష్ట సచివాలయం నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. రెవెన్యూ, సర్వే, రిజిస్టేషన్ శాఖల భూ సమాచారాన్ని ఒకే వేదికపైకి తీసుకువచ్చి రికార్డుల భద్రత, పారదర్శకతను మెరుగుపరచడం ఈ ప్రాజెక్టు లక్ష్యమని అధికారులు తెలిపారు. తొలిదశలో రాష్టంలోని కర్నూలు, చిత్తూరు, బాపట్ల, కృష్ణా, తూర్పుగోదావరి, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోని 7 మండలాల్లో ఈ పైలట్ ప్రాజెక్టు అమలు కానుంది. తెలంగాణలోని హైదరాబాద్ మహానగరపాలక సంస్థ జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ది పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో పురపాలక శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అభివృద్ది పనుల పురోగతిని ముఖ్యమంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ భూసేకరణతో పాటు అభివృద్ది పనుల అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు కమిషనరేట్ల పరిధిలోని అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. పల్నాడు, ప్రకాశం జిల్లాలోని తాగునీటి పథకాల పనులు వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. జల్జీవన్ మిషన్, అమరజీవి జలధార పథకం కింద చేపట్టిన పల్నాడు, ప్రకాశం మెగా వాటర్ గ్రిడ్ పనుల పురోగతిపై గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున తాగునీటి ఎద్దడి ఎదురయ్యే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే పల్నాడు, ప్రకాశం జిల్లాల పరిధిలోని సుమారు 16 లక్షల మందికి శాశ్వత తాగునీటి భద్రత కలుగుతుందని పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో విద్యుత్ వినియోగం పెరుగుతోందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా పెదపులిపాక, యనమల కుదురులో పలు విద్యుత్ ఉప కేంద్రాల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మంత్రి నిన్న పాల్గొన్నారు. పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ
1: 280 కోట్ల రూపాయల దాదాపు ఆదాయం ఉంది. అవన్నీ కూడా ప్రజల మీద భారం పడకుండా తగ్గించుకుంటే వెళ్ళే కార్యక్రమం చేస్తున్నాం. ఆ డబ్బులతోటి కూడా స్ట్రెంగ్థన్ చేసే పనిలో ఉన్నాం. డిస్కమ్స్ కానీ, ట్రాన్స్కో కానీ, జెన్కో కానీ, మన సిస్టమ్స్ అన్ని కానీ, ఎందుకంటే విద్యుత్ వినియోగం రోజు రోజుకి పెరుగుతుంది. పెరిగిన తగ్గట్టుగా మనం స్ట్రెంగ్థన్ చేయాలి సిస్టమ్. లైన్స్ పెంచాలి, పవర్ జనరేషన్ పెంచుకోవాలి, ప్రజల వాడకం పెరిగిపోతుంది. మన దగ్గర కెపాసిటీ 240 ఉంటే 280 మిలియన్ యూనిట్స్ పవర్ కాలుతుంది. మనం దాదాపు మన జనరేషన్ తో పాటు బయట నుంచి కొంత కొనుగోలు చేయడం కానీ ఇవన్నీ చేసుకుంటా ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది జరగకుండా.
2: ఇవాళ జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా విశ్రాంత ఆకాశవాణి ఉన్నతాధికారి మరియు ప్రముఖ రచయిత డాక్టర్ నాగేశ్వరి వేణుగోపాల్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: తెలుగు వ్యక్తి, ఈయన ఉత్సాహంగా అది కొన్ని రోజులకే అంటే 1924 జూలై 31న ఈ మద్రాస్ రేడియో క్లబ్ ప్రారంభం అయ్యేలా చూశారు తన రేడియో ట్రాన్స్మిటర్ తో.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: గిరిజనుల భూ హక్కులను కాపాడే 1/70 చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేయబోదని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. గిరిజన సంఘాల ప్రతినిధులతో విజయవాడలో నిర్వహించిన సమావేశంలో GO 3 1/70 చట్టం అమలు, భూ హక్కులు, విద్య, ఉపాధి, సంక్షేమ అంశాలపై మంత్రి నిన్న చర్చించారు. అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ GO 3 పునరుద్దరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఆదివాసులకు శాశ్వత న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలియజేస్తూ
4: ఆదివాసీలకు నష్టం కలగకుండా ఏ విధంగా జీవో ఇస్తే బాగుంటుందో అనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఐటీడీఏల్లో కూడా ఐఏఎస్ ఆఫీసర్లను చైర్మన్ గా పెట్టి ప్రజాప్రతినిధులు, ఉద్యోగ సంఘాలు, జేఏసీ సంఘాలు, ఆదివాసీ గిరిజనుల మొత్తం అందరూ కూడా వచ్చి అభిప్రాయాలు తీసుకుని అవన్నీ కూడా క్రోడీకరించి గౌరవ ముఖ్యమంత్రి గారికి సమర్పిస్తున్నాం. భావితరాలకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో గత

0: రెండు సంవత్సరాలుగా దీని మీద పూర్తిగా మేము ప్రయత్నం చేస్తున్నాం.
1: ఎల్నినో ప్రభావం ఉన్నందున రైతులు పప్పుధాన్యాలు, ఆరుతడి పంటలు, నూనె గింజల సాగుపై దృష్టి సారించాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వి వెంకటాయపాలెం వద్ద సాగర్ ప్రధాన కాలువలోకి చేరుతున్న గోదావరి జలాలను జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర్తో కలిసి మంత్రి నిన్న పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ, సుమారు 90 కోట్ల రూపాయల వ్యయంతో రాజీవ్ లింక్ కెనాల్ నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ కాలువ ద్వారా దాదాపు 2,10,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో భాగంగా మంత్రి నిన్న మొక్కలు నాటారు. అనంతరం పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న కార్మికులను మంత్రి సన్మానించారు. రాబోయే తరాలకు కాలుష్యరహిత వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని మంత్రి కోరుతూ,
2: మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. చెట్లు పెంపకం ద్వారా భవిష్యత్తులో ఇక్కడ ఒక చక్కటి వాతావరణం వస్తుందని భావిస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మొక్కల్ని గ్రీన్ కవర్ పెంచాలి, దానికి ఈ వర్షాకాలాన్ని పెద్ద ఎత్తున ఉపయోగించుకోవాలని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొక్కలు నాటే కార్యక్రమాలు ఒక పక్క, పట్టణాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రత్యేక కార్యక్రమాలు కూడా తీసుకున్నాం, బ్లాక్ స్పాట్స్ అన్నింటిని కూడా గ్రీన్ స్పాట్స్ గా చేయించడం, పబ్లిక్ ప్లేసెస్ కూడా డెవలప్ చేస్తున్నాం.
1: జాతీయ ప్రసార దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. మన దేశంలో ప్రప్రథమంగా రేడియో ప్రసారాలు 1927 జూలై 23వ తేదీన ముంబైలో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. దానిని పురస్కరించుకుని ప్రతి ఏటా జూలై 23వ తేదీన జాతీయ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. కాగా దేశంలో పెద్ద సమాచార వ్యవస్థగా ఆకాశవాణి వెలుగొందుతోంది. అనేక ప్రాంతీయ భాషల్లో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక అంశాలతో కూడిన కార్యక్రమాలను తనదైన శైలిలో ప్రజలు మెచ్చే రీతిలో ప్రసారం చేస్తోంది. అన్నిటికంటే ఆకాశవాణి విభిన్న భాషల్లో ప్రసారం చేసే జాతీయ, ప్రాంతీయ వార్తలు అత్యంత విశ్వసనీయమైనవిగా ప్రజాదరణ పొందుతున్నాయి. వాతావరణం. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, మార్కాపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు, రేపు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భూ రికార్డుల నిర్వహణ కోసం రూపొందించిన మీ భూమి బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రారంభిస్తారు. తెలంగాణలోని జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ది పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావంతో తాగునీటి ఎద్దడి ఎదురయ్యే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. గిరిజనుల భూ హక్కులను కాపాడే 1/70 చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేయబోదని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: प्रमुखमन्त्रालयानां सचिवाः तथा प्रधानमन्त्रिणः कार्यालयस्य वरिष्ठाधिकारिणः च उपस्थिताः आसन्। प्रशासनेन संसदि नीट प्रश्नपत्रस्य अनधिकृत प्रकाशन प्रकरणे सार्थक चर्चायै स्वसज्जता पुनरुक्ता। लोकसभायां संसदीय कार्यमंत्री किरण रिजिजुः अवदत् यत् राष्ट्रस्य यूनां भविष्यं मनसि निधाय संसदीय नियमानुसारं सर्वेषां पक्षाणां सहभागेन अस्मिन् विषये सार्थक चर्चायै प्रशासनं सज्जमस्ति। ह्यः तृतीयदिनमपि संसदि विपक्षेण नीट प्रश्नपत्रस्य अनधिकृत प्रकाशन प्रकरणं छात्राणां विरोध प्रदर्शनानि चोद्धृत्य पुनः पुनः व्यवधानं कृतम्। अनन्तरं लोकसभा राज्यसभा च आदिवसं यावत् स्थगिते अभवताम्। भारतीय जनता पार्टी इति दलस्य वरिष्ठ नेता केन्द्रीय मंत्री च जेपी नड्डा अवदत् यत् छात्रैः उत्थापितं नीट प्रश्नपत्रस्य अनधिकृत प्रकाशन प्रकरणं राजनीति विषयः न कर्तव्यः, अस्मात् प्रकरणात् राजनैतिक लाभस्य प्राप्त्यै प्रयत्नः अपि न समीचीनः। असौ ह्यः नवदिल्ल्यां वार्ताहरान् सम्बोधयन् अवदत् यत् एतत् अन्वेषणस्य विषयः अस्ति अथ अस्मिन् विषये गंभीर विमर्शस्य च आवश्यकता वर्तते। असौ एतदपि अवदत् यत् एषा गंभीरा समस्या अस्ति यस्याः विषये सम्यक् निष्कपटश्च विमर्शः अपेक्षितः।
1: गहन चर्चा के माध्यम से इसकी बारीकियों में हम जाएं, व्हाट आर द फैक्टर्स व्हिच आर लीडिंग टू पेपर लीक, हु आर द पीपल इन्वॉल्व्ड एंड हाउ द सेंट्रल गवर्नमेंट हैज रिस्पोंडेड। जब हमारे ध्यान में कोई पेपर लीक आया है तो हमने किस तरीके से इसको एड्रेस किया है।
0: विदेश मंत्री डॉक्टर एस जयशंकर फिलीपींस देशस्य मनीला नगरे आयोजितस्य क्वाड देशानां विदेश मंत्रणां उपवेशनस्य अंतराले कनाडा देशस्य विदेश मंत्रिणा अनीता आनंद इत्यनया सह मेलनम् अकरोत्। असौ सामाजिक संचार पटले प्रकाशिते एकस्मिन् संदेशे अवदत् यत् भारत कनाडा देशयोः मध्ये सहकार्यं निरन्तरं सुदृढं भवति। असौ एतदपि उक्तवान् यत् उभय देशयोः प्रधानमन्त्रिभ्यां निर्धारित लक्ष्याणां सिद्धि विषये वार्ता जाता। उत्तर मेसिडोनिया देशस्य राष्ट्रपति पदासीना गोर्डाना सल्जानोस्का दावकोवा इत्येषा अवदत् यत् विश्वस्य बृहत्तम लोकतन्त्रस्य भारतस्य राष्ट्रपतिः एका महिला अस्ति इति गौरवस्य विषयः अस्ति। सा एतदपि अवदत् यत् राष्ट्रपति पदासीनया द्रौपदी मुर्मू इत्यनया सह मेलनानन्तरं सा अतिप्रभाविता जाता तथा महिलाः विश्वे परिवर्तनम् आनेतुं समर्थाः सन्ति इति तया एतदपि अनुभूतम्। अद्य राष्ट्रिय प्रसारण दिवसः आचर्यते। अस्मिन्नेव दिवसे 27-1900 वर्षे इंडियन ब्रॉडकास्टिंग कंपनी इत्यस्य संस्थानस्य अंतर्गते बॉम्बे केन्द्रात् देशस्य प्रथमं रेडियो प्रसारणं जातम्। 37-1900 वर्षे जून मासस्य अष्टमे दिने इंडियन स्टेट ब्रॉडकास्टिंग सर्विस इत्यस्य नाम परिवर्त्य ऑल इंडिया रेडियो इति नाम स्थापितम्। अयं दिवसः भारतस्य विकासे शिक्षा प्रसारे तथा सांस्कृतिक रिक्थस्य संरक्षणे प्रसारणस्य महत्वपूर्णां भूमिकां प्रकाशयति इति वार्ताः।
2: आकाशवाणी महबूबाबाद जिल्ला समाचार लेखविंद अंदिस्तारु श्री एस पुरुषोत्तम।
3: మహబూబాబాద్ జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వేగం పుంజుకున్నాయి. గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. జిల్లాలో సర్పంచులు పంచాయతీ కార్యదర్శకులకు నిర్వహించిన 3 రోజుల శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న ఆమె గ్రామాభివృద్ధిలో ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి గ్రామానికి అవసరాలకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గ్రామీణాభివృద్ధి నిధులను పారదర్శకంగా సమర్థవంతంగా వినియోగించాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారులు, వీధి దీపాలు, పచ్చదనం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి పేర్కొన్నారు. కొత్తగూడలో మంత్రి సీతక్క ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రంతో పాటు నూతన డిగ్రీ కళాశాలను ప్రారంభించారు. మహిళలు వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకుని స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా స్వావలంబన

0: సాధించాలని సూచించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి రావడంతో పాటు స్థానికంగానే చదువుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు. కొత్తగూడలో ఆసుపత్రి, డిగ్రీ కళాశాల, శాశ్వత భవనాల నిర్మాణంతో పాటు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తామని, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశంలో ఎంపీ, దిశ చైర్మన్ పోరిక బలరాం నాయక్ అభివృద్ధి సంక్షేమ పథకాలను అర్హులందరికీ చేరేలా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలులో శాఖల మధ్య సమన్వయం మరింత పెంచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యా ప్రమాణాలు, విద్యార్థుల పౌష్టికాహారం విషయంలో ఎమ్మెల్యే భుక్యా మురళీ నాయక్ ప్రత్యేక దృష్టి సారించారు. మోడల్ స్కూల్ను సందర్శించి విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన మధ్యాహ్న భోజనం, అల్పాహారం, పాలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో పరిశుభ్రమైన వాతావరణం, తాగునీటి సదుపాయం, మరుగుదొడ్ల నిర్వహణ, తరగతి గదుల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. కేశముద్రం మండల కేంద్రంలో నూతన అగ్నిమాపక కేంద్రం, డీసీసీబీ బ్యాంకు భవనాన్ని రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి ప్రారంభించారు. ప్రజలకు అత్యవసర సేవలు మరింత వేగంగా అందించేందుకు అగ్నిమాపక కేంద్రం ఉపయోగపడుతుందని తెలిపారు. రైతులు, ఖాతాదారులకు మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించేందుకు నూతన భవనం దోహదపడుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి, మంత్రుల సహకారంతో నియోజకవర్గంలో రహదారులు, విద్య, వైద్యం, సాగునీటి రంగాల్లో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నామని వెల్లడించారు. చిన్నారుల రక్షణ కోసం జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ 12 విస్తృతంగా అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ శబరీష్ తెలిపారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనతో పాటు తప్పిపోయిన చిన్నారులను గుర్తించి కుటుంబాలకు చేరవేయడానికి ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని తెలిపారు. ఆధునిక సాంకేతికతతో పాటు ఇతర శాఖల సమన్వయంతో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చిన్నారులను పనుల్లో పెట్టుకోవడం చట్టవిరుద్ధమని, అలాంటి ఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణపై నిర్వహించిన సమావేశంలో జిల్లా ప్రత్యేక అధికారి హరీష్ గ్రామ వార్డు సభలను సమర్థవంతంగా నిర్వహించి ప్రజల సమస్యలను స్థానికంగానే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పాటిస్తూ అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ పథకాలు చేరేలా కృషి చేయాలని సూచించారు. రైతులకు నానో యూరియా వినియోగంపై విస్తృత అవగాహన కల్పించి శాస్త్రీయ సాగు పద్ధతులను ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. జిల్లాలో వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజా సంక్షేమ చర్యలు కూడా కొనసాగుతున్నాయి. వివిధ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ మౌలిక వసతుల కల్పన, విద్య, వైద్యం, మహిళా సాధికారత, రైతు సంక్షేమం, బాలల రక్షణ వంటి రంగాల్లో చర్యలను వేగవంతం చేస్తున్నాయి. ప్రభుత్వ పథకాల అమలుపై అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణను మరింత ముమ్మరం చేస్తున్నారు. ఇదిలా ఉండగా బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అంశం మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. స్థానిక ఖనిజ వనరులను సద్వినియోగం చేసుకుని బయ్యారంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు.
1: మహబూబాబాద్ జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05 కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భవిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రజా సంక్షేమమే అన్ని సంస్కరణల అంతిమ లక్ష్యంగా ఉండాలని, ప్రజావసరాలే ప్రభుత్వ పథకాల పరమావధిగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. విద్యార్థులు లేవనెత్తిన నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ అంశంలో రాజకీయం తగదని, ఈ అంశాన్ని పార్లమెంట్లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. రాష్టపతి ద్రౌపదీ ముర్ము నేటి నుంచి 2 రోజుల పాటు రొమేనియాలో పర్యటిస్తారు. 23వ కామన్వెల్త్ గేమ్స్ ఈ రోజు నుంచి స్కాట్లాండ్ వేదికగా జరుగుతాయి. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీల్లో పివి సింధు, ఆయుష్ శెట్టి, లక్ష్య సేన్లు సింగిల్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించారు. ఇక వివరాలు. వికసిత్ భారత్ జన ఆందోళన్గా రూపుదిద్దుకోవాలని, ఈ లక్ష్య సాధనలో దేశ యువత కీలక పాత్ర పోషించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యాలను చేరడంలో గ్రామీణాభివృద్ధి

0: అభివృద్ధి, వ్యవసాయం, సాంఘిక సంక్షేమం, అనుబంధ రంగాల పనితీరును సమీక్షించేందుకు మోదీ సంబంధిత ప్రభుత్వ కార్యదర్శులతో నిన్న ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రజా సంక్షేమమే అన్ని సంస్కరణల అంతిమ లక్ష్యంగా ఉండాలని, ప్రజావసరాలే ప్రభుత్వ పథకాల పరమావధిగా ఉండాలని ప్రధానమంత్రి చెప్పారు. మంత్రివర్గ కార్యదర్శి, కీలక మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ప్రధానమంత్రి కార్యాలయ ఉన్నతాధికారులు హాజరైన సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని, సంస్కరణలు ప్రభుత్వ పనితీరును మెరుగుపరచడమే కాకుండా దేశం సంపూర్ణంగా అభివృద్ది చెందే ప్రయాణాన్ని వేగవంతం చేసేవిగా ఉండాలని చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ వ్యవస్థలు మరింత సమర్థవంతంగా పనిచేయాలని, వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాల అవసరాల గురించి సమగ్రమైన పథకాన్ని రూపొందించాలన్నారు. అభివృద్ది లక్ష్యాలను చేరుకునేందుకు సంపూర్ణ ప్రభుత్వ విధానాన్ని అవలంబించాలని మోదీ అన్నారు. విద్యార్థులు లేవనెత్తిన నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ అంశాన్ని రాజకీయ లబ్ది పొందేందుకు వినియోగించరాదని సీనియర్ బీజేపీ నేత, కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. పేపర్ లీకేజీ అంశం గురించి పరిశోధన కొనసాగుతోందని, ఈ అంశంపై లోతైన చర్చ అవసరమని చెప్పారు. ఈ అంశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా పరిగణిస్తున్నారని, పూర్తిస్థాయి శ్రద్దాసక్తులు కనబరుస్తున్నారని, అవసరమైన చర్యలు చేపడుతున్నారని నడ్డా వెల్లడించారు. నీట్ ప్రశ్నాపత్రాల అంశాన్ని పార్లమెంట్లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని, చర్చ కాలపరిమితిని విపక్షాలే నిర్దేశించవచ్చని సూచించారు. గంభీరమైన ఈ అంశంలోని అన్ని కోణాలను కూలంకషంగా చర్చించి తగిన విధానాన్ని రూపొందించడంలో విపక్షాలు తమవంతు బాధ్యతను పంచుకుని శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
1: ये गंभीर मसला है, हमें इस पर चर्चा करनी चाहिए और चर्चा करने का जो सबसे अच्छा माध्यम है वो है पार्लियामेंट और हम चर्चा के लिए तैयार हैं. गहन चर्चा के माध्यम से इसकी बारीकियों में हम जाएं, हमने किस तरीके इसको एड्रेस किया है और बाकी सरकारों को भी किस तरीके से इसमें एड्रेस करना चाहिए, क्या बिंदु है जिसके बारे में हमको गहराई से चिंतन करके उसका हमको का कोई रास्ता निकालना चाहिए ताकि हमारे छात्रों के साथ अन्याय न हो.
0: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విలేకరుల సమావేశంలో 150 పేపర్ లీకేజీలను ప్రస్తావించారని, వీటన్నింటినీ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటోందని, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బీజేపీయేతర రాష్ట్రాల్లో జరిగిన ఇటువంటి సంఘటనలను మాత్రం రాహుల్ గాంధీ దాటవేస్తూ సమస్య నుంచి రాజకీయ లబ్ది పొందేందుకు మాత్రమే ప్రయత్నిస్తున్నారని నడ్డా విమర్శించారు.
1: मैं पूछना चाहूंगा विपक्ष के नेता राहुल गांधी जी से कि आप सिलेक्टिव क्यों हैं? आपने यूपीए की और यूपीए के सपोर्टेड सरकारों को उनकी गवर्नमेंट्स के बारे में आपने क्यों नहीं चर्चा, क्यों आपने अपने आप को उससे अलग रखा? ये स्पष्ट बताता है कि आपका उद्देश्य छात्रों का हित नहीं है. आपका उद्देश्य एजुकेशन की क्वालिटी में बढ़ोतरी हो, स्टूडेंट्स को जस्टिस मिले, इसमें आपका इंटरेस्ट नहीं है.
0: నిన్న ప్రశ్నపత్రాల లీకేజీ అంశంపై పార్లమెంట్లో మాట్లాడిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, ప్రభుత్వం చర్చకు సిద్దంగా ఉందని చెప్పారు. సభలో జరిగే ఏదైనా చర్చ నిర్దేశిత నిబంధనల ప్రకారమే జరగాలని, కాంగ్రెస్ పార్టీ కొత్త షరతులను విధిస్తూ సభలో చర్చ జరిగేందుకు అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు.
2: चर्चा के लिए पूरी तरह से तैयार है और हमने पहले दिन से कहा है. मैं अनुरोध करता हूं कि चर्चा कब होना है, चर्चा का ड्यूरेशन और किस नियम के तहत होना है, माननीय स्पीकर महोदय सारे पार्टी के फ्लोर लीडर से बातचीत करके इसका निर्णय किया जाए. सरकार पूरी तरह से नीट पेपर लीक पे चर्चा करने का तैयार है.
0: నీట్ ప్రశ్నాపత్రం లీకేజీతో పాటు వివిధ సమస్యలపై ప్రతిపక్ష పార్టీల నిరసనల కారణంగా పార్లమెంటు ఉభయ సభలు నేటికి వాయిదా పడ్డాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @airnews_hyd ఫాలో అవ్వండి. ఎయిర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రాష్టపతి ద్రౌపదీ ముర్ము నేటి నుంచి 2 రోజుల పాటు రొమేనియాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆమె ఆ దేశ అధ్యకుడు నికుసోర్ డాన్, తాత్కాలిక ప్రధాని ఐలీ బోలోజాన్, సెనెట్ అధ్యకుడు మిర్సియా అబ్రుడిన్ తదితరులతో సమావేశమవుతారు. పర్యటనలో భాగంగా ముర్ము భారత్ రొమేనియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్, బిజినెస్ ఫోరం సభ్యులను కలుసుకుంటారు. అనంతరం స్థానిక భారతీయ సమాజ సభ్యులతో సైతం సమావేశమవుతారు. వివిధ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం లక్ష్యంగా ఈ నెల 19న ప్రారంభమైన రాష్టపతి విదేశీ యాత్రలో భాగంగా మాల్డోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటిస్తున్నారు. ఫిలిప్పైన్స్ మనీలాలో జరుగుతున్న క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశాల్లో భాగంగా మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కెనడా విదేశాంగ మంత్రి అనితా అహ్మద్తో నిన్న సమావేశమయ్యారు. ఇందుకు సంబంధించి సామాజిక మాధ్యమ వేదికగా పోస్ట్ చేసిన జయశంకర్ పలు రంగాల్లో భారత్ కెనడా సహకారం మరింత మెరుగవుతోందని అన్నారు. ఇరు దేశాల ప్రధానమంత్రులు నిర్దేశించిన సహకార లక్ష్యాల గురించి తాము చర్చించామని వెల్లడించారు. ఇదే సందర్భంలో జయశంకర్ న్యూజిలాండ్ విదేశాంగ మంత్రి విన్స్టన్ పీటర్స్తో సమావేశమై ఇండో పసిఫిక్ భద్రతా పరిస్థితిని గురించి చర్చించారు. ఇరు దేశాల మధ్య నౌకాయన బలోపేతం గురించి చర్చించారు. ఇక ఆసియా సెక్రటరీ జనరల్ డాక్టర్ కామో కిమ్ కోన్తో జరిపిన సమావేశంలో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతం గురించి జయశంకర్ చర్చించారు. 2026-30 సమయంలో ఇండియా ఆసియా యాక్షన్ ప్లాన్ గురించి సైతం చర్చించిన ఇరువురు నేతలు రాజకీయ ఆర్థిక భద్రత సాంస్కృతిక రంగాల్లో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని అంగీకరించారు. ఈరోజు జాతీయ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 1927లో మన దేశంలో ఇదే రోజు తొలిసారిగా ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఆధ్వర్యంలో బాంబే స్టేషన్ నుంచి తొలి రేడియో ప్రసారం జరిగింది. ఇక 1936 జూన్ 8 ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ ఆల్ ఇండియా రేడియోగా రూపాంతరం చెందింది. దేశాభివృద్ది, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ, విద్యకు చెందిన అంశాలను ప్రజలకు అందజేయడంలో నాటి నుంచి నేటి వరకు రేడియో కీలక పాత్ర పోషిస్తోంది. దేశ స్వాతంత్ర్యపూర్వ సమయంలో సైతం సమాచార వితరణ ఐకమత్యాన్ని నిలపడంలో రేడియో పాత్ర మరువలేనిది. ఇక స్వాతంత్ర్యానంతరం అక్షరాస్యత పెంపొందింపు, ఆరోగ్యం, వ్యవసాయం తదితర కీలక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో రేడియో ప్రముఖ పాత్ర పోషించింది. 1956లో జాతీయ ప్రసార సంస్థకు ఆకాశవాణి అన్న పేరును ఖరారు చేశారు. సినీ గీతాలు ప్రధానాంశంగా ఎంతో ప్రజాదరణ చూరగొన్న వివిధ భారతి ఆకాశవాణి ఛానల్ 1957లో ప్రారంభమైంది. బహుజన హితాయ, బహుజన సుఖాయ అన్న లక్ష్యంతో కొనసాగుతున్న ఆకాశవాణి సేవలు నేటి డిజిటల్ యుగంలో సైతం ప్రజల ఆదరాభిమానాలను చూరుకుంటూ కొనసాగుతుండడం విశేషం. 1,012 కోట్ల రూపాయల సమ్మిళిత పెట్టుబడి గల 2 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఈఎంసీలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ రంగంలో భారత్ స్వావలంబనకు ఈ చర్య దోహదపడగలదని భావిస్తున్నారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని నిన్న పార్లమెంటుకు ఇచ్చిన లిఖితపూర్వక జవాబులో భాగంగా ప్రకటించారు. ఈ 2 క్లస్టర్లు తమిళనాడులో ప్రారంభం కానున్నాయి. స్కాట్లాండ్ గ్లాస్కో వేదికగా 23వ కామన్వెల్త్ గేమ్స్ ఈరోజు ప్రారంభమవుతాయి. 10 రోజుల పాటు జరిగే ఈ పోటీలకు మన దేశం 125 మంది సభ్యులతో కూడిన క్రీడా బృందాన్ని పంపిస్తోంది. ఒలింపియన్ నీరజ్ చోప్రా, మీరాబాయ్ చాను, లవ్లీనా బోర్గోహాయ్లు మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2022 సంచికలో 19 విభాగాల్లో పోటీలు జరగగా ఈసారి 10 విభాగాలకే పోటీలు పరిమితమయ్యాయి. గత సంచికలో భారత్ 61 పతకాలను సాధించడం గమనార్హం. క్రికెట్. భారత్ జింబాబ్వే పురుషుల టీ20 3 మ్యాచ్ల సిరీస్లోని తొలి మ్యాచ్ ఈరోజు జింబాబ్వే హరారేలో ప్రారంభమవుతుంది. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు 3 టీ20లను ఆడుతుంది. ఇక చాంగ్జో వేదికగా జరుగుతున్న చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీల్లో మన క్రీడాకారులు లక్ష్య సేన్, పివి సింధు, ఆయుష్ షెట్టిలు ప్రీ క్వార్టర్ ఫైనల్స్కి చేరుకున్నారు. పురుషుల సింగిల్స్లో ఆయుష్ షెట్టి ప్రపంచ 11వ ర్యాంక్ ఆటగాడు అల్ఫీ ఫర్హాన్పై, లక్ష్య సేన్ జపాన్కి చెందిన ప్రత్యర్థిపై విజయం సాధించారు. ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సంక్షేమమే అన్ని సంస్కరణల అంతిమ లక్ష్యంగా ఉండాలని, ప్రజావసరాలే ప్రభుత్వ పథకాల పరమావధిగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. విద్యార్థులు లేవనెత్తిన నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ అంశంలో రాజకీయం తగదని, ఈ అంశాన్ని పార్లమెంట్లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేటి నుంచి 2 రోజుల పాటు రొమేనియాలో పర్యటిస్తారు. 23వ కామన్వెల్త్ గేమ్స్ ఈ రోజు నుంచి స్కాట్లాండ్ వేదికగా ప్రారంభమవుతాయి. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీల్లో పివి సింధు, ఆయుష్ షెట్టి, లక్ష్య సేన్లు సింగిల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
3: ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. అంబటాళ్ళ సంగతులు. విద్య, విజ్ఞానం, ఆరోగ్య సమాచారంతో కూడిన కార్యక్రమాల సమాహారం మన అంబటాళ్ళ సంగతులు కార్యక్రమం. మరి ఇయ్యాలటి అంబటల సంగతులు కార్యక్రమంలో పానం పదిలం శీర్షికన

వానాకాలంలో వచ్చే కీటకజనిత వ్యాధులు, చికిత్స, నివారణ గురించి ఆదిలాబాద్ రిమ్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మునిగెల గజానన్తో పి కమలాకర్ రెడ్డి పెట్టిన ముచ్చట, ఇంకా బోనాల పండగ విశిష్టత గురించి కవి, రచయిత్రి, విశ్రాంత ఉపాధ్యాయురాలు ఐవి సుబ్బాయమ్మ ప్రసంగం, అట్లనే న్యాయం చట్టం శీర్షికన మహిళలకు ఆస్తిలో హక్కు దీని గురించి ఆదిలాబాద్కు చెందిన మహిళా న్యాయవాది రజితారెడ్డితో జి జ్యోతి పెట్టిన ముచ్చట వింటారు. వీటితో పాటు ఇంకా కొన్ని విషయాలు విశేషాలు ఉంటాయి మన అంబటాల సంగతులు కార్యక్రమంలో. తెలుగు పంచాంగం ప్రకారం తెలుగు తిథి శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం, శుక్లపక్షం నవమి, విశాఖ నక్షత్రం. వాతావరణ సూచన: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం మేఘవృతమై ఉండి వర్షం పడుతుంది. గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతలు గరిష్టంగా 29 డిగ్రీల సెల్సియస్ గాను, కనిష్టంగా 24 డిగ్రీల సెల్సియస్ గాను నమోదైంది. గాలిలో తేమ 87% గాను, గాలి గంటకు 21 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. ఇంతకు మించి వాతావరణంలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు.

0: ఇది మన భాష మనయాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.
1: నా పేరు కె రాజశేఖర్. నేను ఆదిలాబాద్లో కీటక విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తూ ఉన్నాను. మరి ప్రస్తుతము సోయాబీన్ పంట అనేది అక్కడక్కడ మరి పొగాకు లద్దె పురుగు అనేది చాలా ఉద్ధృతంగా మరి ఆశించడం గమనించడం జరిగింది. అంటే రైతు స్థాయిలో కొంత ఈ పిచికారి మందులు అనేటివి 60 రోజుల వరకే చేయడం జరుగుతుంది. కానీ ఈ ఉధృతి ఎక్కువగా ఉండడం వల్ల మరి దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రస్తుతం కురిసిన వర్షాలకి ఈ ఆకుమచ్చ తెగులు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పొగాకు లద్దె పురుగుకు సంబంధించి చూసినట్లయితే ఈ క్లోరోపైరిపాస్ కానీ ఎమామెక్టిన్ బెంజోయేట్ కానీ వీటితో పాటు సాఫ్ లాని స్ప్రింటర్ లాంటి మందులు కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఇటు తెగులును ఇటు పురుగుని నివారించుకోవచ్చు. ఇక లద్దె పురుగు ఉధృతంగా బాగా ఎటువంటి పురుగు మందులు కూడా కొట్టినా కూడా తగ్గకపోతే వాళ్ళు మోనోక్రోటోఫాస్ లేదా క్లోరోపైరిఫాస్తో కలిగిన విషపేరులను తయారు చేసుకొని సాయంత్రం పూట చల్లినట్లయితే వాటిని సమర్థవంతంగా నియంత్రించవచ్చు.
0: సోయా పంటలో లద్దె పురుగు నివారణ గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్ చెప్పిన వ్యవసాయ సలహా అది.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: ఇది 4 జిల్లాల ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. మరి ఈ రోజుకి ఉన్న ప్రత్యేకతను గురించి చరిత్రలో ఇలా చూస్తే జాతీయోద్యమ నాయకుడు బాలగంగా

0: గంగాధర్ తిలక్ జయంతి, జాతీయ ఉద్యమకారుడు చంద్రశేఖర్ ఆజాద్ జయంతి, సినీ దర్శకుడు కోడి రామకృష్ణ జయంతి, ఇంకా గాయని సంగీత దర్శకురాలు భవతారిణి జయంతి ఇయ్యల్లా, సినీ నటుడు సూర్య పుట్టినరోజు ఈరోజు, ఇంకా జాతీయ ప్రసార దినోత్సవం జరుపుకుంటున్నాం ఈరోజునే. ప్రపంచంలోనే అతి సుదీర్ఘంగా అంటే దాదాపు 200 ఏండ్లు సాగిన పోరాటం బ్రిటిష్ వారిపై మనం చేసిన స్వాతంత్ర్య ఉద్యమం. మన జాతీయోద్యమంలో ప్రత్యేకంగా చెప్పుకోవలసిన వారు బాలగంగాధర్ తిలక్. మనం ఇప్పుడు జరుపుకుంటున్న గణపతి ఉత్సవాలు, శివాజీ ఉత్సవాలను మొదటిసారిగా నిర్వహించి బ్రిటిష్ వారిపై ప్రజల్లో పోరాట స్ఫూర్తిని రగిలించాడు. అందుకే భారత అశాంతి పిత అని, భారత జాతీయోద్యమ పితామహుడు అని చెప్పుకుంటాము తిలక్ని. 1906లో దేశద్రోహం కింద 6 ఏండ్లు జైలు శిక్ష అనుభవించినను 1920లో చనిపోయే వరకు తన రచనలతో ప్రజల్లో స్ఫూర్తి రగిలిస్తూనే ఉన్నాడు తిలక్. కేసరి అనే మరాఠీ బాల్య వివాహాలను నిరసించి వితంతు వివాహాలను స్వాగతించిన బాలగంగాధర్ తిలక్ జయంతి ఇయ్యల్లా.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఇది మీ మా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. వర్షాకాలం వచ్చిందంటే ఆరోగ్యం, వైరస్, బ్యాక్టీరియాల ఇన్ఫెక్షన్ల వచ్చే రోగాల గురించి ఆలోచిస్తాం. ఇక ఈగలు, దోమలు, పురుగుల వలన వచ్చే రోగాలు మస్తుంటాయి. మరి ఈ వానాకాలంలో వచ్చే కీటకజనిత వ్యాధులు, చికిత్స, నివారణ గురించి ఆదిలాబాద్ రిమ్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మునిగల గజాననంతో పి కమలాకర్ రెడ్డి పెట్టిన ముచ్చటను ఇందాం. పానం పదిలం శీర్షికన.
2: డాక్టర్ గజానన్ గారు నమస్కారం.
3: నమస్కారం అండి.
2: కీటక జనిత వ్యాధుల గురించి ఈరోజు చర్చిద్దాం. అసలు ఈ కీటక జనిత వ్యాధులు అంటే ఏంటండి?
3: కీటక జనిత వ్యాధులు అనేటివి ఈ వర్షాకాలంలో ముఖ్యంగా మనం ఎక్కువ చూస్తామండి. ఈ కీటక జనిత వ్యాధులలో ముఖ్యంగా దోమల వల్ల వచ్చే వ్యాధులు, ఈగల ద్వారా వచ్చే వ్యాధులు అనేటివి ఉంటాయండి. దోమల వల్ల వచ్చే వ్యాధులు ఏంటంటే మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా, ఎల్లో ఫీవర్ ఇలాంటివన్నీ దోమల వలన వ్యాప్తి చెందే వ్యాధులు. అలాగే ఈగల వల్ల వచ్చే వ్యాధులు టైఫాయిడ్, కలరా, విరేచనాలు అంటే గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటారు, ఇలాంటివన్నీ ఈగల వల్ల వచ్చే వ్యాధులు. మనం ఈ వర్షాకాలంలో ఈ ఈగలు, దోమల వల్ల వచ్చే వ్యాధిని మనం ఎక్కువ చూస్తాం.
2: ముఖ్యంగా దోమల వల్ల మలేరియా వ్యాధి వ్యాపిస్తుంది అని అన్నారు కదా, ముందుగా మలేరియా వ్యాధి గురించి చెప్పండి.
3: ఈ మలేరియా వ్యాధి ప్లాస్మోడియం అనే పారాసైట్ వల్ల వస్తుంది. ఈ ప్లాస్మోడియం వైవాక్స్ ఆర్ ప్లాస్మోడియం ఫాల్సిపేరమ్ అనే ఈ పారాసైట్ ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి దోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. అందుకే దీన్ని కీటక జనిత వ్యాధుల కింద మనం తీసుకోవచ్చు అన్నమాట. ఈ మలేరియా అనేది ఇప్పుడు మన ఆదిలాబాద్ లో ఇది ఎండమిక్, అంటే ఇక్కడ ఎక్కువ వ్యాప్తి చెందుతుంటుంది. ట్రైబల్ ఏరియాల్లో, అడవులలో దోమల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ట్రైబల్ ఏరియాలలో ఈ మలేరియా వ్యాప్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ముఖ్యంగా ఎనాఫిలస్ అనే మస్కిటో ద్వారా ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి సోకుతుంది. ఇది దోమల వల్ల వచ్చే వ్యాధి. దీంట్లో తక్కువ మోతాదులో ఉండే ఎనాఫిలస్ ప్లాస్మోడియం వైవాక్స్ అనేది ఉంటుంది పారాసైట్. అది వ్యాప్తి చెందినప్పుడు ఫీవర్ వస్తుంది, చలితో ఒక రోజు తప్పించొకరు, జ్వరం వస్తుంది, వణుకు, మిగతా ఒళ్ళు నొప్పులు ఇలాంటివన్నీ ఉంటుంది. ఇంకొకటి ప్లాస్మోడియం ఫాల్సిఫేరమ్, ఇది సివియర్ డిసీజ్ అన్నట్టు. దీంట్లో కూడా మైల్డ్, మోడరేట్, సివియర్ ఉంటుంది. ఈ మైల్డ్, మోడరేట్ ఉన్నప్పుడు కూడా మామూలుగా అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. కానీ ప్లాస్మోడియం ఫాల్సిఫేరమ్ సివియర్ మలేరియా ఉన్నప్పుడు అది మెదడుకు సోకుతుంది, దాన్నే సెరెబ్రల్

0: మలేరియా అంటాం. ఇది చాలా తీవ్రతగా ఉంటుంది. దీంతో చాలా మరణాలు సంభవించే అవకాశం ఉంటాయి. ఒకవేళ సకాలంలో మనము వ్యాధిని గుర్తించకపోవడం వల్ల, ట్రీట్మెంట్ కరెక్ట్ తీసుకోకపోవడం వల్ల మరణాలు సంభవించే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్లాస్మోడియం ఫాల్సిపారం వల్ల వచ్చే ఇది సెరిబ్రల్ మలేరియా ఇప్పుడు మనం సక్రమంగా ట్రీట్మెంట్ తీసుకుంటే, అలాగే ఇప్పుడు గవర్నమెంట్ కూడా దీనికి సంబంధించిన మందులు ఉచితంగా అన్ని ఆరోగ్య కేంద్రాల్లో, అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచితంగా ఉంచడం జరుగుతుంది. ఆర్టిసినేట్ ఇంజెక్షన్స్ గాని, ఆర్టిసినేట్ కాంబినేషన్ థెరపీ అనే మాత్రలు గాని, ఇవన్నీ మనము టెస్ట్ చేసుకుని సక్రమంగా వాడినట్లయితే ఈ మలేరియాను కూడా మనము మంచిగా క్యూర్ చేయవచ్చు. ఈ మలేరియా నుంచి మనము రక్షించుకోగలుగుతాం. ఇప్పుడు ఇది మనం అనుకున్నట్టు దోమ వల్ల వస్తుంది కాబట్టి, ఎక్కడైతే దోమల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది, అంటే మురిగి నీరు ఎక్కడైతే నిల్వ ఉంటుందో వాటిని మనం పరిశుభ్రమైన వాతావరణం ఉంచుకున్నట్టయితే, నిల్వ ఉండకుండా చూసినట్లయితే మనం ఈ వ్యాధిని నివారించవచ్చు. అంటే ఎప్పటికప్పుడు మురుగు కాలువలు అవన్నీ క్లీన్ చేయాలి వర్షాకాలంలో. అలాగే ఫాగింగ్ అంటాము, స్ప్రే చేయడం, ఫాగింగ్ స్ప్రే చేయడం వాళ్ళని. అదేవిధంగా వీలైతే ఇంట్లో పర్సనల్ ప్రొటెక్షన్, పర్సనల్ ప్రొటెక్షన్ అంటే ఆల్అవుట్లు యూజ్ చేయడం కానీ, మస్కిటో కాయిల్స్ యూజ్ చేయడం కానీ, ఓడోమాస్ లాంటి వ్యక్తిగత ఇవి లేపనాలు రాసుకున్నా గానీ ఈ దోమలు కుట్టకుండా నివారించగలుగుతాం.
1: అయితే ఈ మలేరియా వ్యాధి లక్షణాలు కనిపించగానే ఖచ్చితంగా దగ్గరలోని వైద్యుని సంప్రదించాలంటారా, లేకపోతే సొంతంగా ఏమైనా మందులు తీసుకోవచ్చు అంటారా తీవ్రత ఎక్కువ లేకపోతే?
0: మంచి క్వశ్చన్ అండి. ఈ మలేరియా వ్యాధి లక్షణాలు ఎవరికైతే కనిపిస్తున్నాయో తప్పకుండా మనము దగ్గరలో ఉన్న ఆసుపత్రిలో చూపించుకోవాలి. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు ఈ మలేరియాలో రెండు రకాలు ఉంటాయి. ఒకవేళ ఫాల్సిఫెరం మలేరియా అయినట్లయితే తీవ్రత ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని మనం ఇది గ్రహించాల, దీన్ని కనుక్కోవాలంటే తప్పకుండా టెస్టులు చేయించుకోవాలి. సొంత ట్రీట్మెంట్ వాడకూడదు. ఇది ఖచ్చితంగా ఎన్ని రోజులు ట్రీట్మెంట్ ఎంత ఇవ్వాలని డాక్టర్ గారికి తెలిసి ఉంటుంది. కాబట్టి తప్పకుండా అశ్రద్ధ చేయకుండా దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ గానీ ఎక్కడన్నా చూపించుకుంటే దానికి సరిపడా టెస్ట్ చేసి ఏ రకమైన మలేరియాను గుర్తించి తదనుగుణంగా వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది.
1: మలేరియా గురించి చెప్పారు, మరి డెంగీ వ్యాధి కూడా దోమల వల్ల వస్తుంది అంటారు కదా, ఈ డెంగీ వ్యాధి గురించి చెప్పండి.
0: ఈ డెంగీ వ్యాధి అనేది కూడా కీటకజనిత వ్యాధి. ఇది కూడా దోమల వల్ల వ్యాప్తి చెందుతుంది. ఇది డెంగీ వైరస్ DEN 1, 2, 3, 4 అనే వైరస్ వల్ల వస్తుంది. ఈ వైరస్ ఎప్పుడైతే వైరస్ ప్రభావిత మనిషి నుంచి దోమ కాటు వల్ల ఇంకో మనిషికి వ్యాప్తి చెందుతుంది. ఇది ఈ డెంగ్యూ వ్యాధి కూడా రకరకాలుగా ఉంటుంది అన్నమాట. మైల్డ్ డెంగ్యూ ఉంటుంది, మోడరేట్ డెంగ్యూ ఉంటుంది, సివియర్ డెంగ్యూ ఉంటుంది. అలాగే డెంగ్యూ విత్ మైల్డ్ సింప్టమ్స్ ఉంటుంది, డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్ ఉంటుంది, డెంగ్యూ షాక్ సిండ్రోమ్ ఉంటుంది. మైల్డ్ డెంగ్యూ అంటే ఊరికే ఫీవర్, మిగతా వైరల్ ఫీవర్స్ ఎలాగో ఉంటాయో ఇది కూడా అలాగే వైరల్ ఫీవర్ గా వచ్చి వెళ్ళిపోతుంది. కొంతమందిలో మాత్రమే డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్, డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్ ఎప్పుడైతే వస్తుందో వారిలో ఈ హిమరేజిక్ మేనిఫెస్టేషన్స్ అంటే చర్మంపై పెటికి అంటాం చిన్న చిన్న సూదులు లాంటి ఎర్రటి మచ్చలు వస్తుంటాయి. అలాగే మన మోషన్ లో బ్లడ్ పడడం అంటే మెలీనా అంటాం, వామిటింగ్ లో బ్లడ్ రావడం అలాంటి, ఎప్పుడైతే ఇలాంటి లక్షణాలు ఉంటాయో దాన్ని డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్ అంటాం మనం. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే మనము తప్పకుండా దగ్గరలో ఉన్న ఆసుపత్రికి సంప్రదించి అక్కడ డెంగ్యూ టెస్ట్ చేసుకోవాలి. అలాగే రక్త కణాల సంఖ్య ఎన్ని ఉన్నాయి అలాంటివి మనం తెలుసుకొని సకాలంలో ట్రీట్మెంట్ తీసుకుంటే తప్పకుండా మనము వ్యాధి గురించి పూర్తిగా నయం చేసుకోవచ్చు. అలాగే డెంగ్యూ షాక్ సిండ్రోమ్, ఇది తీవ్రమైన డెంగ్యూ అన్నట్టు. ఎవరైతే ఈ ఫస్ట్ సెకండ్ స్టేజ్లలో చూపించుకోకుండా ఉంటారో వారిలో క్రమేపీ ఈ రక్తపోటు బీపీ అనేది పడిపోవడం వల్ల వాళ్ళు షాక్లోకి వెళ్ళిపోతారు అంట. షాక్లోకి వెళ్ళిపోతే ఏందైతుంది, ఈ రక్త ప్రసరణ అనేది మిగతా బాడీ పార్ట్స్ కి అందకుండా అన్ని ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాన్నే మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్ అంటారు, మోడ్స్ అంటారు. ఎప్పుడైతే వాళ్ళు మోడ్స్ లోకి వెళ్ళిపోతారో రివర్స్ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అయిపోయి మరణాలు సంభవించడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. అందుకే ఎప్పుడైనా డెంగీ లక్షణాలు ఎవరికైనా కనిపిస్తే, అంటే లక్షణాలు ఎలా ఉంటాయంటే మామూలే అన్ని వైరల్ ఫీవర్ లాగానే ఫీవర్ ఉంటుంది, హైగ్రేడ్ ఫీవర్ ప్లస్ రిట్రో ఆర్బిటల్ పోన్, మన కన్ను లోపల్లో సివియర్ నొప్పి ఉంటుంది, కన్నుగుడ్ల దగ్గర లోపల సివియర్ ఎడేక్ ఉంటుంది, బాడీ పెయిన్స్ విపరీతంగా ఉంటాయి, అలాగే బ్యాక్ ఏక్ అనేది ఉంటుంది. అందుకే దీన్ని బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా అంటారు. అంటే సివియర్ అంత బ్యాక్ ఏక్.

0: చేసుకుంటుంది. అలాగే మిగతా వామిటింగ్స్, మచ్చలు, మెలీనా అంటే విరేచనాలు, నల్లటి విరేచనాలు అవుతుంటాయి మెలీనా అంటే వామిటింగ్స్ కావడం, ఇలాంటి లక్షణాలు ఉన్నా గానీ వెంటనే మనము దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించినట్లయితే వాళ్ళు ఏ రకమైన డెంగ్యూ ఉందో గుర్తించి తదనుగుణంగా వాళ్లకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సేమ్ నివారణ మనం దోమలు లేకుండానే చూసుకోవడం. కాకపోతే ఈ డెంగ్యూ దోమ అనేది ఎడిస్ ఈజిప్టే వలన వస్తుంది. ఈ దోమ అనేది మంచినీటిలో ఎక్కువగా ఉంటుంది, మంచినీటిలో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కడైతే మనము ఎండాకాలంలో కూలర్ వాడుతూ ఉంటాం, మనము కూలర్లో నీటి నిల్వలు అలాగే ఉంచినామనుకోండి, ఆ నీటి నిల్వల్లో ఈ లార్వ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనం కొబ్బరి నీళ్లు తాగినప్పుడు కొబ్బరి బొండాలు అలాగే పాడేసి అక్కడ కూడా వర్షం పడ్డప్పుడు వాటర్ స్టాగ్నేట్ అయిపోయి అక్కడ కూడా వాటర్ దోమలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే పైన టైర్లు, చిన్న పెంకులు అవి కూడా ఎక్కడైతే ఫ్రెష్ వాటర్ ఉంటాయో అక్కడ దీని బ్రీడింగ్ ఎక్కువగా ఉంటది. కాబట్టి అలాంటి మనం చుట్టుపక్కల మన ఇంట్లో ఎవ్రీ వారం డ్రై డేగా పాటిస్తూ పరిశుభ్రంగా ఉంచుకుంటే మనం డెంగీ దోమలు పెరగకుండా చూసుకోగలుగుతాం. అదేవిధంగా ఇందాక మలేరియాలో చెప్పినట్లు పర్సనల్ ప్రొటెక్షన్స్ కూడా దోమలు కుట్టకుండా చూసినట్టయితే కూడా మనము డెంగ్యూ వ్యాధి రాకుండా నివారించవచ్చు.
1: అయితే డాక్టర్ గారు, దోమల వల్ల వచ్చే ఈ వ్యాధుల గురించి చెప్పారు కదా, ఇప్పుడు ఈగల వల్ల కూడా రకరకాల వ్యాధులు వస్తుంటాయి కదా, ఈ వర్షాకాలంలో ఈగలు ఎక్కువగా ఉంటాయి కదా, ఈగల వల్ల వచ్చే వ్యాధులు టైఫాయిడ్, కలరా ఇవి చెప్పారు కదా. ముందుగా టైఫాయిడ్ గురించి చెప్పండి. టైఫాయిడ్ అంటే ఏంటి, ఇది ఎలా వస్తుంది, దానికి చికిత్స ఎలా ఉంటుంది, నివారణ ఎట్లా ఉంటుంది?
0: ఈ టైఫాయిడ్ అనేది బ్యాక్టీరియా వల్ల వస్తుందండి. సాల్మోనెల్లా టైఫ్ అనే బ్యాక్టీరియా వల్ల టైఫాయిడ్ వ్యాధి వస్తుంది. ముఖ్యంగా ఇది ఈగల వలన వస్తుంది. ఎక్కడైతే మనము అపరిశుభ్రమైనటువంటి ఆహార పదార్థాలను భుజించడం వల్ల గాని, మనం వాష్రూమ్కి వెళ్లిన తర్వాత శుభ్రంగా చేతులు కడుక్కోకపోవడం వల్ల గాని, కలుషితమైన వాటర్ తాగడం వల్ల గాని ఈ టైఫాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఈ వర్షాకాలంలో మీరు ముఖ్యంగా చూస్తూ ఉంటారు, నీరు కలుషితంగా ఉంటుంది. సేవేజ్ వాటర్ అవి కలిసిపోవడం వల్ల మనం అదే వేడి చేయకుండా తాగినట్టయితే ఈ టైఫాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఈ టైఫాయిడ్ వ్యాధి లక్షణాలు ముఖ్యంగా జ్వరం ఉంటుంది, హైగ్రేడ్ ఫీవర్ ఉంటుంది వీళ్ళకి, హెడేక్ ఉంటుంది, వామిటింగ్స్ ఉంటాయి, లూజ్ మోషన్స్ కూడా ఉంటాయి. సక్రమంగా మనము కరెక్ట్ మోతాదులో ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే తప్పకుండా మనం టైఫాయిడ్ నుంచి కూడా నివారణ చేసుకోవచ్చు.
1: టైఫాయిడ్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు?
0: టైఫాయిడ్ రాకుండా ఉండాలంటే మనకు తెలుసు ఇది టైఫాయిడ్ ఈగల వల్ల వస్తుంది అని చెప్పి, అయితే మనం ఈగలు నిల్వ ఉండకుండా అంటే ఆహార పదార్థాలు ఫ్రెష్ గా మనం భుజించాలి. అంటే ఈ వర్షాకాలంలో వేడి ఆహార పదార్థాలని భుజించాలి. నిల్వ ఉన్న ఆహార పదార్థాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. బయట మురికిలో పరిశుభ్రంగా ఉండే పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడం చూసుకోవాలి. అలా విధంగా వాష్రూమ్ వెళ్ళొచ్చిన తర్వాత చేతులు కడుక్కోవడము, తినే ముందు కూడా చేతులు కడుక్కోవడం, ఇలాంటి మంచి అలవాట్లు ఉన్నట్టయితే మనం టైఫాయిడ్ నుంచి కూడా నివారించవచ్చు టైఫాయిడ్ రాకుండా. బయట చిరు తిండ్లు ఉంటాయి కదండి, పానీపూరీలు, సమోసాలు, అంటే ఎక్కడైతే ఈగల వాళ్ళ ఇవి ఉంటాయో మనం దాదాపు వాటిని వర్షాకాలం టైంలో మనము తినకుండా ఉంటే మంచిది. హైజీనిక్ మెయింటైన్ చేసిన ప్లేస్లే మనము తింటే బాగుంటుంది.
1: మరి ఈ కలరా అనే వ్యాధి కూడా ఈగల వల్లనే వస్తుంది అన్నారు కదా, ఈ కలరా గురించి చెప్పండి.
0: ఈ కలరా అనేది విబ్రియో కలరా అనే వైరస్ వల్ల వస్తుంది. ఈ వైరస్ కూడా ఈగల వల్లనే వ్యాప్తి చెందుతూ ఉంటుంది. కలరా ముఖ్య లక్షణాలు ఏంటంటే విరేచనాలు, రైస్ వాటర్ స్టూల్స్ అంటారు, అంటే గంజిలాగా మోషన్స్ అవుతా ఉంటాయండి. ఆ రైస్ వాటర్ స్టూల్స్ సివియర్ గా ఉండి సివియర్ డిహైడ్రేషన్, కలరా సోకినట్టయితే వాళ్ళు తొందరగా డిహైడ్రేషన్ లోకి వెళ్ళిపోతారు. అంటే ఒంట్లో ఉన్న వాటర్ శాతం తొందరగా తగ్గిపోయి సివియర్ డిహైడ్రేషన్ లోకి వెళ్ళిపోయి మరణించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే కలరా వచ్చినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా డిహైడ్రేషన్ లేకుండా మనము చూసుకోవాలి, వెంటనే డాక్టర్ గారిని సంప్రదించాలి.
1: అయితే ఈ వర్షాకాలంలో చాలా మందికి వాంతులు, విరేచనాలు అవుతుంటాయి డాక్టర్ గారు, దీనికి కూడా ఈ ఈగలే కారణం అని మీరు చెప్పారు. ఈ వాంతులు, విరేచనాలు ఎందుకు అవుతాయి, దీన్ని ఎలా నివారించాలి, దీనికి చికిత్స ఎలా ఉంటుంది, దాని గురించి చెప్పండి.
0: ముఖ్యంగా ఈ వర్షాకాలంలో మనం చూస్తూ ఉంటాము డయేరియా అంటాము, గ్యాస్ట్రో ఎంటరైటిస్, అంటే వామిటింగ్స్, మోషన్స్, వాంతులు, విరేచనాలు అవుతా ఉంటాయి. ఇవి కూడా చాలా రకమైనటువంటి వైరల్ సూక్ష్మక్రిములు కానీ బ్యాక్టీరియల వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎవరికైనా ఎప్పుడైతే వాంతులు, విరేచనాలు అవుతా ఉంటాయో వాటిలో ఒంట్లోని నీరు పోవడం వల్ల వాళ్ళు నీరసంగా ఉంటారు, నాలుక తడి ఆరిపోయి ఉంటుంది, మూత్రం రాకపోవడము, స్కిన్ టర్గర్ అంటే చర్మాన్ని మనము ఎత్తి చూసినట్టయితే మెల్లగా పోవడం, ఇలాంటి లక్షణాలు ఎవరికైనా కనబట్లయితే మనం వెంటనే ఆ డిహైడ్రేషన్ సింప్టమ్స్ ఉన్నాయని గుర్తించి వారికి సక్రమంగా ఓఆర్ఎస్ ద్రావము ఇప్పించి దగ్గరలో ఉన్న హాస్పిటల్లో తొందరగా తీసుకెళ్తే మనం డిహైడ్రేషన్ నివారించగలుగుతాము. అలాగే మనం ఇందాక టైఫాయిడ్ చెప్పుకున్నట్టయితే బయట చిరుతిండ్లు తినకూడదు, పానీపూరి అలాంటివి అవాయిడ్ చేయాలి, పరిశుభ్రంగా చేతులు కడుక్కోవాలి తినే ముందు వాష్రూమ్ వెళ్ళొచ్చిన తర్వాత, ఇలాంటి మనము పాటించినట్టయితే మనము గ్యాస్ట్రోఎంటరైటిస్ ఈ వాంతులు విరేచనాల నుంచి కూడా మనము కాపాడుకోగలం. ఈ వాంతులు విరేచనాలను నివారించడానికి మన భారత ప్రభుత్వం కూడా ప్రతి సంవత్సరము ఐడిసిఎఫ్ అనే ప్రోగ్రామ్ ని నిర్వహించడం జరుగుతుంది. ఈ ఐడిసిఎఫ్ అనే ప్రోగ్రామ్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ డయేరియా కంట్రోల్ ఫోర్ట్ నైట్, అంటే ఇది ఆగస్ట్ 1 నుంచి 15 వరకు 15 రోజులు ఈ ప్రోగ్రామ్ లో భాగంగా ప్రతి ఆశా కార్యకర్త ప్రతి ఇంటిని విజిట్ చేసి ఇంట్లో ఎంతమంది విరేచనాలతో బాధపడతా ఉన్నారు, వాళ్ళ డిహైడ్రేషన్ ఏముంది, వాళ్ళ ప్రతి ఇంటికి ఓఆర్ఎస్ ప్యాకెట్ డిస్ట్రిబ్యూషన్ ఇలాంటివి చేయడం జరుగుతుంది. ఎవరైనా సివియర్ ఉంటే వాళ్ళని దగ్గరలో ఉన్న ఆసుపత్రులకు కూడా పంపించడం జరుగుతుంది. ఇది ఐడిసిఎఫ్ అనే ప్రోగ్రామ్ మన భారత ప్రభుత్వం గత 3-4 సంవత్సరాల నుంచి ఇంప్లిమెంట్ చేస్తుంది.
1: బాగుంది డాక్టర్ గారు. ఈ కీటక జనిత వ్యాధులు అంటే ఈగలు దోమల వల్ల వచ్చే వ్యాధులు, వాటి లక్షణాలు, చికిత్స, నివారణ గురించి చాలా వివరంగా తెలియజేసినారు. చాలా ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: ధన్యవాదాలు కమలాకర్ గారు.
2: ఇంతవరకు పానం పదిలం శీర్షికన వానాకాలంలో వచ్చే కీటక జనిత వ్యాధులు, చికిత్స, నివారణ గురించి ఆదిలాబాద్ రిమ్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మునిగల గజానంతో పి కమలాకర్ రెడ్డి పెట్టిన ముచ్చటను విన్నారు.
3: గుడ్ మార్నింగ్ పిల్లలు.
4: గుడ్ మార్నింగ్
5: మేడం. నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
6: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
7: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
8: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
2: ఇది 4 జిల్లాల FM ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆషాఢం వచ్చిందంటే బోనాలు షురైతాయి. గ్రామ దేవతలను పూజించి నైవేద్యం సమర్పిస్తాం. అన్నం, బెల్లం, పాలు కలిపి బోనం వేస్తారు. మరి ఈ బోనాల పండుగ విశిష్టత గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం కవి, రచయిత్రి, విశ్రాంత ఉపాధ్యాయురాలు ఐవి సుబ్బయ్యమ్మ ప్రసంగంలో.
9: ముందుగా అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. అమ్మా బయలుల్లినాదో అంటూ ఆషాఢంలో బోనాలు ఎత్తి బోనాల పండుగతో అమ్మవారిని పూజించే హిందువుల పండుగ ఇది. ఈ పండుగ ప్రధానంగా తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా హైదరాబాదు, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఘనంగా నిర్వహింపబడుతుంది. మన తెలంగాణ సంస్కృతిలో పండుగలు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఈ పండుగను ఆషాఢమాసంలో జరుపుకుంటారు. మొదటి మరియు చివరి రోజుల్లో ఎల్లమ్మదేవికి ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుంది. తెలంగాణ భాషలో వికృతుల పలుకుబడి మెండుగా ఉంటుంది. భోజన పద వికృతియే బోనము. తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే బోనాల పండుగకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ పండుగను పెద్ద ఉత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. తెలంగాణ పడుచులు బోనం ఎత్తితే దుర్గమ్మ పరవశించిపోతుంది, రాబోయే కాలంలో వర్షాలు సకాలంలో కురవాలని, పంటలు బాగా పండాలని, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని, అందరికీ ఆహారం లభించాలని, కరువు కాటకాలు ఏర్పడకుండా ఆ దేవి అందరినీ చల్లగా చూసి కాపాడాలని భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనం ఎత్తుతారు. ఆషాఢమాసం అంటే అంటువ్యాధులు ప్రబలే మాసం కనుక అలాంటి అంటువ్యాధుల బారిన పడకుండా తమను కాపాడాలని భక్తులు అమ్మవారిని వేడుకుంటారు. ఆషాఢమాసంలో దేవి తన పుట్టింటికి వెళ్తుందని, ఈ పండుగ సమయంలో అమ్మవారిని తమ ఇంటి ఆడబిడ్డగా భావించి భక్తి శ్రద్ధలతో ప్రేమానురాగాలతో పూజించి బోనాలను నైవేద్యంగా సమర్పిస్తారు. వండిన అన్నంతో పాటుగా పాలు, పెరుగు, బెల్లం, ఉల్లిపాయతో కూడిన బోనాన్ని మట్టి పాత్ర లేదా ఇత్తడి రాగి పాత్రల్లో ఉంచి వేపాకులతో, పసుపు కుంకుమలతో అలంకరించి దానిపైన ఒక దీపం వెలిగించి డప్పులు వాయిద్యాలతో దేవి ఆలయానికి తీసుకుని వెళ్తారు. బోనాలను తీసుకు

0: రాజు చిన్న అంగవస్త్రాన్ని ధరించి కాళ్లకు మువ్వల గజ్జెలు, బుగ్గన నిమ్మకాయలు పెట్టుకుని పేనిన తాళ్లకు పసుపు రాసి దానిని కొరడాలా జళిపిస్తూ పాటలకు అనుగుణంగా చిందులు వేస్తూ సందడి చేస్తారు. ఈ కొరడా దెబ్బలు తగిలితే పిశాచాలు, దుష్టశక్తులు దూరంగా పారిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆ దెబ్బలు తినడానికి భక్తులు కాచుకుని కూర్చుంటారు. ఇక మరొకటి భవిష్యవాణిని వినిపించడం. బోనాల పండుగలోని ముఖ్యమైన సంప్రదాయం రంగం చెప్పడం. ఇది మరుసటి రోజు జరుగుతుంది. రంగం చెప్పడం అంటే భవిష్యవాణిని గురించి వినిపించడమే. రాబోయే కాలంలో వర్షాలు ఎలా కురుస్తాయి, పంటలు ఎలా పండుతాయి వంటి వివరాలను చెప్పడం. అయితే ఒక కుటుంబానికి చెందిన అవివాహిత మహిళ మాత్రమే ఇలా రంగం చెప్పే సాంప్రదాయం ఉంది. సికింద్రాబాద్లోని చారిత్రాత్మకమైన ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో అంగరంగ వైభవంగా కిక్కిరిసిన భక్తుల మధ్య జరిగే ఈ కార్యక్రమాన్ని చూడడానికి భక్తులు పోటీ పడుతుంటారు. గుడిలో ఉన్న అమ్మవారిని చూస్తూ పచ్చికొండపై పాదం మోపి భక్తి పూనకంతో ఊగిపోతూ ఆ స్త్రీ భవిష్యవాణిని వినిపిస్తుంది. ఇక మరొక ముఖ్యమైన ఉత్సవం ఘటం ఉత్సవం. అమ్మవారి ఆకారంలో అలంకరించబడిన రాగి కలశాన్ని ఘటం అని పిలుస్తారు. సాంప్రదాయక వస్త్రధారణ, ఒంటిపై పసుపు రాసుకున్న పూజారి ఈ ఘటాన్ని మోస్తాడు. మొదటి రోజు నుండి చివరి రోజు నిమజ్జనం చేసే వరకు ఈ ఘటాన్ని డప్పులు, వాయిద్యాల మధ్యన ఊరేగిస్తారు. విజ్ఞాన శాస్త్రపరంగా చూస్తే వేపాకు, పసుపు నేలపైన గాలిలోను వ్యాపించి ఉండే వ్యాధికారకమైన సూక్ష్మజీవులను నాశనం చేస్తాయి కనుక వేపాకును, పసుపును ఉపయోగిస్తారు. హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లోని దేవాలయాల నుండి ఘటాన్ని డప్పు సప్పులతో ఊరేగిస్తారు. ఈ ఊరేగింపు కార్యక్రమం ఉత్సవం జరిగే అన్ని రోజులలో ఉదయం, సాయంత్రం జరుగుతుంది. ఇలా ఊరేగించడం వలన అమ్మవారు ఘట రూపంలో ఉండి వీధుల్లో తిరుగుతూ ప్రజలందరినీ చూస్తూ వారిని కష్టాల నుండి కాపాడుతుందని ప్రజల నమ్మకం. ఘటం ఉత్సవం రంగం తర్వాత జరుగుతుంది. ఏనుగు అంబారి పైన అక్కన్న మాదన్నల బొమ్మల నడుమ ఊరేగింపు మొదలై సాయంకాలానికి నయాపూల్ వద్ద ఘటముల నిమజ్జనంతో ముగుస్తుంది. పోతరాజుతో పాటు వివిధ వేషాలలో ఉన్న వ్యక్తులు జానపద గీతాలు పాడతారు, నృత్యాలు చేస్తారు. వివిధ దేవాలయాలకు సంబంధించిన వారు ఘటాలతో ఈ ఉత్సవంలో పాల్గొంటారు. భక్తులు తాము తెచ్చిన నైవేద్యాలను బండ్లలో పెట్టి అమ్మవారి ఆలయం చుట్టూ తిరుగుతారు, ప్రదక్షిణలు చేస్తారు. దీనిని పలహారం బండి అంటారు. అమ్మవారిని శాంతిపరచడానికి బలి సమర్పణ చేస్తారు. సొరకాయ, గుమ్మడికాయ, నిమ్మకాయలను కూడా సమర్పిస్తారు. ఆధ్యాత్మిక పరంగా చూసినట్లయితే బోనాలు సమర్పించడం అంటే జీవాత్మను పరమాత్మలో ఐక్యం చేయడమేనని ఆధ్యాత్మికవేత్తల నమ్మకం. తెలంగాణ రాష్ట్రంలో మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, డొక్కాలమ్మ, పోలేరమ్మ, అంకాలమ్మ మొదలగు పేర్లతో వివిధ ప్రాంతాల్లోని ప్రజలు అమ్మవారికి బోనాలను సమర్పించుకుంటారు. అమ్మవారికి నైవేద్యాలను సమర్పించిన తర్వాత తమ బంధుమిత్రులను పిలుచుకుని వారితో కలిసి విందు భోజనాలు చేస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల పండుగను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. బోనాల పండుగ ఉత్సవాల పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపడం అందరికీ ఆనందాన్ని కల్పించింది. గ్రామాలలో ఎవరి గ్రామదేవతలను వాళ్ళు ఈ ఆషాఢ మాసంలో పూజించుకుంటారు.
1: ఇంతవరకు బోనాల పండుగ విశిష్టత గురించి కవి, రచయిత్రి, విశ్రాంత ఉపాధ్యాయురాలు ఐవి సుబ్బయ్యమ్మ ప్రసంగమును విన్నారు.

0: రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఇది మీ మా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు, అంబటాల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు విందాం న్యాయం చట్టం శీర్షికన మహిళలకు ఆస్తిలో హక్కు. దీని గురించి ఆదిలాబాద్కు చెందిన మహిళా న్యాయవాది రజితారెడ్డితో జీ జ్యోతి విట్టిన ముచ్చటను.
2: ఈ రోజుల్లో మహిళలు తల్లిదండ్రుల వారసత్వ ఆస్తిలో తన హక్కును గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

0: అయితే కొడుకుతో సమానంగా ఆస్తి హక్కును తీసుకోవాలి అనే చట్టాన్ని తీసుకొచ్చింది ఈ మధ్యనే సుప్రీంకోర్టు. దాని గురించి మనతో మాట్లాడేటందుకు రజితారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే మేడం.
1: నమస్తే మేడం.
0: చెప్పండి, ఈ మధ్య కాలంలోనే మనకి ఈ హక్కు అనేది వచ్చింది కదా, అయితే కొడుకుతో సమానంగా ఆస్తి హక్కును తీసుకోవాలి అనే చట్టాన్ని వచ్చిన తర్వాత ప్రతి మహిళకు అవగాహన కలిగిందంటారా? మరి ఈ హక్కును ఈ మధ్య కాలంలో పొందినారా, పొందగలుగుతున్నారా, ఎలా పొందొచ్చు అనే విషయాలను చెప్పండి.
1: ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ యాక్ట్ అన్నది 2005 లో అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏ యాక్ట్ కన్నా గానీ ముందు ఎందుకు తెచ్చిండ్రో అన్నది మనం తెలుసుకుంటే యాక్ట్ ఎందుకు మహిళలకు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అన్న దాన్ని మొదటి పాయింట్ నేను అనలైజ్, అంటే యాక్ట్ 2005 యాక్ట్ డాటర్ కి ఈక్వల్ రైట్ అన్న యాక్ట్ 2005 లో తీసుకొచ్చారు. దాంట్లో ఏమంటే ఎన్నో వందల సంవత్సరాల నుంచి హిందూ సాంప్రదాయం ప్రకారం కొడుకుకే ఆస్తి, బిడ్డని పెళ్లి చేసి పంపించాలి, పెళ్లి అయిపోయిన తర్వాత పెళ్లిలో బహుమతి ఇవ్వడంతో లాస్ట్, వరకట్నం గానీ మనం బహుమతి అంటాం ఏదన్నా వాళ్ళు ఇష్టపూర్వకంగా తల్లిదండ్రులు ఇచ్చేసిన తర్వాత, పెళ్ళైన తర్వాత కూతురుకు ఇంకా తల్లిదండ్రుల ఆస్తిలో ఎలాంటి హక్కు లేదన్న ఒక అభిప్రాయంతో మన హిందూ సాంప్రదాయం నడిచింది. దీంతో ఆడపిల్ల భారం లెక్క చూసేండ్రు సొసైటీ, హిందూ సొసైటీ మన సమాజంలో ఏమైందంటే ఆడపిల్ల పుట్టే అంటే భారం లెక్క, అయ్యో బాధపడేవాళ్ళు, అయ్యో ఈమె పెళ్లి చేయాలా, కట్నాలు ఇవ్వాలా, మళ్ళీ పంపించాలన్న, అది చేయడానికి అది ఒక ఉమెన్ కి డైరెక్ట్ రైట్ ఇస్తే బాగుంటది అన్న దానితోని ఈ 2005 యాక్ట్ డాటర్ కి ఈక్వల్ రైట్ ఇన్ ఆన్సిస్టర్ ప్రాపర్టీ గానీ వారసత్వ ఆస్తిలో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది, ఎనాక్ట్మెంట్ అయింది, పార్లమెంట్ లో ఇంప్లిమెంటేషన్ అయింది. అది తెలుసుకొని ఇప్పుడు సుప్రీంకోర్టు ఇప్పుడు ఎట్లుంటదంటే మన వ్యవస్థలో ఈ కోర్టులో ఫైల్ చేశాయంటే ఏ అప్లికేషన్ గానీ ఒకటేసారి తీసుకోరు. సివిల్ డిస్ప్యూట్ అంటే ఇంకా చాలా ఏండ్లు పడుతుంది, అదొక మైనస్ పాయింట్. కానీ అది ప్రొసీజర్, ఎందుకంటే ఎవరన్నా తప్పు కేసు వేసిండా రైట్ కేసు వేసిండా డిసైడ్ చేయడానికి టైం పడుతుంది. సో ఆ టైం కన్స్యూమింగ్ ఒకటే ప్రాబ్లం గానీ రైట్ అన్నది ఇచ్చినప్పుడు ఎన్కో ముందు వస్తుంది, కరెక్ట్ గా అన్ని పేపర్స్ ఉంటే అన్ని వస్తాయి. ఒకటి ఏమి అంటే ఉమెన్ ని ఎంపవర్మెంట్, ఈక్వాలిటీ దేవతందుకు ఒక కొడుకుతోని కూతుర్ని సమానంగా చూడడానికి ఎనాక్ట్మెంట్ తెచ్చింది. కంపల్సరీ మీరు ఎవరైతే ఏ తల్లిదండ్రులు అయితే బిడ్డని మామూలుగా తల్లిదండ్రులు అందరు ఇస్తారు, ఎంత ఇవ్వాలనో శాయశక్తుల బిడ్డకు కూడా ఇవ్వాలని చూస్తున్నారు, ఇస్తున్నారు. కొందరు ఉంటారు సమాజంలో ఏదన్నా ఉంటది కాబట్టి ఈ యాక్ట్ వచ్చింది, ఎవరైతే పొందలేని వారికే ఈ యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వం మనకి ఇచ్చింది. ఎవరన్నా గాని కూతురు వాళ్లకు తల్లిదండ్రుల ఆస్తిలో వారసత్వం ఆస్తిలో ఎవరన్నా ఇవ్వరు అన్నప్పుడు తప్పకుండా మా దగ్గరికి వస్తే మేము ఏ సహాయం చేయాలన్నా చేస్తాము, కంపల్సరీ రైట్ ప్రకారం ఆమెకు అన్ని ఆస్తిలో హక్కు పొందగలచ్చు. ఇంప్లిమెంట్ అవుతుంది, కొంచెం టైం పడుతుంది.
0: అంటే దాదాపు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పెళ్ళైన తర్వాత మీరు అన్నట్టు భారం అని చెప్పేసి వదిలేస్తారంటే మా బాధ్యత అయిపోయింది, మాకు వాళ్ళతో సంబంధం ఏం లేదు అనేది వాళ్ళు కొడుకుల ముందర కూడా అలాగే మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ తలలో కూడా అది ఎక్కుతుంది సాధారణంగా. కాబట్టి ఈవెన్ తల్లిదండ్రులతో సమానంగా కొడుకులు కూడా అట్లనే చేస్తారు, బిడ్డలకు ఆస్తి హక్కు అనేది ఇవ్వకుండా ఉండేటట్టు చూస్తారు. అయితే అన్యాయం జరుగుతుంది అనుకున్నప్పుడు ఆ మహిళ ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, ఆ ఆస్తి హక్కును ఎలా పొందగలుగుతుంది?
1: ఆస్తి హక్కు అన్నది మనం కోర్టు ద్వారానే సివిల్ సూట్ వేస్తే మనం పొందవచ్చు, ఎందుకంటే ఆస్తి మనం మా తండ్రిది అని నేను డైరెక్ట్ పోయి నేను చైన్ లోకి పోతే అది పోలీస్ డిస్ప్యూట్ అవి అవుతుంది, కాబట్టి కోర్టు ని అప్రోచ్ కావాలి, దట్ ఈస్ ద కరెక్ట్ ప్రొసీజర్ అన్నట్టు. కోర్టుకు మనం అన్ని కాయిదాలన్నీ పెట్టేస్తే అది చూసి జడ్జిమెంట్ వస్తుంది, జడ్జిమెంట్ ప్రకారం మళ్ళీ అమ్మాయికి ఆ ఆస్తిని పొందవచ్చు, అంతే, అది ఒక ప్రొసీజర్ ఉంటది. దీనికి ఇప్పుడు ఒకటి ఏమంటే మహిళలు బెంగపడాల్సిన అవసరం లేదు, ఆడబిడ్డలు గానీ ఎవరన్నా గానీ బెంగపడాల్సిన అవసరం లేదు. వాళ్లకు ఎప్పుడైతే మీకు ఏదైతే తల్లిదండ్రుల ఆస్తిలో హక్కు కల్పించట్లేదో లేకుంటే వాళ్ళు మిమ్మల్ని దూరం చేస్తున్నాను చూసినప్పుడు ఒక మంచి సివిల్ అడ్వకేట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు తప్పకుండా తోవ చూపిస్తారు. కొంచెం టైం పడుతుంది కన్స్యూమింగ్ ప్రాసెస్ గానీ తప్పకుండా వాళ్ళకి రైట్స్, ఇప్పుడు భయం మన రాజ్యాంగమే ఇచ్చింది, ఇంకా దీంట్లో టెన్షన్ పడాల్సిందేం లేదు, కొంచెం మనం కష్టపడాల్సింది ఉంటది, ఎందుకంటే హక్కు అన్నది ఎవరు నీకు చేతిలో పెట్టరు, నువ్వు పోరాడి తీసుకోవాల్సింది. దానికి కొంచెం మీరు పేపర్ వర్క్ అన్ని తీసుకపోతే ఒక మంచి లాయర్ని పెట్టుకుంటే వాళ్లే చేసిస్తారు. మళ్ళీ మామూలుగా కోర్టు అంటే తిరగాల్సిన అవసరం లేదు సివిల్ కేసెస్ కి, అన్ని ఇచ్చేస్తే లాయరే చూసుకుంటారు. అంటే చాలా మందికి కోర్టు అంటే అబ్బా ఎన్నిసార్లు తిరగాలని అదొక బెంగ ఉంటది, అది అబ్బా ఇంత అవసరమా అని కాకుండా సివిల్ డిస్ప్యూట్ అంటే ఏం లేదు, మనం ప్రతి పేషికి గానీ ప్రతి అడ్జోన్మెంట్ కి కోర్టుకి వెళ్లాల్సిన అవసరం ఉండదు, మనం ఆ పేపర్స్ అన్ని ఏదైతే అడ్వకేట్ గారు కానీ లాయర్ గారు చెప్తారు అవన్నీ తీసుకొచ్చి సమర్కూర్చి ఇవ్వడమే. తర్వాత ఏదో ఒక చాలా తక్కువ సార్లు కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది, వేరేదంతా అడ్వకేటే ఆ ప్రొసీజర్ అంతా ఫాలో అవుతారు. సో మనము మన రాజ్యాంగం ఇచ్చినప్పుడు మీకైతే ఎప్పుడైతే మహిళలు అనుకుంటారో ఎవరో ఒకరు, అంటే తల్లిదండ్రులే కావచ్చు, అన్నదమ్ములే కావచ్చు, ఎవరో ఒకరు ఎవరన్నా కావచ్చు, తల్లి కూడా ఒక్కోసారి కొడుకు మీద ప్రేమతో బిడ్డకి ఇయ్యా అనుకున్నప్పుడు రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి తప్పకుండా ఎవరికైతే అనిపిస్తుందో వాళ్ళు అడ్వకేట్ ని అప్రోచ్ అయితే వాళ్ళు ప్రొసీజర్ చెప్తారు, తప్పకుండా వస్తుంది.
0: అయితే ఆస్తి హక్కును మహిళగా తీసుకోవడం ఓకే వచ్చింది చట్టం, అయితే ఆ హక్కుతో పాటు బాధ్యత కూడా ఉంటది కదా, ఇప్పుడు చేయాలి కదా.
1: ఇప్పుడు ముందేమంటే తల్లిదండ్రులను మెయింటెనెన్స్ అంటే కొడుకు చూసుకోవాలన్న బాధ్యత ఉండే, ముందు ఆస్తి కొడుకే బాధ్యత కొడుకే. ఎప్పుడైతే మనం మహిళలు, ఇప్పుడు నేను కూడా ఒక మహిళనే, ఇప్పుడు మనం ఆస్తి తీసుకుంటున్నాం అంటే మళ్ళా అన్నయ్యకు కొడుకుకే లేక బిడ్డే తీసుకున్నప్పుడు బిడ్డ కూడా సేమ్ సమానము బాధ్యత ఉంటుంది, ఆమె ఆరోగ్యం, తల్లిదండ్రుల ఆరోగ్యం గాని వాళ్ళ పర్యవేక్షణ ఎవ్రీథింగ్, వాళ్ళకి ఏం అవసరం ఉన్నా సమకూర్చే బాధ్యత బిడ్డ పైన. ఎప్పుడైతే ఆస్తి తీసుకుంటుందో హక్కుతో పాటు బాధ్యత కూడా తీసుకోవాలన్నది నా ఉద్దేశం. యాక్చువల్లీ అది సొసైటీకి కూడా మంచిది. మళ్ళా ఎప్పుడైతే మహిళలు ఇల్లు తీసుకోవడానికి మొదలుంటారు కానీ చేయడానికి వెనుకంజ ఉండొద్దని నేను మహిళలకు ఇచ్చేది ఒకటే ఏమంటే, నేను కూడా అదే చేద్దామని అనుకుంటున్నాను, ఎప్పుడైతే మనం ఆస్తి తీసుకుంటామో కంపల్సరీ బాధ్యత కూడా తీసుకోవాల్సిందే. అప్పుడే సమాజం ఈ రైట్ మనకు మహిళలకు ఇచ్చిండ్రు ఏమంటే మన బలం కోసం, మనకు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి, మీరు దేంట్లో తక్కువ గారు మీకు ఆస్తిలో కూడా సమానమని. సో దాంతో మన బాధ్యత కూడా మనకు పెరిగింది. ఇప్పుడు మహిళలకు ఇప్పుడు అత్తగారిళ్ళు కాకుండా తల్లిగారింట్లో కూడా చూసుకోవాల్సిందే, ఎందుకంటే మనం ఆస్తి మనం అక్కడ తీసుకుంటున్నాం ఇక్కడ తీసుకుంటున్నాం, మనకి ఎంపవర్మెంట్ ఇచ్చింది. సో సొసైటీ ఎప్పుడైతే ఉమెన్ దగ్గర ఎంపవర్మెంట్ ఉంటుందో సమాజం కూడా బాగుంటుంది నా అభిప్రాయం.
0: అయితే మరి మిస్యూజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది కదా అలాంటి సందర్భాల్లో, ఇలా
1: అంటే చాలా తక్కువ కేసెస్ లో మిస్యూజ్ అవుతుంది. ఎందుకంటే ఏదన్నా అంటే ప్రతి యాక్ట్ మంచి ఉద్దేశంతోనే తెస్తారు, మిస్యూజ్ చేసే వాళ్ళు ఉంటారు కానీ చాలా తక్కువ. నేను చూసిన నా అనుభవం ప్రకారం ఆ మిస్యూజ్ అయ్యేది చాలా తక్కువ. మన చేతిలో అది అది థింకింగ్, ఒక మనిషి థింకింగ్ ప్రాసెస్, సో దాన్ని మనము అదుపులో ఉంచలేం కాబట్టి అది. కానీ ఇది మాక్సిమం బెటర్మెంట్ ఆఫ్ ఉమెన్, బెటర్మెంట్ ఆఫ్ మహిళల కోసం తెచ్చిన యాక్ట్ కాబట్టి ఇది చాలా వరకు ఈ యాక్ట్ ఇప్పుడిప్పుడు దీని ఎఫెక్ట్ చూపిస్తున్నది. చాలా మందికి భయం వేసింది, అంటే ఎందుకు ఇప్పుడు ఆమెతో మంచి ఉండకపోతే, ఇప్పుడు ఆడబిడ్డని తల్లిగారింటికి వచ్చినప్పుడు నేను చూడకపోతే, ఆమె వేస్తే ఆస్తి సగం తీసుకుపోతే, ఆ భయం ఎవరన్నా కానీ ప్రేమ, ఇప్పుడు ఫైనల్లీ మనకేం ప్రేమ అనురాగాలు కావాలా, ఎప్పుడైతే మనకు ఆ రెస్పెక్ట్ దొరకకుంటేనే రైట్ దగ్గర దాకా పోతారు. ఆ రెస్పెక్టే ఉంటే ఆడబిడ్డ ఇచ్చే దానికి ఏం లేదు, రైట్ అన్నది ఉన్నది, అది యూజ్ చేసుకుంటామా లేదా అన్నది. ఇప్పుడు దాంతోనే అందరికి అవగాహన వచ్చినప్పుడు కరెక్ట్ అందరిలో మార్పు వస్తుంది. ఉమెన్ ని ఇది తీసుకొచ్చిన ఎందుకు అంటే రెస్పెక్ట్ ఉండాలి, ఉమెన్ కూడా ఏం దేంట్లో తక్కువ కాదు, అన్నీ ఉన్నాయి, ఈమెకు అన్న చెప్పడానికి రైట్ తెచ్చిర్రు, అందరూ అది రెస్పెక్ట్ ఇస్తే ఈ చట్టాలు అన్నది మన సమాజం మంచి కోసం. సో నేననేది ఏమంటే మిస్యూజ్ తక్కువ అవుతుంది, మంచి కోసమే తెచ్చిర్రు.
0: అయితే దీనివల్ల ఇంకోటి లాభం కూడా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా, ఏంటంటే డొమెస్టిక్ వయలెన్స్ కూడా తగ్గేట అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కదా,
1: డౌరీ డెత్స్ కానీ. ఎందుకంటే రైట్, ఇప్పుడు అమ్మాయికి ఆస్తి ఇంత వస్తుంది డైరెక్ట్, ఇప్పుడు మగవాళ్ళల్లో కూడా ఈమె తల్లిదండ్రులకు ఇంత ఉన్నది, కొడుకు ఇంత, ఒక కూతురు ఒక కొడుకున్నారు అనుకోండి, ఆమెకు అంటే తీసుకుంటారా తీసుకో రైట్ అనేది ఒక అడిగే కూడా ఎందుకు, అవసరం పడితే ఆమె కూడా అడిగితే అన్న కేసేస్తాను వస్తుంది అని చెప్పేసి. అందుకే ఇది డౌరీని ఇచ్చేయడానికి, మన ఇండియాలో డౌరీ అన్నది ఎక్కువ ఉన్నది, అది తీసేయడానికి డైరెక్ట్ మనమే ఆడపిల్లలకు హక్కు ఇస్తే ఇవి తగ్గుతాయి అన్న ఉద్దేశంతోనే ఈ యాక్ట్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్
0: ఆస్తి హక్కు రావడం మహిళకు అనేది కూడా మన మంచికి జరిగింది అని అంటారు.
1: తప్పకుండా
0: చాలా మంచి విషయాలు చెప్పారు మేడం. మహిళల హక్కు తల్లిదండ్రుల నుంచి వారసత్వ ఆస్తిలో తన హక్కును పొందడం అనేది మంచి విషయమే, దీని ద్వారా కూడా మహిళకు చాలానే లాభాలు చేకూరుతున్నాయి. ఓకే మేడం, ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ.
2: ఇప్పటిదాకా న్యాయం చట్టం శీర్షికన మహిళలకు ఆస్తిలో హక్కు, దీని గురించి ఆదిలాబాద్కు చెందిన మహిళా న్యాయవాది రజితారెడ్డితో జి జ్యోతి పెట్టిన ముచ్చటను విన్నారు.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఇది మన బాస మనయాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు, మేం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను ప్రసార సమయంలో వినలేకపోయినా లేదా మళ్లీ మళ్లీ వినాలి అనుకున్నా మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెబుతాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
1: ఇది మీ మా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు, ఇంతటితో ఇయాల్టి అంబటాల సంగతులు కార్యక్రమం సమాప్తం. రేపటి అంబటాల సంగతులు కార్యక్రమంలో తిండితో మనం శీర్షికన చిరుధాన్యాలతో విలువ ఆధారిత పదార్థాల తయారీ, వాటిలోని పోషకాల గురించి పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రితో కే లెనిన్ వెట్టిన ముచ్చట, ఇంకా నీటి వనరుల సంరక్షణ ప్రయోజనాల గురించి వ్యవసాయ రంగ విధాన నిపుణులు డాక్టర్ దొంతి నరసింహారెడ్డి ప్రసంగం, అట్లనే కవిత శీర్షికన కరిపే రాజ్కుమార్ స్వీయ కవితలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 8 గంటలు కావస్తుంది. మరికొంచెం సేపట్లో సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: Now manufactures nearly 99.2% of the mobile phones sold domestically, and the sector provides employment to nearly 25 lakh people according to industry estimates. Payal Sharma, Akashvani News, Delhi.
1: This is Akashvani giving you the news. For quick news updates round the clock, follow us on our X handle at AIR News Alerts. And for details of stories and more, log on to our website www.newsonair.gov.in and download News on AIR app. Welcome back. You're listening to the morning news. President Draupadi Murmu will be on a two-day visit to Romania beginning today. During her visit, President Murmu will meet Romanian President Nicăsăr Dan, Interim Prime Minister Ele Bolvin, President of the Senate Mircea Abrudin, and President of the Chamber of Deputies Sorin Grindeun. She is also scheduled to meet the members of the Romanian-India Parliamentary Friendship Group. President Murmu is currently on an historic state visit to North Macedonia, one destination that stands out not only for its breathtaking beauty but also for its rich history and global significance, Lake Ohrid. Let's hear more about this unique destination from our correspondent Subhashree Mahapatra covering the president's visit.
2: Lake Ohrid is one of the Europe's oldest and deepest lakes. It lies on the border between North Macedonia and Albania and is famous for its exceptionally clean water, rich biodiversity and cultural heritage. More than 200 plant and animal species are found only in this lake, making it a globally important ecological site. The lake is also a UNESCO World Heritage Site. Lake Ohrid is often considered one of the Balkans' most beautiful destinations because it combines spectacular scenery, ancient history, and unique wildlife in one place.
1: Earlier, President of North Macedonia, Gordana Silvanuska Davkova, said that it is a matter of pride that a woman is the president of world's largest democracy, India. Talking to Akashvani News in Skopje, Ms. Davkova said she was earlier impressed by India's long history and also spirituality.
3: What is the most important? You have to be proud indeed of your nation. You have to be proud of your history. But also India has a woman as the president that is really something special, knowledgeable, with deep feelings, emotional intelligence.
1: National Broadcasting Day is being observed today. On this day in 1927, the first ever radio broadcast in the country went on air from the Bombay station under the Indian Broadcasting Company. On the 8th of June 1936, the Indian State Broadcasting Service became All India Radio. The day commemorates nearly a century of broadcasting's contribution to informing, educating, entertaining and uniting the nation. Details on this from our correspondent.
4: This day highlights the pivotal role broadcasting has played in India's development, educational outreach and cultural preservation. From the freedom movement to nation building, radio has played a vital role in disseminating information, promoting literacy, creating health awareness and sharing agricultural knowledge, particularly in rural India. In 1956, the name Akashvani was adopted for the national broadcaster. The Vivid Bharati service was launched in 1957 with popular film music as its main component. For generations, Akashvani has been serving to inform, educate and entertain the masses, truly living up to its motto, Bahujan Hitai, Bahujan Sukhai. National Broadcasting Day celebrates not just technological progress but also radio's enduring power to inform, educate, entertain and unite a diverse nation. With Priya Mondal, this is Dilnashi Arzu, Akashvani News, Delhi.
1: A voluntary shutdown and wheel jam strike continue in Pakistan-occupied Jammu and Kashmir, POJK. The Joint Awami Action Committee, JAAC, has urged people of the POJK to participate in the protests today with full strength to demand implementation of their demands and pray for those who were killed by Pakistani authorities during the movement. In a social media post, JAAC has termed today as a day of utmost importance Pakistans. The JAAC leader slammed the Pakistani authorities, describing the rulers as killers of the innocent people who have been murdered in retaliation for demanding their rights. On to sports. The 23rd Commonwealth Games CWG will begin today in Glasgow, Scotland. Teams from 74 nations will participate in the 10-day event. Olympic medalists Neeraj Chopra, Mirabai Chanu and Lovlina Borgohain are set to represent India at the CWG 2026. Indian contingent comprises 125 members, including para-athletes. India won 61 medals at the last Commonwealth Games. However, this year's Commonwealth Games presents a different challenge with fewer medal events and a significantly smaller sporting program. In China Open Badminton, India's PV Sindhu, Ayush Shetty and Lakshya Sen have entered singles pre-quarterfinals in Shangzhou. Double Olympic medalist PV Sindhu advanced to the women's singles second round after defeating fellow Indian player Unnati Hooda by 21-14, 9-21, 21-10 in a round of 32 clash. In the men's singles, Ayush Shetty defeated number 11 Alvi Farhan of Indonesia to reach the round of 16. In another round of 32 match, Lakshya Sen defeated Japanese player Yushi Tanaka 22-20, 15-21, 21-14. And now for a look at today's newspapers. It's over to Subhadra Ramachandran.
5: Thank you, Sarabjit. On the margins of ASEAN engagements, Jaishankar conveys to Lavrov India's concern over safety of Indian seafarers, notes a statesman. The Financial Express informs, cross-holding cap set to ease. Airline doors may open for Adani GMR. 100% tariff on generic drug imports into US from 2028. Trump prescribes new pill. India's side effects unlikely, states the Economic Times. And finally, the Financial Express on its editorial page under the caption, oil on the boil again, writes, Brent spot prices have gone well past $90 a barrel with the war clouds over West Asia. The prospect for costlier oil is bad news for countries like India that imports 88% of its energy requirements, which would widen its trade deficit and push up inflation. And with that, it's back to you, Sarabjit.
1: Thank you, Subhadra. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi says citizen welfare must remain at heart of reforms and governance initiatives should be designed around people's needs. Union Minister JP Nadda says government ready to discuss NEET paper leak issue in Parliament and formulate effective policy to ensure permanent solution to the issue. India to make 5 small nuclear power reactors operational by 2033. Centre approves 2 electronics manufacturing clusters worth 1,012 crore rupees in Tamil Nadu. President Draupadi Murmu to be on a 2-day visit to Romania beginning today. And with that, we end the morning news. Have a nice day.
6: आकाशवाणी से पेश है खबरनामा
7: आकाशवाणी आदिलाबाद 100.2 एफएम मनसु निंडा नवलथो कार्यक्रमंलो आकुपच्च सूर्योदयम मन्यं वीरुडु अल्लूरी सीतारामराजु गाथा चारित्रक नवल धारावाहिक पठनं 56వ భాగం చదివి వినిపిస్తారు సుమనస్పతి రెడ్డి రచన గోపరాజు నారాయణరావు కార్యక్రమం వినే ముందు ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం
8: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు గుర్తుంచుకోండి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి
7: ఇది 4 జిల్లాల ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా నవలతో మంచి కథా కథనంతో తెలుగు సాహిత్యంతో జనాల్లో చదివే ఆసక్తిని పెంచేవి నవలలు అలాంటి చక్కటి నవల సాహిత్యాన్ని వినిపించే కార్యక్రమమే నవలతో మరి ఇయాల్టి నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 56వ భాగం చదివి వినిపిస్తారు సుమనస్పతి రెడ్డి. రచన గోపరాజు నారాయణరావు.
9: డిసెంబర్ మాసం చివరి రోజు, చలితో వేళ్లు కొంకర్లు పోతున్నాయి. ఇప్పుడు ఇలాంటి శిబిరమే శ్రేయస్కరమని 10 రోజుల క్రితం రామరాజును కొండదళం ముఖ్యులను ఇక్కడికి తీసుకువచ్చినవాడు లక్ష్మయ్య అయ్యవారే. ఆ స్థలానికి కొన్ని గజాల ముందు జలజలా పారుతూ ఉంటుంది జలపాతం పెద్ద శబ్దంతో. దాని పక్కనుంచి పైకెక్కి కొండ పక్కనుంచి నడిస్తే చిన్న బాట కనిపిస్తుంది. అక్కడ్నుంచి 10 గజాలు వెళ్ళాక కొండరాళ్ల వరస, చిన్న కోటల. ఆ లోపలే ఉంది కంపమానుపాకలు గ్రామం. అక్కడ నిర్మించించారు ఒక పూజ బస. రామరాజు నులకమంచం మీద మోచేతుల మీద వాలి ఉన్నాడు వెనక్కి. దాని పక్కనే వెదురు బొంగులతో చేసిన ఆసనం మీద కూర్చుని ఉన్నాడు కూడా లక్ష్మయ్య. పిడికిరి బిగుస్తున్నారు లేని నవ్వును తెచ్చిపెట్టుకుంటూ అన్నాడు లక్ష్మయ్య. అది అనూహ్యం కాదు కదా అయ్యవారు, నిబ్బరంగా అన్నాడు రామరాజు.
10: మిమ్మల్ని పట్టించిన వారికి ఇనాం ప్రకటించింది స్వామి ప్రభుత్వం, చాలా బాధగా ఆవేశంతో అన్నాడు ఒక మునసబు.
9: ఒక్క నిమిషం మౌనం. తర్వాత అన్నాడు రామరాజు, ఇది ఇక్కడితో ఆగుతుందని కూడా నేను అనుకోవడం లేదు. 2 నెలల క్రితం మన్యంలో ఎవరి దగ్గర ఆయుధాలుండకూడదని చాటింపు వేయించారు. ఇప్పుడు ముఠాదారులను మునసబులని బెదిరిస్తూ ప్రకటనిచ్చారు అన్నాడు కూడా లక్ష్మయ్య.
10: సరే అంతా విందాం, చదవండి మీరే అన్నాడు రామరాజు. గొంతు సవరించుకుని చదవడం మొదలుపెట్టాడు లక్ష్మయ్య. ప్రకటన 1. గూడెం తాల్కు, ఎల్లవరం తాల్కు, రంపచోడవరం తాల్కులో ఉన్న ముఠాదారులు, విలేజీ మేజిస్ట్రీటులు, విలేజీ మునసబులు, ఇజారాదారులు, భూఖామందులు, రైతులు, గ్రామస్థులు అందరికీ మహారాజరాజశ్రీ ఏజెన్సీ డివిజన్ ఏజెన్సీ కమిషనరు దొరవారు ప్రచురించే ప్రకటన ఏమనగా, 2. ఈ సంవత్సరం ఆగస్టు నెలలో దిగువ నుంచి అల్లూరి శ్రీరామరాజు అనేవాడు పైన చెప్పబడిన తాలూకాలలో నుంచి 200 మంది మనుష్యులు సహాయముతో గవర్నమెంటు వారి మీద పితూరీ చేసినాడన్న సంగతి మీకు అందరికీ తెలిసేయున్నది. సదరు పితూరీదారులు 3 స్టేషన్లు కొట్టి తుపాకులు మందుగుండు సామానులు దోచుకొని గవర్నమెంటు వారి మీద దండెత్తినారు. వాళ్లు అనేక పర్యాయములు పోలీసు వారి మీద ఫైరు చేయడమే గాక ఒకమారు 2 ఇంగ్లీషు పెద్దదొరలను చంపివేసినారు. ఇంకా ఇతరమైన అక్రమములు కూడా చేసినారు. ఈ పితూరీ మొనగాడు అయిన శ్రీరామరాజు గవర్నమెంటు పటాలములను అతి సులువుగా ఓడించి పై తాలూకాలకు రాజును అవుతానని బహిరంగముగా చాటినాడు. ఇంతవరకు కొంచెము మంది తప్ప 50 మంది ముఠాదారులు, గ్రామ మేజిస్ట్రేటులు, విలేజీ మునసబులు, ఇజారాదారులు, భూఖామందులు, రైతులు, గ్రామస్థులు, పోలీసు వారికి ఏమీ సహాయం చేయడం లేదు. సహాయము చేయకపోవడము సరిగదా, అనేక మంది ముఠాదారులు, గ్రామ మునసబులు, ఇజారాదారులు, భూఖామందులు ఏకమై పితూరీదారులకు బియ్యం వగైరా సప్లైలు ఇవ్వడం, వాండ్ల సామానులు మోయడము, వాండ్ల సమాచారం, వాండ్ల జాడలు తెలియకుండా దాచిపెట్టడము, కొండలలో వాండ్లు దాగుందుకి వీలైన స్థలములు చూపించడము వగైరా పనులు చేసినారు. అందుచేత పితూరీదారులకు సాయము చేసిన వాండ్లపైన ఈ దిగువ చర్య జరిగించబడినది. పితూరీదారులకు సాయము చేసినందుకు మాకారము ముఠా గవర్నమెంటు వారు తీసుకున్నారు. ఆ ముఠాదారుని శిక్షించి జైలులో పెట్టినారు. అలాగునే పితూరీదారులకు సాయము చేసినందుకును, పితూరీదారుల విషయమై సమాచారం ఇవ్వనందుకును చిట్టింపాడు గ్రామ మునసబు శిక్షించబడ్డాడు. కొంతమంది ముఠాదారులు నౌఖరి నుండి మన్నా చేయబడ్డారు. పితూరీదారులకు సాయం చేసినందుకు గంగరాజు మాడుగుల ముఠాదారు పైనిన్ని, దామనాపల్లి గ్రామ మునసబు పైనిన్ని కేసులు చేయబడినవి. 3/6/1922 తేదీని పితూరీదారులను పోలీసు వారు 2 మాటలు ఓడించి 13 మంది పితూరీదారులను చంపివేసినారు. అనేక మందికి గుండు దెబ్బ తగిలి పట్టుబడ్డారు. దీనిని బట్టి ఏమి అగుపడుతుందంటే, గవర్నమెంటు పటాలములను ఎప్పుడూ ఓడించి వేస్తాను, పితూరీదారులకు గుండు దెబ్బ తగలదు అని శ్రీరామరాజు మీకు చెప్పిన మాటలు అబద్ధాలని తెలియవస్తుంది. అయినప్పటికీ ఇంకా చాలామంది పితూరీదారులు తుపాకులతోటి మందుగుండు సామానుతోటి పోలీసు వారికి దొరకకుండా తప్పిపోయినారు. వాండ్ల జాడలు విషయమై ఇంకా సమాచారం ఏదీ దొరకడం లేదు. పై తాల్కులోయున్ను గ్రామస్థులు ఇంకా వాళ్లకు సాయం చేస్తూయున్నారు. పోలీసు వారికి అందరూ పితూరీదారులను అప్పగించితేనే తప్ప పోలీసు వారు ఈ దేశము విడిచిపెట్టి వెళ్ళుటకు వీలు లేదు. 4. పితూరీదారులు వేగిరము పట్టుబడుగాను గవర్నమెంటు వారు ఈ దిగువ బహుమతులు అనగా ఇనాములు ఇచ్చుటకుగాను హుకుముదయ చేసినారు. అల్లూరి శ్రీరామరాజుని పట్టుకుంటే 1500 రూపాయల ఇనాము. గనర్లపాలెం కాపురస్థుడు గాం గంతన్నదొరను పట్టుకుంటేను 1000 రూపాయలు ఇనాము. గనర్లపాలెం కాపురస్థుడు గాం మల్లుదొరను పట్టుకుంటే 1000 రూపాయలు ఇనాము. ముఖ్యమైన ఏ పితూరీదారునైనా పట్టుకోవడము గాని లేదా వాడి విషయము గతిన సమాచారం ఇచ్చి పట్టించడము గాని చేస్తే అటువంటి ఒక్కొక్క ముఖ్యమైన పితూరీదారు విషయము 50 రూపాయలు ఇనాము. 5. ఒక్క పోలీసు తుపాకీ గాని ఒక బళ్ళారి తుపాకీ గాని అప్పగించితే 50 రూపాయలు ఇనాము. ఈ మీద చెప్పిన బహుమానములు ఇస్తామన్నప్పటికీ ఈ దేశ ప్రజలు తగిన సహాయం చేయకపోయినా, పితూరీదారులను అప్పజెప్పకపోయినా, నియమింపబడిన గాని సంబంధము కలిగినా గాని పితూరీదారుల విషయము తగిన సమాచారము ఇవ్వకపోతే వాళ్లందరిపైన కఠినమైన చర్య జరిగించబడుతుంది. అందరూ నమ్మవలసింది. ఎలాగంటే పితూరీదారులు అందరినీ అప్పజెప్పడము గాని లేదా పితూరీదారులు పట్టుబడేటట్టు పోలీసు వారికి సమాచారము ఇవ్వడము గాని, ఈ రెండు పనులు జరిగే వరకు పోలీసు వారికి కంచర గాడిదలకు ఏనుగులకు వగైరా అయ్యేటటువంటి ఖర్చులన్నీ కట్టి పుచ్చుకోబడును. ఇదిగాక ఇంకా హుకుములు మన్నించనటువంటిని సాయము చేయనటువంటిని ముఠాదారులు తాల్కు ముఠాలు గవర్నమెంటు వారిచే తీసుకోబడును. గ్రామ మున్సబులను ఏజెన్సీ వారెంట్లపైని ఏజెన్సీ నుంచి పైకి పంపివేయుటకును క్రిమినల్ ప్రొసీజరు కోడ్డు సెక్షను 44, 45 ఇంకా ఇతర సెక్షనుల ప్రకారం మున్సబులను భూఖామందులను రైతులను అరెస్టు చేసి కేసులు వేయబడును. ఎందుకంటే పితూరీదారులు యొక్క జాడలు విషయము తగిన సమాచారము ఇవ్వనందుకుగాను ఈ పై కేసులు చేయబడును. 6. కొంతమంది పితూరీదారులు యొక్క జాబితా ఇందులో జతపరిచినాము. ప్రతి ముఠాదారు, ప్రతి ఇజారాదారు, ప్రతి గ్రామ మున్సబు, ఆ గ్రామాల్లో పితూరిలో కలిసినటువంటి పితూరీదారుల పేర్లు తక్షణం రిపోర్టు చేయవలసినదని ఇందుమూలముగా కఠినముగా ఉత్తర్వు చేయడమయ్యింది. ఇదిగాక ప్రజలకు ఇదివరకు గాని ఇప్పుడు గాని ఉన్నటువంటి ఎటువంటి బాధలు అయినప్పటికీ తెలియజేసుకున్న ఎడల కమిషనరు వారు తక్షణం తగిన దర్యాప్తు చేసి న్యాయం ఇప్పిస్తారని ఇందుమూలముగా తెలుసుకోవలసినది. సంతకం జేఆర్ హిగ్గిన్స్, ఏజెన్సీ కమిషనర్, 29/12/1922. చివాల్న లేచి నిలబడ్డాడు రామరాజు. పూర్తిగా ఆరిన పొడవాటి వెంట్రుకలు భుజందాకా వేలాడుతున్నాయి. భ్రుకుటి మధ్య నుంచి పాపిడిదాకా ఉన్న కుంకుమ బొట్టు కొద్దిగా చెదిరి ఉంది. ఇక యుద్ధం విశాఖమన్యానికి, బ్రిటిష్ మకుటానికి మధ్య జరుగుతుంది. ఇది మనం ఎత్తుకోబోతున్న పెద్ద భారమే. ఆ వాస్తవాన్ని అంగీకరిద్దాం. మనం చనిపోవలసి వస్తే చనిపోదాం కూడా, కానీ మన హక్కును రక్షించుకునే ప్రయత్నంలో చనిపోవాలి. అది జీవితం అనిపించుకుంటుంది, జీవిత పరమార్థమవుతుంది. రామరాజు, గంతన్న, మల్లు ఈ ముగ్గురి తలలు తెగిపడితే ఉద్యమం నిలిచిపోతుందా? భ్రమ. గ్రామాల మీద శిక్షాశుంకం విధించారు. అంటే పొత్తిళ్లలో బిడ్డ మీద కూడా రాజద్రోహం ముద్ర వేశారు వీళ్ళు. వాడు ప్రకటించినవి ఇనాములు కాదు, ఇవ్వజూపుతున్న లంచాలు. సహకరించకుంటే కఠిన చర్యలు తీసుకుంటాడా? అయితే ఇంకా పోరాడుదాం, ఇంకా పోరాడుదాం. ఒక్క మాట చెబుతాను, మనం పోరాటం విరమించే దశను దాటి ఎంతో దూరం ముందుకొచ్చేశాం. వెన్ను చూపే ఆలోచనకు కూడా తావులేనంత భీకర పోరుకు మనకై మనమే చేరుకున్నాం. పోరాటం ఆపితే అందుకు ముష్టిలా పడే జైలు కూడా నాకు అవసరం లేదు. అంతకంటే

0: పాలెం లింగాపురంలో మనం విజయం సాధించలేకపోయాం. 10 విజయాల ముందు ఒక అపజయం ఎంత అని నేను అనను. ఆ అపజయంలోనూ త్యాగం ఉంది. అది మన సోదరుడది. సవినయంగా చెబుతున్నాను, యుద్ధంలో గెలుపోటములు ఉంటాయి. ఒక యుద్ధంలో మనం కూడా అపజయం చూశాం. అయినా ఒక్కటి మాత్రం గుర్తించాలని కోరుతున్నాను, కొద్ది తుపాకీలే ఉన్నా ఈ గోచిపాత రాయుళ్ళు, ఈ బక్క ప్రాణులు, బాణాలు, శూలాల సాయంతో సాధించిన ఈ 10 విజయాలు గొప్పవా? బలిసిన శరీరాలతో, యూనిఫారాలతో, కాలికి బూట్లతో, తలలకు ఉక్కు టోపీలతో, ప్రపంచ యుద్ధపు ఆయుధాలతో వచ్చి సాధించిన ఒకే ఒక్క విజయం గొప్పదా? వాళ్ల సాహసం జీతంతో వస్తుంది, మన సాహసం జీవితం కోసం నిరంతరం జన్మిస్తూనే ఉంటుంది. వాళ్లవి తుపాకీ గొట్టంలో ఉంచితే పేలే గుళ్ళు, మనవి నిరంతరం మండే గుండెలు. ఇక కొండలను దాటి దాటి వెళ్ళి అక్కడ స్టేషన్లు కొడదాం, ఆయుధాలు తెచ్చుకుందాం అన్నాడు రామరాజు. మీ వెంటే మేమంతా స్వామి అన్నాడు మల్లన్న లేచి ఉద్విగ్నంగా. అక్కడ ఉన్నవాళ్లంతా లేచి నిలబడ్డారు. మల్లుదొరకు మద్దతు అన్నట్టు, అల్లూరి శ్రీరామరాజుకి జై, వందే మాతరం, మనదే రాజ్యం. హలో, నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్. అవతల నుంచి ఈవినింగ్ కంఠం. హలో కేడీపేట క్యాంప్, ఓవా ఈవినింగ్. ఏమిటి అన్నాడు ఫర్బీస్. స్పెషల్ కమిషనర్ బయలుదేరి చాలాసేపు అయింది, జాగ్రత్త, చాలా ఘాటికుడు, కొంచెం తేడా వచ్చినా చీల్చి చెండాడుతాడు. ఓవా ఈవినింగ్. తెలుస్తూనే ఉంది, ఓవా ఫర్బీస్. సరే, రామ్రాజ్తో ఇంకా ఎవరు పట్టుబడ్డారు? ఇంకా ఎవరా? ఒక్క రామరాజే దొరికాడంటున్నారు కదూ, ఒక్కడే కాబోలు అరెస్టు చేసింది, మిగిలిన వాళ్ల గురించి ఎవరూ అనలేదు ఇంతవరకు. ఇంత పెద్ద రెబెలియన్ నడిపినవాడు చివరికి ఒక్కడైపోయాడా? ఇది ఎలా సాధ్యం? ఆశ్చర్యంగా అడిగాడు ఈవ్లింగ్.
1: ఇంతవరకు నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ, చారిత్రక నవల ధారావాహిక పఠనం 56వ భాగంను చదివి వినిపించారు సుమనస్పతిరెడ్డి. రచన గోపరాజు నారాయణరావు. రేపు పొద్దుగల 8:30 ప్రసారమయ్యే బాసరుచులు కార్యక్రమంలో ప్రముఖ కవి జరుక్ శాస్త్రి కవితా పంక్తులను చదివి వినిపిస్తారు ఎస్ రాజవర్ధన్.
2: PM జయ్, అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. శ్రోతలు, ఇప్పుడు విందాం న్యాయశాఖ వారి ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమంను.
2: We bring you a talk on environmental jurisprudence by Anna Apriya, Associate Legal Center for WTO Studies, IIFT. This talk was part of a webinar conducted by the Department of Justice.
3: जूरिस्प्रूडेंस की बात करते हैं तो इंडिया में कोई भी जूरिस्प्रूडेंस हो, वेदर इन्वायरमेंटल और अदरवाइज, द स्टार्टिंग पॉइंट इज ऑलवेज द कॉन्स्टिट्यूशन. तो कॉन्स्टिट्यूशन किसी सब्जेक्ट के बारे में क्या बोलता है, पहले हम ये देखते हैं. एंड देन वी सी, वी लुक एट द लॉज विच आर क्रिएटेड एज अ रिजल्ट ऑफ द पावर्स गिवन बाय द कॉन्स्टिट्यूशन. बट एक पेक्यूलियर बात है इंडियन कॉन्स्टिट्यूशन की, कि इसमें बहुत एक स्कूल ऑफ थॉट है जिनका मानना है कि इन्वायरमेंटल constitution environmentally blind tha in the very beginning when in 1950s it was adopted, because the term environment

0: सामाजिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: You had been listening to a talk on environmental jurisprudence by Anna A. Priya, Associate Legal, Center for WTO Studies, IIFT. This talk was part of a webinar conducted by the Department of Justice.
2: Intavaraku Nyaya Shakavari Pratyeka Prayojita Karyakramam Vinnaru. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సింగిడి సినిమా పాటల హరివిల్లు, సాహిత్యం సంగీతం లయల కలయిక పాట, పాటలు మనలోని ఉత్సాహాన్ని నింపుతాయి. మరి అసొంటి పాటలు వినిపించే కార్యక్రమమే సింగిడి. గిప్పటి సంధి 10 గంటల దాకా సింగిడి కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటలను వినొచ్చు. మరి మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 08732 అనే కోడ్ని జత చేసి 29508 మరొక నంబర్ 2300081. మరి సింగిడి కార్యక్రమంలో ముందుగా విందాం జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్ జానక్ గారు పాడిన ఈ పాట.

0: శ్రోతలు సింగిడి కార్యక్రమంలో సినిమా పాటల్ని వింటున్నారు. ఇప్పుడు మనతోటి మాట్లాడడానికి ఒక కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో,
1: హలో,
0: నమస్తే అండి.
1: నమస్కారం మేడం.
0: నీ పేరు?
1: నా పేరు గంగాధర్.
0: గంగాధర్ గారు ఏం చేస్తుంటారు?
1: వ్యవసాయం.
0: మరి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి మంచిగా కదా?
1: పర్లేదు మేడం, మాకు స్టార్టింగ్ నుంచే ఉంది.
0: అటు సైడు మాకైతే ఆదిలాబాద్ లో స్టార్టింగ్ కొంచెం పడ్డది, మళ్ళీ ఇప్పుడు 2 రోజుల నుంచి సన్నం చినుకులు పడుతున్నాయి.
1: మాకు బాగానే పడ్డది మేడం.

0: ఏం పంటలేసిండ్రు?
1: మా దగ్గర మొక్క, పత్తి, సోయా, పసుపు, వరి.
0: అమ్మా బాగానే వేసిండ్రు పంటలు. హలో.
1: అంటే కొంచెం కొంచెం వేసుకుంటాం మేడం. ఒక 8 ఎకరాలు ఉంది నాకు. 2 ఎకరాలు అలా అది కొంచెం ఇది కొంచెం అట్లా
0: వేసుకుంటాం. మళ్ళీ రబీ పంట మళ్ళీ వేయరా?
1: రబీ పంట కూడా కొంచెం జొన్న వేస్తాము, కొంచెం మొక్కజొన్న వేస్తాము.
0: మరి రబీ పంటలో పసుపు వేస్తారు వేస్తారేమో అని నేను అనుకుంటున్నాను.
1: నువ్వులు వేస్తాం మేడం, నువ్వులు లేదంటే సజ్జలు.
0: సజ్జలు కూడా పండిస్తారు?
1: లేదంటే కొత్తిమీర వస్తాం మేడం. కొత్తిమీర
0: కానీ అది తొందరగా అయిపోతుందేమో కదా కొత్తిమీర.
1: రెండు రెండు సార్లు వస్తుంది మేడం, మళ్ళీ జూన్ లో ఒక 2 సార్లు వస్తుంది.
0: ఆహా, అంటే ఇటు ఎట్లా చేస్తారంటే కొత్తిమీర అలికి మళ్ళీ అది అయిపోయి అంటేనే మళ్ళీ ఇంకో పంట వేస్తారు?
1: అంటే ఇట్లా విడతల వారీగా అలుకుతాం అన్నట్టు. ఇట్లా అలికిన తర్వాత ఇది అయిపోయిందా, ఇది ముంచిందాకంటే ఇది వస్తుంది, మరి ఇది అయిపోయిందాకంటే ఇది కోతకు వస్తుంది.
0: చాలా మంచిది గంగాధర్. మరి ఏ పాట విందామంటారు?
1: అది అల్లుడు గారు వచ్చారు నుంచి రంగు రంగు రెప్పుల తీతకు ఒక గీత.
0: సరేనండి, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, విందాం. మరి ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు మీకు.
1: థ్యాంక్ యూ.

0: శ్రోతలు మనతోటి మాట్లాడడానికి ఇప్పుడు మరొక కలర్ లైన్ లో ఉన్నారు. హలో.
1: హలో మేడం, నమస్తే.
0: నమస్తే అండి. మీ పేరు?
1: నా పేరు శ్రీధర్ అండి. శ్రీధర్.
0: శ్రీధర్ ఎక్కడి నుంచి?
1: మేడం ఆదిలాబాద్ నుంచి.
0: ఏం చేస్తుంటారు శ్రీధర్?
1: కార్ డ్రైవింగ్ చేస్తా మేడం.
0: మరి అంటే కార్ డ్రైవింగ్ అంటే ఇప్పుడు ఎక్కువ ఏ సీజన్ లో మీకు గిరాకీ ఉంటుంది? మరి
1: నిజానికి వర్షాకాలము అంటే అన్ని సీజన్లు ఉంటాయి, కాకపోతే టూర్లు పోతారు ఎక్కువగా కాబట్టి సమ్మర్లు చలికాలం ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి. వర్షకాలం అంత అంటే మరి వర్షం ఉన్నప్పుడు తప్పదని హైదరాబాద్ నిర్మల్ ఇట్లాంటి
0: ఓహో. ఎక్కువ మీరు ఎట్ సైడ్ వెళ్తారు టూర్లకి?
1: అట్లా ఏం లేదు మేడం, మేము అంతటా తిరుగుతాం. ప్రయాగరాజ్ వరకు కూడా పోయేసినాం.
0: ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు డ్రైవింగ్?
1: నేను అయితే 3 సంవత్సరాల నుంచి.
0: ఓకే.
1: మా ఫ్రెండ్ అరవింద్ అని ఉంటాడు, ఆయన అయితే 8 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. ఆయన ద్వారానే నేను నేర్చుకున్నాను.
0: ఓహో. మరి మీరు ఇప్పుడు ఇద్దరు కలిసి పోయిన టూర్లు ఏవైనా ఉన్నాయా?
1: ఉన్నాయి మేడం. ఈ మధ్యలో ఒకటి పోయొచ్చాం అందరం, మేము వేరే వాళ్ళని తీసుకుని పోయే బదులు మనం పోయేదామని మొన్న పౌరాదేవి పోయించాం.
0: ఓహో.
1: మహారాష్ట్రలో ఉంటది, లంబరాజు జిల్లాకు సంబంధించినటువంటి ఆరాధ్య దైవం ప్రదేశం అది.
0: అవునా?
1: దేవాలయం చాలా బాగుంటది, కొత్తగా తయారైతుంది.
0: చాలా మంచిగా మాట్లాడారు శ్రీధర్ గారు. మరి ఏ పాట వినిపిస్తారు మాకు మా శ్రోతలకి?
1: మేడం మా మిత్రుడు అరవింద్ ఈ రోజు బర్త్డే ఉంది, ఈ సందర్భంలో వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి ఒక వానపాట డాడీ సినిమా నుంచి వానపాట వీలైతే.
0: సరేనండి, మీరు అడిగిన పాట వినిపి వస్తుంది. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: మిత్రుడు అరవింద్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు.
0: ఓకేనండి.
1: థ్యాంక్ యూ. ధన్యవాదాలు.

0: கஜா பபலா
1: சைபால்
0: நடுவுல காமரா
1: சைபால்
0: புரத புள்ளா
1: சைபால்
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சைபால்
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: గుడ్ మార్నింగ్ పిల్లలు.
5: గుడ్ మార్నింగ్ మేడం.
4: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
6: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని

0: చేస్తూ ఉంటుంది మేడం.
1: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
2: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
3: ఇది మీ మా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా శ్రోతలు సింగిడి కార్యక్రమంలో సినిమా పాటల్ని వింటున్నారు. ఫోన్ ద్వారానే కాకుండా ఉత్తరాల ద్వారా కూడా పాటలు వినొచ్చు. మీరు పంపిన ఉత్తరాలను పొద్దుగల 8:45 ప్రసారమయ్యే సింగిడి కార్యక్రమంలో, సాయంత్రం 5 ప్రసారమయ్యే మాట చెప్పుండ్రి పాటైనుండ్రి కార్యక్రమంలో మీరు పంపిన ఉత్తరాలను చదివి పాటలను వినిపిస్తాం. మరి మీరు ఉత్తరాలు పంపాల్సిన మా చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ స్టేషన్ డైరెక్టర్ విద్యానగర్ 50401. ఇప్పుడైతే ఉత్తరం ద్వారా పాటలు కోరిండ్రు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా వీళ్ళు అడవి దొంగ సినిమా నుంచి వీర విక్రమ అనే పాటను కోరిండ్రు. మరి వారు అడిగిన పాట వచ్చేస్తుంది, విందాం మరి.

0: శ్రోతలు మనతోటి మాట్లాడడానికి ఇప్పుడు మరొక కలర్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే అండి. మీ పేరు? కిష్టన్న. ఏం చేస్తుంటావు? ఏమేమి వేసింటారు మరి పంటలు? పత్తి మంచిగా అయిందా మరి? పత్తి ఈ వర్షాలకు ఇంకా మంచిగా అయిందొచ్చు కదా. గమ్మతుంది దవర కొట్టడం అన్న
1: అయిపోయినాయి.
0: ఈ వర్షంకి ఇంకా గడ్డి ఎక్కువైతుందేమో కదా. ఈ వర్షం అంటే చిన్న పడుతున్నది కదా. ఈ వర్షం పడడం అయిపోయిన కొన్ని రోజులు అయిందంటే మళ్ళీ గడ్డి కలుపు తీసుడు ఉంటది. కలుపు తీపిస్తారా లేకుంటే మందు కొట్టేస్తారా? గడ్డి మందు కదా, అసలు పోదు. కలుపు తీస్తేనే మంచిగా వెళ్ళిపోతుంది. చెప్పండి మరి ఏ పాట ఇందామంటారు?
1: నేను అది ఏమంటే జానకమ్మ వాడిని చూడు మన నిన్ను చూడగా నేను ఉండలేనని పాట.
0: నీరాజనం సినిమా నుంచి.
1: నీరాజనం సినిమా నుండి అది వినాలనుకుంది.
0: సరే మరి పాట వచ్చేస్తుంది, వినేసే మరి.
1: రైట్, ఓకే.
0: ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: ధన్యవాదాలు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడి

0: మారతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది మన బాస మనయాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు సింగిడి కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. బహుజన హితయ బహుజన సుఖాయ అనే నినాదంతో ప్రజలకు వివిధ అంశాలపై అవగాహన కల్పించడం ఇంకా వినోదాన్ని అందించడం కోసం సేవలందిస్తుంది ఆకాశవాణి. 1927 సరిగ్గా ఈ రోజునే మొట్టమొదటి రేడియో ప్రసారం ప్రారంభమయ్యింది. ముంబై స్టేషన్ నుండి ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ అనే ప్రైవేటు సంస్థ కింద ప్రసారమైన ఈ రోజును మనం జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 1932 భారత ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చిన సంస్థ 1936 జూలై 8 ఆల్ ఇండియా రేడియోగా పేరు మారింది. తరువాత 4 సమాచార ప్రసార శాఖ పరిధిలోకి చేరిన ఆల్ ఇండియా రేడియో రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ఆకాశవాణి కవితను ప్రేరణగా తీసుకుని 1956 ఆకాశవాణిగా మారింది. బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా భారతీయులను ప్రేరేపించడంలోనూ 1971 యుద్ధ సమయంలో పాకిస్తానీ శక్తులకు వ్యతిరేకంగా నిజాలను పంచడంలోనూ బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలోనూ ఆకాశవాణి కీలక పాత్ర పోషించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సమాచారాలను వార్తలను మారుమూల ప్రజలకు చేరవేయడమే కాక వినోదం విజ్ఞానంతో పాటు రైతుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందిస్తూ వస్తుంది ఆకాశవాణి.

0: మొత్తం మీద వ్యవసాయం చేసి ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారు. మంచిగా అరువుల మీద కూర్చుండి ముచ్చట్లు పెట్టుతున్నారు ఇక కదా. మరి మీరు అప్పుడు చేసిన వ్యవసాయంకి ఇప్పుడు చేసిన వ్యవసాయంకి ఎంత తేడా అనిపిస్తుంది మీకు? అప్పుడు అన్ని చేతులతోటి పొద్దున్న దాకా చేసినా గానీ ఓడకపోతుండే కదా. ఇప్పుడు అన్ని మిషన్లు.
1: మేము వ్యవసాయం చేయాలంటే 4 గంటల రాత్రి చేస్తే మరో రాత్రి 10 గంటల వరకు చేస్తూనే ఉండవలసి వస్తుంది. అప్పుడు
0: అవును, మరి మీరంతా పని చేసిండ్రు కనుక
1: 5 గంటలకు వాపస్.
0: మీరు అప్పుడు అంత కష్టంతో వంగుడు లేసుడు. ఏంటండి
1: 70% తేడా వచ్చింది వ్యవసాయంలో.
0: మీరు అందుకే గట్టిగా ఉన్నారు. మరి ఇప్పటి వాళ్ళు ఏమి ఇంత గట్టిగా లేరు ఎంత తిన్నా గానీ కదా. ఎందుకంటే అప్పుడు ఎంత తింటే అంత పని వ్యవసాయం తోటి. కానీ అప్పటి తిండే మంచిగా కదా, గట్కలు రొట్టెలు మందు పోయని కూరగాయలు. మరి ఇప్పుడు అన్ని రకాలుగా దొరుకుతున్నాయి కానీ అన్ని మందులేసిన పంటలు మందులేసిన కూరగాయలు తిని అన్ని రోగాలు కూడా ఎక్కువైతున్నాయి కదా. అన్ని ఆనందం ఉన్నాయి, రోగాలు కూడా మంచిగా ఉన్నాయి కదా. మరి అందుకొరకి నాటోళ్ళే గట్టోళ్ళు అని అంటున్నారు ఇప్పుడు. చెప్పండి ఏ పాట ఇందా మరి?
1: సినిమా నుండి
0: సరేనండి, మీరు అడిగిన పాట వస్తుంది విందామా. మరి ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ఇది మీ మా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు సింగిడి కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. సింగిడి కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటలను వినాలి అనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 08732 అనే కోడ్ని జత చేసి 295081, మరొక నంబర్ 230081. సింగిడి కార్యక్రమం 10 గంటల దాకా ప్రసారం అవుతుంది. శ్రోతలు, ఆషాఢం వచ్చిందంటే మన తెలంగాణల బోనాలేసుడు, కొత్త కోడళ్ళు, తల్లిగారిళ్ళకు పోవుడు కనబడుతుంది. అట్లనే చేతులకు గోరింటాకు పెట్టుకున్నాడు కూడా కనబడుతుంది కదా. అయితే ఈ గోరింటాకు ఎర్రగా పండి చేతులకు అందాన్ని ఇచ్చుడే కాకుండా మంచి ఔషధంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ వానాకాలంలో అరికాళ్ళు, చేతులు నీళ్లతో తడవడం వలన పుండ్లు అయితాయి. ఈ ఆకు పెట్టుకోవడం వలన తగ్గుతాయి. నోటి పూతకు, చర్మ కాలయ వంటి రోగాలకు ఔషధంగా వాడతారు. ఇంకా తలకు పెట్టుకునే హెన్నాలో ముఖ్యంగా గోరింటాకును ఉపయోగిస్తారు. నువ్వుల నూనెలో గోరింటాకు వేసి మరిగించి తలకు పెట్టుకుంటే తలనొప్పి, వెంట్రుకలు తెల్లబడడం తగ్గుతుంది. కృత్రిమ గోరింటాకు పొడిని వాడడం కంటే సహజమైన గోరింటాకు వాడకం ఎంతో మంచిది అంటున్నారు నిపుణులు. గోరింటాకుతో ఆరోగ్యంతో పాటు అందం కూడా సొంతమవుతుంది. మరి ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకున్నాడు యాది మరకుండ్రీ.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పీఎస్ ను సంప్రదించగలరు.

0: రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: శ్రోతలు, మీరు ట్యూన్ చేసుకుని వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ఇయల్ల తెలుగు తమిళ నటుడు సూర్య పుట్టినరోజు. ఈయన అసలు పేరు శరవణన్ శివకుమార్. ఈయన తమిళ నటుడు శివకుమార్ యొక్క కుమారుడు. సూర్య తన నటనతో అటు తమిళ అభిమానులను ఇటు తెలుగు అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. అభిమానుల ఆదరణతో పాటు పలు అవార్డ్స్ను సొంతం చేసుకున్నాడు. 3 తమిళ రాష్ట్ర ఫిలిం అవార్డ్స్ను, 4 ఫిలింఫేర్ సౌత్ అవార్డ్స్ను, 2 ఎడిసన్ అవార్డులను, అలాగే విజయ్ అవార్డును అందుకున్నాడు. అటు హీరోగా కాకుండా నిర్మాతగా 36 వయసులో ఆకాశమే నీ హద్దురా, జై భీమ్, ఓ మై డాగ్, మగువలు మాత్రమే, పొన్మగల్, వందాల్ సినిమాలకు నిర్మాతగా పనిచేశాడు. గజని సినిమాలో తన నటనతో మంచి పేరు తెచ్చిపెట్టింది. 6 సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, వీడొక్కడే, గటికుడు, 7 సెన్స్, మేము మొదలగు సినిమాల్లో నటించాడు. సూర్య 2006లో తన సహాయ నటి అయిన జ్యోతికను పెళ్లి చేసుకున్నాడు. మరి సూర్య పుట్టినరోజు సందర్భంగా ఈయన నటించిన ఆకాశమే నీ హద్దురా సినిమా నుంచి ఈ పాట.

క్షమించాలి, సమయం లేనివందున పాటను పూర్తిగా వినిపించలేకపోయాము. శ్రోతలు, ఇంతటితో ఇయాల్టి సింగిడి కార్యక్రమం సమాప్తం. ఈ పూట ఫోన్ గలవని శ్రోతలు, సాయంత్రం 5 గంటలకు మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమానికి, రాత్రి 8 గంటలకు ఉషారు కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటలను వినొచ్చు. అంతేకాదు, రాత్రి 10:30 మధురిమలో మనసుకు హత్తుకునే హాయైన పాటలను ఇనుండ్రి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 10 గంటలు కావస్తుంది. మరికొంచెం సేపట్లో తెలుగు వివిధ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

వీటిలో లోక్ కళ్యాణ్ మార్గ్, రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, రామకృష్ణ ఆశ్రమ్ మార్గ్, బారాఖంబా రోడ్, సుప్రీంకోర్టు, సేవాతీర్థ, జన్పథ్, మండీ హౌస్, సెంట్రల్ సెక్రటరీ, ఐటీఓ, ఢిల్లీ గేట్, ఇంద్రప్రస్థ, ఖాన్ మార్కెట్, జోర్బాగ్, శివాజీ స్టేడియం ఉన్నాయి. అయితే రాజీవ్ చౌక్, మండీ హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్ వద్ద ఇంటర్చేంజ్ సౌకర్యం అందుబాటులో ఉంటుందని డీఎంఆర్సీ స్పష్టం చేసింది. విద్యార్థులు లేవనెత్తిన నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ అంశాన్ని రాజకీయ లబ్ది పొందేందుకు వినియోగించరాదని సీనియర్ బీజేపీ నేత కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. పేపర్ లీకేజీ అంశం గురించి పరిశోధన కొనసాగుతోందని, ఈ అంశంపై లోతైన చర్చ అవసరమని చెప్పారు. అంశాన్ని ప్రధానమంత్రి తీవ్రంగా పరిగణిస్తున్నారని, పూర్తిస్థాయి శ్రద్ద కనపరుస్తున్నారని, అవసరమైన చర్యలు చేపడుతున్నారని నడ్డా వెల్లడించారు. అన్ని సంస్కరణలకు పౌరుల సంక్షేమమే కేంద్రంగా ఉండాలని, పరిపాలనాపరమైన కార్యక్రమాలను ప్రజల అవసరాలకు అనుగుణంగా రూపొందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సంస్కరణలు కేవలం ప్రభుత్వ పనితీరును మెరుగుపరచడమే కాకుండా భారతదేశ అభివృద్ది చెందిన దేశంగా మారే ప్రయాణాన్ని వేగవంతం చేయాలని అన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము నేటి నుంచి 2 రోజుల పాటు రొమేనియాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా రొమేనియా అధ్యకుడు నికుషోర్ టాన్, తాత్కాలిక ప్రధానమంత్రి ఇలీ బోలోజన్, సెనెట్ అధ్యకుడు మిర్సియా అబ్రూడియన్, చేంబర్ ఆఫ్ డిప్యూటీస్ అధ్యకుడు సోరిన్ గిండ్రియానూలతో ముర్ము సమావేశమవుతారు. 2033 నాటికి కనీసం 5 స్వదేశీ స్మాల్ మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అణుశక్తి శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. లోక్సభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో అణుశక్తి రంగాన్ని ప్రైవేట్ భాగస్వామ్యానికి తెరిచే శాంతి చట్టం 2025ను పార్లమెంటు ఆమోదించిందని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో పావురాలకు విచ్చలవిడిగా ఆహారం వేయడం వల్ల ప్రజారోగ్యం, పర్యావరణంపై ప్రభావం పడుతున్న నేపథ్యంలో నియంత్రణకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి, జీహెచ్ఎంసీకి హైకోర్టు బుధవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో 3 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని అధికారులను ఆదేశించింది. ఈరోజు జాతీయ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 1927లో మన దేశంలో ఇదే రోజు తొలిసారిగా ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఆధ్వర్యంలో బాంబే స్టేషన్ నుంచి తొలి రేడియో ప్రసారం జరిగింది. ఇక 1936 జూన్ 8న ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ ఆల్ ఇండియా రేడియోగా రూపాంతరం చెందింది. దేశాభివృద్ది, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ, విద్యకు చెందిన అంశాలను ప్రజలకు అందించడంలో నాటి నుంచి నేటి వరకు రేడియో కీలక పాత్ర పోషిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 10:04 ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమానికి స్వాగతం. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో మీరు కూడా మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే 0402324052 నంబర్కి మీకు నచ్చిన పాట అలాగే సినిమా పేరు మీ వివరాలను వాట్సాప్ చేయండి. ఇవాల్టి ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనం 2005 నుండి 2010లో వచ్చిన ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ ని ప్లే చేసుకుంటున్నాం.

0: ఆనంద్ శ్రీరామ్ సాహిత్యం, ఏఆర్ రెహమాన్ సంగీతం. తరువాత పాటను కోరుతున్న శ్రోతలు లీలా, పూజ, విస్మయ, గణేష్, లిఖిత, విమర్శ్ ఫిన్లాండ్ నుండి కోరుతున్నారు. అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడా నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అబేద ఆయేషా కోరుతున్నారు. మీ అందరి కోసం ఈ పాట వినబోయే ముందు
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
0: భద్ర చిత్రం కోసం కార్తీక్ చిత్ర పాడిన పాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 10:14. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో బ్రెయిన్ స్ట్రోక్ ని గుర్తిద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో ఈఎస్ఐ సనత్ నగర్ హాస్పిటల్లో న్యూరో సర్జన్ గా పనిచేస్తున్న డాక్టర్ రాజేష్ పత్తి గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085252, మరొక నెంబర్ 2324085353, మరొక నెంబర్ 2955092 నెంబర్లకి కాల్ చేసి బ్రెయిన్ స్ట్రోక్ కి గల కారణాలు, చికిత్స, నివారణ గురించి నేరుగా సమాధానాలు పొందవచ్చు.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే మేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9:00 నుండి 10:00 వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, మరొక నెంబర్
3: 2324085.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

0: マヌジェナレンジェニ
1: PM जय अब गरीबों की जय बन गई है।

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత పాటగా పోకిరి చిత్రం కోసం నిహాల్ పాడిన పాట. కందికొండ సాహిత్యానికి మణి శర్మ సంగీతాన్ని అందించారు. ఈ పాటను కోరిన శ్రోతలు చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ ఆర్మూర్ చేనేత కాలనీ రంగచారి నగర్ నుండి జిందం నరహరి, లక్ష్మి, భానుతేజ, మృదుల, ఉదయ్ కిరణ్, ఉదయరేఖ, అంగూర్ భాను, రియాన్స్, హన్మహిత్ వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మీ అందరి కోసం ఈ సూపర్ హిట్ ట్రాక్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: जरूर सुनिए पिटारा. इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे, अ प्रीमियम हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट्स.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లబ్ లో సమయం 10:23. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో తరువాత పాటగా హ్యాపీ డేస్ చిత్రం కోసం రంజిత్, సునీత, సారథి పాడిన పాట వనమాలి సాహిత్యానికి మికి జయ మేయర్ సంగీతాన్ని అందించారు. ఈ పాటను కోరిన శ్రోతలు నిజామాబాద్ గుమస్తా కాలనీ నుండి సంగవి శ్రీనివాస్, లావణ్య, హేమచంద్ర, లతిక, అలాగే ఉమేడా నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ కోరుతున్నారు. మీ అందరి కోసం ఈ పాట

ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో మనం 2005 నుండి 2010లో వచ్చిన ఎవర్ గ్రీన్ హిట్స్ సాంగ్స్ ని వింటున్నాం. మరి తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజి వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి, రిత్విక్, పండు వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి.

నిజామాబాద్ నుండి వాహిద్ రుమాని, మహ్మద్ జమీర్, మహ్మద్ ఫసీ, మహ్మద్ జునీద్, మహ్మద్ జుబీర్, మహ్మద్ బుక్రం, మహ్మద్ నోమన్, మహ్మద్ ఫర్ఖాన్, మహ్మద్ జాకీర్, మహ్మద్ ఫజీల్ కోరుతున్నారు మీ అందరి కోసం ఈ సూపర్ హిట్ సాంగ్.

0: तेलंगाना राज्य के आयुक्त एवं निदेशक नगर प्रशासन द्वारा जनहित में जारी रेन वाटर हार्वेस्टिंग हर घर की जिम्मेदारी।
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ఆరెంజ్ చిత్రం కోసం నరేష్ అయ్యర్ పాడిన పాట. వనమాలి సాహిత్యానికి హరీష్ జయరాజ్ సంగీతాన్ని అందించారు. ఈ పాటను అడిగిన శ్రోతలు బుధన్ పొచంపల్లి నుండి పద్మశాలి సిద్ధులు, శారద, పూజ, మనోజ్, రాజయ్య, అమ్మవాయి, ఎలంకి గ్రామం నుండి జోగు, ప్రవీణ్, సంధ్య, అక్షయ గుణ, పెద్దమర్పేట నుండి గుండు అంబద, సాయి ప్రకాష్, అనిల్ కుమార్, సంధ్య, రాణి, అశ్వి, వీ అందరి కోసం ఈ పాట.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో తరువాతగా వినబోతున్న పాట లీడర్ చిత్రం కోసం నరేష్ అయ్యర్, శ్వేత పండిత్ పాడిన పాట. వేటూరి సుందరరామూర్తి సాహిత్యానికి మిక్కీ జేమయ్యర్ సంగీతాన్ని అందించారు. ఈ పాటను కోరిన శ్రోతలు కొండ యాదగిరి, శాంత, అభిహాసిని, వైష్ణవి, నితిన్, భువనగిరి జిల్లా నుండి సుదర్శన్, మాదాసు విజయ, వెంకటేష్ నందిపేట నుండి హేమలత, విశ్వనాథ్ చౌటుప్పల్ నుండి రిక్వెస్ట్ పంపించారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ వండర్ఫుల్ సాంగ్.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఇవాల్టి ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో మనం 2005 నుండి 2010లో వచ్చిన బ్యూటిఫుల్ సాంగ్స్ ని ప్లే చేసుకుంటున్నాం. మరి ఇప్పుడు తర్వాత రాబోయే పాట ఆర్యాటు చిత్రం కోసం కేకే పాడిన పాట. బాలాజీ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్నందించారు. ఈ పాటను కోరిన శ్రోతలు రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్, సియానా, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, బ్రహ్మయ్య వారి కుటుంబ సభ్యులు, అలాగే నిజామాబాద్ జక్రాన్పల్లి నుండి అఖిల, అపర్ణ, అలేఖ్య, అరుణ, రాజేందర్ వారి కుటుంబ సభ్యులు కొడుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ సూపర్ హిట్ ట్రాక్.

చిత్రకథల వివరణం గాయని గాయకుల స్వర నీరాజనం. మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరిగా రాబోతున్న పాట, మగధీరాజ్ చిత్రం కోసం అనూజ్ రీటా పాడిన పాట, చంద్రబోస్ సాహిత్యానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించారు. ఈ పాటను కోరిన శ్రోతలు బాబూరి సదానంద్ గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, నారాయణ, అనసూయ, యమున, జాన్కంపేట నుండి కోరుతున్నారు. అలాగే వరంగల్ కాశీబుగ్గ నుండి దాసి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భవిక, శివకృష్ణ, దీప్తి, అన్సిని, సుహాస్, కృష్ణ, విక్షపతి, వసంత, హర్షిణి, హిమశ్రీ వారి కుటుంబ సభ్యులు. అలాగే వివిధ భారతి వింటున్న శ్రోతలందరి కోసం కూడా ఈ పాట.

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పరీక్షా పత్రాల లీకేజీకి పాల్పడిన వారిపై త్వరితగతిన కఠిన చర్యలు తీసుకునేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ మేరకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ లో పేర్కొన్నారు. దేశ యువత సంక్షేమం వారి భవిష్యత్తు కంటే ముఖ్యమైనది మనకొకటి లేదని ప్రధాని స్పష్టం చేశారు. విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం వరుస చర్యలు తీసుకుంటోందని, యువత భవిష్యత్తుకు హాని కలిగించేందుకు ప్రయత్నించే వారిని ఏమాత్రం ఉపేక్షించబోమని ప్రధాని నరేంద్ర మోదీ తమ సందేశంలో పేర్కొన్నారు. ఢిల్లీలో జరుగుతున్న నిరసనలపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. యువత మనోభావాలు, ఆందోళనల పట్ల కేంద్రం ఎంతో సున్నితంగా వ్యవహరిస్తోందని, విద్యార్థులు లేవనెత్తే ప్రతి అంశాన్ని వినడానికి, పరిష్కరించడానికి సిద్దంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఆయుష్ మంత్రి ప్రతాప్రావు జాదవ్ నిన్న న్యూఢిల్లీలోని ఆయుష్ భవన్లో ప్రకృతి కెఫేను ప్రారంభించారు. ఆయుష్ ఆహార్ స్పూర్తితో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించే లక్ష్యంతో కార్యాలయ ప్రాంగణంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఆరోగ్యం, శ్రేయస్సును పెంపొందించాలన్న మంత్రిత్వశాఖ లక్ష్యానికి ప్రకృతి కెఫే అద్దం పడుతుందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్టాల్లో తోతాపురి మామిడి సాగు, ప్రాసెసింగ్, మార్కెటింగ్ వ్యవస్థల్లో సమగ్రమైన మెరుగుదలలు తీసుకురావడానికి వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ మూడు రాష్టాల్లో తోతాపురి మామిడిని పండించే రైతుల ఆదాయం తగ్గిపోతోందన్న నిరంతర ఫిర్యాదుల నేపథ్యంలో ఈ ఆదేశాలు వెలువడ్డాయి. న్యాయాధికారుల పదవీ విరమణ వయోపరిమితిని 60 నుంచి 61 సంవత్సరాలకు పెంచే విషయాన్ని పరిశీలించాలని రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. దేశవ్యాప్తంగా జిల్లా న్యాయాధికారుల పదవీ విరమణ వయోపరిమితిని 60 నుంచి 62 సంవత్సరాలకు ఏకరీతిగా పెంచాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ జరుపుతూ ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జయమాల్య బాగ్చి, వి మోహన్లతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలను జారీ చేసింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నేతృత్వంలోని లెట్స్ ఫిక్స్ అవర్ ఫుడ్ కన్సార్టియం నిన్న భారతదేశంలోని పిల్లలు, కౌమార దశలో ఉన్న వారికి ఆరోగ్యకరమైన ఆహారము, ఆహార వాతావరణాలను ప్రోత్సహించడానికి ప్రాధాన్యత విధాన చర్యలు అనే శీర్షికతో ఒక విధాన పత్రాన్ని విడుదల చేసింది. ఈ పత్రం దేశవ్యాప్తంగా పిల్లలు, కౌమార దశలో ఉన్న వారిలో ఆరోగ్యకరమైన ఆహార వాతావరణాలకు మద్దతు ఇవ్వడానికి, ఆహారపు అలవాట్లను మెరుగుపరచడానికి అవసరమైన సిఫార్సులను వివరిస్తుంది. గుజరాత్, మధ్య మహారాష్టలో అతి భారీ నుంచి తీవ్రమైన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాయలసీమ, తమిళనాడు, తెలంగాణ, విదర్భ సహా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 11:03 దాటి 50 సెకండ్లు. శ్రోతలందరికీ ఒక ముఖ్య గమనిక. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది మీ ఆకాశవాణి వివిధ భారతిలో. బ్రెయిన్ స్ట్రోక్ ను గుర్తిద్దాం, ఆరోగ్యాన్ని కాపాడదాం, ఈ అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. మరి ఈ రోజు ఈఎస్ఐ సనత్ నగర్ హాస్పిటల్లో న్యూరోసర్జన్ గా పనిచేస్తున్న డాక్టర్ రాజేష్ పత్తి గారు మన స్టూడియోకి రాబోతున్నారు. మీకు ఏదైనా సందేహాలుంటే ఫోన్ చేయండి. మా ఫోన్ నంబర్స్ 040 ఎస్టీడీ కోడ్ 2324085223240853295059. ఇవి మా ఫోన్ నంబర్స్ ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ జాతీయ ప్రసార దినోత్సవ శుభాకాంక్షలు అంటోంది మీ రేడియో సఖి అనుపమ. నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే దేశంలో తొలిసారి 1927 జూలై 23న వ్యవస్థీకృతంగా అంటే ఆర్గనైజ్డ్ గా రేడియో ప్రసారాలు ప్రారంభించింది ఈరోజే. అంటే మనకు రేడియో ప్రసారాలు ఇచ్చి ఒక లైఫ్ లాంగ్ ఫ్రెండ్ని, జీవితకాలపు నేస్తాన్ని పరిచయం చేసింది కూడా ఈరోజే. తెల్లవారి మనందరినీ నిద్రలేపి గుడ్ మార్నింగ్ చెప్పే ఈ ఆత్మీయ నేస్తం మరెవరో కాదు, రేడియో. ఈ పండగ సంబరాలు ఈరోజు వివిధ భారతి వేదికగా. మరి రేడియో ప్రసారాలతో మీ అనుబంధం ఏంటో మాతో పంచుకోండి. మా ఫోన్ నంబర్ 0402324 0852, 0402324 0852.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేస్తారు.

0: చేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు మెసేజ్ చేయండి, మీ అనుభూతులు మీ అనుభవాలు అనగానే నాగ్నాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుంచి మెసేజ్ చేశారు. ఏంటంటే, ఈ రోజు జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా వివిధ భారతి అధికారులకు, సాంకేతిక విభాగానికి, ఆర్జీలందరికీ శుభాకాంక్షలు. మా అనుబంధం రేడియోతో ఎనలేనిది అని చెప్పి. నిజమే కదా? జాతీయ ప్రసార దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం వివిధ భారతి వేదికగా. రేడియో ప్రసారాలు దేశమంతా వాడవాడలా, పల్లె పట్టణం నగరాలకు ఖచ్చితమైన సమాచారం అందించే దిక్సూచిగా అవతరించింది. మనం దశాబ్దాల వారీగా గనక చూసుకుంటే 1940లలో అమృతమే అందించింది రేడియో. 1947 ఆగస్టు 15న మనం స్వాతంత్ర్యం పొందిన తీపి కబురు తొలిగా అందించింది కూడా మన రేడియోనే.

ఇప్పటికీ పొద్దునే ఆగస్టు 15న వినిపించే ఈ పాట మనలో ఎన్ని జ్ఞాపకాల్ని తడుముతుందో కదా. ఆగస్టు 15 అనగానే మనందరిలో దేశభక్తి మాత్రమే కాదు ఆనందం వెల్లివిరుస్తుంది.

జోరుగా హుషారుగా మనందరము జాతీయ ప్రసార దినోత్సవాలు మీ పండగగా మన వివిధ భారతి వేదికగా జరుపుకుంటున్నాము. శ్రోతలందరూ కూడా అంతే ఉత్సాహంగా పాల్గొంటున్నారు. పెద్దపల్లి నుంచి సత్యనారాయణ గారు, శంకరయ్య గారు ఏం రాశారంటే, మీ అందరికీ జాతీయ దినోత్సవ ప్రపంచ జాతీయ ప్రసార దినోత్సవ శుభాకాంక్షలని, అలాగే గోపాలరావు గారు కూడా అలాగే పంపించారు. రమాకాంత్ గారు సికింద్రాబాద్ నుంచి ఇంగ్లీష్ లో పంపించారు. ఏంటంటే, వారి తండ్రి గారట వారి చిన్నతనంలో ఒక 6 వాల్వ్ 9 బ్యాండ్ రేడియోని వినేవారట, అండ్ ఇంగ్లీష్ వార్తలు వినేవారట. ఆ వార్తలు వినే సమయంలో ఎవ్వరూ మాట్లాడకూడదు అని చెప్పేవారట. నిజంగా కదా, అప్పట్లో పెద్దవాళ్ళందరూ వార్తలు వస్తున్నాయంటే మాట్లాడకుండా వినండి అని చెప్పేవారు. మరి ఇంకా చాలా మంది శ్రోతలు చాలా సందేశాలు పంపించారు, మాట్లాడుకుంటూ అవన్నీ కూడా చదివేద్దాం. సరే, మనం ఇక దశాబ్దాల వారీగా మనము జాతీయ ప్రసార దినోత్సవాలు ఎలా జరిగాయి, అంటే ఏంటి రేడియో అనేది ఎలా ముఖ్య పాత్ర మన జీవితాల్లో వచ్చింది అని చెప్పుకుంటుంటే, 1950s మైలురాయి అనే చెప్పాలి. ఇండియన్ కాన్స్టిట్యుయెన్సీ, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని, మన రాజ్యాంగాన్ని 1950లో మన ముందుకు తీసుకొచ్చేశారు. నేటికి కూడా మనందరినీ నడిపిస్తోంది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ శుభ సమాచారం కూడా అందించింది రేడియోనే. ఇక 1951-52లో తొలిసారిగా ఎన్నికలు. ఓహో, స్వతంత్ర భారతావనిలో మనందరము మనకి నచ్చిన నేతల్ని స్వయంగా ఎన్నుకున్నాం. అసలు ఆలోచించండి, అప్పటి వరకు మనము బ్రిటిష్ వారి దాస్య శృంఖలాలలో ఉన్నాం. అవి తెంచుకొనే స్వాతంత్ర్యం రావడమే కాదు, ఎన్నికలు అంటే ఓటు కూడా వేశాము.

ఆర్ఎస్ఆర్ మూర్తి గారు మెసేజ్ చేశారు. ముసరంబాగ్ నుంచి శుభోదయం అండి, మాకు రేడియోతో అనుబంధం 60 సంవత్సరాలదని. అసలు ఎంత సూపర్ గా ఉంది కదా, రేడియోతో అనుబంధానికి కూడా షష్టి పూర్తి పూర్తయిపోయింది. అండ్ మేమందరం పొద్దున 6 గంటల నుంచి 8 గంటల వరకు వార్తల్ని వినేవాళ్లము, కార్యక్రమాలు వినేవాళ్లము, మాకు చాలా ఇష్టము అని చెప్పి మెసేజ్ చేశారు ఆర్ఎస్ఆర్ మూర్తి గారు. మరి రేడియో ప్రసారాలతో దేశంలో ఎన్నికలు ఎక్కడ ఎలా జరిగాయో వినేశారు. అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రపంచవ్యాప్తంగా 1953లో పోలియోకి వ్యాక్సిన్ కనుక్కున్నారు. మరి రేడియో లేకపోతే తెలిసిదా చెప్పండి మారుమూర పల్లెలకు కూడా. 1957 ప్రపంచానికి ఒక వెలుగురేఖ. 1957 ఏంటది, ఏం జరిగింది, ఒక్కసారి గతంలోకి వెళ్ళిపోతే నేలనే కాదు నింగిని కూడా కొలుద్దామన్నది రష్యా. స్పుత్నిక్, వరల్డ్స్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ శాటిలైట్, ప్రపంచంలోనే తొలి కృత్రిమ ఉపగ్రహ ప్రయోగం జరిగింది సమర్థవంతంగా. అంతే గొప్పగా ఈ వార్తను చేరవేసింది ఎవరు, మరెవరూ కాదు, రేడియో.

0: issued in the public interest by the Commissioner and Director of Municipal Administration, Telangana. Rainwater harvesting, every home's responsibility.
1: జాతీయ ప్రసార దినోత్సవాల పండుగను జరుపుకుంటున్నాం వివిధ భారతిలో. మరి జూలై 23 జాతీయ ప్రసార దినోత్సవం, ఈ మాట అనగానే ఎంత గర్వంగా అనిపిస్తోంది కదా. సరే, మన శ్రోతలందరూ కూడా అంతే ఇష్టంగా అనుబంధాలు పంచుకుంటున్నారు. మరి మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుంచి ఏం రాశారంటే, ఈరోజు మీ అందరికీ శుభాకాంక్షలు మాత్రమే కాదు, శ్రోతలందరికీ కూడా మాలో మేము కూడా శుభాకాంక్షలు అందించుకుంటున్నాము. ఆకాశవాణితో మా అనుబంధం 46 సంవత్సరాలుగా కొనసాగుతోంది అని. అంటే ఇంకేంటి, ఇంకొక 4 సంవత్సరాలు ఉంటే గోల్డెన్ జూబ్లీ. అలాగే చిలుకా నారాయణ జంకంపేట నుంచి ఏమంటున్నారంటే, జాతీయ ప్రసార దినోత్సవ శుభాకాంక్షలు, నాకు కూడా రేడియోతో అనుబంధం 1969 నుంచి ఉంది, అంటే దాదాపు 57 సంవత్సరాలు. అసలు సూపర్ గా అనిపిస్తుంది కదా, మీ అందరూ ఇన్ని సంవత్సరాలుగా రేడియోను వింటున్నారు అండ్ ఇంకా వింటూనే ఉన్నారు. దానికి ఆ మ్యాజిక్ కి కారణం మాత్రం ఈ ప్రసార దినోత్సవం రోజు తప్పకుండా చెప్పుకోవాలి, అదే మన రేడియో. సమాచారాన్ని మాత్రమే కాదు, విజ్ఞాన వినోదాలని సమపాళ్లలో అందిస్తూ ప్రజారంజకంగా ముందుకు సాగుతున్న రేడియో ప్రసారాలకు ఒక్కటే బిరుదు సరైంది. అదేంటో తెలుసా? సరిలేరు నీకెవ్వరు అని. 1960లలో ప్రపంచం దూసుకువెళ్లింది అన్ని రంగాలు.

ముఖ్యంగా మనం గుర్తు చేసుకుంటే 1961లో యూరి గగరిన్ పేరుని అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మానవుడిగా చరిత్రకెక్కాడాయన. మారుమూల పల్లెల్లో కూడా ఈ వార్త మోగిపోయింది. మరి ఆ వార్త అందించింది ఎవరు? మన రేడియోనే.

శ్రోతలందరూ తమ విశేషాలు, తమ అనుబంధము, ఆత్మీయ అనుబంధాన్ని మనతో పంచుకుంటున్నారు. జాతీయ ప్రసార దినోత్సవ సందర్భంగా రవికుమార్ వెడ్లమని అల్మాస్ కూడా నుంచి రేడియోతో నాకు చాలా ప్రత్యేకమైన అనుబంధం, స్వీట్ మెమరీస్ అందించింది అని చెప్పి రాశారు. అలాగే శుభోదయం మేడం, జాతీయ ప్రసార దినోత్సవ శుభాకాంక్షలను ఇద్దరు ముగ్గురు శ్రోతలు పంపించారు కానీ పేరు రాయడం మర్చిపోయారు. అలాగే కొండ యాదగిరి శాంత కూడా అప్పట్లో నాకు వచ్చే పాడి పంట కార్యక్రమం చాలా ఇష్టము అని రాశారు. రమణ గారు బోయిన్పల్లి నుంచి ఏం రాశారంటే, రేడియో వినడం అనే అలవాటు నాకు మా తండ్రి గారి దగ్గర నుంచి ఉంది, వచ్చింది, అది వారసత్వంగా వచ్చింది, నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అని చెప్పి రాశారు. ఎంత మంచి మాట కదా. సరే, ఇక ట్రైన్ అంటే రైలు బండి అంటే మామూలుగా వెళ్తుందిలే అని మాత్రమే తెలిసిన మనకి తొలి బుల్లెట్ ట్రైన్ షింకాన్సెన్ ను వాయు వేగంతో నడిపి చూపించింది జపాన్ దేశం 1964. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడి మీద పాదం మోపింది 1969. మరి ఈ అద్భుతాలను ఖచ్చితమైన గణాంకాలతో అందించిన ప్రసార వ్యవస్థకు సలాం అనాల్సిందే కదా.

జాతీయ ప్రసార దినోత్సవ పండుగ జరుపుకుంటున్నాం మనం వివిధ భారతిలో. మరి కుషాయిగూడ నుంచి వెంకటేష్ మౌనిక ఏం రాశారో తెలుసా? నేను రేడియో కొన్ని సరిగ్గా 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 4వ సంవత్సరంలో కడుగు పెట్టాను, రోజు వింటూ ఉంటాను, నాకెంతో ఇష్టం అని చెప్పి. అలాగే చోడవరపు నాగేశ్వరరావు గారు ఏం పంపించారంటే, మేమందరం మీకోసం ఆత్మీయంగా జాతీయ ప్రసార దినోత్సవ శుభాకాంక్షలు పంపిస్తున్నాము, అలాగే మీ అందరికీ కూడా బ్లెస్సింగ్స్ అని చెప్పి పంపించారు. ధన్యవాదాలు. అండ్ నాగనాథ్ గుప్తా గారు ఏం పంపించారంటే, 54 సంవత్సరాల ప్రస్థానం నాది రేడియోతో అని చెప్పి, ఇప్పటికీ కూడా కార్యక్రమాలపై స్పందన తెలియజేస్తున్నందుకు, ఉత్తరాలు రాస్తున్నందుకు మీకు కూడా మేము ధన్యవాదాలని చెప్పేసుకుంటున్నాము. మరి వడివడిగా 70లలో అడుగు పెట్టిన మనకి భారతదేశం ఎందులోనూ వెనకబడి లేదు అని తెలిపింది కూడా రేడియోనే. తన స్వంత ఉపగ్రహం ఆర్యభట్టను ప్రయోగించిందన్న ఘనమైన వార్తను ప్రసార మాధ్యమం ద్వారానే అందుకున్నాం 1975లో. సూపర్ అని అనిపిస్తుంది కదా. ఇప్పుడు వింటుంటే అప్పట్లోనే మనం ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించాము, ఈ వార్త అందుకున్నది రేడియో నుంచి. మురిసిపోయిన భారతావని మువ్వన్నెల జెండా రెపరెపలాడింది సగర్వంగా. ఇక క్రికెట్, ఇది మన దేశంలో ఒక ఆట మాత్రమే కాదు, మనందరికీ ఎంతో ఇష్టమైన మాట కూడా. 1983 ఎవరు మర్చిపోగలరు ఆ 1983 అనే సంవత్సరాన్ని? ప్రపంచకప్ గెలుపు, కపిల్ దేవ్ సారథ్యంలో ఆ గెలుపు హోరు వినిపించని ఇల్లు లేదు. ప్రత్యక్షంగా ప్రసారం చేసింది రేడియో. మరి టీవీలు ఇంకా అందుబాటులోకి అందరికీ రాకపోయినా నేనున్నాను అన్న భరోసా ఇచ్చింది మాత్రం రేడియోనే.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: జాతీయ ప్రసార దినోత్సవ శుభాకాంక్షలు అంటూ వెల్లువల మన శ్రోతలందరూ మెసేజెస్ పంపించేస్తున్నారు. మరి ఈ రోజు ఆ పండగని మనం వివిధ భారతి వేదికగా జరుపుకుంటున్నాం కదా. 1990s 1990లలో డిజిటల్ యుగానికి స్వాగతం పలికేశాం. సాంకేతికతను అరచేతిలో ఇముడ్చుకునే దిశగా కంప్యూటర్స్, వెబ్ అనే గూడులో మనల్ని మనం కొత్తగా టెక్నాలజీ అనే దారాలతో నేసేసుకున్నాం. ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాషన్లో పెనుమార్పులు, పాప్ కల్చర్ని కూడా అక్కున చేర్చుకున్న యువత కొత్త గీతాలు, అన్నింటినీ మనం ఎంత క్విక్గా అడాప్ట్ చేసుకున్నామో మన ప్రసారాల్లో కూడా ఈ సమాచారంతో పాటు మార్పు వినిపించింది. ఇక 1999 సైనికుల వీరగాథ, మన విజయగాథ, కార్గిల్ యుద్ధపు గెలుపుని కూడా ఎటువంటి టెక్నాలజీ మెరుపులు లేని మారుమూల పల్లెలకు కూడా ఆ శుభవార్త అందించింది, సంబురాలు చేసింది భారతీయ జాతీయ ప్రసార మాధ్యమం అయిన రేడియో మాత్రమే.

జాతీయ ప్రసార దినోత్సవ శుభాకాంక్షలు అంటూ మన శ్రోతలందరూ ఎంత చక్కగా మెసేజెస్ చేసేస్తున్నారో తెలుసా? రామ్ ప్రసాద్ సుగుణ గజ్వేల్ నుంచి పంపిస్తున్నారు. మేము 30 సంవత్సరాల నుంచి రేడియో వింటున్నాము, మాకు ఎంతో ఇష్టము, భక్తి గీతాల నుంచి శుభరాత్రి వరకు కంటిన్యూస్ గా వింటున్నామంటే అసలు ఇంతటి అభిమానానికి మేము అర్హులమని చెప్పి చాలా వినమ్రంగా తెలియచేసుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఆకాశవాణి ప్రతిభ, ఇది ప్రసార మాధ్యమానికి మీరందరూ ఇచ్చే విలువ. అలాగే భీమ్గల్ నుంచి రవి గారు పంపించారు, బెస్ట్ విషెస్ అండి మీ అందరికీ స్టాఫ్ మెంబర్స్ కి కూడా అని. సికింద్రాబాద్ నుంచి నాగరాజ్ గారు, నవతి గారు సెనిక్పురి నుంచి పంపిస్తున్నారు. ఏంటంటే, మేము 45 సంవత్సరాల నుంచి రేడియో వింటున్నాం. వా, అసలు ఆ నంబర్స్ వింటుంటే ఏంటండి ఆ నంబర్స్! ఒక్కొక్కళ్ళు 50 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, ఇలా మీ అనుబంధాన్ని తెలియచేస్తుంటేనే పొంగిపోతుంది ఆకాశవాణి. మరి అందరూ వివిధ భారతి ఆర్జేస్ అందరికీ కూడా శుభాకాంక్షలు అని చెప్పి పంపించారు. అలాగే ఇంకొక శ్రోత పంపించారు, భూలక్ష్మి భూమేశ్వర్ వెల్లుల నుంచి. ఏం పంపించారంటే, రేడియో శ్రోతగా

పోతోంది ఆకాశవాణి. మరి అందరూ వివిధ భారతి ఆర్జేస్ అందరికీ కూడా శుభాకాంక్షలు అని చెప్పి పంపించారు. అలాగే ఇంకొక శ్రోత పంపించారు, భూలక్ష్మి భూమేశ్వర్ వెల్లుల నుంచి ఏం పంపించారంటే, రేడియో శ్రోతగా నా అనుబంధం 1971లో మొదలైంది. చాలా చాలా ధన్యవాదాలు. మీ అందరూ ఇలాగే పంపిస్తూ ఉండండి. మనం

అందరికీ తెలుసు. సో తాతగారు కూడా ఇంగ్లీష్ హిందీ న్యూస్ అన్ని వినేవాళ్లు. న్యూస్ అయిపోయాక 8:30 అయ్యేదని మాకు తెలిసేది. సో మీ అందరితో ఇలా చెప్పుకునే అవకాశం వచ్చింది, నాకు చాలా ఇష్టము. అండ్ ఒకవేళ

చాలా చాలా ధన్యవాదాలు, మేమందరము ఇలానే సెలబ్రేట్ చేసుకుంటున్నాం మీతో పాటు అని చెప్పి బాలకృష్ణ నర్సంపేట నుంచి ఏం రాశారంటే, అప్పట్లో 7th క్లాస్లో అంటే 1979 సంగతి చెప్తున్నారు, అప్పట్లో కార్తీక దీపం వేటగాడు యాడ్స్ వచ్చేవి, అలాగే రూప్ సాగర్ ఇలా ఏవో రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ వచ్చేవి. సో దీనివల్ల మాకు ఈ ఏమంటారు రేడియో అంటే ఒక రకమైన అంటే ఇలా వస్తాయి ఈ సమయంలో ఇవి వస్తాయని తెలుసుకున్నామని నాకు చాలా ఇష్టం రేడియో అన్నారు. ధన్యవాదాలండి.

ఇది నాకు తెలిసేది. సో మీ అందరితో ఇలా చెప్పుకునే అవకాశం వచ్చింది, నాకు చాలా ఇష్టము. అండ్ ఒక్కవేళ నాకు అనుబంధం నా చిన్నతనం నుంచి, అప్పుడు నా వయసు 10 సంవత్సరాలు, ఇప్పుడు 43 సంవత్సరాలుగా

నాకు అనుబంధం నా చిన్నతనం నుంచి. అప్పుడు నా వయసు 10 సంవత్సరాలు, ఇప్పుడు 43 సంవత్సరాలుగా వింటున్నాము అని. అసలు దశాబ్దాలు ఏంటండి, ఒక్కొక్కళ్ళు 1 or 2 ఇయర్స్ కూడా కాదు, అందరివి మల్టిపుల్ నంబర్స్. అసలు

నాకు అనుబంధం నా చిన్నతనం నుంచి. అప్పుడు నా వయసు 10 సంవత్సరాలు, ఇప్పుడు 43 సంవత్సరాలుగా వింటున్నామని. అసలు దశాబ్దాలు ఏంటండి, ఒక్కొక్కళ్ళు 1 or 2 ఇయర్స్ కూడా కాదు, అందరివి మల్టిపుల్ నంబర్స్. అసలు కూడా ఎలా ఎదుర్కోవాలో అప్రమత్తం చేసిన ప్రసార మాధ్యమాన్ని ఆకాశవాణిని సాహో చాలా చాలా ధన్యవాదాలు. మేమందరం ఇలానే సెలబ్రేట్ చేసుకుంటున్నాం మీతో పాటు అని చెప్పి బాలకృష్ణ నరసంపేట నుంచి ఏం రాశారంటే, అప్పట్లో 7th క్లాస్లో అంటే 1979 సంగతి చెప్తున్నారు. అప్పట్లో కార్తీక దీపం, వేటగాడు యాడ్స్ వచ్చేవి, అలాగే రూప్ సాగర్ ఇలా ఏవో రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ వచ్చేవి. సో దీనివల్ల మాకు ఈ ఏమంటారు రేడియో అంటే ఒక రకమైన అంటే ఇలా వస్తాయి, ఈ సమయంలో ఇవి వస్తాయని తెలుసుకున్నామని నాకు చాలా ఇష్టం రేడియో అన్నారు. ధన్యవాదాలండి.

0: जरूर सुनिए पिटारा। इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे और प्रीमियम हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट्स।
1: జాతీయ ప్రసార దినోత్సవాలు జరుపుకుంటున్నాం. మరి ఈ రోజు మరి శ్రోతలందరూ పంపించేస్తున్నారు. ఉప్పుకూడ నుంచి లక్ష్మీకృష్ణ సరిత స్వరూప ఏం చెప్తున్నారంటే, మా నాన్నగారి నుంచి వినడం నేర్చుకున్నాం రేడియోని. ఒక శ్రోతగా మేమందరం థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాము. 1996 నుంచి వీరు వింటున్నారట. అలాగే వందే మాతరం నుంచి జై హింద్ వరకు వింటాను అంటూ పుట్టపక్క నుంచి పులిపాటి శ్రీనివాసరావు గారు, అండ్ నా పేరు లిలీ, సీతాఫల్మండి నుంచి నేను రాస్తున్నాను. మా ఇంట్లో మమ్మీ డాడీ అందరూ కూడా రేడియో అంటే వీళ్ళకి అడిక్షన్ అట. వావ్, అసలు వింటూ కూడా ఎంత బాగుందో కదా. మా నాన్నగారు మా తాతగారు మెకానికల్ ఇంజనీర్, సో వారు రేడియోని అప్పట్లో చేసేవారు అట. చాలా అద్భుతంగా ఉంది. అండ్ చిన్నప్పటి నుంచి రేడియో వినడం నాకు కూడా చాలా హెల్ప్ అయింది. న్యూస్ విన్నాను, చాలా ఎదిగాను నేను జీవితంలో, నాకు చాలా సహాయం అందించింది అని చెప్పి చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నిర్మల్ జిల్లా నుంచి గంగాధర్, ఎన్ని మీడియా ఛానల్స్ వచ్చినా రేడియోకి మాత్రము సరిరావు, నేను 16 సంవత్సరాల నుంచి వింటున్నాను అని చెప్పి పంపించారు. అలాగే వనపర్తి నుంచి శ్రీనివాస్ గారు పంపించారు, రేడియోతో నా అనుబంధం అసలు దీనికి ఏమంటారు హద్దులు అనేవి లేవు, రేడియో అన్ని ఛానల్స్ వింటుంటాను అని చెప్పి అంటున్నారు. అలాగే లావణ్య అరవించారి, 40 సంవత్సరాల నుంచి వింటున్నారట. వావ్, ఏంటండి మీ ప్రస్థానాలు, ఇవన్నీ వింటుంటే ఇది కదా పండగ అని చెప్పి అనిపిస్తోంది. మరి అరుణ రాజేందర్ గారు జక్రన్పల్లి నుంచి ఏం రాశారంటే, మాకు రేడియో అంటే చాలా ఇష్టము, ఈ రేడియో మొదలైనప్పటి నుంచి వినాలి, అంటే మేం చిన్నప్పటి నుంచి వింటున్నాము, ఇంకా తనివి తీరట్లేదు అని చెప్పి రాశారు. ఇక కోవిడ్ ని సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. నిపుణుల సూచనలు సలహాలు అరచేతిలో ఇముడ్చుకొని సెల్ ఫోన్లోని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని కూడా మనం వాడుకుంటున్నాం. దూకుడుగా 2020లలోకి సమర్థవంతంగా వచ్చేశాము. రేడియో అనే ఫ్రెండ్ తోడు ఉండగా మనకేలా చింత చెప్పండి. క్రీడలు, వినోదం, శాస్త్ర సాంకేతికత, పండుగలు, సరికొత్త మాటల మూటలతో, సంగీతంతో శ్రావ్యంగా గుండె తడుతూ తడుముతూ ప్రపంచ పటంలో ఒక్క సెకండ్ ఆలస్యం లేకుండా సమాచారం అందించే ఏకైక నమ్మకమైన సాధనంగా అవతరించిన బాహుబలి రేడియో. జాతీయ ప్రసార దినోత్సవ శుభాకాంక్షలు మరోసారి మీ అందరికి. రోజుకి 24 గంటలు, వారంలో 7 రోజులు, సంవత్సరంలో 365 రోజులు మీ వెంట, మీ తోడు, మీ నీడగా, బహుజనహితాయ బహుజన సుఖాయగా ఉంటున్న రేడియోకు శ్రోతల ప్రేమాభిషేకంతో నమస్కారం అంటోంది మీ రేడియో సఖి అనుపమ. అయినా కార్యక్రమం ఇప్పుడే అయిపోలేదు, ఇంకా మీ అందరి స్పందన తప్పకుండా చదువుతాను.

రాసిన ఆత్మీయ లేఖలు. వారి గుండె చప్పుడిని వింటున్నాము, మనము చదువుకుంటున్నాము. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద గారు పంపించారు. వారు 48 సంవత్సరాలుగా రేడియో వింటున్నారట, అందరికీ శుభాకాంక్షలు అంటున్నారు. అలాగే జాతీయ ప్రసార దినోత్సవ శుభాకాంక్షలు వంటి 700 మార్కండేయ అంబరీష పంపించారు. అద్భుతమైన మెసేజ్, ప్రసార దినోత్సవ శుభాకాంక్షలు, ఇది మా ఇంట్లో కూడా పండగ అని. ఇంకా కాకతీయ పాష వరంగల్ నుంచి ఏం పంపించారంటే, ఆయన వయసు 55 సంవత్సరాలట అండ్ 7th క్లాస్ నుంచి వింటున్నారట. సూపర్ అండి, అసలు సరిలేరు మీకెవరని శ్రోతలకు కూడా మేమందరం అనేయాలి. ఎందుకంటే ఇంత అభిమానంగా ఎవరు వింటారు చెప్పండి. అనుపమ గారు శ్రీకాంత్ చారి హరిక కర్మన్ ఘాట్ నుంచి ఏం రాస్తున్నారంటే, 40 సంవత్సరాల అనుబంధం మాది, చాలా థ్యాంక్స్, మంచి కార్యక్రమాలు వినిపిస్తున్నారు అని. అలాగే నిర్మల్ జిల్లా నుంచి గంగాధర్ గారు ఒక పెద్ద మాట అనేసారు, ఏంటో తెలుసా, రేడియో లేకపోతే నేను లేను అని. చాలా ఆత్మీయంగా మీ అందరూ తడుతున్నారు. ఇలాగే కంటిన్యూ చేద్దాం. వార్తా ప్రసారం తర్వాత కూడా 12:05 ఇంకొన్ని విశేషాలు, ఇంకాస్త పండగని ఎక్స్టెండ్ చేసుకుందాం. ఎందుకంటే ఈ రోజు మన రోజు.

శ్రోతలకి ఒక గమనిక. ఈరోజు ప్రసారం అంటే వార్త ప్రసారం తర్వాత 12:05 కూడా ప్రత్యేక కార్యక్రమం కొనసాగుతుంది. అలాగే 2:15 నుంచి 3 వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. బ్రెయిన్ స్ట్రోక్ కారణాలు, చికిత్స, నివారణ గురించి మీరు 0402324085 కోడ్ జత చేసి ఈ నంబర్స్ కి ఫోన్ చేయండి. ఈఎస్ఐ సనత్ నగర్ హాస్పిటల్ నుంచి న్యూరో సర్జన్ గా పనిచేస్తున్న డాక్టర్ రాజేష్ పత్తి గారు మన స్టూడియోకు రాబోతున్నారు. ఇది ఈ రోజు ఉన్న ప్రత్యేక కార్యక్రమాల జాబితా. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12:00 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి.

0: ಸ್ವಾಸ್ಥ್ಯ ಕಾ ವರದಾನ. ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕ್ಕೆ ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೆ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕು ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం జాతీయ ప్రసార దినోత్సవాల శుభస్తరుణాన పండగ వాతావరణం వివిధ భారతి స్టూడియోలో మరి ఈ సందర్భంలో మనందరము దేశవ్యాప్తంగా మనకు సేవలందించిన కొందరు ఉత్తమ బ్రాడ్కాస్టర్స్ ని గుర్తు చేసుకుందామా. అమీన్ సయాని జగమెరిగిన రేడియో బ్రాడ్కాస్టర్, జనం మెచ్చిన రేడియో బ్రాడ్కాస్టర్. బెహ్నో ఆర్ భయ్యో అంటూ మొదలుపెట్టే ఆ ప్రసంగం, ఆయన సమర్పించిన వేల కొద్ది కార్యక్రమాలు, గీత్మాలాలు ఇప్పటికీ మనందరం మళ్లీ వినేంతగా ఫ్యాన్ బేస్ కలిగి ఉన్న ఆల్ టైమ్ ఫేవరెట్ రేడియోలో ఎవరు అనంటే మనందరము ఒకటేసారి ఏకబిగిన చెప్పే పేరు అమీన్ సయాని.
2: అరే నీ అబ్ తో బహుత్ జరూరీ బాత్ కహనీ హై బనోర్ భయ్యో సే. బనోర్ భయ్యో దేఖి అభి జో ఆప్నే గానా సునా నా, బాతో బాతో మే ముల్లాకాతో మే, అరే వాహ్ సాహబ్ క్యా గజబ్ కా గానా హై. ఔర్ యహీ గానా ఆజ్ गीतमाला की संगीत सीढ़ी की चोटी पर था. जी हाँ, 7 दिनों के इंतजार के बाद 7 पायदानों की जबरदस्त छलांग लगाकर ये गाना

శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హెల్లో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది మీ ఆకాశవాణి వివిధ భారతిలో. బ్రెయిన్ స్ట్రోక్ ను గుర్తిద్దాం, ఆరోగ్యాన్ని కాపాడదాం, ఈ అంశం గురించి ఈ ఫోన్ ఇన్ కార్యక్రమం సాగుతుంది. మరి మీరు ఫోన్ చేయవలసిన

0: આ ફોન નંબર્સ 040 એસટીડી કોડ 23240852 23240853 2955023 0403-24-58-53-2-9-5-0-9-2-3-2-4-0-8-5-3-2-9-5-0-9-2-3-2-9-5-0-9-2-3-2-9-5-0-9-2-3-2-9-5-0-9-2-3-2-9-5-0-9-2-3-2-9-5-0-9-2-3-2-9-5-0-9-2-3-2-9-5-0-9-2-3-2-9-5-0-9-2-3-2-9-5-0-9-2-3-2-9-5-0-9-2-3-2-9-5-0-9-2-3-2-9-5-0-9-2-3-2-9-5-0-9-2-3-2-9-5-0-9-2-3-2-9-5-0-9-2-3-2-9-5-0-9-2-3-2-9-5-0-9-2-3-2-9-5-0-9-2-3-2-9-5-0-9-2-3-2-9-5-0-9-2-3-2-9-5-0-9-2-3-2-9-5-0-9-2-3-2-9-5-0-9-2-3-2-9-5-0-9-2-3 చేస్తున్న డాక్టర్ రమేష్ పత్తి గారు మీ సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు తప్పకుండా ఫోన్ చేయండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే, జాతీయ ప్రసార దినోత్సవ సందర్భంగా ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాము ఉత్తమ బ్రాడ్కాస్టర్స్. అప్పట్లో మనందరికీ సేవలందించిన కొందరిని గుర్తు చేసుకుంటున్నాం దేశవ్యాప్తంగా. ఇక మనం ఢిల్లీ కేంద్రం గురించి మాట్లాడుకుంటుంటే, వార్తలు స్వచ్ఛమైన భాషతో తప్పులు దొర్లకుండా కంగుమంటూ సమాచారం అందించిన ఆంగ్ల న్యూస్ రీడర్ ఎవరో తెలుసా? సురజిత్ సేన్, హిందీలో దేవకీ నందన్ పాండే. మరి క్రీడా వార్తలు అంటే అప్పట్లో మాత్రం ఠక్కీమని గుర్తుకొచ్చే పేరు సుశీల్ జవేరి గారు. ఇక స్వాతంత్ర దినోత్సవాలలో ఒలింపిక్ క్రీడల సమయంలో మాట్లాడిన జస్దేవ్ సింగ్ ఇప్పటికీ ఎందరో ఆర్జేస్ కి ఒక ఐడల్. ఇలా అసలు ఆకాశవాణిలో వార్తలు అనగానే లేదా ఏదైనా సరే ఒక పద ప్రయోగం కాని చెయ్యాలి అంటే అద్భుతము, ఖచ్చితంగా ఎటువంటి తప్పులు దొర్లకుండా చేస్తారు అన్న పేరుని సాధించుకుంది. అదే ఇప్పటికీ కూడా కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది ఆకాశవాణి.

మనసు దాచుకోకు బుల్లెమ్మ, మనసు దోచుకున్న ఓయమ్మ, నీ మనసు దాచుకోకు బుల్లెమ్మ, కంచికి పోతావా కృష్ణమ్మ.

0: జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా మనందరము దేశవ్యాప్తంగా ఉన్న ఉత్తమ బ్రాడ్కాస్టర్స్ లో కొందరిని గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం కదా. కోల్కతా మహానగరం మెట్రో అత్యంత భాషాభిమానంతో బెంగాలీలు ఉండే మహానగరమని అందరికీ తెలిసిన విషయమే. ఇక రేడియో ఇచ్చే మేలు కొలిపే తొలి సూర్యకిరణ స్పర్శ అనే రేడియో అభిమానులు ఎందరో అక్కడ కూడా. బీరేంద్ర కృష్ణ భద్ర, ఈయన చండీపాట్ లేనిదే మహాళయ సమయంలో రేడియో లేదు అని నమ్మేంతగా విన్న శ్రోతలు దసరా నవరాత్రుల సమయంలో ఎదురు చూసేవారంటే ఇప్పటికీ కూడా ఆశ్చర్యపోవాల్సిందే.
1: ఆధారభూతా జగత స్వవేగా మహి స్వరూపేణయతః స్థితాసి అపాం స్వరూపస్థితయా తవైతదప్యాయతే కృష్ణం అలంఘ్య వీర్యే స్వంగవైష్ణవీ శక్తిర్ అనంత వీర్య విశ్వ.

0: सकला जगत्सु तवैकया पूरितमम्बय्यैतत्।
1: అది వారి గళం. ఒక్కసారి వింటే ఎప్పుడో ఎన్నో జ్ఞాపకాలన్నీ మళ్లీ గుర్తుకొస్తున్నాయి కదా. మరి మన శ్రోతలందరూ ఆత్మీయంగా ఎన్నో మెసేజెస్ పంపించేస్తున్నారు. వేముల నరసింహరావు గారు పంపించారు, జాతీయ ప్రసార దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ అని. అలాగే కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు కూడా చౌటుపల్లి నుంచి రాస్తున్నారు. నేను చిన్నప్పటి నుంచి చేనేత వృత్తి చేసుకుంటూ పాటలైతే వినకుండా నా రోజు గడవదు అని చెప్పి. ఇంకా మరొక శ్రోత రాశారు, నరేందర్ శ్యామల బండలింగాపూర్ నుంచి రేడియోతో అనుబంధం. 1984 రేడియో మెకానిజం నేర్చుకున్నాను. ఈ మెకానిక్ గా ఒక షాప్ పెట్టుకుని నేను రేడియోని రిపేర్ చేయడమే కాదు వింటూనే ఉంటాను, ఎందుకంటే ఇది వినోదం మాత్రమే కాదు విజ్ఞానం కూడా అందిస్తుందని. ధన్యవాదాలు.

0: అలా పాటలు చెప్పినట్టు రాత్రిపూట సూర్యుని కూడా చూపించగలిగే ఏకైక ప్రసార మాధ్యమం కూడా రేడియోనే. మరి ఈ శ్రోతలందరికీ మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హెల్లో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి వివిధ భారతిలో. బ్రెయిన్ స్ట్రోక్ ను గుర్తిద్దాం, ఆరోగ్యాన్ని కాపాడదాం, ఈ అంశం గురించి ఈ ఫోన్ ఇన్ కార్యక్రమం సాగబోతోంది. మరి మీకు ఏదైనా సందేహాలుంటే తప్పకుండా ఫోన్ చేయండి. ఈ రోజు ఈ కార్యక్రమంలో ఈఎస్ఐ సనత్ నగర్ హాస్పిటల్లో న్యూరో సర్జన్ గా చేస్తున్న డాక్టర్ రాజేష్ పత్తి గారు మీ సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా నంబర్స్ 040 ఎస్టీడీ కోడ్ 2324085 2 2324085329550923, ఇవి మా ఫోన్ నంబర్స్. బ్రెయిన్ స్ట్రోక్ కారణాలు, చికిత్స, నివారణ, దీని గురించి ఏదైనా సందేహాలుంటే తప్పకుండా ఫోన్ చేయండి. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హెలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో.
1: జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕ್ಕೂ ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೆ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಿದ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕು ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: నుంచి మాధవాచారి గారు ఏం పంపించారంటే, రేడియోతో నాకు చిన్నప్పటి నుంచి అనుబంధం ఉంది. మా ఇంట్లో రేడియో లేకపోతే పక్కింట్లో నుంచి వినేవాడిని. అలాగే జానపద గేయాలు, ఘంటసాల గారి పాటలు అన్ని నేను వింటూ ఉండేవాడిని. అలాగే కాలేజ్కి ఆలస్యంగా వెళ్ళినందుకు తిట్లు కూడా తినేవాడిని అని చెప్పి రాశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హైదర్ షా కోట శాంతినగర్ కాలనీ నుంచి శివప్రసాద్ గారు, ముందుగా అందరికీ శుభాకాంక్షలు అని చెప్పి, నేను 6 సంవత్సరాల వయసున్నప్పటి నుంచి వివిధ భారతి వింటున్నాను, నాకు కార్యక్రమాలన్నీ చాలా ఇష్టము, అలాగే రేడియో అంటే నాకు చాలా ప్రాణము అని చెప్పి కూడా రాశారు. మరి ఇంకా చాలా మంది బ్రూస్ తీసుకురాల నుంచి కూడా ఇదే మాట రాస్తున్నారు, పొద్దున 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు రేడియో వినకపోతే పొద్దు గడవదు అని చెప్పి. దేశవ్యాప్తంగా 100ల కొద్ది రేడియో అనౌన్సర్లు, ఆర్జేలు, న్యూస్ రీడర్స్, డ్రామా ఆర్టిస్టులు, ప్రతి ఒక్కరి సేవ అమూల్యమే. మన తెలుగువారైన న్యాపతి రాఘవరావు గారు, కామేశ్వరి గారు రేడియో అన్నయ్య అక్కయ్యలుగా పిల్లల కార్యక్రమాలను బహు అభిమానంతో అందించారు. ఇక ఇలియాస్ జ్యోత్స్న గారు, ఇలియాస్లకైతే ఇప్పటికీ అభిమానులున్నారు. చిత్తరంజన్ గారు అందించిన లలిత సంగీత కార్యక్రమాలను ఎప్పుడు ప్రసారం చేసినా మేము వింటాము అనేవారు కోకొల్లలు. వివిధ భారతిలో నేటికీ ఎంతో ఇష్టంగా వినే జనరంజని, హైదరాబాదేలోని పొలం పనులు, కొత్తగా కుటుంబంలో చేరిన ఎఫ్ఎం రెయిన్బో, ఇలా శాఖోపశాఖలుగా రేడియోలో తన ప్రసారాలతో విస్తరించుకుంటూనే ఉంది. అనునిత్యం నేటికి కోట్లాది మంది శ్రోతల మనసులని రంజింపచేస్తూనే ఉంది అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఇది చాలా ఫాస్ట్ పేస్ టెక్ యుగం. ఇలాంటివన్నీ కూడా ఫోన్లో అందుబాటులో ఉన్నా ఇప్పటికీ కూడా హెలో ఎఫ్ఎం కార్యక్రమం ఉంది అని కనుక మేము అనౌన్స్ చేస్తే ఫోన్ కలిపే చేతులే లక్షలు. ఇదే, ఈ అభిమానమే, ఈ ప్రేమే మీరు మాకిచ్చే, ప్రసార మాధ్యమానికిచ్చే అతిపెద్ద అవార్డ్. వింటూనే ఉండాలి ఆకాశవాణి, ఎందుకంటే ఇది తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. నిజంగా నిజమైన మాట కదా, స్వచ్ఛమైన మా మనసులో మాట ఇది. మరోసారి జాతీయ ప్రసార దినోత్సవ శుభాకాంక్షలు.

శ్రోతల స్పందన వార్తా ప్రసారం అనంతరం 12:40 నుంచి మరోసారి మాట్లాడుకుందాము. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12:30 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి సరిచోత్సన. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. పరీక్షా పత్రాల లీకేజీకి పాల్పడిన వారిపై త్వరితగతిన కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. సింధు నదీ జలాల ఒప్పందం సుస్పష్టమైందని, సమగ్రమైందని, ఇందుకు సంబంధించి సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతున్న పాక్ వ్యాఖ్యలు అర్థరహితంగా మారాయని ఐక్యరాజ్య సమితికి భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ చెప్పారు. మూడు దేశాల పర్యటన తుది అంకంలో భాగంగా ఈరోజు రాష్టపతి ద్రౌపది ముర్ము రొమేనియా రాజధాని బూకరెస్ట్ చేరుకోనున్నారు. ఈరోజు జాతీయ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. భారత్ జింబాబ్వే పురుషుల టీ20 మూడు మ్యాచ్ల సిరీస్లోని తొలి మ్యాచ్ ఈ సాయంత్రం 4:30కి ప్రారంభమవుతుంది. ఇక వివరాలు. పరీక్షా పత్రాల లీకేజీకి పాల్పడిన వారిపై త్వరితగతిన కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ మేరకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. దేశ యువత సంక్షేమం వారి భవిష్యత్తు కంటే ముఖ్యమైనది మరొకటి లేదని ప్రధాని స్పష్టం చేశారు. విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం వరుస చర్యలు తీసుకుంటోందని, యువత భవిష్యత్తుకు హాని కలిగించేందుకు ప్రయత్నించేవారిని ఏమాత్రం ఉపేక్షించబోమని నరేంద్ర మోదీ తమ సందేశంలో పేర్కొన్నారు. సింధు నదీ జలాల ఒప్పందం సుస్పష్టమైందని, సమగ్రమైందని, పాక్ సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతున్న నేపథ్యంలో ఇండస్ వాటర్ ట్రీటీ గురించి చేస్తున్న

0: వ్యాఖ్యలు అర్థరహితంగా మారాయని ఐక్యరాజ్య సమితికి భారత శాశ్వత ప్రతినిధి అంబాసిడర్ పర్వతరేని హరీష్ చెప్పారు. సీమాంతర ఉగ్రవాదం దేశ విధానంగా వినియోగిస్తున్న పాక్ దుశ్చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు, సహకారం పరస్పర విశ్వాసం సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదని స్పష్టం చేశారు. ఐరాస భద్రతా సమితి ఉన్నత స్థాయి ఓపెన్ డిబేట్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్బంగా మాట్లాడిన హరీష్, అసత్య ప్రచారం ద్వారా పాకిస్తాన్ తన వాదాన్ని నమ్మించాలని చూస్తోందని విమర్శించారు. జమ్ముకాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం తొలినాళ్ల నుంచి ఇప్పటికీ ఎప్పటికీ భారత్లో అవిభాజ్య భాగమని నొక్కిచెప్పారు. రాజ్యాంగపరమైన న్యాయపరమైన ఈ నిజాన్ని పాక్ విస్మరించరాదని, భారత భూభాగాన్ని పాక్ ఆక్రమించడమే అసలైన సమస్య అని వ్యాఖ్యానించారు.
1: Our position on the Indus Water Treaty remains clear and consistent. Cooperation on the basis of mutual trust and goodwill cannot be expected when cross-border terrorism is regularly deployed as an instrument of state policy. As for the Union Territory of Jammu and Kashmir, it has always been, is, and will remain an integral and inalienable part of India. This is the constitutional and legal reality that Pakistan deliberately chooses to ignore.
0: ఫిలిప్పైన్స్ మనీలాలో జరుగుతున్న 33వ ఆసియాన్ రీజనల్ ఫోరం మంత్రుల సమావేశంలో పాల్గొంటున్న మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఉగ్రవాదాన్ని తాము సహించబోమని, స్వతంత్ర సుహృద్భావ సమ్మిళిత సంబంధాలకే భారత్ ఓటు అని స్పష్టం చేశారు. సంక్లిష్ట ప్రపంచ పరిస్థితుల నడుమ ఇండో పసిఫిక్ ప్రాంత రాజకీయ భద్రతా అంశాలను చర్చించే కీలక వేదికగా ఆసియాన్ రీజనల్ ఫోరం నిలుస్తోందని పేర్కొన్నారు. ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్, సెంటర్ ఇండియన్ ఓషన్ రీజన్, ఇండో పసిఫిక్ మారిటైమ్ డొమైన్ అవేర్నెస్ పథకాల వంటి వాటి ద్వారా నౌకాయాన భద్రతను పెంపొందిస్తున్నామని, ఆయా ప్రాంతాల్లో భారత నావికాదళం సేవల వల్ల పైరసీ, అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల వ్యాపారం వంటి చర్యల కట్టడి సాధ్యమవుతోందని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో భారత్ ప్రభావిత దేశాలకు సహాయక బృందాలు, ఔషధాలు, వైద్య బృందాలను పంపి మద్దతునిస్తోందని గుర్తు చేశారు. నిరాయుధీకరణ, అణ్వస్త్ర నిరోధం వంటి సూత్రాలు నీరుగారుతుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన జయశంకర్, సైబర్ క్రైమ్ సహా ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు బాధ్యతాయుతమైన ఆలోచనలతో కూడిన విధానమే సరైందని అభిప్రాయపడ్డారు. ఆసియాన్ సమాపేశాల నేపథ్యంలో డాక్టర్ జయశంకర్ బ్రూనై, పాపువా న్యూగిని విదేశాంగ మంత్రులతో విడివిడిగా సమాపేశమై కీలక అంశాల గురించి చర్చలు జరిపారు. చోల్పాస్ అటా నగరం వేదికగా నేడు ప్రారంభమయ్యే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు మన విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ 2 రోజుల కిర్గిస్థాన్ పర్యటన చేపడుతున్నారు. ఈ ఏడాది ఆగస్టు 31 సెప్టెంబర్ 1వ తేదీల్లో జరగబోయే ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సుకు ముందస్తుగా విదేశాంగ మంత్రుల సమావేశం ఏర్పాటైంది. ఈ సందర్బంగా కీలక రంగాల్లో సహకారం, ప్రాంతీయ అంతర్జాతీయ పరంగా ప్రాముఖ్యత కలిగిన అంశాలను విదేశాంగ మంత్రులు చర్చించడమే కాకుండా దేశాధినేతల తుది నిర్ణయాలు తీసుకునేందుకు అనువుగా పత్రాలను, నిర్ణయాలను ఖరారు చేస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. 3 దేశాల పర్యటన తుది అంకంలో భాగంగా ఈరోజు రాష్టపతి ద్రౌపది ముర్ము రొమేనియా రాజధాని బుకరెస్ట్ చేరుకోనున్నారు. కోట్రోచెని రాజభవనాన్ని చేరుకున్న సందర్బంలో రాష్టపతిని అధికారిక లాంఛనాలతో స్వాగతిస్తారు. రొమేనియా దేశ అధ్యకుడు నికోసోర్ డాన్తో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపిన అనంతరం పలు అవగాహన ఒప్పందాలపై ముర్ము సంతకాలు చేస్తారు. ఇక ఆ దేశ ప్రథమ మహిళ ఈ రాత్రి రాష్టపతి గౌరవార్థం అధికారిక విందును ఏర్పాటు చేస్తున్నారు. రేపు భారత్ రొమేనియా వ్యాపార సభ్యులను, స్థానిక భారతీయ సమాజ సభ్యులను ఉద్దేశించి ముర్ము ప్రసంగిస్తారు. యూరోపియన్ యూనియన్లో రొమేనియా భారత్కు విలువైన భాగస్వామిగా కొనసాగుతోంది. ఈరోజు జాతీయ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 1927లో మన దేశంలో ఇదేరోజు తొలిసారిగా ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఆధ్వర్యంలో బాంబే స్టేషన్ నుంచి తొలి రేడియో ప్రసారం జరిగింది. ఇక 1936 జూన్ 8న ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ ఆల్ ఇండియా రేడియోగా రూపాంతరం చెందింది. దేశ అభివృద్ది, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ, విద్యకు చెందిన అంశాలను ప్రజలకు అందజేయడంలో నాటి నుంచి నేటి వరకు రేడియో కీలక పాత్ర పోషిస్తోంది. దేశ స్వాతంత్ర్య పోరు ముమ్మరంగా కొనసాగుతున్న సమయంలో సమాచార వితరణ, ఐకమత్యాన్ని నిలపడంలో రేడియో పోషించిన పాత్ర మరువలేనిది. ఇక స్వాతంత్ర్యానంతరం అక్షరాస్యత పెంపొందింపు, ఆరోగ్యం, వ్యవసాయం తదితర కీలక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలోనూ రేడియో ప్రముఖ పాత్ర పోషించింది. 1956లో జాతీయ ప్రసార సంస్థకు ఆకాశవాణి అన్న పేరును ఖరారు

చేశారు. సినీ గీతాలు ప్రధానంశంగా ఎంతో ప్రజాదరణ చూరగొన్న వివిధ భారతి ఆకాశవాణి ఛానల్ 1957లో ప్రారంభమైంది. బహుజన హితాయ బహుజన సుఖాయ అన్న లక్ష్యంతో కొనసాగుతున్న ఆకాశవాణి సేవలు నేటి డిజిటల్ యుగంలో సైతం ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటుండడం విశేషం. స్వాతంత్ర సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ జయంతి సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాళులర్పించారు. వెన్ను చూపని ఆజాద్ ధైర్య సాహసాలను, అతులిత దేశభక్తిని దేశం ఎన్నడూ మరువజారదని, ఎందరో యువకులకు ఆజాద్ స్పూర్తిగా నిలిచారని సోషల్ మీడియా పోస్టులో మోదీ పేర్కొన్నారు. తన జీవితాన్ని దేశానికే అర్పించిన మహానేత ఆజాదని, మాతృభూమి దాస్య శృంఖలాలు విడిపించడమే పరమ లక్ష్యంగా పనిచేసిన దేశభక్తుడని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమ నివాళి సందేశంలో పేర్కొన్నారు. ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, జాతీయత భావాన్ని ప్రతి భారతీయుడి గుండెలో ఆజాద్ మేల్కొల్పారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ జయంతి సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆయనకు ఘన నివాళులర్పించారు. దేశంలో జాతీయత భావాన్ని జాగృతం చేయడంలో తిలక్ తరతరాలకు తరగని స్పూర్తిగా నిలిచారని కొనియాడారు. ప్రజల మధ్య సోదరభావాన్ని పెంపొందించడంలో దేశ సంస్కృతి వ్యాప్తి కోసం ఆయన చేసిన కృషి అనుపమానమైందని మోదీ అన్నారు. వాతావరణం. గుజరాత్, మధ్య మహారాష్టలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా తూర్పు రాజస్థాన్, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, మణిపూర్, మిజోరాం, త్రిపుర, నాగాలాండ్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియవచ్చని తెలియజేసింది. రాయలసీమ, తమిళనాడు, తెలంగాణ, విదర్భ సహా పలు రాష్టాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. క్రీడలు. క్రికెట్. భారత జింబాబ్వే పురుషుల టీ20 మూడు మ్యాచ్ల సిరీస్లోని తొలి మ్యాచ్ భారత కాలమాన ప్రకారం ఈ సాయంత్రం 4:30 ప్రారంభమవుతుంది. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు ఇదే వేదికపై శని ఆదివారాల్లో మిగతా 2 మ్యాచ్లు ఆడుతుంది. ఇరు జట్లు ఇప్పటికే టీ20 ఫార్మాట్లో 14 సార్లు తలపడగా 11 మ్యాచ్లలో విజయం సాధించి భారత్ ఆధిక్యంలో ఉంది. స్కాట్లాండ్ గ్లాస్కో వేదికగా 23వ కామన్వెల్త్ గేమ్స్ ఈ రోజు ప్రారంభమవుతాయి. 10 రోజుల పాటు జరిగే ఈ పోటీలకు మన దేశం 125 మంది సభ్యులతో కూడిన క్రీడా బృందాన్ని పంపిస్తోంది. ముఖ్యాంశాలు మరోసారి. పరీక్షా పత్రాల లీకేజీకి పాల్పడిన వారిపై త్వరితగతిన కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. సింధూ నదీ జలాల ఒప్పందం సుస్పష్టమైనదని, సమగ్రమైనదని, ఇందుకు సంబంధించి సీమాంతర

సింధు నది జలాల ఒప్పందం సుస్పష్టమైనదని సమగ్రమైనదని, ఇందుకు సంబంధించి సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతున్న పాక్ వ్యాఖ్యలు అర్థరహితంగా మారాయని ఐక్యరాజ్య సమితికి భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ చెప్పారు. మూడు దేశాల పర్యటన తుది అంకంలో భాగంగా ఈరోజు రాష్టపతి ద్రౌపది

0: కార్యక్రమానికి ఈఎస్ఐ సనత్ నగర్ హాస్పిటల్లో న్యూరో సర్జన్ గా పనిచేస్తున్న డాక్టర్ రాజేష్ పత్తి గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా నంబర్స్ 0402-24085-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240852-23240 08532955093 ఇవి మా ఫోన్ నంబర్స్. బ్రెయిన్ స్ట్రోక్ కారణాలు, చికిత్స, నివారణ, దీని గురించి మీకు ఏదైనా సందేహాలుంటే ఈఎస్ఐ సనత్ నగర్ హాస్పిటల్లో న్యూరో సర్జన్ గా పనిచేస్తున్న డాక్టర్ రాజేష్ పత్తి గారు మన స్టూడియోకు రాబోతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్లు, మీకు ఏదైనా సందేహాలుంటే తప్పకుండా ఫోన్ చేయండి.
1: కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
4: బిఐఎస్ నమ్మకానికి, నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
0: జాతీయ ప్రసార దినోత్సవ శుభాకాంక్షలు అంటూ వెల్లువల మెసేజెస్ అయితే మన శ్రోతలు పంపించేస్తున్నారు. మరి దాసి రామచంద్రం సుమతి ఏం పంపించారంటే, వాళ్లు కూడా చిన్నప్పటి నుంచి రేడియో వినేవాళ్లట, అప్పట్లో మాకు చాలా ఇష్టమైనవి జానపద గేయాలు, అలాగే ఆదివారం సంక్షిప్త శబ్ద చిత్రం కూడా మేము వినేవాళ్లము అని. మరి శుభాకాంక్షలు అందిస్తున్న మరొక శ్రోత ఎలుగొందల మార్కండేయ భూదాన్ పోచంపల్లి నుంచి. ఇంకా రాస్తున్నారు శ్రోతలైతే అసంఖ్యాకంగా. భువనగిరి నుంచి సత్యనారాయణ కవిత ఏం రాస్తున్నారంటే, నిన్న చిన్నతనం నుంచి రేడియో వింటున్నాను. గత 40 సంవత్సరాల నుంచి మాకు అనుబంధం ఉంది. మా నాన్నగారి ద్వారా మా కుటుంబానికి అందరికీ రేడియో అంటే చాలా ఇష్టమని. చాలా సంతోషం, ఎందుకంటే మన తల్లిదండ్రులు మనకి మంచి వాల్యూస్తో పాటు మంచి అలవాట్లను కూడా చేస్తారు. అందులో రేడియో అనేది అత్యంత మంచి అలవాటు, ఎందుకంటే దీంట్లో మనకి విజ్ఞాన వినోదాలు, ఖచ్చితమైన వార్తలు కూడా అందుకుంటాం కాబట్టి. మరి ఇప్పుడు విందాం ఒక మంచి పాట, సర్కారు వారి పాట. ఈ సినిమాలో జునీతా గాంధీ, శ్రీకృష్ణ పాడిన అనంత శ్రీరామ్ గీతానికి సంగీతం అందించారు ఎస్ఎస్ తమన్.

0: రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా మన శ్రోతలందరూ మనతోటి కనెక్ట్ అయి ఉన్నారు కదా. మరి మంగా భాస్కర్ గారు సికింద్రాబాద్ నుంచి ఒక అద్భుతమైన లైన్ పంపించారు. ఏంటో తెలుసా? ముందుగా అయితే అందరికీ శుభాకాంక్షలు. తింటే గారెలే తినాలి, వింటే వివిధ భారతిలో మంచి పసందైన పాటలే వినాలి, రేడియోతో ఉన్న అనుబంధానికి షష్టి పూర్తి పూర్తయిపోయింది అని అద్భుత అని చెప్పి అనే మాట కంటే ఇంకొక మాటే లేదు. ఎందుకంటే మీరు లేని మేము లేము, మీరందరూ వింటున్నారు కాబట్టి ప్రసార మాధ్యమం ఇంతగా ఇంతింతే ఇవ్వటుడి అన్నట్టు శాఖ ఉపశాఖలుగా దేశమంతా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కూడా వినేట్టుగా యాప్ కూడా తయారు చేసుకోగలిగింది. మరి ఇప్పుడు విందాము పెళ్లి సితడి. ఈ చిత్రంలో చంద్రబోస్ రాసిన గీతానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. శ్రీనిధి నయన నాయర్ కాలభైరవ పాడారు.

చేస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. హైదరాబాద్లోని శాసనసభా భవనంలో జరుగుతున్న మరమ్మత్తు పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం పరిశీలించారు. ఈరోజు జాతీయ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. పరీక్షా పత్రాల లీకేజీకి పాల్పడిన వారిపై త్వరితగతిన కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ మేరకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్టు సామాజిక మాధ్యమం ఎక్స్ లో పేర్కొన్నారు. దేశ యువత సంక్షేమం వారి భవిష్యత్తు కంటే ముఖ్యమైనది మరొకటి లేదని ప్రధాని స్పష్టం చేశారు. విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం వరుస చర్యలు తీసుకుంటోందని, యువత భవిష్యత్తుకు హాని కలిగించేందుకు ప్రయత్నించే వారిని ఏమాత్రమూ ఉపేక్షించబోమని నరేంద్ర మోదీ తమ సందేశంలో పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్లో క్రీడలకు 4,480 కోట్ల రూపాయలు కేటాయించి దేశంలో క్రీడల అభివృద్దికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాధాన్యత ఇస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో 11వ ఆల్ ఇండియా పోలీస్ జూడో క్లస్టర్ 2026 క్రీడా పోటీలను మంత్రి ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ 2036 నాటికి టాప్10 క్రీడా దేశాల జాబితాలో ఇండియాకు చోటు దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. క్రీడా రంగాభివృద్దికి మోదీ సర్కార్ పలు చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. విమానాశ్రయాలు, ప్రముఖ పరిశ్రమలు వంటి జాతీయ ఆస్తుల సంరక్షణలో సీఐఎస్ఎఫ్ సేవలు అభినందనీయమన్నారు. 2030లో కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ సిద్దమవుతోందని తెలిపారు. 2047 నాటికి టాప్5 క్రీడా దేశాల సరసన ఇండియాకు చోటు దక్కేలా ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఐఎస్ఎఫ్ ఏడీజీ సౌత్ పద్మాకర్ ఎస్ రాన్సిపే, నిసా డైరెక్టర్ ఐజీ హర్పీత్ కౌర్ సోహి, ఎస్ఆర్ శరవణంతో సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని శాసనసభా భవనంలో జరుగుతున్న మరమ్మత్తు పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, జయవీర్ రెడ్డి పాల్గొన్నారు. మరమ్మత్తు పనుల పురోగతిని పరిశీలించిన ముఖ్యమంత్రి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. మున్సిపల్ పరిపాలనా విభాగంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న రాత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో జరుగుతున్న అభివృద్ది పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. భూసేకరణ పూర్తి కాకుండా టెండర్లు పిలవద్దని స్పష్టం చేశారు. వివిధ శాఖల మధ్య సమన్వయం పెంచాలని సూచించిన ముఖ్యమంత్రి సైబరాబాద్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విగ్రహం, జంక్షన్ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి హుస్నాబాద్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హుస్నాబాద్లో ఆయన ఎన్యూమరేషన్ ఫారాన్ని నింపి బీఎల్ఓకు అందజేశారు. అర్హత ఉన్న ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా ప్రతి ఇంటిని సందర్శించి ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి సూచించారు. ఈరోజు జాతీయ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 1927లో మన దేశంలో ఇదే రోజు తొలిసారిగా ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఆధ్వర్యంలో బాంబే స్టేషన్ నుంచి తొలి రేడియో ప్రసారం జరిగింది. ఇక 1936 జూన్ 8న ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ ఆల్ ఇండియా రేడియోగా రూపాంతరం చెందింది. దేశాభివృద్ది, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ, విద్యకు చెందిన అంశాలను ప్రజలకు అందజేయడంలో నాటి నుంచి నేటి వరకు రేడియో కీలక పాత్ర పోషిస్తోంది. దేశ స్వాతంత్ర పోరు సమయంలో సమాచార వితరణ, ఐకమత్యాన్ని నిలపడంలో రేడియో పాత్ర మరువలేనిది. ఇక స్వాతంత్ర్యానంతరం అక్షరాస్యత పెంపొందింపు, ఆరోగ్యం, వ్యవసాయం తదితర కీలక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో రేడియో ప్రముఖ పాత్ర పోషించింది. 1956లో జాతీయ ప్రసార సంస్థకు ఆకాశవాణి అన్న

0: పేరును ఖరారు చేశారు. సినీ గీతాలు ప్రధానాంశంగా ఎంతో ప్రజాదరణ చూరగొన్న వివిధ భారతి ఆకాశవాణి ఛానల్ 1957లో ప్రసారమయ్యాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు నైపుణ్యాభివృద్ది, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యాశాఖ హెటరో ఫార్మాస్యూటికల్స్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంతో నైపుణ్య శిక్షణ, ఇంటర్న్షిప్లు, క్యాంపస్ నియామకాలు, పరిశ్రమల పరిచయ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ రాష్టవ్యాప్తంగా ఉద్యమంలో పాల్గొన్న అర్చకులు, గిరిజన అర్చకుల ప్రతినిధులతో హైదరాబాద్లో ముఖాముఖి సమావేశం నిర్వహించింది. ఈ సందర్బంగా ధూపదీప నైవేద్యం, బత్యం పెంపు, అర్చకుల పిల్లలకు ఉచిత వేద విద్య, 250 గజాల నివాస స్థలాల కేటాయింపు, హెల్త్ కార్డుల జారీ వంటి డిమాండ్లను ప్రతినిధులు కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకుని తక్కువ కాలంలో అధిక ఆదాయం వచ్చే పంటలు సాగు చేయాలని మహబూబాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త ప్రశాంత్ కుమార్ రైతులకు సూచించారు. ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: ఎల్నినోను సమస్యగా కాకుండా అవకాశంగా మార్చుకోవాలి. నీటిని పొదుపు చేస్తూ కూరగాయల సాగు, పంటల వైవిధ్యీకరణ, సూక్ష్మ నీటి పారుదల, వర్షపు నీటి సంరక్షణ వంటి శాస్త్రీయ పద్ధతులను అనుసరిస్తే వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించి స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు.
0: రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. వరంగల్లో ఈ నెల 25న బీరన్న బోనాల ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్టు ఆలయ కమిటీ అధ్యకులు సదానందం, కార్యదర్శి నాగరాజు తెలిపారు. మధ్యాహ్నం భక్తులు నెట్టిన బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకోనున్నట్టు తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జాతీయ ఆహార భద్రతా చట్టం, రాష్ట ఆహార భద్రతా కార్డుల కింద నమోదైన రేషన్ కార్డు లబ్దిదారులందరికీ ఈ కేవైసీ తప్పనిసరి చేసినట్టు జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. రేషన్ కార్డులో పేరు నమోదైన ప్రతి ఒక్కరూ తమ బయోమెట్రిక్ ప్రామాణీకరణను పూర్తి చేయాలని పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సహకార విద్యుత్ సరఫరా సంస్థ సెస్ పాలకవర్గానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సెస్ పరిధిలో విద్యుత్ సరఫరా బాధ్యతలను ఎన్పీడీసీఎల్కు అప్పగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, అలాగే సహకార చట్టం సెక్షన్ 51 కింద లావాదేవీలపై వివరణకు ఇచ్చిన ఆదేశాలను, విచారణకు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ పాలకవర్గం దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఆసిఫాబాద్ జిల్లాలోని గిరిజన విద్యార్థుల విద్యాభివృద్దికి ఉపాధ్యాయులు ప్రత్యేక కృషి చేయాలని జిల్లా కలెక్టర్ హరిత ఆదేశించారు. వావుదాం గిరిజన ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థుల విద్యా సామర్థ్యాలను పరీక్షించి ఉపాధ్యాయులకు పలు సూచనలు, సలహాలు చేశారు. పరీక్షా పత్రాల లీకేజీకి పాల్పడిన వారిపై త్వరితగతిన కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. కేంద్ర బడ్జెట్లో క్రీడలకు 4,480 కోట్ల రూపాయలు కేటాయించి దేశంలో క్రీడల అభివృద్దికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాధాన్యత ఇస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. హైదరాబాద్లోని శాసనసభా భవనంలో జరుగుతున్న మరమ్మత్తు పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం పరిశీలించారు. ఈరోజు జాతీయ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
2: వివిధ్ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1 గంట దాటి 20 నిమిషాలు. ఇంకెందుకు ఆలస్యం? షో టైం కి స్వాగతం అంటోంది మీ రేడియో సఖి అనుపమ. మరి షో టైం లో ఎలా పాల్గొనాలో తెలుసు కదా. మేము అడిగే సులభమైన ప్రశ్నలకు మీరు జవాబు పంపించాల్సిన మా నంబర్ 0402324 0852, 0402324 0852, ఇది మా వాట్సాప్ నంబర్. ఎస్, మరి అందరూ సిద్ధంగా ఉన్నారు కదా. సో ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా వినేయండి. 72వ జాతీయ పురస్కారాలు ప్రకటించారు, అవునా? 72 అంటే 72nd నేషనల్ అవార్డ్స్ ని మనం ప్రకటించారు. ఇందులో ఉత్తమ బాలల చిత్రంగా ఎంపికైన చిత్రం పేరేంటి? 72వ జాతీయ పురస్కారాలలో ఉత్తమ బాలల చిత్రంగా ఎంపికైన చిత్రం పేరేంటి? జవాబు తెలిస్తే 0402324 0852 కి వాట్సాప్ చేసేయండి.

షో టైంలో నేను అడిగాను 72వ జాతీయ పురస్కారాలలో బాలల ఉత్తమ బాలల చిత్రంగా ఎంపికైన చిత్రం పేరేంటి అని. 35 చిన్న కథ కాదు ఇది జవాబు. మరి రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపారో తెలుసా? నిజాంపేట నుంచి గణేష్ వేదవతి, చందానగర్ నుంచి సిహెచ్ విజయ్ కుమార్, నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, గజ్వేల్ నుంచి వెంకటేష్, తుకారాం గేట్ నుంచి శ్రీనివాస్, నిమ్మాని నుంచి పున్నా వెంకటేశం, భూదన్ పోజంపల్లి నుంచి మార్కండేయ అరుణ, పెడన నుంచి అప్పలరాజు, చెంచల్గూడ నుంచి శిల్ప, నర్సంపేట నుంచి బాలకృష్ణ, మూసపేట నుంచి నరేష్ రోజా, కర్నూలు నుంచి బ్రహ్మయ్య, అమరగుర్తి నుంచి భూమిది లక్ష్మీనారాయణ, నిజామాబాద్ నుంచి మురహరి, వేముల నరసింహరావు, అలాగే జైనుద్దీన్, పుట్టపక్క నుంచి భవానీ వెంకట్, చిత్రియాల నుంచి వెంకటాచారి, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు.

స్టూడియో క్లాక్ లో సమయం 1:32 మరి మీ అందరికీ మరోసారి గుర్తు చేస్తున్నాను. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ రోజు అంశం బ్రెయిన్ స్ట్రోక్ ను గుర్తిద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. మరి ఈ కార్యక్రమానికి ఈఎస్ఐ సనత్ నగర్ హాస్పిటల్లో న్యూరోసర్జన్ గా పనిచేస్తున్న డాక్టర్ రాజేష్ పత్తి గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 040STD కోడ్ 040 ఈ ఎస్టీడీ కోడ్ జత చేసి 2324085 2324085 3295089238 2304085 3295089 2 ఇవి మా ఫోన్ నంబర్స్. బ్రెయిన్ స్ట్రోక్ కి కారణాలు, చికిత్స, నివారణ ఈ అంశం గురించి మీకేదైనా సందేహాలుంటే తప్పకుండా ఫోన్ చేయండి. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో. మరి షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. షో టైమ్ లో నెక్స్ట్ క్వశ్చన్ మీ అందరికీ చాలా సులువుగా జవాబు చెప్పేసే సత్తా ఉందని నాకు తెలుసు, అయినా కూడా అలా అలా అడగడానికి ట్రై చేస్తున్నాను. ఏ స్టేషన్ నుంచి, జాగ్రత్తగా వినండి, ఏ రేడియో స్టేషన్ నుంచి 1927 జూలై 23న రేడియో ప్రసారం జరిగింది తొలిగా? ఏ స్టేషన్ నుంచి 1927 జూలై 23న రేడియో ప్రసారం జరిగింది తొలిసారిగా? జవాబు తెలిస్తే 0402324085 కి వాట్సాప్ చేసేయండి.

షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి నుంచి. మరి షో టైమ్ లో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసా? రేడియోతో మీకు బాగా గుర్తుండిపోయే ఒక అనుభవం, సరదా అనుభవం కావచ్చు, సీరియస్ గా అయితే కాస్త సింపుల్ గా రాసేయండి. రేడియోతో మీకు బాగా గుర్తుండిపోయే ఒక అనుభవం రెండు లైన్లలో క్లుప్తంగా రాసి పంపించండి 0402324052. నిజానికి ఇది క్విజ్ క్వశ్చన్ కాదు, కానీ ఈ రోజు నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే కాబట్టి మీ అందరి పార్టిసిపేషన్ తోటి ఈ కార్యక్రమంలో ఇలాంటి ప్రశ్న అడుగుతున్నాను. ఇందాక అడిగిన ప్రశ్నకి మరి జవాబు చెప్పేసేయాలి కదా. ఏ స్టేషన్ నుంచి 1927 జులై 23న రేడియో ప్రసారం జరిగింది తొలిసారిగా అంటే బాంబే స్టేషన్ నుంచి తొలిసారిగా ప్రసారాలు మొదలయ్యాయి. రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారు? బంజారాహిల్స్ నుంచి రోజీ, సికింద్రాబాద్ నుంచి మంగభాస్కర్, లంగర్ హౌస్ నుంచి సంగీత శ్రవణ్ కుమార్, ఆదిలాబాద్ నుంచి సంతోష్ కుమార్, హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ్ నాగస్వామి, నిజామాబాద్ నుంచి లావణ్య, గోదావరి గుప్త, పీజాదిగూడ నుంచి శ్రీనివాస్, సీతాఫల్మండి నుంచి అనిత, కుబేర్ నుంచి రంజిత్ సంధ్య, గద్వాల్ నుంచి నరసింహ, కర్ణాటక నుంచి ప్రకాష్, బెంగళూరు నుంచి అపర్ణ, కాశీబుగ్గ నుంచి సుదర్శన్, నిజామాబాద్ నుంచి శ్రీహరి, గోధుమకుంట నుంచి బండి కృష్ణగౌడ్, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశారు. మరి నెక్స్ట్ క్వశ్చన్ గ్యాప్ లేకుండా ఎందుకు అడిగాను మీ అందరికీ తెలుసు కాబట్టి జవాబు చెప్పేయండి. రేడియోతో మీకు బాగా గుర్తుండిపోయే ఒక అనుభవం ఒకటి లేదా రెండు లైన్లలో రాసి పంపించేయండి.

రేడియోతో మీకున్న అనుబంధం అనుభవం ఒకటి ఏదైనా పంచుకోండి అంటే శ్రోతలందరూ వెంటనే స్పందించేశారు. వీలైనన్ని చదవడానికి ప్రయత్నిస్తాను. కిస్మత్పూర్ నుంచి సుమన్ సిరీష్ ఏమంటున్నారంటే, హవా మహల్ ప్రోగ్రామ్ అమీన్ సయాని గారు అలాగే మాట్లాడేది మాకు చాలా ఇష్టము. కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నుంచి ఏమంటున్నారంటే, రేడియో కరెక్ట్గా ట్యూన్ అవ్వడానికి రాగి తీగల వంటివి జత చేస్తూ వాడు ప్రయత్నించేవారట, సూపర్ కదా అసలు. అండ్ సంధ్య దస్తగిరి పొద్దుటూరు నుంచి ఏమంటున్నారంటే, రేడియోతో మాకు 35 సంవత్సరాల అనుబంధం, మాకు చాలా ఇష్టము రేడియో అని. ఉమ్మడి నుంచి జైనుద్దీన్ అంటున్నారు, నా బాల్యం 12 ఏళ్ల వయసు నుంచి నేను వింటున్నాను. అలాగే శ్రీరామ్ నరేందర్ న్యావనంది నుంచి అంటున్నారు, నాకైతే జీవితాంతం గుర్తుండే అనుభవం ఏంటంటే మీలాంటి ఆర్జోలు షోలో రావడం, షో టైంలో రావడం అందులో మాకు చాలా ఇష్టమని ధన్యవాదాలు. ఇంకా వనస్థలిపురం నుంచి దోనల్ల బాలరాజు అంటున్నారు, 1995లో అంటే 1995లో రేడియోలో ఈ వారం అతిథి ప్రతి ఆదివారం లేదా పండగల్లో సినీ ప్రముఖులతో అనుభవాలు అలాగే ఇంటర్వ్యూలు ఇవన్నీ మా తీపి జ్ఞాపకాలు, మాకు చాలా ఇష్టమని. ఎమ్మికనూరు నుంచి హరికృష్ణ మిలిటరీ కాలనీ నుంచి ఏమంటున్నారంటే, మాటల్లో చెప్పలేని అనుబంధం అని. నిజామాబాద్ నుంచి వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద అంటున్నారు, మాకు ఇష్టమైన పాటలు మేము కోరిన రోజు అవి ప్రసారమైన రోజు అని చెప్పి. ఇంకా ఏకచిత్ర గానం వచ్చేటప్పట్లో గజ్వేల్ నుంచి వెంకటేష్ గారు రాస్తున్నారు, నాకు అది చాలా ఇష్టమని. ఇప్పుడు కూడా ప్రతిరోజు ఏకచిత్ర గీతాలు వస్తున్నాయి 8:30 నుంచి. సో మీ అందరికీ ఇష్టమైన కార్యక్రమాలు వినిపించడానికి ఉంది మీ ఆకాశవాణి. అండ్ భీమ్గల్ నుంచి రవి గారు ఏం రాస్తున్నారంటే, నేను హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రానికి వచ్చి ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నాను అని చెప్పి రాస్తున్నారు. సైఫాబాద్ నుంచి ఇంకొంతమంది శ్రోతలు ఏమంటున్నారు, లేదు మా ఫ్యామిలీ అందరూ రేడియో స్టేషన్కి వచ్చాం, మేము చాలా ఆనందపడుతున్నామని. చోడవరపు రమాదేవి గారు గీతానగర్ నుంచి, అలాగే మా బాల్యంలో నాన్నగారితో కలిసి అమ్మమ్మ గారి ఊరికి వెళ్తూ ఆత్మీయంగా ఆకాశవాణిలో సిగ్నేచర్ ట్యూన్ వింటూ మైమర్చిపోయిన రోజు అని. వేముల నరసింహరావు నిజామాబాద్ నుంచి. ఇంకా అసంఖ్యాకంగా శ్రోతలు చాలా బాగా రాస్తున్నారు. హరివిలిలో

రాస్తున్నారు. అండ్ రేడియో అంటే నాకు ప్రాణం అని చెప్పి దమ్మజి వెంకటచారి వరలక్ష్మి ఇలా శ్రోతలందరూ అప్పలరాజు పెడన నుంచి కూడా ఇదే మాట ప్రస్తావిస్తున్నారు. మరోసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను, ఈ రోజు మధ్యాహ్నం 1 గంట

డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి వివిధ భారతిలో. బ్రెయిన్ స్ట్రోక్ ను గుర్తిద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఈ అంశం గురించి ఈఎస్ఐ సనత్ నగర్ హాస్పిటల్లో న్యూరో సర్జన్ గా పనిచేస్తున్న డాక్టర్ రాజేష్ పత్తి గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇవ్వబోతున్నారు. మీకు ఏదైనా సందేహాలుంటే తప్పకుండా ఫోన్ చేయండి. ఫోన్ నంబర్స్

మాట్లాడుకుందాం. ఈ అంశం గురించి ఈఎస్ఐ సనత్ నగర్ హాస్పిటల్లో న్యూరో సర్జన్ గా పనిచేస్తున్న డాక్టర్ రాజేష్ పత్తి గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇవ్వబోతున్నారు. మీకు ఏదైనా సందేహాలుంటే తప్పకుండా ఫోన్ చేయండి. ఫోన్ నంబర్స్ 0402324085223204853295050923.

శ్రోతల సందేహాలకు సమాధానం ఇవ్వబోతున్నారు. మీకు ఏదైనా సందేహాలుంటే తప్పకుండా ఫోన్ చేయండి. ఫోన్ నంబర్స్ 0402324 0852, 2324 0853, 2920852 0902 0902 2324 0853 2324 0853 2925 59 5 2 ఇవి మా ఫోన్ నంబర్స్. బ్రెయిన్ స్ట్రోక్ కారణాలు చికిత్స

భూమిదిని లక్ష్మీనారాయణ అమనగుర్తి నుంచి ఏం రాస్తున్నారంటే, చిన్నప్పుడు మా నాన్నగారు రేడియో వింటూ టైలర్ పని చేసుకుంటూ ఉండేవాళ్లు. అలాంటి సమయంలో నేను కూడా విని అలవాటు చేసుకుని ఇప్పుడు నేను కూడా ఒక శ్రోతగా మారిపోయాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు రేడియో ప్రసారాలు వింటూ విజ్ఞానాన్ని వినోదాన్ని ఆస్వాదిస్తూ ఎంతగానో ఎంజాయ్ చేస్తూ ఉంటాను అని చెప్పి మరి మరొక శ్రోత ఏం రాశారంటే, మీనాక్షి పొన్నుదొరై గారు శ్రీలంక ప్రోగ్రామ్స్ వినేవాళ్లము, అలాగే కార్మికుల కార్యక్రమాలు వినేవాళ్లము. నా వయసు ఇప్పుడు 64 సంవత్సరాలు అని బలరాం గారు రాస్తున్నారు. అండ్ మరొక శ్రోత ఏం రాస్తున్నారంటే, నాగనాథ్ గుప్తా గారు, 1972లో నేను ఆకాశవాణి కేంద్రానికి వచ్చినప్పుడు అక్కడి డైరెక్టర్ని కలిశాను, అలాగే చిన్న కంటి రతన్ ప్రసాద్ గారితో కూడా మాట్లాడాను, నాకు ఎంతో నచ్చింది ఆ అనుభవం అని చెప్పి. ఇంకా గణేష్ వేదవతి నిజాంపేట నుంచి అంటున్నారు, ఎంఎస్ రామారావు సుందరకండ రేడియోలో విని ఉత్తరం రాసిన ఆ ఉత్తరం చదివిన రోజు నాకు ఇప్పటికీ ఎంతో అద్భుతంగా అనిపించింది. అండ్ ప్రేమ్నాథ్ కళావతి ఆర్మూర్ నుంచి, డాక్టర్ గారి సలహాలు నాకు చాలా నచ్చుతున్నాయి అని చెప్పి అంటున్నారు. దీపిక కుక్కట్పల్లి నుంచి ఏమంటున్నారంటే, నా బెస్ట్ ఫ్రెండ్ చిన్నప్పుడే కాదు ఇప్పుడు కూడా నాకు ఎంతో ఇష్టం అని చెప్పి అన్నారు. సిహెచ్ విజయ్ కుమార్ చందానగర్ నుంచి, మేము రేడియో స్టేషన్కి వచ్చాము హైదరాబాద్, మాకు చాలా నచ్చింది అని. అండ్ మరొక శ్రోత ఏమంటున్నారంటే, శ్యామల ప్రకాష్ గారు, వీరు ఎక్కడి నుంచి రాస్తున్నారు, కర్ణాటక నుంచి రాస్తున్నారు. ఆకాశవాణి ట్యూన్ చేయగానే ఆ శుభ సమయంలో పొద్దునే వచ్చే వందే మాత్రము అసలు ఎప్పటికీ మర్చిపోలేని ఒక అనుభూతి అని. అలాగే భూతన్ పూచంపల్లి నుంచి మార్కండేయ అనిత ఏం రాస్తున్నారంటే, చిన్నప్పుడు స్కూల్కి వెళ్లేటప్పుడు 5 రూపాయలు తీసుకుని వెళ్లేవాడిని, ఎందుకో తెలుసా, పోస్ట్ కార్డ్స్ కొని వివిధ భారతికి రాసేవాడిని. అద్భుతంగా ఉంది అసలు. ఎందుకంటే ఇది షో టైంలో ప్రశ్న కాదు, ఇది మీ గుండె చప్పుడు, మీ మనసులో మాట ఈ రోజు మాతో పంచుకుంటున్నారు. చాలా ధన్యవాదాలు. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మేము చెప్పేది ఒకటే, మీరు లేని మేము లేము. మీరందరూ ఇలాగే ఆదరిస్తూ ఉండండి, ఆకాశవాణి వింటూ ఉండండి, మీకెంతో ఇష్టమైన కార్యక్రమాలు ప్రసారం చేస్తూ ఉంటామో ఆస్వాదిస్తూ ఉండండి. మరి మరొక శ్రోత రాశారు మైసూర్ నుంచి, రంగారావు కాలనీ నుంచి అలగపురం చామరాజ్ నుంచి ఏం రాస్తున్నారంటే, రేడియోకి నేను నా గురువు అన్న స్థానం ఇచ్చేశాను అని చెప్పి. అండ్ ఇంకొకరు రాస్తున్నారు, పంతటి శ్రీనివాసరావు రాస్తున్నాను, నేనైతే ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ఉత్తరాల ద్వారా జనరంజని వినిపించే కార్యక్రమం నాకు ఎంతో ఇష్టం అని చెప్పి. అండ్ మరొక శ్రోత రాశారు, సిరిమల్లె కాలనీ అత్తాపూర్ నుంచి, వివిధ భారతి నా లైఫ్ పార్ట్నర్ 1975 నుంచి. అద్భుతంగా ఉంది కదా, మీ అందరి ఆలోచనలు అండ్ భావాలు అన్ని రేడియో చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి కాబట్టే ప్రసార మాధ్యమాలు ఎన్ని రకాలుగా వచ్చినా, సామాజిక మాధ్యమాలు వచ్చినా కూడా ఇప్పటికీ కూడా రేడియో అంటే మీ అందరికీ అంతే ఇష్టంగా ఉంది. అనేక అనేక ధన్యవాదాలు అంటుంది ఆకాశవాణి వివిధ భారతి. స్టూడియో క్లాక్ లో సమయం 1:53. మరి శ్రోతలందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నాను, ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఈ రోజు అంశం, బ్రెయిన్ స్ట్రోక్ ను గుర్తిద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఈ అంశం గురించి ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీకు ఏదైనా సందేహాలుంటే తప్పకుండా ఫోన్ చేయండి. ఈఎస్ఐ సనత్ నగర్ హాస్పిటల్లో న్యూరో సర్జన్ గా పనిచేస్తున్న డాక్టర్ రాజేష్ పత్తి గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా నంబర్స్ 0402324085 2324085 3295 0923 0423 2258 53 9 ఇవి మా ఫోన్ నంబర్స్. బ్రెయిన్ స్ట్రోక్ కారణాలు చికిత్స నివారణ, ఈ అంశం గురించి మీకు ఏదైనా సందేహాలుంటే ఈ రోజు మధ్యాహ్నం అంటే మరి కాసేపట్లో 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో అడిగి తెలుసుకోవచ్చు.

శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాను. ఈ మధ్యాహ్నం అంటే మరి కాసేపట్లో 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి వివిధ భారతిలో. బ్రెయిన్ స్ట్రోక్ ను గుర్తిద్దాం, ఆరోగ్యాన్ని కాపాడదాం ఈ అంశం గురించి మీకు ఏదైనా సందేహాలుంటే ఈఎస్ఐ సనత్ నగర్ హాస్పిటల్లో న్యూరో సర్జన్ గా పనిచేస్తున్న డాక్టర్ రాజేష్ పత్తి గారు మన స్టూడియోకి రాబోతున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 040 STD కోడ్ 2324085 2324085 3295 0923 ఇవి మా ఫోన్ నంబర్స్. బ్రెయిన్ స్ట్రోక్ కు కారణాలు, చికిత్స, నివారణ గురించి మీ సందేహాలకు నేరుగా సమాధానాలు అందుకోండి ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 2 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు.

0: News from Bucharest, Romania.
1: India has rejected Pakistan's remarks at the United Nations on the Indus Waters Treaty, saying it cannot be expected while cross-border terrorism is used as an instrument of state policy by Islamabad. India's permanent representative, Ambassador Parvathaneni Harish, responded at the UN Security Council after Pakistan accused New Delhi of weaponizing water by keeping the Indus Waters Treaty in abeyance.
2: Our position on the Indus Water Treaty remains clear and consistent. Cooperation on the basis of mutual trust and goodwill cannot be expected when cross-border terrorism is regularly deployed as an instrument of state policy. As for the Union Territory of Jammu and Kashmir, it has always been, is, and will remain an integral and inalienable part of India. This is the constitutional and legal reality that Pakistan deliberately chooses to ignore.
1: Heavy rainfall continues to severely disrupt normal life across south and central Gujarat, leading to widespread waterlogging, swollen rivers and road closures. Relief and evacuation operations are underway on a mission mode in rain-affected districts, particularly Surat and Valsad. Union Home Minister Amit Shah has assured all possible assistance to Gujarat from the Centre for Rain Relief. Our correspondent reports that senior ministers and secretaries have been deployed to oversee operations on the ground.
3: Torrential rains have brought normal life to a complete standstill across several parts of Gujarat, with South Central Gujarat districts facing the maximum impact. According to official data from the State Emergency Operations Center, Umrada in Surat district recorded over 11 inches of rainfall within 6 hours today, while Umargam in Valsad received nearly 10 inches during the same period. Considering the rising water levels and flood-like conditions, Valsad District Administration has ordered all factories and industrial units to remain closed today. Relief and rescue operations are progressing on a mission mode, with NDRF teams actively evacuating stranded citizens. Chief Minister Bhupendra Patel is closely monitoring the situation from the State Emergency Operations Center in Gandhinagar. Aparna Khund, Akashwani News, Ahmedabad.
1: Meanwhile, incessant rain continues to wreak havoc in Assam, with 10 more flood-related deaths reported yesterday, taking the toll to 41. Over 6 lakh people have been affected across the state in 40 revenue circles. Relief and rescue operations are continuing in the affected districts as several rivers continue to flow above the danger level. The Intermeteorological Department has issued a red colour warning for very heavy to extremely heavy rainfall over parts of Gujarat and Madhya Maharashtra for today. East Rajasthan, Madhya Pradesh, Konkan, Goa, Manipur, Mizoram, Tripura and Nagaland may experience heavy to very heavy rainfall for the day. The weather agency has forecast heavy rainfall over northeast Gangetic West Bengal, Bihar and Jharkhand till Sunday. The 23rd Commonwealth Games will begin in Glasgow, Scotland this evening. Teams from 74 nations will participate in the 10-day event. Olympic medalists Neeraj Chopra, Mirabai Chanu and Lovlina Borgohain are set to represent India at the Games. It will feature just 10 sports, 9 fewer than at Birmingham in 2022, with competitions spread across 4 venues with an 8-mile corridor. Athletics, swimming, 3x3 basketball, track cycling, weightlifting, bowls, artistic gymnastics, netball, boxing and judo make up the schedule for the game. The Indian contingent comprises 125 members, including para-athletics. And now before we end the bulletin, the headlines once again. Centre to set up fast-track courts to ensure swift and stringent punishment for persons involved in paper leaks. Prime Minister Narendra Modi assures that protecting students' future remains government's top priority. Government ready to discuss any issue, including NEET, in Parliament, says Parliamentary Affairs Minister Kiran Rijiju. India calls for zero tolerance against terrorism at ASEAN ministerial meeting in Manila. India rejects Pakistan's remarks on the Indus Waters Treaty at UNSC, says treaty to stay in abeyance until cross-border terror ends. And Glasgow Commonwealth Games set to begin this evening, 125 Indian athletes to participate. And with that, we end the midday news.
4: Akasivani, Vivid Bharti Kendram, Studio La Samyam 2 Gantala 15 Nimshalu. Yashoda Hospitals var samarpinchu Hello Doctor pratyaksha phone in karyakramam ippudu vintaru.
5: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
6: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
7: శ్రోతలకు నమస్కారం. మన శరీర అవయవాల్లో మెదడు చాలా ముఖ్యం. మెదడులో ఏ చిన్న సమస్య వచ్చినా అది మన మొత్తం శరీరం మీద ప్రభావం చూపుతుంది. మరి ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్లు, ఉరుకుల పరుగుల ప్రపంచంలో ఒత్తిడితో కూడిన ఉద్యోగాల వల్ల ఒకప్పుడు వృద్ధులతో కనిపించే బ్రెయిన్ స్ట్రోక్ సమస్య ఇప్పుడు వృద్ధులతో పాటు యువతలో కూడా విస్తరిస్తుందని, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలు సంభవించడానికి కారణమవుతున్న వ్యాధులలో బ్రెయిన్ స్ట్రోక్ ఒకటని సనత్ నగర్ ఈఎస్ఐ హాస్పిటల్లో న్యూరో సర్జన్ గా పనిచేస్తున్న డాక్టర్ రాజేష్ పత్తి గారు అంటున్నారు. మరి నిన్న జూలై 22న ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ బ్రెయిన్ డేని మనం జరుపుకున్నాం. మరి ఈ సందర్భంగా బ్రెయిన్ స్ట్రోక్ ను గుర్తిద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అనే అంశం గురించి హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ ద్వారా తెలుసుకుందాం. అసలు బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వస్తుంది, కారణాలు ఏమిటి, చికిత్స, ఇంకా మెదడు ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలనే విషయాలు డాక్టర్ రాజేష్ పత్తి గారిని అడిగి తెలుసుకుందాం. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 STD కోడ్ యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నెంబర్లకు కాల్ చేసి బ్రెయిన్ స్ట్రోక్ ను గుర్తిద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అనే అంశం గురించి మీకేమైనా సందేహాలుంటే నేరుగా డాక్టర్ రాజేష్ పత్తి గారు, న్యూరో సర్జన్ గారిని అడిగి తెలుసుకోవచ్చు. నమస్తే రాజేష్ గారు.
8: నమస్కారం.
7: అసలు బ్రెయిన్ స్ట్రోక్ లేదా బ్రెయిన్ అటాక్ అంటే ఏంటండి?
8: సో బ్రెయిన్ స్ట్రోక్ అనేది జనరల్ గా బ్రెయిన్ లో రక్త సరఫరా అనేది జరగకపోవడం వల్ల అవుతుంది. అంటే మనకి హార్ట్లో నుంచి బ్రెయిన్ కి వెళ్ళే రక్తనాళం ఉంటుంది కదా. సో ఈ రక్తనాళంలో బ్లాక్స్ అవ్వడం వల్ల రక్త సరఫరా అనేది జరగదు బ్రెయిన్ లో. సో అది ఒక రకమైన స్ట్రోక్. ఇంకో రకమైన స్ట్రోక్ అంటే ఏంటంటే బీపీ ఎక్కువ అయ్యి రక్తనాళం అనేది పగిలిపోతుంది. పగిలిపోవడం వల్ల బ్లడ్ క్లాట్ అనేది బ్రెయిన్ లో చేరుకుంటుంది అన్నమాట. సో అది ఇంకొక రకమైన బ్రెయిన్ స్ట్రోక్ అన్నమాట. సో ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ అనేటి ఎందుకు వస్తాయి అంటే ఎవరికైతే బీపీ ఎక్కువ ఉంటుందో, అంటే రక్తనాళంలో ప్రెజర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో ఆ రక్తనాళం అనేది పగిలిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకు వస్తుంది. నెక్స్ట్ షుగర్ వల్ల ఏమవుతుంది, షుగర్ వల్ల ఈ రక్తనాళం యొక్క పొర ఉంటుంది కదా, అది కొంచెం వీకెన్ అవుతుంది అనమాట. సో వీకెన్ అవ్వడం వల్ల కూడా మనకి స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ ఇంకోటి మనకి కొలెస్ట్రాల్, బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల ఈ రక్తనాళాలు అనేటివి బ్లాక్ అయిపోతాయి. అంటే ఈ కొలెస్ట్రాల్ అనేది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఒక 10 to 15 years 20 years తర్వాత చిన్న చిన్న బ్లాక్స్ వచ్చి ఆ బ్లాక్ మీద ఇంకో ఇటుక మీద ఇటుక పెట్టినట్టు పెట్టి ఆ కంప్లీట్లీ ఆ రక్తనాళం అనేది బ్లాక్ అవడం వల్ల కూడా మళ్ళీ రక్త సరఫరా అనేది జరగదు అన్నమాట. సో ఇవి ప్రముఖమైన కారణాలు. ఓకే.
7: హలో.
9: హలో,
7: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
9: నా పేరు కృష్ణమూర్తి, వరంగల్ నుండి మేడం.
7: చెప్పండి, మీ సమస్య ఏంటో.
9: నా సమస్య లాస్ట్ ఫ్రైడే రోజు కొంచెం వన్ సైడ్ ఇది బ్రెయిన్ నుండి లెఫ్ట్ సైడ్ కాల్ వరకు బాగా లాగింది మేడం. ఆ లాగినట్టు కొంచెం కలిగిరి పడితే పరిస్థితి వచ్చింది. డాక్టర్ గారికి వెళ్తే MRI తీసాను.
8: ఓకే.
9: MRIలో మైల్డ్ బ్రెయిన్ స్ట్రోక్ అన్నాడు. పక్షవాతం వచ్చే అవకాశాలు ఉండే కానీ ప్రజెంట్ అయితే ఓకే అని మెడిసిన్ రాసిండు. అయినా ఇప్పుడు ఒక నిన్న కూడా అయింది, మళ్ళీ ఈ రోజు కూడా అయింది, ఇప్పుడు కూడా ఉన్నాయి, కొంచెం వన్ సైడ్ లాగుతున్నది.
8: ఓకే.
9: దీనికి మేము తీసుకోవాల్సిన ప్రికాషన్.
8: సో ఇప్పుడు మీకు జరిగిన పరిస్థితి ఏంటి అంటే బ్రెయిన్ స్ట్రోక్ యొక్క లక్షణాలు అర్నీ లక్షణాలు అంటారు అన్నమాట. దీని TIA అంటారు మా భాషలో, ట్రాన్సియంట్ ఇష్యూమిక్ అటాక్ అని. సో ఇదేంటంటే మనకి బ్రెయిన్ కి రక్త సరఫరా అనేది అందట్లేదని బాడీ ఒక ఇండికేషన్ ఇస్తుంది. అందుకనే సడన్ గా కొంతవరకు పక్షపాతం వచ్చి మళ్ళీ రికవర్ అవ్వడము, కొంచెం మాట అనేది కొంచెం చేంజ్ అయ్యి మళ్ళీ రికవర్ అవ్వడము. సో మీరేంటంటే ఫ్యూచర్ లో స్ట్రోక్ కి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో మీరు ఏం చేయాలంటే కంప్లీట్లీ,
9: ఒక్క నిమిషం సార్, ఇంకో విషయం, నేను రెగ్యులర్ గా జిమ్ కు పోతా, జిమ్ములు నెయ్యి జరిగింది, అట్లనే నేను రన్నర్ని కూడా, వెటరన్ రన్నర్ని కూడా 10 km కూడా చేయగలుగుతా.
8: సో ఇదేంటంటే అంటే ఫిజికల్ యాక్టివిటీ మీరు చేస్తున్నారు, ఇట్ ఈస్ వెరీ గుడ్, పర్ఫెక్ట్. బట్ మీ
9: కంటిన్యూ చేయాలి,
8: చేయాలి, తప్పకుండా చేయాలి. సరేనా?
9: ఓకే
8: అండి.
7: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
10: నా పేరు విజయ్ అమ్మ, సికింద్రాబాద్ నుండి మాట్లాడుతున్నా.
8: అమ్మా నమస్కారం, చెప్పండి.
10: నమస్కారం డాక్టర్ గారండి.
8: నమస్తే.
10: ఇది సింటమ్స్ ఎట్లా ఉంటదండి? బీపీ షుగర్ ఉన్న వాళ్లకు వస్తుందండి?
8: అవునా, స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ గురించి కదా?
10: అవును.
8: సింటమ్స్ ఏముంటాయంటమ్మా? సడన్ గా మీకు ఏంటంటే ఫేస్, ఒక పక్క ఫేస్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉండడం, అంటే ఒక పక్క కొంచెం తూలుతున్నట్టు ఉండడము, ఆర్ ఏంటంటే చెయ్యి ఆర్ కాల్ అనేది కొంచెం సరిగా పనిచేయట్లేదు అనిపించడం, ఆర్ ఫ్రాంక్ పక్షపాతం రావడము, అండ్ ఇంకోటి ఏంటంటే మాట అనేది తడబడము, ఇంకోటి తూలడము. తూలడంతో పాటు మళ్ళీ ఈ కంటి చూపు ఉంటుంది కదా, కంటి చూపు అనేది మసకబారడం కానీ లేకపోతే రెండుగా కనిపించడం కానీ, ఇవన్నీ లక్షణాలు ఉండొచ్చు. అండ్ ఇంకా పెద్ద స్ట్రోక్ అయితే కంప్లీట్లీ పేషెంట్ కోమాలో వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. అంటే మనకి ఎంత తీవ్రత అనేది స్ట్రోక్ ఉంది దాన్ని బట్టి లక్షణాలు కూడా ఉంటాయి. తరచూ తలనొప్పి వచ్చే ఒక విధానం ఉంటది కదా, ఆ క్యారెక్టర్ అనేది చేంజ్ అవ్వడము లేకపోతే సివియారిటీ ఆఫ్ దట్ హెడేక్ అనేది చేంజ్ అయితే అప్పుడు వెంటనే మీరు కన్సల్ట్ అవ్వాలి. అంతేగాని రొటీన్గా ఎవ్రీ టైం వచ్చే తలనొప్పి అంటే రిలాక్స్ అవ్వచ్చు, కానీ అది క్యారెక్టర్ చేంజ్ అవ్వడం కానీ లేకపోతే దాని సివియారిటీ చేంజ్ అయితే మాత్రం ఇమీడియట్లీ డాక్టర్ గారిని కన్సల్ట్ చేయాలండి.
10: డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు స్టంట్ వేసినారండి పెద్ద వాళ్ళకి, అట్లా అవుతుందా?
8: ఎస్, ఇప్పుడు బీపీ ఎక్కువై మీకు హార్ట్ లో స్టంట్ వేశారు కదా, సో దీని వల్ల ఏమవుతుందంటే రక్తం పలచబడే టాబ్లెట్స్ అనేది మీరు వాడతారనమాట. సో ఈ రక్తం పలచబడే టాబ్లెట్స్ వల్ల ఏమవుతుంది, రక్తం అనేది గూడుగట్టదు, రక్తం పలచబడుతుంది అనమాట. సో దానివల్ల మీకు స్ట్రోక్ ఏదైతే రక్తనాళం అనేది ఓపెన్ అయిపోయి పగిలిపోయి మీకు స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చూసుకోవాలి ఆ డోసింగ్ అనేది అప్రోప్రియేట్ గా ఉందా, అంటే ఎక్కువ కావద్దు అలానే తక్కువ కూడా కావద్దు. ఎక్కువ అవుతేనేమో బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, తక్కువ అయితేనేమో మళ్ళీ హార్ట్ లో స్టంట్ బ్లాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో దాన్ని చూసుకొని అప్రోప్రియేట్ గా చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వాడాలి.
10: ఇప్పుడు హెడ్ కి ఇప్పుడు మనం స్టంట్ వేసిన దానికి ఏమన్నా కనెక్షన్ ఉంటుందా అండి?
8: నో, స్టంట్ హార్ట్ లో స్టంట్ వేసిన దానికి హెడ్ కి కనెక్షన్ ఏముండదు, కానీ రక్తనాళాలు అవే కదా, హార్ట్ కైనా అలాంటి రక్తనాళాలే, బ్రెయిన్ కి కూడా అలాంటి రక్తనాళాలే కదా. సో ఒక్క దగ్గర ఇప్పుడు హార్ట్ లో బ్లాక్ అయిందంటే అర్థం ఏంటి, బ్రెయిన్ లో కూడా చిన్న చిన్న బ్లాక్స్ ఉండొచ్చు, అవి ప్రస్తుతానికి బయటపడలేదు కానీ ఫ్యూచర్ లో బయటపడే అవకాశాలు ఉంటాయి అన్నమాట.
10: అంటే అది కూడా ఇప్పుడు ఎంఆర్ఐ చేస్తారు కదా?
8: ఎస్,
10: అది చేయించుకోవాలంటారా?
8: మీకు లక్షణాలు ఉంటే దాన్ని బట్టి మీ నియరెస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు సజెస్ట్ చేస్తే చేయించుకోవాలి.
7: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
11: నమస్తే మేడం, నేను బింగివారి రవి, భీమ్ గారి నుంచి మాట్లాడుతున్నానండి.
8: యా, నమస్కారం రవి గారు, చెప్పండి.
11: నమస్కారం సార్. ఏంటంటే ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఏ వయసులో వారికి వస్తుంది? చిన్న వయసులో వస్తుందా లేదా పెద్ద వయసులో వస్తుందా, యుక్త వయసులో వస్తుందా? అంటే దాని లక్షణాలు ఎలా ఉంటాయి, మనం ఒకవేళ రాకుండా మనము జాగ్రత్తలు తీసుకోవాలా, ఒకవేళ వస్తే ఏమేమి చేయాలి, ఆహార పదార్థాల ద్వారా కానీ మెడిసిన్స్ ద్వారా కానీ ఏమైనా
8: ఇంతకు ముందు ఒక 50 సంవత్సరాలు 100 సంవత్సరాల క్రితము బ్రెయిన్ స్ట్రోక్స్ అనేటివి అంటే ఏజ్ ఓల్డ్ ప్రాబ్లమ్స్, అంటే వయసు పెరిగిన వాళ్ళకే వచ్చేది అనమాట, మోర్ దెన్ 50 ఇయర్స్ ఆర్ 60 ఇయర్స్ వాళ్ళకి వచ్చేది. కానీ ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ లో నేను చూసిన అర్లియస్ట్ స్ట్రోక్ ఇస్ ఈవెన్ 17 ఇయర్స్ 16 ఇయర్స్ వాళ్ళలో కూడా చూసినాను. కానీ రొటీన్ గా ఇంతకుముందు ఏదైతే 50+ ఇయర్స్ వాళ్ళకి వస్తుండే కదా, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో 35+ 40+ వాళ్ళకి కూడా స్ట్రోక్స్ అనేది చాలా ఎక్కువ అయ్యాయి. సో ఇంతకుముందు ఏజ్ లిమిట్ అనేది ఉండే, బట్ ప్రజెంట్ సినారియోస్లో ఏజ్ లిమిట్ అనేది లేదు, ఎవరికి వస్తుందో కూడా చెప్పలేము. ద ఎర్లియెస్ట్ వాజ్ 16 ఇయర్స్ అండ్ ద ఓల్డెస్ట్ ఈజ్ ఈవెన్ 70-80 ఇయర్స్ వాళ్ళకి కూడా వచ్చాయన్నమాట. సో ఇది ఎందువల్ల వస్తుందంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే ఈ తీర అనేది ఎందుకు మారిందంటే మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అనేది చేంజ్ అవ్వడం వల్ల ఈ తీర అనేది మారింది అనమాట. లైక్ ఫర్ సపోజ్ ఇంతకుముందు ఫిజికల్ యాక్టివిటీ అది ఉండే, కానీ ఇప్పుడు ఈ ప్రజెంట్ సినారియోలో ఫిజికల్ యాక్టివిటీ ఏమాత్రం లేదు కాబట్టి వచ్చిందనమాట. ఇంకోటి మరి దీనికి లక్షణాలు ఏముంటాయంటే, చిన్న స్ట్రోక్ ఉందనుకోండి మందులతో మేనేజ్ చేయగలుగుతాము, లేదు చాలా పెద్ద స్ట్రోక్ ఉందనుకోండి కొన్ని వాటికి సర్జరీ కూడా అవసరం పడుతుంది.
11: అయితే షుగర్ సాల్ట్ తగ్గించుకోవాలంటారు దైనందిన జీవితంలో ఈ ఆహార పదార్థాల్లో షుగర్ గాని సాల్ట్ గాని
8: తగ్గించుకోవాలి.
11: ఆయిల్స్ కూడా ఏమైనా ఎఫెక్ట్ చేస్తాయండి?
8: ఆయిల్స్ ఒక్కసారి వాడిన ఆయిల్ ని మళ్ళీ వాడే పదార్థాలు ఏవి తినొద్దు. సింపుల్ గా చెప్పాలంటే అంటే ఫర్ సపోజ్ ఈ నూడిల్స్ సమోసాలు ఇవన్నీ అంటే వేయించిన ఆయిల్నే మళ్ళీ మళ్ళీ వేయిస్తారు కదా, అలాంటి పదార్థాలు అన్ని కంప్లీట్లీ జీరో చేయాలి. ఎందుకంటే అలాంటి పదార్థాలలో ట్రాన్స్ ఫ్యాట్స్ అనేది ఎక్కువ అవుతుంది, దానివల్ల స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయి.
7: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
12: నమస్కారం మేడం.
7: నమస్తే అండి.
12: హలో డాక్టర్ గారు. నమస్కారం సార్.
8: నమస్కారం సార్, చెప్పండి.
12: మాది నల్గొండ జిల్లా చీర్తుల గ్రామం నుండి దమ్ము వెంకటాచారి మాట్లాడుతున్నాం సార్.
8: చెప్పండి సార్.
12: బెడ్ స్ట్రోక్ ఎందుకు వస్తుంది, దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, దాని వల్ల షుగర్ ఉంటే ఇవి ఉంటే వస్తుందా, కారణం ఏంటి సార్?
8: ఎస్ ఎస్, నేను ఇంతకుముందు చెప్పినట్టు బ్రెయిన్ స్ట్రోక్ అనేది బీపీ ఎక్కువ ఉండడం వల్ల, షుగర్ ఉండడం వల్ల, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం వల్ల, స్మోకింగ్ ఆల్కహాల్ వల్ల వస్తుందన్నమాట. ఎస్పెషల్లీ ఫిజికల్ యాక్టివిటీ కొన్ని సంవత్సరాల నుంచి లేని వాళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
7: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
13: నా పేరు రహమతుల్లా.
7: మీ రేడియో సౌండ్ తగ్గించాలి లేకపోతే కాల్ కట్ అవుతుంది. రేడియోకి దూరంగా వచ్చి మాట్లాడండి.
8: నమస్కారం అండి, చెప్పండి రహమతుల్లా గారు.
13: నమస్తే. నాకు 70 సంవత్సరాలు సార్. నాకు
8: ఎస్ సార్.
13: అయితే నాకు ఏమైందంటే ఇప్పుడు కాళ్ళ మట్టి మార్పు అనేది బాగున్నది సార్, అసలే ఆడుకుంటలేదు.
8: ఎస్
13: ఇప్పుడు ఇప్పుడు పెట్టిన ఇప్పుడు పెట్టిన వస్తువు ఇప్పుడు ఎక్కడైతే ఆడుకుంటలేదు, మరి ఇది దేని వల్ల అవుతుంది అనేది కొద్దిగా మీరు విశ్లేషించి చెప్పాలని మాకు కోరిగా.
8: కరెక్ట్. ఇప్పుడు మతి మార్పు అనేది రెండు కేటగిరీస్ లో ఉంటాయి, మతి మార్పు ఇన్ యంగ్ ఏజ్ గ్రూప్ అండ్ మతి మార్పు ఇన్ ఓల్డ్ ఏజ్ గ్రూప్. సో యంగ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏంటంటే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అంటే ఎక్కువ స్ట్రెస్ ఉండడము, అంటే మైండ్ ఒక దాని మీద ఫిక్స్ చేయకుండా ఒకటే మల్టిపుల్ టాస్క్స్ ఒకటేసారి చేయడం వల్ల అంటే బికాస్ ఆఫ్ దట్ స్ట్రెస్ వాళ్ళకి మతి మార్పు వస్తుంది. అది బికాస్ ఆఫ్ యంగ్ ఏజ్ గ్రూప్ వచ్చేసరికి. ఇప్పుడు మీ కేటగిరీ వచ్చేసరికి ఓల్డ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి జనరల్ గా ఏమవుతుంది అంటే మనకు నేను చెప్పాను కదా రక్తనాళాల్లో బ్లాక్ ఉండడం వల్ల రక్త సరఫరా అనేది జరగదని చెప్పాను కదా. సో బ్రెయిన్ లో కొన్ని ఏరియాస్ ఉంటాయి విచ్ ఆర్ రిలేటెడ్ టు మెమరీ ఆర్ జ్ఞాపక శక్తి అనమాట. సో ఈ ఏరియాస్ కి రక్త సరఫరా లేదనుకోండి, ఆ ఏరియా అనేది డ్యామేజ్ అవుద్ది. ఆ డ్యామేజ్ అవ్వడం వల్ల మీకు ఏమంటారు మతి మరపు అనేది వస్తుంది అనమాట. దాన్ని వాస్కులర్ డిమెన్షియా అంటారు అనమాట మెడికల్ టర్మినాలజీలో. సో మోస్ట్లీ మీ సినారియోస్ లో అది ఉండొచ్చు. దానికి ఏంటంటే రక్తం కరిగే టాబ్లెట్స్ అండ్ కొన్ని బ్రెయిన్ న్యూరో ప్రొటెక్టివ్ డ్రగ్స్ అనేటివి ఉంటాయి, అవి వాడితే కొంతవరకు ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. టాబ్లెట్స్ చెప్పలేము, మీరు ఏమంటారు మీ నియర్ బై డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి ప్రిస్క్రిప్షన్ తీసుకుంటే బెటర్. సరేనా, న్యూరో ప్రొటెక్టివ్ డ్రగ్స్ అని ఉంటాయి.
7: మీరు మీ దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే మీది ఏ సిచ్యువేషన్ లో ఉన్నారు, ఏ స్టేజ్ లో ఉన్నారు అనే దాన్ని బట్టి చూసి ఆయన కొన్ని మందులు ఇస్తారండి, అవి రాసుకుని వాడుకోండి. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
14: నా పేరు ప్రకాష్ రావు.
8: నమస్కారం ప్రకాష్ రావు.
14: వరంగల్ నుంచి మాట్లాడుతున్నా. డాక్టర్ గారు నమస్కారం.
8: నమస్కారం సార్, చెప్పండి.
14: నేను మా భార్యకు స్కానింగ్ అంటే పోయిన ఎంబడి పోతే అక్కడ కూర్చుంటానికి ఏం లేకపోతే నాకు అంత ఎట్లా అంటే చిన్న గోడ ఉంటే గోడ మీద కూర్చున్నా. ఆ గోడ మీదకి వెళ్ళి వెనుక పడ్డ డ్రైనేజ్ మీద
8: అయ్యో
14: అది రైట్ సైడ్ దెబ్బ తాకింది, భుజం నొప్పి ఉన్నది, తర్వాత తలకాయకి ఈ చెవుకు తాకింది. అయితే నాకు పెరాలసిస్ ఉండే లెఫ్ట్ సైడ్.
8: ఓకే.
14: అయితే ఇప్పుడు పెరాలసిస్ ఉన్నా గానీ కట్టె లేకుండా నేను నడిచి వచ్చేటాను ఈ బంగ్లా మీద.
8: ఎస్ సార్, వెరీ గుడ్.
14: వాకింగ్ చేసేది. ఇప్పుడు కట్టె పట్టుకున్నా గానీ అడుగులు వేయాలంటే భయమే పరిస్థితి అయింది సార్.
8: అవును సార్, అవును. వయసు ఎంత?
14: నా వయసు 75 ఇయర్స్.
8: ఓకే.
14: మా భార్య చెప్తుంది, నేను చెప్పింది అర్థమైందా సార్?
8: అర్థమైంది సార్. అయితే మీకు ఈ నడవడానికి ఇబ్బంది ఎందుకు అనేది వస్తుందంటే మనకి బ్రెయిన్ నుంచి వచ్చే రక్తనాళాలు నరాలన్నీ మెడ ద్వారా చేతులకి కాళ్ళకి అనేది వెళ్తాయి అన్నమాట.
14: సో ఇప్పుడు ప్రాబ్లం అనిపిస్తా, నా కంటి చూపు చాలా డిమ్ అయిపోయింది.
15: ఎస్ ఎస్. సో ఇప్పుడు మనకి నరాలు అనేటివి బ్రెయిన్ బ్రెయిన్ నుంచి మెడ ద్వారా చేతులకి కాళ్ళకి అనేది వెళ్తాయి కదా. సో ఇప్పుడు ఈ మెడలో ప్రాబ్లం ఉండడం వల్ల, అంటే మెడలో రక్తనాళ సారీ మెడలో నరాలు అనేటివి ఒత్తుకపోవడం వల్ల మనకి చేతులకి కాళ్ళకు వచ్చే నరాలు ఏవైతే

0: ఉంటాయి, అవి కొంతవరకు డ్యామేజ్ అవుతాయి అన్నమాట. సో డ్యామేజ్ అవ్వడం వల్ల ఇలా నడవలేకపోవడము, కాళ్ళు చేతులు గట్టిగా అయిపోవడము, తిమ్మిర్లు అవ్వడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. ఇవి జనరల్ గా వయసురీత్యా వచ్చే ప్రాబ్లమ్స్ అన్నమాట. సరేనా, దీనికి ఏంటంటే ఎంఆర్ఐ స్కాన్ ఏదైనా అవసరం అయితే చేయించుకుని దాన్ని బట్టి వైద్యం చేయించుకోవాలన్నమాట. ఎస్, స్కానింగ్ చేయించుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి.
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నమస్కారం మేడం, నేను శ్యామ్ సుందర్, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. డాక్టర్ గారికి నమస్కారం సార్.
0: నమస్కారం శ్యామ్ సుందర్ గారు, చెప్పండి
2: సార్. ఇప్పుడు ఈ బ్రెయిన్ స్ట్రోక్ రావడం వల్ల బ్రెయిన్ నుంచి కంటి నరాలు ఏమైనా దెబ్బతినే అవకాశం ఉంటుంది సార్? కళ్ళు కనపడకపోవడం ప్రాబ్లం
0: డెఫినెట్లీ ఉంటుంది సార్. ఎందుకంటే ఇప్పుడు కంటి నరానికి సప్లై చేసే నరము బేసికలీ బ్రెయిన్ నుంచి వస్తుంది అన్నమాట.
2: సో
0: ఆ ఆప్టిక్ నర్వ్ యొక్క వాస్కులేచర్ దెబ్బ తినడం వల్ల, అంటే ఆప్టిక్ నర్వ్కి రక్త సరఫరా చేసే రక్తనాళం బ్లాక్ అవ్వడం వల్ల కూడా వస్తుంది. అండ్ కొన్నిసార్లు బ్రెయిన్ ఏదైనా ప్రాబ్లం ఉండి కంటి యొక్క నరం అనేది ఒత్తుకపోవడం వల్ల కూడా మనకి విజన్ అనేది పోతుంది ఆర్ తగ్గడం. అది జనరల్ గా కొన్నిసార్లు స్కిన్ మన స్కాల్ప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. స్కాల్ప్ అంటే చర్మంలో ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం తిమ్మిర్లు వారు పట్టినట్టు ఉంటది. కానీ కొన్నిసార్లు బ్రెయిన్ లో ప్రాబ్లం ఉంటే కూడా వస్తుంది అన్నమాట. అలా మోస్ట్లీ చర్మం యొక్క ప్రాబ్లం ఈజ్ మోస్ట్ కామన్. బ్రెయిన్ లో నుంచి పైదాకా రావడం అనేది ఇట్ ఈస్ అంటే అంత ఇట్ ఈస్ వెరీ వెరీ రేర్.
2: ఇంకొకటి సార్, ఈ కళ్ళకి మన పెయింట్ హెయిర్ కి కలర్ వేస్తాం కదా సార్, దానిలో నుంచి ఏమన్నా బ్రెయిన్ కూడా ఏమన్నా ప్రమాదం ఉంటుందా?
0: బ్రెయిన్ కి వెళ్ళదు అండి, బ్రెయిన్ కి వెళ్ళదు.
2: చర్మానికి మాత్రం, తలకే,
0: స్కాల్ప్ కి
2: కెమికల్, పవర్ఫుల్ కెమికల్ ఉంటుంది కదా సార్ అది?
0: ఎస్, అయితే పవర్ఫుల్ కెమికల్ బెటర్ అవాయిడ్ చేయండి. సరేనా,
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: బాలాజీ నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: నమస్కారం, చెప్పండి.
3: నమస్తే సార్ హలో,
0: చెప్పండి.
3: ఒక రెండు వారాల కిందకి కలిసి పడిపోయానండి.
0: ఓకే,
3: పడిపోయాను, మళ్ళీ అప్పటి నుంచి కొద్దిగా తల తిరిగినట్టుగా ఉంటుంది. హాస్పిటల్కి వెళ్తే మామూలు గోళీలు ఇచ్చారు, కానీ మళ్ళీ ఇంకోసారి పడితే ఎక్స్రే చేయాల్సి వస్తుంది అన్నారు.
0: ఓకే, అవునండి, కొన్నిసార్లు అవుతుంది. కింద పడడం వల్ల తలలో గాయాలు జరగడం కానీ, తలలో బ్లడ్ క్లాట్ జరగడం కానీ, ఫ్రాక్చర్లు జరగడం కానీ ఉంటాయి. దానివల్ల డెఫినెట్లీ తల తిరుగుతుంది. ఒక 3 నుంచి 4 వారాలు పడుతుంది పూర్తిగా తగ్గడానికి. అంటే ఇప్పుడు ఐడియల్ గా అయితే మీ నియర్ బై డాక్టర్ లేకపోతే సంప్రదించి దాని అకార్డింగ్లీ ట్రీట్మెంట్ తీసుకోవాలన్నమాట. ఇలాంటి సందర్భాల్లో అయితే మళ్ళీ వచ్చే అవకాశాలు ఉండే, ఎందుకంటే కింద పడ్డ తర్వాతనే వచ్చింది అంటున్నారు కదా. అదే బ్రెయిన్ స్ట్రోక్ లాంటి దాని వల్ల తల తిరగడం అనేది వస్తే మాత్రం మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి.
1: మీరు వింటున్నారు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో. బ్రెయిన్ స్ట్రోక్ ను గుర్తిద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుదాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. సనత్ నగర్ ఈఎస్సీ హాస్పిటల్లో న్యూరోసర్జన్ గా పనిచేస్తున్న డాక్టర్ రాజేష్ పత్తి గారితో మీరు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 STD కోడ్ యాడ్ చేసి 2324-0853, 2324-0853, 2955-09-23 ఈ నెంబర్లకు కాల్ చేసి బ్రెయిన్ స్ట్రోక్ కి సంబంధించి మీకేమైనా సందేహాలుంటే నేరుగా డాక్టర్ రాజేష్ పత్తి గారు న్యూరో సర్జన్ అడిగి తెలుసుకోవచ్చు. హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.
4: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567457 కి కాల్ చేయండి.
5: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్.

0: call 0404567 4567.
1: డాక్టర్ గారు, ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ ని నిర్ధారించడానికి ఎలాంటి పరీక్షలు ఉన్నాయి, ఎలాంటి టెస్టులు చేయించుకుంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్టు మనకి అర్థమవుతుంది?
2: సో బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు వచ్చిన తర్వాత చేయాల్సిన టెస్ట్ అనేది డిఫరెంట్ కేటగిరీ, అండ్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉన్నాయా అని తెలుసుకోవడానికి కొన్ని కేటగిరీ ఆఫ్ టెస్ట్ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ క్రైటీరియా వచ్చేసరికి బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు వచ్చిన తర్వాత చేసే టెస్ట్లు, అంటే హాస్పిటల్లో చేసే టెస్ట్లు ఏంటంటే, బేసికలీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం సిటీ స్కాన్ అనేది చేసుకుంటాం అన్నమాట. సో నేను చెప్పాను కదా, బీపీ ఎక్కువ అయ్యి రక్తనాళం అనేది పగిలిపోతుంది కదా, అది డెఫినెట్లీ సిటీ స్కాన్లో తెలిసిపోతుంది అంతే. సో సిటీ స్కాన్ తర్వాత ఫర్దర్గా ఇంకేం టెస్ట్ చేయాల్సిన అవసరం అనేది ఉండదన్నమాట. కొన్ని సినారియోస్ ఉంటాయి వేర్ సిటీ స్కాన్ నార్మల్గా ఉంటుంది. సో అలాంటి సినారియోలో ఎంఆర్ఐ స్కాన్ అనేది చేస్తామన్నమాట. సో ఎంఆర్ఐ స్కాన్లో కొన్నిసార్లు స్ట్రోక్ అనేది బయటపడుతుంది, సిటీ స్కాన్ వుడ్ బి నార్మల్ ఇన్ దాట్ సినారియోస్ అన్నమాట. సో ఎంఆర్ఐ స్కాన్లో స్ట్రోక్ అనేది బయటపడితే దానికి సంబంధించిన మళ్ళీ ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ స్టడీ లైక్ ఎంఆర్ యాంజియోగ్రఫీ ఆర్ ఎంఆర్ వినోగ్రఫీ అని ఉంటుంది. అది కొన్ని సినారియోస్ లో కొన్ని డిపెండింగ్ అపాన్ సర్కమ్స్టాన్సెస్, పేషెంట్ యొక్క క్లాట్ అనేది ఎక్కడ ఉంది, ఎంత పర్సెంటేజ్ ఉంది, కొంచెం అన్ఫెమిలియర్ ఉంది అంటే దానికి ఎంఆర్ యాంజియో ఆర్ ఎంఆర్ వినోగ్రామ్. ఇదేమో రేడియాలజీ అంటే ఎక్స్రేలు ఆర్ స్కానింగ్లు చేసే విధానం. కొన్ని బ్లడ్ టెస్ట్ కూడా ఉంటాయి లైక్ ఫర్ సపోజ్ లిపిడ్ ప్రొఫైల్, బీపీ ఎంత ఉంది, షుగర్ ప్రొఫైల్లో కంప్లీట్లీ షుగర్స్ ఎంత హై ఉన్నాయి అనేది. సో దీనివల్ల మనకి స్ట్రోక్ ఎందువల్ల వచ్చిందో, ఈ కారణం వల్ల వచ్చిందనేది వీ కెన్ అసెస్. ఇప్పుడు కొన్ని స్ట్రోక్స్ ఉంటాయి, అంటే స్ట్రోక్ ఇన్ యంగ్ బేసికలీ, అంటే యంగ్ వయసులో స్ట్రోక్ వచ్చే వాటికి మళ్ళీ కొన్ని సపరేట్ కేటగిరీ ఆఫ్ టెస్ట్ ఉంటాయి అన్నమాట. లైక్ అంటే వీళ్ళలో రక్తం గూడుగట్టే శాతం అనేది చాలా ఎక్కువ ఉంటుంది, అంటే రక్తం అనేది చాలా థిక్గా ఉంటుంది. సో వీళ్ళకి ఏం చేస్తాము, కొన్ని సపరేట్ కేటగిరీ ఆఫ్ టెస్ట్ ఉంటాయి, బ్లడ్ టెస్ట్ మోస్ట్లీ. వీళ్ళకి స్ట్రోక్ అనేది ఎందుకు ఇంత ఎర్లీ వచ్చింది అనేది నిర్ధారించవచ్చు.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు సతీష్ కుమార్ అండి, నేను అమీర్పేట నుంచి మాట్లాడుతున్నానండి, హైదరాబాద్.
2: యా, నమస్కారం సతీష్ గారు, చెప్పండి.
3: నమస్కారం డాక్టర్ గారు. సార్, నాకు యాక్చువల్లీ ఏంటంటే ఒక ఎవ్రీథింగ్ ఇస్ ఓకే అండి, ఎవ్రీ 6 మంత్స్ కి నేను హెల్త్ చెకప్ చేయించుకుంటాను, రెగ్యులర్ వాకింగ్ చేస్తాను, అన్ని చేస్తాను. HbA1c 5.8 ఉంది సార్, కొలెస్ట్రాల్ అన్ని ఇది కంట్రోల్, కొంచెం ఐరన్ తక్కువ ఉంది, జుట్టు ఎక్కువ ఊడిపోతుంది నాకు. ఈ మధ్యలో ఆయుర్వేదం ఇదని జండు వారిది నేను కొంచెం మెడిసిన్స్ వాడాను జుట్టు కోసం, అంటే సమ్ టాబ్లెట్స్ ఇచ్చారు వాళ్ళు, ప్లస్ ఒక ఆయిల్ ఒకటి ఇచ్చారు, అది వాడుతున్నాను. అది మెయిన్ థింగ్ కాదు కదండి, నిన్న ఒక రోజు నిన్న సడన్ గా ఒక ఫోన్ వచ్చింది నాకు, కొంచెం షాకింగ్ న్యూస్ మాట అండి. అప్పటి నుంచి కొంచెం టెన్షన్ ఫీల్ అవుతున్నాను, నాకు బీపీ షుగర్ అలాంటి ఏమి ప్రాబ్లమ్స్ అయితే లేవు ప్రస్తుతానికి. నిన్న అది జరిగిన కాడి నుంచి నిద్ర పట్టట్లేదు, ప్లస్ వెనక బ్యాక్ సైడ్ లెఫ్ట్ అండ్ రైట్ కూడా సూదులతో పొడుస్తున్నట్ట ఫీలింగ్ వస్తుంది సార్ నాకు. అదేమన్నా బ్రెయిన్ కి సంబంధించింది అంటారా, లేకపోతే ఇందాక వేరే కస్టమర్ మాట్లాడుతున్నాను, చర్మ సంబంధం, నేను హెయిర్ కలర్ కూడా ఇస్తానండి.
2: ఇప్పుడు మీ సినారియోకి వచ్చేసరికి ఇట్ ఈస్ డెఫినెట్లీ స్ట్రెస్ ఇండ్యూస్డ్ సింప్టమ్స్ అండి. మనకి స్ట్రెస్ ఏదైతే మీరు అన్నారు కదా, ఫోన్ కాల్ సంథింగ్ స్ట్రెస్ఫుల్ థింగ్ అయిందని, సో దాని వల్ల డెఫినెట్లీ యువర్ బాడీ ఈస్ రియాక్టింగ్ టు దాట్. సో అంతేగాని బ్రెయిన్ లో ప్రాబ్లమ్ ఆర్ స్కిన్ లో ప్రాబ్లం కాదు, బేసికలీ యు ఆర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ దట్ స్ట్రెస్, దట్ ఈస్ ద రీజన్ దట్ బాడీ ఈస్ షోయింగ్ దట్ సార్ట్ ఆఫ్ సింప్టమ్స్. ఓకేనా? అండ్ ఇంకోటి, మీ హెయిర్ లాస్ కి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఇస్ ఐరన్. సో ఐరన్ ఈస్ వెరీ మచ్ యూస్ఫుల్ ఫర్ యువర్ హెయిర్. మీరు ఐరన్ సప్లిమెంట్స్ తీసుకుంటే మీ హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు తగ్గుతుంది, 90% తగ్గుతుంది.
3: తీసుకోవచ్చు అంటారా?
2: వే ప్రోటీన్ ఈస్ యూస్ఫుల్ ఫర్ మజిల్, కండ కోసం.

0: బ్రెయిన్ కి సంబంధించింది అంటారా, లేకపోతే ఇందాక వేరే కస్టమర్ మాట్లాడుతున్న చర్మ సంబంధం? నేను హెయిర్ కలర్ కూడా ఇస్తానండి.
1: ఇప్పుడు మీ సినారియోకి వచ్చేసరికి ఇట్ ఈస్ డెఫినెట్లీ స్ట్రెస్ ఇండ్యూస్డ్ సింప్టమ్స్ అండి. మనకు స్ట్రెస్ ఏదైతే మీరు అన్నారు కదా, ఫోన్ కాల్ సంథింగ్ స్ట్రెస్ఫుల్ థింగ్ అయిందని, సో దాని వల్ల డెఫినెట్లీ యువర్ బాడీ ఈజ్ రియాక్టింగ్ టు దాట్. సో అంతేగాని బ్రెయిన్ లో ప్రాబ్లమ్ ఆర్ స్కిన్ లో ప్రాబ్లం కాదు. బేసికలీ యు ఆర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ దట్ స్ట్రెస్, దట్ ఈస్ ద రీజన్ దట్ బాడీ ఈస్ షోయింగ్ దట్ సార్ట్ ఆఫ్ సింప్టమ్స్. ఓకేనా? అండ్ ఇంకోటి, మీ హెయిర్ లాస్ కి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఈస్ ఐరన్. సో ఐరన్ ఈస్ వెరీ మచ్ యూస్ఫుల్ ఫర్ యువర్ హెయిర్. మీరు ఐరన్ సప్లిమెంట్స్ తీసుకుంటే మీ హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు తగ్గుతుంది, 90% తగ్గుతుంది. వే ప్రోటీన్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ మజిల్, కండ కోసం. అండ్ సెకండ్ థింగ్, డై, హెయిర్ డై వల్ల బ్రెయిన్ కి ఏదైనా ప్రమాదమా అంటే, స్ట్రాంగ్ కెమికల్స్ ఉన్న హెయిర్ డైస్ మాత్రం వాడొద్దు. బ్రెయిన్ కి ప్రమాదం కాదు, జనరల్ గా మీ బాడీకి ప్రమాదం. ప్రిఫరబుల్లీ ఏంటంటే నేచురల్ మేడ్ థింగ్స్, వాటిని హెయిర్ డై లాగా వాడడం ఈజ్ ఆల్వేస్ ఆల్వేస్ గుడ్. థ్యాంక్ యూ.
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
3: హలో, నమస్తే మేడం.
2: ఎక్కడ నుంచి?
3: హైదరాబాద్ నుండి మేడం, హైదరాబాద్ గౌలిపురం.
1: నమస్కారం సార్, చెప్పండి.
3: నమస్తే సార్.
1: నమస్కారం.
3: మా ఫ్రెండ్ ఒక ఫిబ్రవరిలో ఒక ఊరికి వెళ్ళిన ఉండే సార్, అక్కడ ఏదో చక్కెర వచ్చినట్టు పడిపోయిన ఉండే. అయితే తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నెగ్లెక్ట్ చేసి ఒక 4 అవర్స్

0: చెప్పారు. ఇప్పుడు ట్రీట్మెంట్ నడుస్తుంది, ఫిజియోథెరపీ కూడా డైలీ చేస్తున్నారు, కొంచెం ఇంప్రూవ్మెంట్ అయింది. అయితే అతను అట్లనే బెడ్ పైన ఉన్నాడు, అంటే ఇంకా నడవడానికి ఇంకా ఫోన్ గా ట్రై చేస్తలేడు అన్నమాట.
1: సో ఇప్పుడు మీకు అంటే ఈ సిచ్యువేషన్ అంటే ఏం సజెషన్ కావాలి మీకు దీని ఈ సందర్భంలో?
0: అంటే దాన్ని ఇంకా తగ్గుతుందా, ఇంకేదన్నా డామేజ్ అయ్యే ప్రాబ్లం ఉందా?
1: ఇంకా డామేజ్ అయితే అవ్వదు, కానీ తగ్గడం ఆర్ ఇంప్రూవ్ అవ్వడం ఎలా అనేది చెప్తాను చూడండి. ఇప్పుడు నరాలు డామేజ్ అవ్వడం వల్ల పక్షపాతం

అనేది వచ్చింది. సో ఈ నరాలు డ్యామేజ్ అయిన వాటిని రికవర్ చేయాలి. రికవర్ చేయాలంటే ఎలా చేయాలి అంటే డ్యామేజ్ అయిన నరం మాత్రం రికవర్ కాదు. సో ఇప్పుడు డ్యామేజ్ అయిన నరం మాత్రం రికవర్ అవ్వదు, దాని చుట్టుపక్కల ఏదైతే బతుకున్న నరాలు ఉన్నాయి కదా, దే హ్యావ్ టు టేకప్ దట్ ఫంక్షన్ ఆఫ్ దట్ డ్యామేజ్ నర్వ్. సో ఆ ఫంక్షన్ ఎలా టేకప్ చేస్తుంది, మనం బ్రెయిన్కి ఇన్పుట్ ఇస్తూ ఉండాలి. ఇన్పుట్ అంటే ఏంటి, బ్రెయిన్కి ఫిజికల్ యాక్టివిటీ ఇస్తే, అంటే పక్షపాతం అయిన వాళ్ళకి ఫిజియోథెరపీ అనేది బ్రెయిన్కి స్టిమ్యులస్ అన్నమాట. సో బ్రెయిన్కి ఎంత స్టిమ్యులస్ ఇస్తే అంత బ్రెయిన్ అనేది రీజనరేషన్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. సో ఫిజియోథెరపీ ఎంత బాగా చేస్తే అండ్ ఎంత అర్లీగా చేస్తే, ఫస్ట్ 3 to 6 months ఈజ్ అ వెరీ ఐడియల్ టైం బ్రెయిన్ రికవర్ అవ్వడానికి. సో ఫస్ట్ 3 to 2 months మనం డిలే, 3 to 6 months మనం డిలే చేసి దాని తర్వాత ఫిజియోథెరపీ చేస్తే అంత ఉపయోగం అనేది ఉండదు. సో ఏదున్నా ఫస్ట్ 6 months 1 year కంప్లీట్ ఎఫర్ట్స్

0: యర్స్నే మోకాలు చిప్పలు అనేది అరిగిపోయాయి, బాడీలో నీరసం ఉంది, అలసట ఉంది, పనిచేయలేకపోతున్నారంటే మీ బాడీ చూస్తున్నారా ఎంత, అంటే ఎంత దారుణంగా రియాక్ట్ అవుతుందో, ఎంత లెవెల్ ఆఫ్ స్ట్రెస్ మీరులో, ఎంత లెవెల్ ఆఫ్ స్ట్రెస్ లో ఉన్నారు మీరు అసలు 35 ఇయర్స్ నుంచి.
1: అంటే సార్ నాకు ఒకటి సార్ ఊకే కళ్ళు తిరుగుతున్నాయి సార్. నిన్న కూడా నేను బీపీ చెక్ చేయించుకున్నా సార్, 120/128/80 ఉన్నది.
0: ఓకే,
1: కానీ క్లియర్ గా కళ్ళు తిరుగుతున్నాయి, కొంచెం నెట్ వేసినట్టు అవుతుంది సార్.
0: కరెక్ట్ కరెక్ట్. మీరు ఐరన్ ప్రొఫైల్ చేయించుకోండి. ఐరన్ ఎస్పెషలీ ఫీమేల్స్ లో చాలా తక్కువ ఉంటది. ఐరన్ ప్రొఫైల్ తక్కువ ఉండడం వల్ల మనకు తల తిరగడం అనేది ఫస్ట్ మోస్ట్ కామన్ రీజన్. సెకండ్ కారణం ఏంటంటే మీరు చాలా స్ట్రెస్ లో ఉన్నారు. మీకు 35 ఇయర్స్ కే పాపం మీకు షుగర్ బీపీ వచ్చేసిందంటే చాలా నమ్మశక్య విషయం అది. సరేనా, జాగ్రత్తగా చూసుకోండి.

దాంట్లో బాగా పెయిన్ వచ్చినప్పుడు ఇక అంటే ఎక్కువ శాతం మార్నింగ్ చేసుకుంటున్నాను టాబ్లెట్. అప్పుడు అట్లా వచ్చినప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా మస్కలాగా వచ్చినప్పుడు వెంటనే నాకు అర్థమైపోతే ఎక్కడున్నా గానీ ఇమీడియట్ గా ఇంటికి వచ్చేస్తాను. ఇంటికి వచ్చేసి కొద్దిగా రిలాక్స్ అయ్యి కాళ్ళు ఎదురు కడుక్కొని రిలాక్స్ అట్లా పడుకొని అప్పుడైతే ఒక టాబ్లెట్ వేసుకుంటాను. కాకపోతే పెయిన్ చాలా వరకు ఉంటది, అది మిడ్ నైట్ వరకు ఉంటే తర్వాత అప్పుడు కూల్ అవుతా ఉంటది. అదొకటి ఉన్నసారి ఉప్పు కారం తగ్గిమంటున్నారు. ఈ ఉప్పు కారం తగ్గిస్తే ఇప్పుడు సపోజ్ పెరుగు ఉన్నది, పెరుగులో ఉప్పు లేకపోతే అసలు తినలేము.

0: బీపీ మెడిసిన్ ఎప్పుడైనా సరే వేసుకోవాలి. ఎందుకంటే మీరు ప్రయోగాలు చేసినారనుకోండి, ఒకటేసారి బీపీ ఎక్కువైపోయి రక్తనాళం పగిలిపోతే మీరు అప్పుడు చేతులు కాల్చుకున్నట్టు ఉంటది పరిస్థితి. అలా ఎప్పుడు చేయకండి.
1: ప్రతిరోజు ఉదయం పూట వేసుకుంటాను సార్ టాబ్లెట్, 100% ఫైవ్ ఫైవ్ ఫైవ్ 30 లోపు వేసేసుకుంటాను.
0: ఎస్
1: అంటే ఖచ్చితంగా అసలు నేను ఇంతవరకు 4 ఇయర్స్ నుంచి ఒక్కసారి కూడా బ్రేక్ లేదు నాకు బీపీ టాబ్లెట్.
0: స్మోకింగ్ స్మోకింగ్ స్మోకింగ్ ఉందా
1: సార్? ఆల్కహాల్ అయితే ఇప్పుడు వీక్లీ వన్స్ ఒకసారి, అదైనా నైట్ టైమ్.
0: స్మోకింగ్ చేయొద్దు,
1: స్మోకింగ్ అసలు దాని జోలికి పోను సార్.
0: ఓకే, ఫిజికల్ యాక్టివిటీ కూడా అడాప్ట్ చేసుకోండి, ఏం కాదు తగ్గుతుంది. సరేనా.
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: మేడం నా పేరు గణేష్, హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను.
0: నమస్కారం గణేష్ గారు, చెప్పండి.
3: సార్ నమస్కారం సార్, డాక్టర్ నమస్కారం అండి.
0: నమస్తే
3: సార్. ఇది ఎక్కువ ఆలోచించడం వల్ల బ్రెయిన్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది సార్?
0: డెఫినెట్లీ పడుతుంది.
3: ఎవరైనా ఏదైనా మాట అని ఏదైనా చిన్న గొడవ జరిగితే అది మనసులోకి వెళ్ళిపోదు సార్, 2-3 రోజుల వరకు నార్మల్ అవ్వడానికి టైం తీసుకుంటా ఉంటాను, ఆ తర్వాత కొద్దిగా కొద్దిగా మర్చిపోతా ఉంటాను. దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ వస్తుంది సార్ బ్రెయిన్?
0: ఎవరైనా ఏదైనా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వాళ్ళు మిమ్మల్ని అన్నారు, మీ పర్సనల్ గా మిమ్మల్ని ఏం అనలేదు. సో వాళ్ళు అనేది అంటారు, మీరు చేయాల్సింది మీరు చేయాలంతే. దాన్ని మనసులోకి తీసుకుంటే మీ బ్రెయిన్ పాడవుతుంది, మీ బ్రెయిన్ పాడవడం మళ్ళీ మీకు లేనిపోని జబ్బులన్నీ వస్తాయి.
3: ఓకే సార్, మరవడానికి ట్రై చేస్తాను కదా, అది కొద్దిగా కొద్దిగా ఒక్కో రోజు 2-3 రోజులకి తగ్గిపోతుంది.
0: ఎస్
3: అలా అనేసి హెడేక్ రావడం అట్లా ఏం లేదు సార్.
0: సో మీరు అనవసరంగా మీ హెల్త్ ని స్పాయిల్ చేసుకుంటున్నారు, వేరే లేదో అన్నారని ఉద్దేశంతో. వేరే హెల్త్ బాగానే ఉంది కానీ మీ హెల్త్ స్పాయిల్ అయిపోతుంది దీనివల్ల.
3: అదే అవుతుంది సార్.
0: అలా అస్సలు చేయకండి.
2: మీరు వింటున్నారు బ్రెయిన్ స్ట్రోక్ ని జయిద్దాం, బ్రెయిన్ స్ట్రోక్ ని గుర్తిద్దాం, ఆరోగ్యాన్ని కాపాడదాం అనే అంశం గురించి హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమంలో వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 ఎస్టీడీ కోడ్ యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923. ఈ నెంబర్కి కాల్ చేసి బ్రెయిన్ స్ట్రోక్ కి సంబంధించి ఏమైనా మీకు లక్షణాలున్నా, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ సంబంధించి ఏమైనా సమస్యలున్నా కూడా డాక్టర్ రాజేష్ పత్తి గారు న్యూరో సర్జన్, ఈఎస్ఐ హాస్పిటల్ సనత్ నగర్ లో పనిచేస్తున్నారు. ఆయన ఆకాశవాణి స్టూడియోస్ లో సిద్దంగా ఉన్నారు మీరు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి. రాజేష్ గారు, ఇందాక ఒక పేషెంట్ అడిగారు, అంటే వేరే ఊరెళ్లడం వల్ల ఇలా అయింది అని, ఇంకా ట్రీట్మెంట్ నడుస్తుందని. అంటే బ్రెయిన్ స్ట్రోక్ రావడం వల్ల, పెరాలసిస్ రావడం వల్ల ఇంకేమన్నా అనదర్ కాంప్లికేషన్స్ ఉంటాయా ఒక పేషెంట్ లో?
0: యా డెఫినెట్లీ ఉంటాయండి. ఫస్ట్ అండ్ ఫస్ట్ మోర్ కాంప్లికేషన్, ఇప్పుడు ఫర్ సపోజ్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ థింగ్ ఇస్ పేషెంట్ నడవలేడు, సో అతను బెడ్ రిడన్ అయిపోతాడు. సో బెడ్ రిడన్ అయిపోవడం వల్ల ఫస్ట్ ఏం ఎఫెక్ట్ అవుతాయి అంటే ఊపిరితిత్తులు అనేది ఎఫెక్ట్ అవుతాయి. అంటే రెస్పిరేషన్ అనేది సరిగ్గా ఉండదు, అంటే మనం కూర్చుంటే ఆర్ నిల్చుంటే అవర్ రెస్పిరేషన్ విల్ బి కంప్లీట్, అండ్ పడుకొని ఉంటే రెస్పిరేషన్ అనేది కంప్లీట్ ఉండదు. ఓన్లీ 40% ఆఫ్ యువర్ లంగ్ విల్ బి యాక్టివ్ పడుకున్నప్పుడు. సో ఈ 40% లంగ్ యాక్టివ్ ఉండడం వల్ల మనకి ఏదైతే కింద లోవర్ పార్ట్స్ ఆఫ్ లంగ్ ఉంటాయి కదా, దాంట్లో ఉమ్ము నీరు అలాంటివి చేరుకొని నిమోనియా వచ్చే అవకాశం ఉంది. దట్ ఈస్ అ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ కాంప్లికేషన్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన పర్సన్ కి, విచ్ వీ హావ్ టు అవాయిడ్ అట్ ఎనీ కాస్ట్. సెకండ్ థింగ్ ఏమవుతుంది, తను టాయిలెట్ అది పోసుకోలేడు కాబట్టి మనం టాయిలెట్ కి పైప్ వేస్తాం అనమాట. సో ఈ టాయిలెట్ కి వేసే పైప్ అనేది 15 డేస్ కి మార్చుకోవాలి, లేదు మార్చుకోలేదు అనుకోండి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి అనమాట, అది సెకండ్ కాంప్లికేషన్. థర్డ్ కాంప్లికేషన్, నార్మల్ గా మనం కూర్చున్నా నడుస్తున్నా మన కండరాలు అనేది, ఎస్పెషల్లీ కాళ్ళు అనేది, ఇట్ విల్ కీప్ ఫంక్షనింగ్, అంటే కండరాలు అనేది కాంట్రాక్ట్ అవుతాయి, రిలాక్స్ అవుతాయి అనమాట. అదే బెడ్ బౌండ్ పేషెంట్ ఉన్నాడు అనుకోండి, ఆ యాక్టివిటీ అనేది ఏముండదు. కాబట్టి ఏమవుతుంది, మనకు చెడు రక్తం అనేది కాళ్ళలోనే ఉండిపోయి కాళ్ళల్లో రక్తం అనేది గూడు కట్టిపోతుంది, దాన్ని డీవీటీ అంటారు మెడికల్ టెర్మినాలజీలో. అది థర్డ్ కాంప్లికేషన్. అండ్ ఫోర్త్ అండ్ మోస్ట్ డేంజరస్ కాంప్లికేషన్ ఏంటంటే, పేషెంట్ పడుకోనే ఉంటాడు ఆల్మోస్ట్ ఎవ్రీ టైం కాబట్టి వెనకల పుండ్ అనేది వస్తుంది, బెడ్ సోర్ అంటారు అనమాట, అంటే ఎక్కువ పడుకోవడం వల్ల ప్రెజర్ సోర్స్ వస్తాయి అనమాట. దట్ ఈస్ వన్ ఆఫ్ ద డెడ్లియెస్ట్ కాంప్లికేషన్ విచ్ వీ సీ ఇన్ స్ట్రోక్ పేషెంట్స్.
2: ఓకే, హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నమస్తే అమ్మా, నా పేరు రాంబాబు అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను, శ్రీనగర్ కాలనీ నుంచి.
0: నమస్కారం రాంబాబు గారు, చెప్పండి.
3: నమస్కారం అండి అయ్యా డాక్టర్ గారు.
0: నమస్కారం సార్. సార్ యాక్చువల్లీ మీ వాయిస్ క్లియర్ గా లేదు,
2: బ్రేక్ అవుతుందండి మీ వాయిస్.
3: హలో సార్,
2: మాట్లాడండి.

0: హలో డాక్టర్ గారు.
1: చెప్పండి.
0: డ్రైవర్ సార్.
1: ఓకే.
0: నరం ఏదో హక్మంటాం సార్. బుర్రలోని చాలా అది చాలా పెయిన్ వస్తుంది సార్. ఒక సెకండ్ 5-6 సెకండ్ లో మళ్ళీ తగ్గిపోతుంది సార్.
1: కరెక్ట్ కరెక్ట్. డ్రైవింగ్ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు?
0: డ్రైవింగ్ ఇన్సూరెన్స్ లో 30 ఇయర్స్ నుంచి చేస్తున్నాం సార్.
1: ఆల్మోస్ట్ డైలీ ఎన్ని కిలోమీటర్స్ తిరుగుతారు? సో మీకు ఏమవుతుందంటే, మనకి మెడలో ఏదైతే ఎముకలు ఉంటాయి కదా, ఎముకల మధ్యలో ఒక డిస్క్ అనేది ఉంటుంది అనమాట, విచ్ ఇస్ లైక్ షాక్ అబ్జర్వర్. ఎట్లయితే కార్ కి షాక్ అబ్జర్వర్స్ ఉంటాయి కదా, అట్లా మన మెడ కూడా చాలా స్మూత్ గా మూవ్మెంట్ అవ్వడానికి ఈ షాక్ అబ్జర్వర్స్ అనేది ఉంటుంది, విచ్ ఇస్ కాల్డ్ డిస్క్. సో ఇప్పుడు ఎవరైతే ఎక్కువ ట్రావెల్ చేస్తారో, ఎవరైతే ఎక్కువ ఒంగి పని చేస్తారో, ఎవరైతే ఎక్కువ టైలరింగ్ పని లాంటివి చేస్తారో, వాళ్ళకి ఏదైతే డిస్క్ ఉంటుంది కదా, ఆ డిస్క్ అనేది అరిగిపోతుంది అనమాట. సో అరిగిపోవడం వల్ల మనకి సెంటర్లో వెన్నుపూస నుంచి బయటకు వచ్చే నరాలు అనేది ఒత్తుకుపోతాయి, కంప్రెస్ అవుతాయి. సో దానివల్ల ఈ మూమెంట్ చేయడం వల్ల సౌండ్ రావడం అనేది, కొన్ని కొన్నిసార్లు నెక్ పెయిన్ రావడము, కొన్ని కొన్నిసార్లు షోల్డర్ పెయిన్ రావడము, కొన్నిసార్లు చేతులలో తిమ్మిర్లు రావడం, ఇవి ఉంటాయి అన్నమాట. సో బేసికల్లీ ప్రాబ్లం ఎక్కడుందంటే నెక్ దగ్గర ఉంది, హైయర్ ఎండ్ అంటే కొంచెం నెక్లోనే పై భాగంలో ఉందన్నమాట ప్రాబ్లం. ఎస్పెషలీ డ్రైవర్స్కి దే ఆర్ వెరీ మచ్ వచ్చే అవకాశాలు అనేది చాలా ఎక్కువ ఉంటాయి.
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
0: నమస్కారం.

0: पुलिस पासा में विधान सारे बता रहे मौत है फलाया जाए सकते वरदान सारुं का अपना पुरुष किन्हें इतना नोटिस ना फैलो
1: करेक्ट करेक्ट
0: हेलो सर
1: हाँ चपन चपन
0: దానివల్ల శక్తి వల్ల సార్ ఇట్లా మనకు పిండి పట్టాలు ఇట్లా పత్తి కాడి పొలం కాడి ఇట్లా మోసుకుపోతున్నారు సార్
1: కరెక్ట్ నెత్తి మీదనా
0: నెత్తి మీద సార్
1: ఓకే అయితే ఇప్పుడు బియ్యం బస్తా అనేది మోయడం వల్ల ఏమవుతుంది అంటే నార్మల్ గా హెడ్ యొక్క వెయిట్ అనేది ఒక 5 కేజీలు ఉంటది అనమాట. సో మనం హెడ్ అనేది స్థిరంగా ఉంచితే 5 కేజీలు బరువు అనేది మెడ మీద పడుతుంది. ఓకే సో ఇప్పుడు మనం మెడ కొంచెం ఉంచామనుకోండి, ఆ 5 కేజీలు హెడ్ వెయిట్ కాస్త 15 కేజీలు అవుద్ది. సో 15 కేజీలు బరువు అనేది మనం మెడ అనేది మోయాలి. ఇప్పుడు ఇది సాధారణమైన మీ హెడ్ అనేది వెయిట్ అనమాట. ఇప్పుడు ఈ హెడ్ వెయిట్ మీద మీరు మళ్ళీ బియ్యం బస్తాను ఏదో బస్తా ఒక 20 కేజీల బస్తా మోసారనుకోండి, మీ మెడ అనేది కంప్లీట్లీ 20 కేజీల బస్తా ప్లస్ 15 కేజీల హెడ్ వెయిట్ అనేది అంటే 35 కేజీల వెయిట్ అనేది మీ నెక్ అనేది భరించాలి. సో ఈ నెక్ నెక్ అనేది ఒక్క నిమిషం 50 కిలోలా ఓకే 50 ప్లస్ 15 మొత్తం 65 కిలోలు వెయిట్ అనేది మీ నెక్ అనేది భరించాలంటే ఆ నెక్ అనేది అంత వెయిట్ టాలరేట్ చేయదు. ఖచ్చితంగా మీకు నెక్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి, డెఫినెట్లీ వస్తాయి. అంత బరువు అనేది ఎస్పెషలీ హెడ్ మీద అస్సలు మోయొద్దు.
0: అయితే సార్ అప్పుడు మోసిన తర్వాత మళ్ళీ ఎత్తుకొని పోయి దించినాక మనిషికి అప్పుడు అవస్థ బాగవుతారు సార్, అందువల్ల
1: మీరు కొన్ని సంవత్సరాల నుంచి మోస్తున్నారు కాబట్టి అస్సలు ఇంకా మోయొద్దు మీరు, ఎందుకంటే మీ మెడ ఆల్రెడీ అరిగిపోయి ఉంటుంది, మెడ నరాలు కూడా కంప్లీట్లీ అరిగిపోయి ఉంటాయి. మీకు ఇలానే మోస్తే మాత్రం మీరు ఖచ్చితంగా ప్రాబ్లం అనేది చాలా ఎక్కువ అవుద్ది.
2: హలో
3: నమస్తే,
2: నమస్తే.

0: అవకాశాలు కూడా ఉంటాయి. సో యూ హావ్ టు బి వెరీ కాషియస్.
1: ఓకే,
0: అదేంటంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఇయర్స్, కొన్ని ఇయర్స్ ద్వారా ఈ బ్లాక్స్ అనేది ఫామ్ అవుతుంది. వెంటనే ఇవాళనో రేపు నిన్ననో అంటే ఫ్యూ డేస్ లో ఫామ్ అయ్యేది కాదు, ఫ్యూ ఇయర్స్ నుంచి ఫామ్ అవుతాయి అన్నమాట.
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?

0: నాకు మళ్ళీ రిలీఫ్ ఉండదు అనమాట.
1: సాఫ్ట్వేర్ జాబ్
0: అమ్మా,
1: ఎక్కువ స్క్రీన్ చూడడం వల్ల నెక్ లో బోన్స్ అనేది అరిగిపోతున్నాయి, దాని వల్ల తల తిరుగుతుంది.
2: సార్ ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు కాల్ చేసిన కాలర్ కి కూడా మీరు ఎక్కువ స్క్రీన్ చూడడం వల్ల ఇలాంటివి వస్తుందన్నారు. కొన్ని జాబ్స్ లో స్క్రీన్ చూడడం అనేది మ్యాండేటరీ, సో ఇలాంటి వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? అసలు బ్రెయిన్ స్ట్రోక్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
1: సో బేసికలీ ఎక్కువ స్క్రీన్ చూసే వాళ్ళు ఏం చేయాలంటే, దే షుడ్ డెఫినెట్లీ ఫాలో నెక్ ఎక్సర్సైజెస్, నెక్ ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి, అవి ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఎక్కువ స్క్రీన్ చూడడం వల్ల మనం ఎస్పెషలీ హెడ్ అనేది కొంచెం ఇట్లా ముందు పోస్చర్లో పెట్టి చూస్తాం కాబట్టి మనకు హెడ్ వెయిట్ అనేది చాలా ఎక్కువ పడుతుంది నెక్ మీద. సో దానివల్ల నెక్ అనేది అరిగిపోతుంది, దానివల్ల దే విల్ గెట్ దిస్ సార్ట్ ఆఫ్ తల తిరగడము, నెక్ పెయిన్ ఇలాంటివి అనమాట. అండ్ బ్రెయిన్ స్ట్రోక్స్ అనేది ఎలా ప్రివెంట్ చేయాలి అంటే, ప్రాపర్ లైఫ్ స్టైల్, ప్రాపర్ టైంకి ఫుడ్ తినడము, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అడాప్ట్ చేసుకోవడము, ఫిజికల్ యాక్టివ్ ఉండడము, ఇది దిస్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ ఇన్ ద లాంగ్ రన్, వేర్ స్ట్రోక్స్ అనేటి వీ కెన్ ప్రివెంట్ ఇట్. సరేనా,
2: చాలా చక్కటి విషయాలు. అంటే నిన్న వరల్డ్ బ్రెయిన్ డే సందర్భంగా ఈరోజు బ్రెయిన్ స్ట్రోక్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా గుర్తించాలి, మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అనే విషయాలు చాలా చక్కగా మా శ్రోతలందరికీ వివరించారు రాజేష్ గారు. ధన్యవాదాలండి, మీకు నమస్కారం.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.
3: సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
4: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
5: మీరింతవరకు యశోద హాస్పిటల్స్ వారు సమర్పించిన హెలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 3:54.
6: पिटारा इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे, अ प्रीमियम हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट्स.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 3 గంటలు దాటి 1 నిమిషము. ముంబై వివిధ భారతి నుంచి కార్యక్రమాలు రిలేగా వింటారు వెంటనే.

పొద్దుగల 11 సందికిప్పటి దాకా హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమైన వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలని, గట్లనే ముంబై కేంద్రం నుండి హిందీ వివిధ భారతి కార్యక్రమాలని విన్నారు కదా. ఇక గిప్పటి సంధి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం కార్యక్రమాల నుండి రాత్రి 11 కొట్టేదాకా. మరికొచ్చేసేపట్లా మాట చెప్పండి పాట అయినండి కార్యక్రమం షురూ అవుతుంది. దీంతోపాటు ఇయాల్టి కార్యక్రమాలలో 5:30 కథేందాం పిల్లల కోసం కార్యక్రమంలో ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి ఆడావి కన్నా ఊరు నయం కథ వింటారు. రచన చంద్రప్రతాప్ కంతేటి, చెప్తారు ఈ వరలక్ష్మి. దాంతోపాటు స్నేహితులు కథల సంపుటి నుండి చిలుక సైన్యం కథ వింటారు. రచన కన్నెగంటి అనసూయ, చెప్తారు జి జ్యోతి. ఈ కార్యక్రమంతో పాటు మరెన్నో కార్యక్రమాలు వింటారు. ఆ కార్యక్రమాల వివరాలని ఇయాల పొజ్జమట్టు 6:05 ఇయాల్టి రేపటి కార్యక్రమాల్లో వినిపిస్తా. వింటూనే ఉండండి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి మంచి మనసుతో చెప్పే ప్రతి మాట విలువైనది. మంచి మంచి మాటల మధ్య మంచి పాటలు అవిసుక మన మనసుకు నచ్చిన మెచ్చిన పాటలు వింటే ఆ ఆనందం లెక్కగట్టలేనిది. అందుకే ఆలస్యం చేయకుండా ఫోన్ చేయండి. మీ మాటలతో పాటు మీరు కోరిన పాటలు వినుండ్రి. ఫోన్ చేయాల్సిన నంబర్లు 0873229581, మరొక నంబర్ 2300081.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
4: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: మీరు వింటున్నారు మాట చెప్పునరే పాట అయినండి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినచ్చు. అలాగే ఈ పాటల కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కూడా శ్రోతలు ఎన్నో తిల్ల పాటల్ని కోరుతూ ఉన్నారు కదా. మరి ఈరోజు వనపర్తి నుండి రాంబాబు, కవిత, గణపతి, చందర్తో పాటు తులసి గారు కోరుతున్న పాట సరిగమలు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన సంగీతమే సరస సల్లాపమే అనే పాటను మాకోసం వినిపించండి అంటూ ఉత్తరం ద్వారా కోరుతున్నారు. మరి ఇప్పుడైతే ఈ శ్రోతలు కోరిన పాట వినేద్దాం. అలాగే మీరు సుఖాకి ఇట్లా ఉత్తరాల ద్వారా పాటను వినాలి అనుకుంటే మీరు పంపాల్సిన చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి 100.2 FM విద్యానగర్ ఆదిలాబాద్, పిన్కోడ్ నంబర్ 504001.

మీరు వింటున్నారు మాట చెప్పండి పాట అయినండి కార్యక్రమం. మరి కార్యక్రమంలో ఇప్పుడైతే ఒక శ్రోతతో మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి, చెప్పండి మీ పేరు. అశోక్. ఎక్కడి నుంచి? బోరజ్ నుంచి. ఏం చేస్తుంటారు అశోక్ గారు? వ్యవసాయం చేస్తున్నారా? మరి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, పంటలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు పంటలు ఒక తోవకొచ్చినట్టేనా? మొన్నటిదాకా వర్షాలు పడలేవని రైతులందరూ వర్షం కోసం ఎదురు చూశారు. అవును, చెప్పండి ఏమి ఏం పంటలు వేసారు? మరి పత్తి, సోయానా, ఇంకేమైనా వేరే పంటలు వేస్తారా? తొగరి కూడా.

ఇది ఇయాల్టి మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి కార్యక్రమం. రేపు జమట్టు ఐదు కొట్టంగా మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి కార్యక్రమంలో మరెన్నో మీరు కొన్న పాటలు వినొచ్చు. వింటూనే ఉండండి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891. మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: ஆகாஷவாணி ஆதிலாபாத் 100.2 எஃப்எம் மனசு நிண்டா கதைந்தாம் పిల్లల కోసం కార్యక్రమం. ఎన్నో తీళ్ల కథను వినిపించే ఈ కార్యక్రమంలో కథలు కొన్ని నీతిని బోధిస్తే, మరికొన్ని నవ్వును తెప్పిస్తాయి, ఇంకొన్ని జంతువుల పట్ల ప్రేమని, పెద్దల పట్ల గౌరవాన్ని నేర్పిస్తాయి. అంతటి గొప్పతనం కథలకున్నది. అలాంటి కథల్ని ఒకచోట చేర్చి కథిందాం పిల్లల కోసం కార్యక్రమంలో వినిపిస్తున్నాము. ఈరోజు కథిందాం పిల్లల కోసం కార్యక్రమంలో ఎగిరే కప్పలు, నడిచే పాములు కథల సంపుటి నుండి అడవి కన్నా ఊరు నయం కథ వింటారు. రచన చంద్రప్రతాప్ కంతేటి, చెప్తారు ఈ వరలక్ష్మి. దాంతోపాటు స్నేహితుల కథ సంపుటి నుండి చిలుక సైన్యం కథ వింటారు. రచన కన్నెగంటి అనసూయ, చెప్తారు జీ జ్యోతి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ఎగిరే కప్పలు, నడిచే పాములు కథల సంపుటి నుండి అడవి కన్నా ఊరు నయం కథ వింటారు. రచన చంద్రప్రతాప్ కంతేటి, చెప్తారు ఈ వరలక్ష్మి.
2: ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేటోడు. ఆ రైతు ఒక పిల్లిని, కుక్కని పెంచుకుంటుండే. రైతుకు పిల్లి అంటే మస్తు పానం. రోజు ఎండుగిన్నెలా పాల బువ్వ పెట్టేటోడు పిల్లికి. కుక్కకి మాత్రం గుప్పెడు సద్దనం వాడేసేటోడు. కుక్క ఇంట్లో కస్తే చాలు, కట్ట తీసుకొని బాగా కొట్టేటోడు. పగలైనా, రాత్రైనా, వానైనా, సలైనా, అది గడప దాటి లోపటికి రావడానికి వీల్లేదనేటోడు. పిల్లి ఇల్లంతా తిరిగినా, మంచాల మీద పడుకున్నా ఏమనటోడు కాదు. రాత్రంతా ఇంటికి కాపలు కాస్తుండే కుక్క. అయినా కూడా రోజా యజమాని ఉట్టిగానే తిట్టుడు, కొట్టుడు చేస్తే కుక్కకు అస్సలు నచ్చేది కాదు. ఎప్పుడో ఏడాదికి ఒక ఎలుకను పట్టే పిల్లిని మాత్రం బాగా ముద్దాడేటోడు. ఇది కుక్కకు బాగా బాధ అనిపిస్తుండే. ఒకరోజు రాత్రి అతని ఇంటి దగ్గరకు వచ్చిన దొంగల్ని చూసి కుక్క గట్టిగా మొరుగుతుంది. ఆ అరుపులకు దొంగ

వారిపోతాడు. అది తెలియని రైతు, ఛీ నా నిద్ర అంతా చెడగొట్టింది ఇది అనుకుంటా కుక్కను మస్తు కొడతాడు. కుక్కకి మనసిరుగుతుంది, ఏం బతికిది, నా బతుకు మీద నాకే ఇరక్తస్తున్నది. ఇసుంటి రైతుకు సేవ చేసినా చెయ్యకపోయినా ఒక్కటే అనుకొని పక్కనే ఉన్న అడవిదారి వాడుతుంది. తెల్లారేసరికి అడవి మధ్యలో ఉన్న సింహం గుహకు చేరుకుంటది. ఊళ్ళో ఉండాల్సిన కుక్క అడవిలోకి వచ్చిందేంటి అనుకున్న అడవి జంతువులు కూడా అక్కడనే ఉండి చూస్తా ఉంటాయి కుక్కని. అంతలోనే గుహ బయటకొచ్చిన సింహంను చూసి కుక్క నమస్కరిస్తుంది. తన కథ అంతా చెప్తుంది, ఎట్ల రైతు కొడుతుండెనో, ఎట్ల సీదరించుకుంటుండెనో అన్నీ చెప్తుంది. మంచి చెడు తెలియని మనుషులకు ఎంత సేవ చేసినా వృధానే ప్రభు, మీ అందరితో పాటే నేను ఈయన్నే ఉంటా, మీ సేవకుణ్ణి అని అనుకోన్రి, మీ సేవకు నాకు అనుమతి నియ్యన్రి అని వేడుకుంటది. సింహానికి కుక్కపై జాలి కలుగుతుంది. సరే అలాగే ఉండు అంటది. కుక్కకు విశ్వాసం ఎక్కువ కదా, అందుకే అది అడవిలో ఉండడానికి అనుమతిచ్చిన సింహంకు కాపలా ఉంటది. అందుకే ఆ గుహ ఎదురుగా ఉన్న చెట్టు కింద ఇల్లు కట్టుకుంటది. దొరికిందేదేదో తినుకుంటా పొద్దుగల్లా రాత్రి ఆ గుహకు కాపలాగాస్తా ఉంటది. ఒకరోజు రాత్రి సింహం పడుకున్నాక ఆ గుహ మీద ఏవో నీడలు కదులుతున్నట్టు కనబడితే కుక్కకు ఉలిక్కిపడి లేచి కుక్క భౌ భౌ అని అరుస్తుంది. అంతే, ఏదో పరిగెత్తుతున్న శబ్దం సింహంకు వినబడుతుంది. మరుక్షణమే సింహం బయటకొచ్చి గట్టిగా అరుస్తుంది. కళ్ళ నుంచి నిప్పులు రాల్చుకుంటా కుక్క దగ్గరకొచ్చి సింహం దాన్ని గట్టిగా పిలిచి మస్తుగా తీర్తది. మూర్ఖుడా, నీ మొరుగుడితోని నాకు ఆహారం కావలసిన జింక కాస్త పారిపోయింది, మరోసారి ఇట్లా చేసినావో నేను చంపేస్తా, పో దూరంగా అని అంటది. కుక్కకు భయం వేసి నోరు మూసుకొని పండుకుంటది. ఇంకొక రోజు

0: కూడా దాసు ఎత్తుకెళ్ళిపోయిండు. గా బాధ నుంచి ఇంకా తేరుకోలేదది. అవునవునని అర్షినై మిగతా శిల్కలన్నీ. ఆ కోపంతోనే ఎట్లయినా పాండవదాసు దగ్గరున్నటువంటి శిల్కలన్నింటినీ ఇడిపించాలని శిల్కలన్నీ ఒకచోట చేరి ఆలోచన చేసి ఒక ఉపాయాన్ని వన్నినాయి. చివరికి ఉపాయంతో అపాయాన్ని జయించాలననే నిశ్చయించి శిలుకలన్నీ మూడు సమూహాలుగా విడిపోయినాయి. అట్ల విడిపోయిన 15వ నాడు పోయిన శిలుకలన్నీ తిరిగి అడవికి చేరినాయి. అట్ల చేరిన శిలుకలతో అడవంతా పచ్చని కోకగట్టిన పంట పొలాలల్లే పచ్చ పచ్చగా అయిపోయింది. తమను చేరిన తమ కుటుంబీకులతో ఉల్లాసంగా ఉన్న శిలుకలన్నీ గిదెట్ల సాధ్యమైందని శిలుకరాజుని అడిగినాయి. దాంతో తాము పన్నిన ఉపాయాన్ని శిలుకలు వివరించినాయి. శిలుకరాజు సమావేశం పెట్టిన మరుసటి రోజు కొన్ని శిలుకలు వేరే చోట సమావేశమైపోయినాయి. అనేక ఆలోచనలు చేసిన మీదట్నే ఒక నిర్ణయానికి వచ్చినాయి. ఆ నిర్ణయం ప్రకారం అక్కడ కలుసుకున్న శిలుకలన్నీ మూడు సమూహాలుగా విడిపోయినాయి. ఒక సమూహం ఆ అడవిలో తపస్సు చేసుకుంటున్న ముని దగ్గరకు పోయి మానవ భాష నేర్చుకుని వచ్చినాయి. రెండవ సమూహం పాండవదాసు కొడుకు ధర్మదాసు ఆడుకుంటున్న జాగకు పోయి అతని చుట్టూ చక్కర్లు కొడుతూ అతనికి కమ్మ కమ్మని శిలుక పలుకుల్ని ఇనిపిస్తూ తమని వట్టుకునేటట్టుగా ఆ పిల్లాన్ని అరుస్తూ అంతలోనే అందకుండా పరుగులు తీస్తూ శివరకు ధర్మదాసు ఎట్లయినా అడవికి వచ్చేటట్టు చేసినాయి. అప్పటికే మూడవ సమూహం ధర్మదాసు వస్తే బంధించేతందుకు చెట్ల కొమ్మల్ని ఆకుల్ని ఎర్రని మందార పూలం తెచ్చి అచ్చంగా పెద్ద రామచిలుక రూపంలో ఉన్న ఒక బోనుని తయారు చేసినాయి. ఆ అడవిలోకి వస్తూనే ధర్మదాసు బోనుని చూసి శిలుకేమో అని అనుకుని, అమ్మో ఇంత పెద్ద రామచిలుక, దీనిని తీసుకుపోయి రాజుగారికిస్తే ఎన్ని వరహాలిస్తాడో అని అనుకుంటా మెల్లగా దాని దగ్గరికెళ్ళి బోనులో చిక్కుకుపోయిండు. నాలుగవ సమూహం ఊర్లోకి పోయి ఈ విషయాన్ని పంజరంలో ఉన్న శిలుకకు వివరించి దాంతోటి పాండవదాసుకి అతని కొడుకు సంగతిని తెలిపి తమ కోరికను తెలిపినే. దాంతోటి భయపడిపోయిన పాండవదాసు తనెక్కడెక్కడ శిలుకల్ని అమ్మింది యాద్ తెచ్చుకొని అక్కడికి పోయి ఆళ్ళ సొమ్ము ఆళ్ళకు తిరిగిచ్చి శిలుకల్ని విడిపించిండు. విజయగర్వంతో బంధ విముక్తులైన శిలుకలతో కలిసి అడవిలోకి వచ్చిన నాలుగవ సమూహం శిలుకలు ఇచ్చిన మాట ప్రకారం బందీగా ఉన్న ధర్మదాసుని అదిలేసినాయి. అంతా విన్నా మిగిలిన శిలుకలు ఆనందంతో ఎగిరి గంతులేసినాయి. చూసిండ్రా చిలుకలు, కలిసి ఉంటే కలదు సుఖము అని పెద్దలన్నారు. గిందుకే ఇప్పటి సంధి ఎవ్వలు మనల్ని వట్టుకోవాలని ప్రయత్నించినా అంతా ఏకమై గా ప్రమాదం నుంచి బయటపడదాం అని అన్నాయి. అంతే అంతే అని ఆనందంతో అరిచినై మిగతా శిలుకలన్నీ స్వేచ్ఛగా తమ వాళ్లతో కలిసి అక్కడ్నుంచి ఎగిరిపోతూ
1: ఇప్పటి వరకు కథిందాం పిల్లల కోసం కార్యక్రమంలో స్నేహితులు కథల సంపుటి నుండి చిలుక సైన్యం కథ విన్నారు. రచన కన్నెగంటి అనసూయ, చెప్పినది జీ జ్యోతి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

చంద్ర ప్రతాప్ కంతేటి చెప్తారు ఈ వరలక్ష్మి. దాంతోపాటు స్నేహితులు కథల సంపుటి నుండి పిట్టల ప్రేమ కథ వింటారు రచన కన్నెగంటి అనసూయ, చెప్తారు బి సంధ్యలీలా.

0: మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండ లలిత సంగీతం. ఈరోజు లలిత సంగీతం కార్యక్రమంలో డివి మోహనకృష్ణ పాడిన లలిత గీతాలు విందాం.

ఇప్పటి వరకు లలిత సంగీతం కార్యక్రమంలో డివి మోహనకృష్ణ పాడిన లలిత గీతాలు విన్నారు. రేపు వజ్జామట్టు 5:45 శక్తిశ్రీల కార్యక్రమంలో మగ్గం వరకుల అనుభవాల గురించి ఆదిలాబాద్ పట్టణం తాటిగూడకు చెందిన గాథ మహేశ్వరితో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు యూ దినేష్.

அந்தாபாயின் ரெண்டு எஃப்எம் மனசு நிண்டா సమయం 6 కావస్తుంది. మరికొద్ది సేపట్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ஆகாஷவாணி ஆதிலாபாத் 100.2 எஃப்எம் மனசு நிண்டா.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇయాల్టి రేపటి కార్యక్రమాలు. ముందుగా ఇయాల్టి కార్యక్రమాలు. ఇయాల పొజ్జమట్టు 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణంలోని దస్నాపూర్ హనుమాన్ నగర్ కు చెందిన రాజుల్ వార్ గంగాధర్ బృందం పాడిన శబరిమాత భజనలు వింటారు. గట్లనే మావల మండలం వాగాపూర్ గ్రామానికి చెందిన నిమ్మల వేణుగోపాల్ రెడ్డి బృందం పాడిన సాయి భజనలు రెండో భాగం వింటారు. రాత్రి 7:15 కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో వర్షాభావ పరిస్థితుల్లో ఉద్యాన పంటల్లో నీటి యాజమాన్యం, నీటి కుంటల ఏర్పాటు గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సునీల్ కుమార్ తో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు కేలేనిన్. రైతాంత రంగంలో పత్తి సాగులో అనుభవాల గురించి భీంపూర్ మండలం అర్లీ టీ గ్రామానికి చెందిన రైతు మాదస్తు సురేందర్ తో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు యు దినేష్. ఇయాల్టి కిసాన్ వాణి కార్యక్రమం సమర్పణ యు దినేష్. 8:00 ఉషారులో జోరైన పాటని వింటారు. 9:30 బాసరుచులు కార్యక్రమంలో ప్రముఖ కవి జరుక్ శాస్త్రి కవితా పంక్తులు వింటారు. చదివినది ఎస్ రాజవర్ధన్. 9:40 ఫిలిం గానే కార్యక్రమం వింటారు. 10:00 హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో పండిత్ బస్వరాజ్ రాజగురు గాత్రం వింటారు. 10:30 మధురిమలో హాయన పాటలు వింటారు. ఇవి ఇయాల్టి కార్యక్రమాలు. ఇక రేపు పొద్దున 6:00 రాత్రి 11:00 ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. పొద్దుగల 6:10 ప్రార్థనలో శ్రీ కామాక్షి సుప్రభాతం వింటారు. పొద్దుగల 7:15 అంబటాల సంగతులు కార్యక్రమంలో తిండితో మనం శీర్షికన చిరుధాన్యాలతో విలువ ఆధారిత పదార్థాల తయారీ, వాటిలోని పోషకాల గురించి పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రితో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు కెలీనిన్. నీటి వనరుల సంరక్షణ ప్రయోజనాలు వ్యవసాయ రంగ విధాన నిపుణులు డాక్టర్ దొంతి నరసింహారెడ్డి ప్రసంగమింటారు. వీరితో పాటు కవిత శీర్షికలో కరిపే రాజ్కుమార్ స్వీయ కవితలు వింటారు. 8:30 బాసరుచులు కార్యక్రమంలో ప్రముఖ కవి జరుక్ శాస్త్రి కవితా పంక్తులు వింటారు. చౌతారు ఎస్ రాజవర్ధన్. 8:40 సింగిడి సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:00 మాట చెప్పండి పాట ఎన్నిక కార్యక్రమంలో మీరు కొన్ని పాటలు వినొచ్చు. 7:15 ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో వివిధ పంటల్లో చీడపీడల నివారణకు ముందస్తు జాగ్రత్తలు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్తో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు సిహెచ్ రమాదేవి. ఖరీఫ్ అపరాల సాగులో ముందుగా ఆశించారు.

చీడపీడలు, యాజమాన్యం గురించి వ్యవసాయ నిపుణురాలు యు సాయి ప్రసన్నతో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు జి రవీందర్. వీరితో పాటు 9:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 15వ భాగంలో బేగం అఖ్తర్ గురించి విశేషాలు వింటారు రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. వీరితో పాటు మరెన్నో కార్యక్రమాలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 6:10 కావస్తుంది. మరికొద్ది సేపట్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మార్తిఫడి కుమార్. ముఖ్యాంశాలు. 11వ అఖిల భారత పోలీస్ జూడో క్లస్టర్ 2026ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈరోజు ప్రారంభించారు. గ్లోబరేనా టెక్నాలజీస్తో తనకు సంబంధం ఉందంటూ నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లీగల్ నోటీస్ జారీ చేశారు. తెలంగాణలో 25 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర వ్యూహాన్ని ఈరోజు ప్రారంభించింది. ఉద్యమకారుల ఎంపికకు సంబంధించి తమ కమిటీ నివేదికను త్వరలో ప్రభుత్వానికి సమర్పిస్తారని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కె కేశవరావు తెలిపారు. వార్తల వివరంగా. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హైదరాబాద్లోని గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో 11వ అఖిల భారత పోలీస్ జూడో క్లస్టర్ 2026ను ప్రారంభించారు. ఇందులో దేశవ్యాప్తంగా సుమారు 36 జట్లు పోటీ పడుతున్నాయి. క్రీడల కోసం 4,480 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపును ప్రస్తావిస్తూ 2036 నాటికి భారత్ క్రీడల్లో 10 అగ్రదేశాల్లో ఒకటిగా, 2047 నాటికి 5 అగ్రదేశాల్లో ఒకటిగా నిలుస్తుందని, అలాగే 2030 కామన్వెల్త్ గేమ్స్కు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. సిఐఎస్ఎఫ్ సౌత్ ఏడీజీ పద్మాకర్ ఎస్ రాన్సిపే సహా సీనియర్ అధికారులు హాజరైన ఈ కార్యక్రమంలో కీలక జాతీయ ఆస్తులను పరిరక్షిస్తున్నందుకు ఆయన సిఐఎస్ఎఫ్ను అభినందించారు. గ్లోబరేనా టెక్నాలజీస్తో తనకు సంబంధం ఉందంటూ నిరాధారమైన పరువు నష్టం కలిగించే ఆరోపణలు చేసినందుకు 48 గంటల్లోగా బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లీగల్ నోటీస్ జారీ చేశారు. బినామీ యాజమాన్యం, రాజకీయ పలుకుబడి, పరీక్షల అవకతవకలలో ప్రమేయం వంటి ఆరోపణలు తన ప్రతిష్టపై దురుద్దేశపూర్వక దాడులుగా ఆయన ఆ నోటీసులో పేర్కొన్నారు. ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉండే వ్యక్తి చేసే ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు చట్టబద్ధమైన రాజకీయ విమర్శ పరిధిని దాటాయని స్పష్టం చేస్తూ నిర్దేశించిన గడువులోగా క్షమాపణ చెప్పి తనపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడంలో విఫలమైతే తక్షణమే సివిల్ క్రిమినల్ చట్టపరమైన చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. తెలంగాణలోని 25 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఫీజుల బాకీ బీజేపీ లడాయి అనే పేరుతో రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని ఈరోజు ప్రారంభించారు. బీజేవైఎం నేతృత్వంలో నిజాం కళాశాలలో పోస్టర్ ఆవిష్కరణతో ఈ ప్రచారం ప్రారంభమైంది. హైకోర్టు మందలించినప్పటికీ విద్యార్థుల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని రామచంద్రరావు విమర్శించారు. రాష్ట్రంలో నెలకొన్న ఎల్నిలో తీవ్ర వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రజలకు తాగునీటి ఎద్దడి రాకుండా అధికారులు పటిష్ట కార్యాచరణ చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆదేశించారు. ఈరోజు ఖమ్మం జిల్లా వెంకటాయపాలెం డీప్ కట్ వద్ద గోదావరి జలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాలని జిల్లా కలెక్టర్ను ముందే హెచ్చరించినట్లు చెప్పారు. పెరుగుతున్న నిరుద్యోగం, పేపర్ లీకుల కారణంగా బీజేపీ ప్రభుత్వానికి యువత దూరమయ్యారని, రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా జరుగుతున్న శాంతియుత నిరసనలను బీజేపీ ప్రభుత్వం అణచివేస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ బీజేపీ ఎంపీల బృందం ఈరోజు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ను ఆయన నివాసంలో కలిసింది. సమావేశానికి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డితో పాటు ఎంపీలు ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎం రఘునందనరావు, ధర్మపురి అరవింద్, గూడెం నాగేష్, డికే అరుణ, ఎమ్మెల్యే పాల్వాయ్ హరీష్ బాబు హాజరయ్యారు. గ్రాండ్ ట్రంక్ మార్గంలో కాజీపేట బల్హర్షా మధ్య 203 కిలోమీటర్ల 3వ రైల్వే లైన్ విద్యుతీకరణను పూర్తి చేయడం ద్వారా దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రధాన మైలు రైను అధిగమించింది. ఆసిఫాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ మధ్య చివరి 11 కిలోమీటర్ల మార్గం

0: ఇబ్రా రివర్ బ్రిడ్జి విజయవంతంగా పూర్తి కావడంతో మొత్తం 3,000 కోట్ల ప్రాజెక్టు ఇప్పుడు కార్యరూపం దాల్చడంతో ప్రయాణికుల రద్దీ గణనీయంగా తగ్గడంతో పాటు స్థానిక పరిశ్రమలకు సరుకు రవాణా వేగవంతమైంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎమ్మెల్యే మహేష్ కుమార్ గౌడ్ పార్టీ ప్రతినిధులతో సమావేశమై రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారం, ప్రతిపక్షాల విమర్శలను వాస్తవాలతో తిప్పికొట్టడం వంటి అంశాలపై చర్చించారు. మీడియాతో సమన్వయం చేసుకుంటూ వివిధ వేదికలపై అభివృద్ది పథకాల విజయాలను సమర్థవంతంగా ప్రచారం చేయాలని, ప్రజా సమస్యలపై పార్టీ వైఖరిని స్పష్టంగా తెలియజేయాలని ప్రతినిధులను కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరికొన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @airnews_HVDని ఫాలో అవ్వండి. ఎయిర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా వరంగల్లోని రేడియో శ్రోతలు 1927లో ఇదే రోజున ప్రారంభమైన చారిత్రాత్మక ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఆ తొలి అడుగు సంవత్సరాలు గడిచే కొద్దీ రూపాంతరం చెంది మన సాంస్కృతిక, సామాజిక, విద్యా ప్రగతికి గణనీయంగా దోహదపడిందని వరంగల్కు చెందిన కోనిక పేర్కొన్నారు.
1: 99 years back 1927లో ఇదే రోజున మన దేశంలో ఫస్ట్ రేడియో ప్రోగ్రామ్ బ్రాడ్కాస్ట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రేడియో మనతో పాటు ట్రావెల్ చేస్తూనే ఉంది. డిజిటలైజేషన్ ఎంత ప్రోగ్రెస్ అయినా రేడియో గవర్నమెంట్ కి మనకి మధ్యలో బ్రిడ్జ్ లా మనల్ని ఎడ్యుకేట్ చేస్తూ, ఇన్ఫర్మేషన్ ఇస్తూ, ఎంటర్టైన్ చేస్తూ సొసైటీని ముందుకు నడిపిస్తున్న ఒక గ్రేట్ ప్లాట్ఫామ్. మనకు ఆకాశవాణిని అందించిన ఈ హిస్టారికల్ మూమెంట్ ని గుర్తు చేసుకోవటం మాకు చాలా హ్యాపీగా ఉంది.
0: ఉద్యమకారుల ఎంపికకు సంబంధించి తమ కమిటీ నివేదికను త్వరలో ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కేకేశ్వరరావు తెలిపారు. ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ 16 రోజుల పాటు తెలంగాణలో వివిధ స్థాయిల్లో ఉద్యమంలో పాల్గొన్న సుమారు 13,000 మందితో మాట్లాడినట్టు కేశవరావు చెప్పారు. ఉద్యమకారులను గౌరవించాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. గతంలో నెహ్రూతో పాటు సోనియా గాంధీ తదితరులు తెలంగాణ రాష్ట్రానికి సహకరించారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ ప్రక్రియ మరింత కాలం పాటు కొనసాగుతుందని, అర్హులైన ఉద్యమకారులను 1969 గుర్తించే విధంగా ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎల్నిలో కారణంగా ఏర్పడిన కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ 3 జిల్లాల అధికారులతో జరిగిన సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహించారు. శాఖలు తమ మధ్య సమన్వయం చేసుకోవాలని, తాగునీటిని సంరక్షించాలని, కొనసాగుతున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టును పూర్తి చేయాలని, వరి సాగును తగ్గించి మెట్ట పంటలను ప్రోత్సహించాలని ఆయన కోరారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ విప ఆలయ ఎమ్మెల్యే బీర్ల అయ్యర్లతో కలిసి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వారికి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలుగ్గా కార్యనిర్వహణ అధికారి భవానీ శంకర్ ప్రసాదాలు అందజేశారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలని వరంగల్ పోలీసులు పాఠశాల యాజమాన్యాలకు, బస్సు డ్రైవర్లకు సూచించారు. అదనపు డీసీపీ రాయల ప్రభాకర్రావు, ఏసీపీ టి సత్యనారాయణ ఆదేశాల మేరకు కాజీపేట ట్రాఫిక్ పోలీసులు అదాలత్ ప్రాంతంలో పాఠశాల, కళాశాల బస్సులను లక్ష్యంగా చేసుకుని ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ నిర్వహించారు. ప్రయాణాలకు భద్రతే లక్ష్యంగా ప్రమాదాలు నివారించేందుకు ముందు జాగ్రత్త చర్యగా 28 బస్సులను తనిఖీ చేసినట్లు కాజీపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపారు. సిరి కార్యక్రమంలో భాగంగా దొడన్న గ్రామంలో ఒక వ్యవసాయ చెరువును ప్రారంభించిన నిర్మల్ జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా రైతులు చెరువును బాధ్యతాయుతంగా నిర్మించుకోవాలని కోరారు. భూగర్భ జలాలను పరిరక్షించడంలో, తక్కువ వర్షపాతం ఉండే ఎల్నిలో కాలంలో పంటలకు సహాయపడంలో వాటి పాత్రను వివరిస్తూ ప్రభుత్వ ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని డాక్టర్ ఏంజెల్ల ఆల్ఫ్రెడ్ సీర్లవంచ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి అర్హులైన బాలికలకు 100% HPV టీకాలు వేయాలని, టీకాలపై ఉన్న అవగాహనను తొలగించాలని సిబ్బందికి సూచించారు. డెంగ్యూ, మలేరియా వంటి వర్షాకాల వ్యాధులను నివారించడానికి నీరు నిలవకుండా ఉండేందుకు ప్రతి మంగళవారం, శుక్రవారాల్లో డ్రై డేస్ పాటించాలని, అలాగే జ్వరాలకు తక్షణ పరీక్షలు, చికిత్సలు అందించాలని ఆమె ఆదేశించారు. మెదక్ జిల్లా కలెక్టర్ సీనియర్ రెవెన్యూ అధికారులతో కలిసి కోమటూరు గ్రామంలో జరిగిన భూభారతి భూ పునర్సర్వే గ్రామ సభకు హాజరయ్యారు. అక్రమ యాజమాన్యాలు అక్రమముల పట్ల హెచ్చరిస్తూనే నిజమైన రైతులకు వారి న్యాయమైన ప్రయోజనం అందేలా కలెక్టర్ హామీ ఇచ్చారు. మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సయ్యద్ అయినుల్ హసన్ పదవీ కాలాన్ని పొడిగించారు. విశ్వవిద్యాలయానికి విజిటర్గా వ్యవహరిస్తున్న భారత రాష్ట్రపతి, విద్యా మంత్రిత్వ శాఖ నుండి ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 11వ అఖిల భారత పోలీస్ జూడో క్లస్టర్ 2026

0: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈరోజు ప్రారంభించారు. గ్లోబరేనా టెక్నాలజీస్తో తనకు సంబంధం ఉందంటూ నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లీగల్ నోటీస్ జారీ చేశారు. తెలంగాణలోని 25 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని బీజేపీ రాష్ట్రవత్త ఉద్యమాన్ని ఈరోజు ప్రారంభించింది. ఉద్యమకారుల ఎంపికకు సంబంధించి తమ కమిటీ నివేదికను త్వరలో ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కెకేశ్వరరావు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తల ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 ఎఫ్ఎం, మనసు నిండా. పల్లె పదాలు, పల్లెల్లో పాడుకునే జానపద పాటలు వినిపించే కార్యక్రమం. ఇందులో ఎన్నో కైగట్టిన ఊయల పాటలు, ప్రేమ పాటలు, భజనలు, యోసం పాటలు, భావమర్దల సరసం పాటలు, ఇలా ఎన్నో తీర్ల పాటలను వినిపిస్తున్నాం. ఈరోజు పల్లె పదాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణంలోని దసనాపూర్ హనుమాన్ నగర్కు చెందిన రాజుల్వార్ గంగాధర్ బృందం పాడిన శబరిమాత భజనలు, గట్లనే మావల మండలం వాగాపూర్ గ్రామానికి చెందిన నిమ్మల వేణుగోపాల్ రెడ్డి బృందం పాడిన సాయి భజనలు రెండో భాగం వింటారు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుగుల తామరా, బురద పుల్లా.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: మృత్యుం చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 ఎఫ్ఎం, మనసు నిండా. దేవుని మీద భక్తిని భక్తులు ఎన్నో రూపాలలో చూపిస్తూ ఉంటారు. అందులో భజనలుగా, అలాగే పాటల రూపంలో, నృత్యాల రూపంలో, పూజా విధానం రూపంలో, ఇలా వారికి తగిన విధానంలో వారు ఆ భక్తిని దేవునిపై చూపిస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా భక్తులు చాలా ఇష్టంగా ఎంచుకున్న మార్గం ఏంటి అనంటే భజన. ఆ దేవుని మీద ఇష్టాన్ని, మనసులోని ఆ భక్తిని పదాల ద్వారా కలిపి భజన రూపంలో మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. అయితే ఏ దేవుడైనా సరే ఆ భజనకి మైమర్చిపోవాల్సిందే. అలాంటి భజనలలో ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలోని దసనాపూర్ హనుమాన్ నగర్కు చెందిన రాజుల్వార్ గంగాధర్ బృందం వారి శబరిమాత పై భక్తిని భజన రూపంలో పాడి వినిపిస్తున్నారు. ఇప్పుడైతే ఆ భజనల్ని వినేద్దాం.
5: నా పేరు గంగాధర్, హార్మోనియం వాయించేవారు చరణ్ దాసు, మరి గాయకులు తక్కలపల్లి రాములు గారు, భగవానులు గారు, మరియు పండరి గారు, ఆర్ లక్ష్మణ్ గారు, తబ్లిస్ట్ వాయించేవారు నారాయణ గారు. మా భజనా మండలి శ్రీ శబరిమాతాజీ భజనా బృందం.
6: నేను ఇప్పుడు పాడబోయే పాట జయమంగళ అభినాయక రాముని గురించి ప్రార్థన. జయమ

0: మీరు చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా పల్లె పదాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణంలోని దస్నాపూర్ హనుమాన్ నగర్ కు చెందిన రాజుల్వార్ గంగాధర్ బృందం పాడిన శబరిమాత భజనలు వింటున్నారు.
1: గురువు గారికి ఒక శిష్యుడు.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
4: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
5: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM, మనసు నిండా పల్లె పదాలు కార్యక్రమంలో రాజుల్ వార్ గంగాధర్ బృందం పాడిన శబరిమాత భజనలు వింటున్నారు.
6: అమ్మగారిని శబరిమాతాజీ గారిని ఒక శిష్యుడు, ఓ శబరమ్మ నిన్ను వేడితేనమ్మా, మాపై దయా చూపమ్మా, అందరిపైన దయ చూపమని శిష్యులందరూ వేడుతూ పాడుతున్నటువంటి పాట. సద్గురు

0: మీరు వింటున్నారు పల్లె పదాలు కార్యక్రమంలో. ఆదిలాబాద్ పట్టణంలోని దస్నాపూర్ హనుమాన్ నగర్కు చెందిన రాజులవారు గంగాధర్ బృందం పాడిన శబరిమాత భజనలు.
1: పరమహంస అనగా గురుదేవుడైన హంస స్వరూపమైన పరమహంస శబరిమాత శరణమని నేను వేడుచుంటుని కరుణ చూపమ్మంటే ఒక శిష్యుడు ఆ గురుదేవుణ్ణి ఆ శరణమని వేడుకున్నటువంటి పాట.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: మిర్ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. పల్లె పదాలు, పల్లెల్లో పాడుకునే జానపద పాటలు వినిపించే కార్యక్రమం వింటున్నారు. ఈరోజు పల్లె పదాలు కార్యక్రమంలో ఇప్పుడు మావల మండలం వాగాపూర్ గ్రామానికి చెందిన నిమ్మల వేణుగోపాలరెడ్డి బృందం పాడిన సాయి భజనలు రెండో భాగం విందా.
2: శ్రీ సాయి నామం మనకు రామభానం, కోటి గొంతుకల మధురమైన గానం, అదే మన జీవనసారం. రండి శరణు వేడుదాం.

0: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మావల మండలం వాగాపూర్ గ్రామానికి చెందిన నిమ్మల వేణుగోపాల్ రెడ్డి బృందం పాడిన సాయి భజనలు రెండో భాగం వింటున్నారు.
1: పల్లకిలో ఊరేగుతూ ప్రపంచాన్ని శాసిస్తున్నాడు సాయి. తన భక్తులు తన బిడ్డలుగా ప్రేమగా లాలిస్తూ పాలిస్తూ అదిగో పల్లకిలో వస్తున్నాడు.

0: విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ 16/8/2026. ఇవి ఇయాల్టి విద్యా ఉద్యోగ సమాచారం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పేపర్ లీకేజీలకు పాల్పడిన వారికి వేగంగా కఠినమైన శిక్షలు పడేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. నీట్ పేపర్ లీకేజీ విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. దేశ విదేశాల్లోని వీక్షకులకు వినోదాత్మక, సమాచార, విద్యాపరమైన కంటెంట్ను ప్రసార భారతి నిరంతరం అందిస్తూనే ఉంటుందని ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది తెలిపారు. 23వ కామన్వెల్త్ క్రీడలు ఈరోజు స్కాట్లాండ్లోని గ్లాస్కో నగరంలో ప్రారంభమవుతాయి. పేపర్ లీకేజీలకు పాల్పడిన వారికి వేగంగా కఠినమైన శిక్షలు పడేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును రక్షించడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదికగా ఈ ప్రకటన చేశారు. దేశ యువత సంక్షేమం వారి భవిష్యత్తు కంటే మరేదీ ముఖ్యం కాదని పేర్కొన్నారు. ఈ విషయమై తక్షణమే అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించినట్టు ప్రధానమంత్రి వెల్లడించారు. నీట్ పేపర్ లీకేజీ విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల తీవ్ర నిరసనల నడుమ పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ఉదయం నుంచి 2 సార్లు వాయిదా పడిన లోక్సభ మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి ప్రారంభమైనప్పటికీ విపక్షాల నినాదాలు కొనసాగాయి. ప్రిసైడింగ్ అధికారి దిలీప్ సైకియా సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరినప్పటికీ గందరగోళం తగ్గకపోవడంతో సభను రేపు ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ నీట్ అంశంపై ప్రతిపక్షాలు కోరిన తేదీ, సమయంలో సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఈ లీకేజీలపై ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ నిబంధనలు విధిస్తూ చర్చ నుంచి తప్పించుకోవాలని చూస్తోందని ఆరోపించారు. రాజ్యసభలో కూడా మొదటి వాయిదా తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు సభ తిరిగి ప్రారంభమైనప్పుడు విపక్ష నేత మల్లికార్జున ఖర్గే నీట్ అంశాన్ని లేవనెత్తారు. తాము చర్చకు సిద్ధమేనని, అయితే ముందుగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సభాపక్ష నేత జేపీ నడ్డా ప్రతిపక్షాల తీరుపై మండిపడ్డారు. మొదట చర్చ కావాలన్న కాంగ్రెస్ ఇప్పుడు మంత్రి రాజీనామా అంటూ కొత్త నిబంధనలు పెడుతోందని, విపక్షాలకు సభను నడపడం ఇష్టం లేదని విమర్శించారు.
2: मैं पूछना चाहूंगा विपक्ष के नेता राहुल गांधी जी से कि आप सिलेक्टिव क्यों हैं? आपने यूपीए की और यूपीए के सपोर्टेड सरकारों को, जिसे हम इंडी गठबंधन कहते हैं, इंडी अलायंस कहते हैं, उनकी गवर्नमेंट्स के बारे में आपने क्यों नहीं चर्चा? क्यों आपने अपने आप को उससे अलग रखा? ये स्पष्ट बताता है कि आपका उद्देश्य छात्रों का हित नहीं है. आपका उद्देश्य एजुकेशन में बढ़ोतरी हो, एजुकेशन की क्वालिटी में बढ़ोतरी हो, स्टूडेंट्स को जस्टिस मिले, इसमें आपका इंटरेस्ट नहीं है.
1: నిరసనల మధ్య మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభమైన పరిస్థితి మారకపోవడంతో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సభను రేపటికి వాయిదా వేశారు. పోటీ పరీక్షల పేపర్ లీకేజీల పట్ల, ముఖ్యంగా విద్యార్థుల ఆందోళనల పట్ల ప్రభుత్వం ఎంతో సున్నితంగా వ్యవహరిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఆమె

0: నీట్ పేపర్ లీకేజీకి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయడం ద్వారా ప్రభుత్వం వేగంగా స్పందించిందన్నారు. పరీక్షల పవిత్రతను దెబ్బతీసే వారిని త్వరితగతిన శిక్షించేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటన విద్యార్థులకు వారి కుటుంబాలకు భరోసా కల్పించేందుకేనని ఆమె స్పష్టం చేశారు. ఈ అంశంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందని, పార్లమెంటులో చర్చకు ముందుకు రాకుండా సభల నడవడికను అడ్డుకుంటోందని నిర్మలా సీతారామన్ ఆరోపించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము తన 3 దేశాల పర్యటనలో చివరి విడతగా ఈరోజు రొమేనియా రాజధాని బుకారెస్ట్ చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముర్ము రొమేనియా అధ్యకులు నికోసర్ దాంతో చర్చలు జరుపుతారు. అనంతరం ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు జరగనున్నాయి. రేపు రాష్టపతి ముర్ము భారత్ రొమేనియా బిజినెస్ ఫోరంను ఉద్దేశించి ప్రసంగించడమే కాకుండా అక్కడి ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారు. ఈ పర్యటన ద్వారా భారత్ రొమేనియాల మధ్య వర్తకం, పెట్టుబడులు, రక్షణ, సమాచార సాంకేతికత, పునరుత్పాదక ఇంధనం, విద్య, శాస్త్ర సాంకేతికత వంటి కీలక రంగాల్లో సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. న్యూక్లియర్ ఎనర్జీ మిషన్లో ప్రకటించినట్టుగా 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యాన్ని చేరుకోవడానికి ప్రభుత్వం ఒక కార్యాచరణ రూపొందించిందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈరోజు రాజ్యసభలో అడిగిన ఒక లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన ఈ వివరాలు వెల్లడించారు. దీని ప్రకారం ప్రస్తుతం వివిధ దశల్లో అమలులో ఉన్న ప్రాజెక్టులు క్రమంగా పూర్తి కావడం ద్వారా ప్రస్తుతం ఉన్న 8.78 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యం 2031-32 నాటికి సుమారు 22 గిగావాట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ రేపు న్యూఢిల్లీలో విపత్తు ముప్పు తగ్గింపుపై బ్రిక్స్ దేశాల మంత్రిత్వ స్థాయి సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ అధ్యక్షత వహిస్తారు. విపత్తు ముప్పు తగ్గింపులో బ్రిక్స్ దేశాల మధ్య సహకారానికి ఈ సమావేశం ఒక మైలురాయిగా నిలుస్తుందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. విపత్తులనేవి స్థిరమైన అభివృద్ది, వాతావరణ స్థితిస్థాపకత, ఆర్థిక స్థిరత్వం, మానవ భద్రతకు వ్యవస్థాగత ముప్పుగా మారుతున్నాయనే గుర్తింపును ఈ సమావేశం ప్రతిబింబిస్తోందని పేర్కొంది. ఈ సమావేశంలో 10 బ్రిక్స్ సభ్య దేశాల మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులు పాల్గొంటారు. జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది ఈరోజు ఆకాశవాణికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. గత 99 సంవత్సరాల్లో బ్రాడ్కాస్టింగ్ రంగం రేడియో నుండి టీవీకి, అక్కడి నుండి ఈనాడు డిజిటల్ స్ట్రీమింగ్కు ఎలా రూపాంతరం చెందిందో ఆయన వివరించారు. దేశ విదేశాల్లోని వీక్షకులకు వినోదాత్మక, సమాచార, విద్యాపరమైన కంటెంట్ను ప్రసార భారతి నిరంతరం అందిస్తూనే ఉంటుందని తెలియజేశారు.
1: आज से 99 साल पहले पहली बार एक ऑर्गेनाइज्ड रेडियो ब्रॉडकास्ट भारत में किया गया, तत्कालीन बम्बई, आज जिसे हम मुंबई के नाम से जानते हैं. और ये दिन हमारे लिए एक मौका है उस दिन को याद करने का, स्मरण करने का, और साथ ही साथ प्रसार भारती की तरफ से अपने आप को राष्ट्र के प्रति और हमारे श्रोताओं और दर्शकों के प्रति अपने मेहनत को, अपने एफर्ट्स को दोबारा डेडिकेट करने के लिए.
0: ఇరవై 23వ కామన్వెల్త్ క్రీడలు ఈరోజు స్కాట్లాండ్లోని గ్లాస్కో నగరంలో ప్రారంభమవుతాయి. 10 రోజుల పాటు జరిగే ఈ క్రీడా పండుగలో 74 దేశాలకు చెందిన జట్లు పాల్గొంటున్నాయి. ఒలింపిక్ పతక విజేతలు నీరజ్ చోప్రా, మీరాబాయి చాను, లవ్లీనా బోర్గోహైన్ వంటి అథ్లెట్లు ఈ క్రీడల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రారంభ వేడుకల కంటే ముందే భారత్ తన పతకాల ఖాతాను తెరిచింది. మహిళల 75 కేజీల బాక్సింగ్ విభాగంలో ఒలింపిక్ పతక విజేత లవ్లీనా బోర్గోహైన్ బై సాధించి నేరుగా సెమీఫైనల్స్ కు దూసుకెళ్లింది. లవ్లీనా 31 జూలైన జరిగే సెమీఫైనల్లో తఫాకీతో తలపడుతుంది. ఈ ఏడాది కేవలం 10 క్రీడాంశాల్లో మాత్రమే పోటీలు జరగనున్నాయి. అథ్లెటిక్స్, స్విమ్మింగ్, బాస్కెట్బాల్, సైక్లింగ్, వెయిట్ లిఫ్టింగ్, బౌల్స్, జిమ్నాస్టిక్స్, నెట్బాల్, బాక్సింగ్, జూడోలు మాత్రమే.

0: ఈ షెడ్యూల్లో ఉన్నాయి. పారా అథ్లెటిక్స్తో కలిపి మొత్తం 125 మంది సభ్యులతో కూడిన భారత బృందం ఈ క్రీడల్లో పాల్గొంటోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి సమయం 7:15. ఇప్పుడు ఇల్లు వాకిలి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో వర్షాభావ పరిస్థితులలో అనుకూల పంటల సాగు, ఈ అంశంపై పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త కె మమతా గారు పాల్గొని రైతులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు, సలహాలు, సూచనలు ఇస్తారు. కావున రైతన్నలు వర్షాభావ పరిస్థితులలో అనుకూల పంటల సాగు ఈ అంశంపై ఎలాంటి సందేహాలున్నా మీరు నేరుగా మాకు కాల్ చేయవచ్చు.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇప్పటి కిసాన్ వాణి కార్యక్రమంలో వర్షాభావ పరిస్థితుల్లో ఉద్యాన పంటల్లో నీటి యాజమాన్యం, నీటి కుంటల ఏర్పాటు ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సునీల్ కుమార్ తో లెనిని పెట్టిన ముచ్చట, తర్వాత రైతు అంతరంగం శీర్షికన పత్తి సాగులో అనుభవాలు ఈ అంశం గురించి భీంపూర్ మండలం అర్లీ టీ గ్రామానికి చెందిన రైతు మాదస్తు సురేందర్ తో దినేష్ పెట్టిన ముచ్చట వింటారు.

0: వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల 2 రోజుల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. చాలా చోట్ల తేలికపాటు నుంచి మోస్తారుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ గాను నమోదు కావచ్చును. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. వర్షాభావ పరిస్థితుల్లో ఉద్యాన పంటలను కాపాడుకోవడానికి నీటి కుంటల ఏర్పాటు మరియు ఆధునిక నీటి యాజమాన్య పద్ధతులు అత్యంత కీలకం. చెట్ల పొదల్లో ఎండు ఆకులు లేదా ప్లాస్టిక్ షీట్లతో కప్పాలి. దీనివల్ల నేలలో తేమ ఆవిరి కాకుండా ఉంటుంది. నేరుగా వేర్ల వద్దకు తక్కువ నీరు అందేలా డ్రిప్ లేదా మినీ స్ప్రింక్లర్లను వాడుతుండాలా. అంతర సేద్యం కోసం కలుపు నివారణకు తరచు గుంటుకతో మేలైన యాజమాన్యం చేసుకుంటుండాలా. ఉద్యాన పంటల సంరక్షణ కోసం వాన నీరు వృధాగా పోకుండా పొలంలో లేదా తోట దగ్గర నీటి కుంటలు తవ్వి నిల్వ చేసుకోవాలా. వర్షాలు పడని సమయంలో ఈ కుంటల్లోని నీటిని బిందు సేద్యం ద్వారా చెట్లకు అందించుకోవాలా. నీటి కుంటల వల్ల భూమిలో నీరు ఇంకి చుట్టుపక్కల ఉన్న బోర్లలో నీటి మట్టం పెరుగుతుంటుంది. వర్షాభావ పరిస్థితుల్లో ఉద్యాన పంటల్లో నీటి యాజమాన్యం, నీటి కుంటల ఏర్పాటు, ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సునీల్ కుమార్ తో లెనిని పెట్టిన ముచ్చట విందాం.
1: ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఉద్యాన పంటల్లో పాటించాల్సిన నీటి యాజమాన్య పద్ధతులతో పాటు వాననీటి సంరక్షణ కోసం రైతు స్థాయిలో నీటి కుంటలని ఏ రకంగా ఏర్పాటు చేసుకుని వాననీటిని ఏ రకంగా ఉడిసిపట్టుకోవాలి అనే దాని గురించి తెలియజేసేందుకు ఇవాళ మన స్టూడియోలో డాక్టర్ సునీల్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సునీల్ కుమార్ గారు.
2: నమస్కారం.
1: వర్షాభావ పరిస్థితులు మన నెలకొన్నాయి, చూస్తున్నాం వర్షాలు తక్కువగా ఉన్నాయి. మరి ఈ పరిస్థితుల్లో ఉద్యాన పంటల్లో నీటి యాజమాన్యం గురించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రస్తుత పరిస్థితుల గురించి ముందుగా వివరిస్తారు.
2: ఇప్పుడు ముఖ్యంగా చూసినట్లయితే ఈ సంవత్సరం మనకు వాతావరణ శాఖ నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం సూపర్ ఎల్నినో ప్రభావంతో చాలా తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆల్రెడీ చూస్తున్నాం కూడా. మనం ఇప్పుడు చూస్తే కనుక జూన్ మాసానికి వస్తేనే, జూన్ నెల విషయానికి వస్తే మనకు సాధారణ వర్షపాతం 234 మిల్లీమీటర్లు అయితే 201 మిల్లీమీటర్ కురిసింది.

0: అంటే మనకు 14% తక్కువ కురిసింది. అదే జూలై విషయానికి వస్తే కనుక మనకు జూలైలో సాధారణంగా మనకు వర్షం కురిసే రోజులు 20 నుంచి 23 రోజులు మన ఆదిలాబాద్ జిల్లాలో, కానీ ఇప్పటి వరకు కేవలం 6 రోజుల పాటు మాత్రమే వర్షం కురిసింది. అది కూడా మనకు కురవాల్సిన దానిలో 20% మాత్రమే కురిసింది. మనకు సాధారణంగా 390 మిల్లీమీటర్ల వర్షం కురవాలి, కానీ ఇప్పటి వరకు 64 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. అంటే ఇది ఏంటంటే కరువుకు దారితీసేటటువంటి అవకాశం. అంటే వాతావరణ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితులు ఏంటంటే ఇది ఇంకా కొనసాగే అవకాశం ఉంది, వర్షాలు పడడానికి అవకాశం తక్కువ ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనము నీటిని సంరక్షించుకోవాలి, నీటి యాజమాన్య పద్ధతులను తెలివిగా సాంకేతికతను ఉపయోగించి పాటించినట్లయితే మాత్రం కొంతవరకు దిగుబడులు తీసుకుని లాభదాయకాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది.
1: అయితే ఇప్పుడు నెలకొన్న ఈ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆ కొద్దిపాటి వాన నీటిని మనం సంరక్షించుకోవాలంటే ఎట్లాంటి పద్ధతులు రైతు స్థాయిలో పాటించాల్సి ఉంటుంది? అట్లాగే ఈ పరిస్థితుల్లో రైతు తమ పంటల్ని కాపాడుకోవడం కోసం ఎలాంటి నీటి యాజమాన్య పద్ధతుల్ని పాటించాలి, వాటి గురించి కూడా చెప్తారా?
0: ముఖ్యంగా ఏంటంటే మనకు పండ్ల తోటల విషయానికి వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఏంటంటే పండ్ల తోటల్లో ఇటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి మన అంశం చూస్తే కనుక మన ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా మామిడి, కొంతవరకు జామ, సీతాఫలం, అదేవిధంగా కొంత నిమ్మ, కొంత బొప్పాయి తోటలు, కొంత ఆదర్శ రైతులు డ్రాగన్ ఫ్రూట్ లాంటివి కూడా సాగు చేస్తూ ఉన్నారు నూతన పండ్ల రకాలు. సో అయితే వీటిలో ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మనకు ఇగుర్లు కనబడట్లేవు. ఎందుకంటే వర్షాలు కురిసినప్పుడే కొత్త చిగుర్లు రావడము, ఆ చిగుర్లు మనకు ముదిరిన తర్వాతనే వాటి నుంచి పూత రావడము, పిందె గట్టడం గాని ఖాత ఏర్పడడం, దిగుబడి తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ మనకి ఏంటంటే కొత్త చిగుర్లే కనబడట్లేవు, ఎందుకంటే నీళ్ళ లోపల తేమ లేదు, వర్షాలు కురవట్లేవు, అంటే బెట్ట పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులు ఏంటంటే ఇప్పుడు ఈ తొలి దశలో ఎఫెక్ట్ అయితే గనక దిగుబడులు చాలా వరకు మనకు 50 నుంచి 70% కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇది ప్రధానమైనటువంటి సమయం పెరుగుదల రావడానికి. ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ సమయంలో కత్తిరింపులు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి సమయం. కత్తిరింపులు చేయడము, అదే విధంగా మనం ఎరువులు అందించడము, నీటిని అందించేటటువంటి సమయం, అంటే ప్రధాన కీలకమైన సమయం ఇది. ఈ సమయంలో గనక మనకు అంటే అంతరాయం కలిగింది అనుకోండి, చాలా వరకు రైతులు నష్టపోయే అవకాశం ఉంటుంది. దిగుబడి మీద చాలా ప్రభావం చూపిస్తుంది. సో తద్వారా రైతులు నష్టపోతారు చివరికి. సో మనం ఇప్పుడు మన ప్రస్తుతం రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే కనుక ముఖ్యంగా అడపదడప చిన్న చిన్న వర్షాలు పడుతున్నాయి, దాన్ని అదునుగా చేసుకుని కొన్ని చర్యలు తీసుకోవాలి. ఏంటంటే మనకు ముఖ్యంగా మనం ఇటువంటి సందర్భంలో దున్నడం అనేది చేయకూడదు ఒకటి. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం చాలా చోట్ల ఏంటంటే భూమి నెర్రలు వాసి పగులు ఏర్పడ్డాయి, నెర్రలు వాసినే అంటాం మనం. ఏంటంటే నేల లోపల తేమ లేకపోవడం వల్ల అట్లా కనబడుతుంది. ఇంకా ఒకవేళ దున్నినట్లయితే కనుక నేల లోపలి పొరలో ఉన్న తేమ కూడా ఆవిరైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం దున్నకూడదు ఒకటి. మళ్ళీ ముఖ్యంగా ఏంటంటే మనము చెట్టు పాదల దగ్గర ఏంటంటే మొదల దగ్గర మనం ఆ రింగ్ బేసిన్ అనేది చేసుకోవాలా. రింగ్ బేసిన్ కూడా చేసుకునేటప్పుడు కొంచెం మొక్క చెట్టు వయసుని బట్టి అంటే పిల్ల వేర్లు ఎంతవరకు ఉండే అవకాశం ఉంటుంది అది మనం కొంతవరకు శాస్త్రీయంగా తెలుసుకొని ఆ యొక్క బేసిన్ ని తయారు చేసుకోవాలి. ఇంకా ఈ బేసిన్ లోపల ఏంటంటే మనము ముఖ్యంగా వర్షం పడిన నీళ్లు నిల్వ ఉండేటట్లు చూసుకోవాలి ఒకటి. ఇంకొకటి ఏంటంటే మనం దాంట్లో మల్చింగ్ చేసుకోవచ్చు. మల్చింగ్ అంటే మనము ప్లాస్టిక్ షీటే వేయాల్సిన అవసరం లేదు, సేంద్రియ మల్చింగ్ పద్ధతులు కూడా ఉన్నాయి. దాంట్లో ఏంటంటే ఎండిన ఆకులు కావచ్చు, వరి గడ్డి కావచ్చు, కొబ్బరి మట్టలు కావచ్చు, ఇట్లా పొట్టు కావచ్చు, రంప పొట్టు కావచ్చు, ఆ తర్వాత మన ఎండిన పత్తి కట్టెలు కూడా వేసుకోవచ్చు. ఇట్లా వేసినప్పుడు ఏంటంటే మనము కురిసిన వర్షం నీళ్లు అక్కడే ఉండిపోవడం ఒకటి ఉంటుంది, తర్వాత ఇంకోటి ఏంటంటే నీరు త్వరగా ఆవిరి కాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. సో వేర్లకు నీటి తడి ఎప్పటికీ ఉంటుంది కాబట్టి మొక్కలు మనకు కొంత ఎదుగుదల కనబడేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఒక పద్ధతి చేసుకోవాలి. అదే విధంగా ఇంకోటి ఏంటంటే మనకు బేసిన్ మనం సక్రమంగా చేసినట్లయితే కనుక నీరు అక్కడే నిల్వ ఉండే అవకాశం ఉంటుంది ఒకటి. తర్వాత మనం ఒకవేళ అంటే అక్కడక్కడ చిన్న చిన్న వర్షాలు పడుతున్నాయి కాబట్టి మనకు చెట్ల మధ్యలో కలుపు రాకుండా ఉండడానికి ఒకటి, నేల యొక్క సారాన్ని పెంచడానికి మనము పచ్చి రొట్టె ఎరువులు లాంటి పిల్లి పెసర, జీలుగా, జనము, లేదంటే మన పెసర అయినా కూడా మధ్యలో ఒత్తుగా చల్లేయాల. చెట్ల మధ్యలో చల్లేసినట్లయితే ఏమైతుంది అంటే కలుపు రాదు ఒకటి, ఈ యొక్క ఈ పంటలు యొక్క భూమి యొక్క నేల యొక్క సారాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా యొక్క నేల సారాన్ని పెంచవచ్చు, కలుపు రాకుండా నివారించవచ్చు. ఈ మల్చింగ్ చేయడం ద్వారా కూడా మొక్క పాదుల్లో కలుపు అనేది రాదు. సో ఈ విధంగా చేసుకోవచ్చు. సరే ఒకవేళ మనము పాలిథిన్ మల్చింగ్ ప్లాస్టిక్ మల్చింగ్ కూడా చేసుకునే అవకాశం ఉంటే ఇంకా మంచిది. దాని ద్వారా ఏంటంటే కూడా కలుపు నివారణ అవుతుంది, తేమ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఒకటి. ఇంకోటి ఏంటంటే మా మొక్క వేర్ల దగ్గర మన సరిపడా తేమ అనేది ఒక ఉష్ణోగ్రత సరిపడా ఉష్ణోగ్రత ఉండి సూక్ష్మ జీవుల సంతతి కూడా పెరుగుతుంది. తద్వారా వేర్లు కూడా పోషకాలు

0: తీసుకోవడం, మొక్కలు ఎదుగుదల అని కనబడుతుంది. అదేవిధంగా మనకి ఏంటంటే, ఒకవేళ అంటే ఇప్పుడు నీటి సదుపాయం ఉన్నప్పుడు మనం రకరకాల పద్ధతులు అవలంబించవచ్చు. నీటి సదుపాయం లేదు మనకు, అంటే ఇప్పుడు వర్షం ద్వారానే మనము పంటలు పండిస్తూ ఉన్నాం, ఇప్పుడు వర్షం చాలా తక్కువ పడుతున్నది, ఈ వర్షం పడిన తర్వాత మళ్ళా మన నెక్స్ట్ మంత్కి వచ్చేసరికి వర్షం నీళ్ళు అనేది చుక్క కూడా కనబడదు. సో ఇటువంటి సమయంలో మనం ఏం చేయాలంటే, నీటి కుంటలు, ఇది అనాదిగా వస్తున్నటువంటి పద్ధతి, చాలా చోట్ల మన దేశంలో అన్ని అంటే కరువు జిల్లాల్లో కరువు రాష్ట్రాల్లో పాటిస్తున్నారు నీటి కుంటలు అనేటటువంటి పద్ధతి. మంచి ఈ పద్ధతి ద్వారా ఏంటంటే, మనము ఒక చిన్న సైజులో, మరి మనం నీటి కుంటలు అంటే పావు ఎకరం కూడా అవసరం లేదు, చాలా చిన్న సైజులో మన పంటని బట్టి తోట యొక్క వయసును బట్టి మనం సాధారణంగా చూసినట్లయితే కనుక కొంతవరకు అంటే ఒక మోస్తరుగా వర్షం కురుస్తుంది పర్వాలేదు అనుకుంటే, నీటి కుంట చేయాలనుకున్నప్పుడు ఒక నీటి కుంట లోతు 15 మీటర్లు, అదేవిధంగా వెడల్పు ఒక 15 మీటర్లు, అదేవిధంగా మనము పొడవు చూసినప్పుడు ఒక 15 మీటర్ల పొడవు, వెడల్పు ఒక 15 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల లోతు ఉండేటట్లుగా నీటి కుంటను తీసుకుంటే కనుక ఏంటంటే, మనము ఒక నీటి కుంట చూసినప్పుడు 1 మీటరు పొడవు, 1 మీటరు వెడల్పు, 1 మీటరు లోతున్న నీటి కుంటలో 1000 లీటర్ల నీళ్లు నిలుచుకునేటటువంటి సామర్థ్యం ఉంటుంది. అట్లా మనం ఈ విధంగా 15 మీటర్ల పొడవు, 15 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల లోతు ఉండేటట్లు నీటి కుంటలు తీసుకుంటే మనకు 675,000 లీటర్ల నీళ్లని నిల్వ ఉండేటటువంటి సామర్థ్యం ఉంటుంది. సో తద్వారా మనం ఏంటంటే, ఈ పండ్ల తోటలు ఏవి మనం అనుకున్నట్టు మామిడి కావచ్చు, జామ కావచ్చు, అదేవిధంగా సీతాఫలం కావచ్చు, వీటిలో ఏంటంటే మనము ఈజీగా డ్రిప్ పద్ధతిలో నీటిని అందజేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ మనకు డ్రిప్ పద్ధతి లేదనుకోండి, కొంత నీళ్ళు ఎక్కువ అవసరం అది. నీళ్లు ఎక్కువ అవసరమైనప్పుడు ఏంటంటే, మనం కొంత పెద్ద సైజులో నీటి కుంటలు తయారు చేసుకోవాలి. మనకు 20 మీటర్ల పొడవు, అదేవిధంగా 20 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల లోతు ఉండేటట్లుగా నీటి కుంటలను తయారు చేసుకోవాలి. ఈ నీటి కుంటలు తయారు చేసుకునేటప్పుడు ఏంటంటే, ముఖ్యంగా మనకు కొంత మన చేన్ లోపల తోట లోపల లోతట్టి ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలి. ఒకటి అంటే చేనులో వర్షం కురిసిన తర్వాత నీళ్ళు అనేవి అక్కడికి వెళ్ళిపోవాలి, ఆ ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ నీళ్లు నిల్వ ఉండేటట్లుగా చూసుకోవాలి.
1: వాలు ప్రదేశంలో
0: మనం చూసుకోవాలి మీరు చెప్పినట్లు. అట్లనే తర్వాత ఇంకోటి ఏంటంటే, మనకు అందులో నీరు నిల్వ ఉండాలి, లోపలికి ఇంకిపోకుండా ఉండాలంటే మనం ఒక పూతలాగా వేసుకోవాలి. ఒకవేళ బంక మట్టి అనుకోండి, ఆ మట్టితోనే మనం పూతలాగా
1: వేసుకోవాలి. కొంతమంది ఈ ప్లాస్టిక్ కవర్లు కడుతున్నారు కదా, అది కూడా
0: అవును మీరు చెప్పినప్పుడు. ఇప్పుడు కొత్తగా వస్తున్నది ప్లాస్టిక్ కవర్లు, ఏంటంటే 100% కూడా నీటిని అందులోనే ఒడిసిపట్టి ఉంచుతుంది, నీళ్ళు ఏమాత్రం కూడా ఇంకిపోవు. అంటే కొంత ఖర్చుతో కూడుకున్న పది. ఒకవేళ మనకు ఖర్చు మనం పెట్టలేము భరించలేము అనుకుంటే బంక మట్టిని పూతలాగా పూసుకోవచ్చు. లేదు అనుకుంటే గనక మనము మీరు అన్నట్టు హై డెన్సిటీ పాలిథీన్, లో డెన్సిటీ పాలిథీన్ షీట్లు, టార్పాలిన్ షీట్లు లాంటివి మనం పరుచుకొని అట్లా మనం నీటి కుంటను ఏర్పాటు చేసుకోవచ్చు.
1: అంటే రైతు అవసరాల కోసము ఆ పాలిథిన్ కవర్ ని కప్పి ఆ నీటి నిల్వ ఉంచుకొని మనం వాడుకోవచ్చు. లేదు నీరు ఇన్కాలి అంటే మాత్రం ప్లాస్టిక్ కవర్ వాడద్దు, కొంత ఇనుకుతుంది, కొంత మన అవసరాలు వాడుకోవచ్చు రైతు.
0: రైట్, మీరు చెప్పినట్లు కొంత రైతు అవసరాలు కూడా వాడుకోవచ్చు. ఇక మనం ఏంటంటే, ఈ పంపు సిస్టమ్ ఏర్పాటు చేసుకుని లేదంటే డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుని మనం అవసరం ఉన్నప్పుడు నీటిని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక మనం ఏంటంటే నీటి కుంటలు చేసుకోవడానికి కూడా మనకి ఏంటంటే 50,000 నుంచి 1,00,000 రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మాత్రం మంచి పద్ధతి ఏంటంటే, నీటి కుంటలను ఏర్పాటు చేసుకుని మనం ఉన్నటువంటి పండ్ల తోటలను సంరక్షించుకుంటే కనుక మనకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, తక్కువ దిగుబడి వచ్చినా కూడా మార్కెట్ లో రేటు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ సందర్భంలో పంటలను కాపాడుకోవాలి, నీటిని సంరక్షించుకున్నప్పుడే పంటలను కాపాడుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, నీళ్ళు ఇచ్చేటప్పుడు కూడా మనం ఏంటంటే ఇటువంటి సందర్భంలో నీటి కొరత ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం వెంటనే ఇవ్వకూడదు. కొంత ఏంటంటే మామూలుగా సాధారణంగా ఏంటంటే, చెట్టు పాదు దగ్గర తవ్వినప్పుడు 30 సెంటీమీటర్ల లోతులో తేమ ఉన్నప్పుడు నీటి తడులు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇప్పుడు కరువు ఏర్పడుతున్నటువంటి పరిస్థితిలో మనం ఏంటంటే వాటిని జీవరక్షక నీటి తడులు అంటాం. అదేంటంటే మనకు మొదలు దగ్గర మన 45 సెంటీమీటర్ల లోతులో తేమ ఉన్నా సరిపోతుంది. అటువంటి సందర్భంలో మనము అవసరాన్ని బట్టి, నేలని బట్టి, నేల స్వభావాన్ని బట్టి నీటి తడులు ఇచ్చుకున్నట్లయితే కనుక ఎక్కువ రోజుల పాటు ఈ తక్కువ నీటితోనే మనం పంటను కాపాడుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, మనం వీలైతే ఉదయం పూట లేదంటే సాయంత్రం ఆ సమయంలో మాత్రం నీటి తడులు ఇస్తే కనుక కొంతవరకు తేమ ఎక్కువ సమయం నిల్వ ఉంటుంది. అట్లా చూసుకోవాలి ఒకటి. ఇక మధ్యాహ్నం వీలైనంత వరకు ఇవ్వకపోతేనే మంచిది. సో ఆ విధంగా మనము నీటి యాజమాన్యం చేపట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది.
1: చాలా సంతోషం సునీల్ కుమార్ గారు. ముఖ్యంగా వర్షాభావ పరిస్థితుల్లో ఉద్యాన రైతులు పండ్ల తోటలని సంరక్షించుకోవడానికి ఏ రకమైన నీటి యాజమాన్య పద్ధతులు పాటించాలో చెబుతూనే, వాన నీటి సంరక్షణ కోసం అనువైన పద్ధతి నీటి కుంటల ఏర్పాటు, మరి ఆ నీటి కుంటల్ని ఏ రకంగా ఏర్పాటు చేసుకోవాలి, వాటి ప్రాముఖ్యత ఏమిటి అనే దాని గురించి కూడా సవివరంగా తెలియజేసిండ్రు.

0: మరి ప్రస్తుతమున్న పరిస్థితుల నేపథ్యంలో రైతులు భవిష్యత్తులో ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోకుండా ఉండడానికి తమ స్థాయిలో సాధ్యమైనంత వరకు వాన నీటిని సంరక్షించుకోవడం కోసం ఇట్లాంటి నీటి గుంటల్ని ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ఇంకా ఇతర వాన నీటి సంరక్షణ పద్ధతుల్ని కూడా పాటిస్తూ వాన నీటిని సాగు చేస్తున్న పంటల్ని సంరక్షించుకుంటారని ఆశిస్తూ ఈ చక్కని విషయాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
1: మీరు ఇప్పటిదాకా వర్షాభావ పరిస్థితుల్లో ఉద్యాన పంటల్లో నీటి యాజమాన్యం, నీటి కుంటల ఏర్పాటు ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సునీల్ కుమార్ తో లెనిడి పెట్టిన ముచ్చట విన్నారు.
2: ప్రకృతి ప్రసాదించిన వరం వర్షం. ఆ వర్షపు నీటిని నిలుపుకోవలసిన అవసరం ఉంది. ఎందుకంటే నీరే మానవ మనుగడకు ఆధారం. అటువంటి వాన నీటిని ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు ఒడిసి పట్టుకోవాలి. ఇళ్లల్లో, కార్యాలయాల్లో వర్షపు నీటిని ఒడిసి పట్టే వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి. వర్షపు నీరు వృధా పోకుండా భూమిలోకి ఇంకేలా చేయడం ద్వారా భూగర్భ జల మట్టాన్ని పెంచుకోవచ్చు. అందుకే ఇంటికో ఇంకుడు గుంతను నిర్మిద్దాం, నీటి కరువును నివారిద్దాం, జల సంరక్షణలో భాగస్వాములమవుదాం, రేపటి భవిష్యత్తును కాపాడుకుందాం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా కిసాన్ వాణి కార్యక్రమం 7:45 దాకా కొనసాగుతుంది. రైతు అంతరంగం శీర్షికన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వివిధ గ్రామాల్లో రైతులు వ్యవసాయం చేస్తున్నటువంటి తీరును వినిపించడం జరుగుతుంది. ఈ ముచ్చట్లు ప్రతి సోమవారం, గురువారం, శనివారాలలో ఇల్లు వ్యవసాయం కిసాన్ వాణి కార్యక్రమాలలో వినిపించడం జరుగుతుంది. చాలా మంది రైతులు పత్తి పంటను సాగు చేస్తుంటారు ఈ ఆదిలాబాద్ జిల్లాలో. వాళ్ళకున్నటువంటి భూమిలో పెద్ద మొత్తంలోనే పత్తి పంటను సాగు చేస్తుంటుంటారు. మరికొంతమంది కౌలు తీసుకుని కూడా సాగు చేస్తుంటారు. 20 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నప్పటికీ అదనంగా మరో 20 ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకుని మరీ పత్తి పంట సాగు చేస్తారు రైతులు. దీనివల్ల 10 మందికి ఉపాధి ఇచ్చినట్లు కూడా అవుతుంది. రైతు అంతరంగం శీర్షికన పత్తి సాగులో అనుభవాలు ఈ అంశం గురించి భీంపూర్ మండలం అర్లీ టీ గ్రామానికి చెందిన రైతు మాదస్తు సురేందర్ తో దినేష్ పెట్టిన ముచ్చట విందాం. మాదస్తు సురేందర్ గారు, మీకు నమస్కారం.
3: నమస్కారం సార్.
1: మీకు ఎంత భూమి ఉంటదండి?
3: 20 ఎకరాలు కౌలుకు పడతా, 20 ఎకరాలు ఇంటి సొంత భూమి.
1: మొత్తం 40 ఎకరాలు
3: 40 ఎకరాలు చేస్తాను. మొత్తం పత్తి పంట
1: 40 ఎకరాలు పత్తి చేసింది. ప్రతిసారి ఇంతే భూమి?
3: గత ఏడాది సుఖ పత్తి 40 ఎకరాలు.
1: ఈ 40 ఎకరాలు ఒక జాలు ఉందా, వేరే వేరే జాలు?
3: ఒక సైడ్ ఉన్నది. అంటే 20 ఎకరాలు ఒక సైడ్ ఉన్నది, 20 ఎకరాలు ఒక సైడ్ ఉన్నది.
1: నీళ్లున్నాయా?
3: నీళ్ళు లేవు.
1: బాగా
3: పారేయచ్చు పత్తికి.
1: ఇప్పుడు ఇన్ని రోజులు వర్షం పడలేదు, మరి నీళ్లు వారిచ్చింటాను?
3: పారేయలే, నీళ్ళు లేకుండే పంటలు అనేటి పత్తులు పొరే పెట్టినాయి, ఎండిపోయినాయి. మరి ఇప్పుడు కొందరు పొరే పెడుతున్నారు.
1: ఇప్పుడు 40 ఎకరాల పత్తి మీరు జూన్ నెలలో పెట్టినరా?
3: జూన్ లాస్ట్ మొలిచింది.
1: వర్షం పడ్డాక?
3: వర్షం పడ్డాక.
1: ఇప్పుడు ఇలా దుబ్బల
3: పెట్టిందా? వర్షం పడ్డాకనే పెట్టినా.
1: ఎన్ని బ్యాగులు పట్టింది 40 ఎకరాలు?
3: 40 ఎకరాలు 50 బ్యాగులు పెట్టినాం. ఇది అట్ట పెడితే డౌరాలు అందుతాయి కాబట్టి గడ్డి యొక్క ప్రాబ్లం ఉన్నట్టు పెడతారు.
1: డౌరా కొట్టచ్చు? అడ్డంపూడు.
3: అడ్డంపూడు
1: కొట్టినా? డౌరా కొట్టినా?
3: కొట్టినాం. డౌరా 2 సార్లు డౌరా అయింది.
1: మొలిసుడు మంచిగా మొలిసింది?
3: మొలిచింది.
1: తప్పులు?
3: తప్పులు అంటే 12% మొలిచింది. కాలం మంచిగా బాగా ఉంటే కలుపుకు వస్తుంది. కాలం అయితే నెరుడు బాగానే ఉండే. ఈ సంవత్సరం సుఖ మొన్న ఒక 10-15 రోజులు వల్లే, ఇప్పుడు 3 రోజుల నుంచి బాగా పడుతున్నది వర్షం.
1: 10-15 రోజులు వర్షం పడలేదు కదా, ఏమేం పనులు చేసిండు పత్తి చేనులో?
3: పత్తి చేనులో గడ్డి మందులు కొట్టినాం, మరి పొరలు పెట్టినాం. పొరలు పెడితే ఒకసారి వర్షం మళ్ళీ పోయినాయి ఆల్రెడీ. మళ్ళీ ఇప్పుడు పొర పెడుతున్న
1: వాళ్ళు
3: తప్పులు
1: పెడుతున్నాం.
3: ఇక వర్షాలుంటే కలుపుకు వస్తుంది. ఆఖరికి లాస్ట్ కు ఒక 10 కాయలనే కాస్తాయి అన్నట్టు.
1: అడుగు మందు
3: వేసినాం. మబ్బులు తిరుగుతుండే చూడు, మబ్బులు. మబ్బులకు ఒక 50% మంది వేసిచ్చిండ్రు. అంతకు ముందు ఒక 10% మంది వర్షం రాకముందు వేసిండ్రు.
1: కరెక్ట్ టైంకి వర్షం పడ్డది అన్నట్టు
3: ఒక 10-12 రోజులు లేట్ అయినాయి కానీ వచ్చినట్టే.
1: మీరు

0: కౌలు భూమి తీసుకున్నామన్నారు, మరి ఏం ధర తీసుకున్నారు?
1: మేము ఎకరీకి 15,000.
0: నీళ్లు లేని భూమి ఒకటేసారి ఇచ్చేసారా? పంట వెళ్ళాం
1: కర్లేదు ఒకటేసారి.
0: ఎన్ని ఆ భూమి మీరు చేయవచ్చు?
1: నేను చేయబట్టి 5 సంవత్సరాలు అవుతున్నారు.
0: ఇంకా ఎక్కువ దొరికితే వేయలేరా మరి మీరు?
1: ఎక్కువ వేస్తే అంటే లేబర్ దొరకరు, అరెస్ట్ కాదన్నట్టు.
0: తొగరిసాలు వేసింది ఏమన్నా?
1: ఎన్ని సార్లకు ఒక సార్లు.
0: ఎట్లా పోయిన సంవత్సరం సీడే పెట్టిందా లేకపోతే సీడ్ మార్చిందా?
1: అంటే ఇప్పుడు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం చూస్తే కొద్దిగా రాశి నిరుడు 20-25 బ్యాగులు పెట్టిన, ఈసారి ఒక 7-8 బ్యాగులు పెట్టిన.
0: డవర్లు కొట్టినా 2 సార్లు?
1: 2 సార్లు అయింది.
0: కలుపులు తీయలే?
1: కలుపులు ఇప్పుడు వర్షం అయితే చాలా అయితే ఇక
0: గడ్డి మందు కొట్టింది.
1: గడ్డి మందు కొట్టిన.
0: గడ్డి మందు అవసరమా కొట్టడం? కలుపులు తీస్తే అయిపోతుంది కదా.
1: చిన్న చిన్న మొలాట ఉంటది కదా, ఆ మొలాటకు మనకు ఇటువేజీలు ఉన్నది కదా, దానితోనే ఆగిపోతుంది అన్నట్టు. ఇప్పుడు కొట్టి మేము దగ్గర దగ్గర 15 రోజులు అవుతున్నది.
0: అడుగు మందు పోసి 8 రోజులు అవుతుంది?
1: ఇప్పుడు 4 రోజులు అయింది.
0: ఎన్నిసార్లు మందులు కొట్టింది దాన్ని?
1: ఒక్కసారి.
0: ఇప్పుడు ఆనలు పడుతున్నాయి.
1: ఆన ఇప్పుడు అయిన తర్వాత స్ప్రే కొట్టుడు. ఇక
0: స్ప్రే కొడతారా లేక అడుగు మందులు ఏమన్నా వేస్తారా?
1: వేసినాం ఆల్రెడీ. ఇప్పుడు అడుగు మందులు
0: ఎప్పుడు వేసారు? ఆనకంటే ముందు?
1: ఇప్పుడు 4 రోజులు అవుతున్నది. ఇప్పుడు
0: ఆన పడతాను తెలిసి
1: వేసారు?
0: ఏమేమి వేసారు అడుగు మందులు?
1: గ్రోమరే
0: అంతే. యూరియా వెళ్ళేది?
1: వెళ్ళేది. బీచ్ బీచ్ తీరా గ్రోమర్ వేసినాం. ఇప్పుడు కొందరు డిఏపీ వేస్తారు. ఇక పరిస్థితిని బట్టి వాడుకుంటారు సార్. అంటే ఒక్కళ్ళు ఒక తీరంగా వాడుకోరు కదా. ఇప్పుడు బస్తాలేమో రేట్లేమో బాగా అయిపోయినాయి. నిరుడుకు ఈడుకు 500 రూపాయలు తేడా ఉన్నది ఒక్కొక్క బ్యాగుకు. అయితే కొందరు ఏం చేస్తున్నారు అంటే ఏదైతే తక్కువ రేటు దొరుకుతున్నదో దాన్ని వాడుకుంటున్నారు. మా దగ్గర మహారాష్ట్ర ఉన్నది, మాండవి దగ్గర 0 బీజ్ అనేది 1150 వస్తున్నది పోత, దాన్ని వాడుకుంటున్నారు కొందరు.
0: ఇప్పుడు వర్షం పడి వెళ్తే ఏం పని చేస్తారు?
1: కలుపులు స్ప్రే
0: అంటే గడ్డి మందు కొడతారా? కలుపులు తెప్పిస్తారు?
1: కలుపులు తీస్తారు, గడ్డి మందు కొట్టాలి, గడ్డి మందు కొడతారు.
0: ఆఖరి దాకా ఎన్నిసార్లు మందులు కొడతారు మీరు పత్తి?
1: మేము దగ్గర దగ్గర 10 సార్లు అవుతాయి.
0: ఈ బీటి పత్తికి అన్ని సార్లు అవసరమా కొట్టడం?
1: ఇక మనది ఎట్లున్నది అంటే ఇప్పుడు ఏదైతే మన పత్తికి అటాక్ చేస్తుందో దాన్ని బట్టి కొట్టుకున్నాడు. ఒక్కోసారి పురుగు వేస్తుంది, ఒక్కోసారి ముడతనే వస్తుంది, లేకపోతే సీడనే వస్తుంది, లేకుండా పూత రాలిపోకూడే ఉంటది.
0: మీరు చేనంతా తిరిగి చూడరు కదా, ఒక 2 చెట్లకు చూస్తారు ఏ పురుగు ఉందనేది. ఒక 2 చెట్లకు వచ్చినంత మాత్రం చేనంతా కొట్టడం అవసరమా?
1: ఎందుకు ఇప్పుడు మనం మొత్తం టోటల్ చూస్తాం, మనం చేనుకు చూస్తాం. అది 2 రోజులు పోకుంటే మనకు ఒక రోజు నేర్పడుతుంది అంది రిజల్ట్. ఒక రోజు ఎట్లున్నది, ఇంకొక రోజు మరుసటి రోజు ఎట్లున్నది, మనకు దాని ప్రకారం చూసే కొట్టుకుంటాం.
0: అంటే మీ సొంత తెలివితేటలతోనే మందు కొడతారా లేకపోతే సైంటిస్ట్ ఎవరన్నా
1: అడుగుతారా? సొంతమే తెలుసుకుంటాం. కొన్ని యూట్యూబ్ లలో ఉంటే కొందరు ఇప్పుడు మాకు దగ్గర ఉన్న వాళ్ళు మనకు చెప్తారు కొందరు.
0: మీరు 40 ఎకరాల పత్తి పెట్టిరు, మరి మొదట్లో పెట్టుబడి ఎంత అవసరం అంటారు?
1: నాకు దాదాపు 18 లక్షలు వస్తుంది.
0: ఆఖరి దాకా
1: వస్తుంది? ఆఖరి దాకా.
0: ఎంత పత్తి వెళ్ళాలని?
1: 350-370 క్వింటల్ వెళ్తుండే పత్తి. 30-32 క్వింటల్ తొగళ్ళు వెళ్తుంది.
0: 25 లక్షల పంట వెళ్తుందా మరి?
1: ఎక్కువ వెళ్తాయి.
0: దిగుబడి ఎంత వస్తుంది ఎకరానికి?
1: ఇక దిగుబడికి 8 క్వింటల్ అయితే ఖచ్చితంగా వెళ్తాయి.
0: నీళ్ళు ఇస్తావా?
1: నీళ్ళు ఇస్తాం.
0: 40 ఎకరాలకు నీళ్లు అందుబాటులో ఉన్నాయి?
1: పత్తికి నీళ్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఈ వర్షంతో నీళ్లు మాకు పైన సుఖం ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు
0: ఎంతమంది రాతం వస్తారు మరి మీ చేనులో కైపిల్లలు?
1: దగ్గర దగ్గర ఒక 10 మంది ఉంటారు మాకు
0: రోజు రోజుకు. పత్తి గింజ పెట్టి నుంచి అంటే పత్తి
1: ఏడాదాకా
0: మందు రోజు నడుస్తుంది మరి మందు కొట్టుడు?
1: మందు కొట్టుడు అంటే ఇప్పుడు మనము ఒకటిసారి మేము 4 పంపులు 5 పంపులు ఇట్లా పెట్టేస్తాం. నేను కూడా 2 పవర్ స్ప్రే పెట్టేస్తాం. ఒక్కొక్క చేను 3.5 రోజులలో, ఒక్కొక్క చేను 3.5 రోజులలో అయిపోతుంది.
0: డ్రోన్ తో కొట్టిస్తారా
1: లేదు? మేమే పంపులు 5-1.
0: ఇప్పుడు ఎన్ని పత్తి మీద పత్తి పెట్టబట్టి
1: మేము బాగా ఇప్పుడు మా తండ్రులు పెట్టిండు మేము పెడుతున్నాం అంతా.
0: 20 ఏళ్ళ నుంచి పత్తి మీద పత్తి పెడుతున్నాం. పంట మార్పిడి లేదా?
1: పంట మార్పిడి లేదు మా భూమికి. ఎందుకంటే నీళ్లు లేవు. అంటే పంట నీళ్లు ఉంటేనే పంట మార్పిడి వస్తుంది, వర్షంతోనే పంట.
0: జనవరి పత్తి కట్ట తీకేసి జొన్నను ఇంకేమైనా నేరా?
1: మాకు నీళ్ళు లేవు. బోర్ వేసినాం గానీ బోర్ వాళ్ళే నీళ్లు, మాకు గ్రౌండ్ వాటర్ లేదు.
0: అందుకే మీరు మందులు ఎక్కువ వేయాల్సిన అవసరం పడుతుంది. అంటే పంట మార్పిడి లేదు కాబట్టి. పత్తి ఏరేటప్పుడు మరి ఎంత మంది రావాలా మరి మీ చేనులకు?
1: చేనులకు అప్పుడు ఎట్లా అంటే మంది మాకు ఎట్లా దొరికితే అట్లా తీసుకుపోతాం.
0: అంటే మీ 10 మంది వస్తారు, ఇంకా వేరే కూడా
1: వేరే వాళ్ళు ఆటోలు నడుస్తారు మా దగ్గర. మహారాష్ట్ర ఉన్నది ఇటు జమునానగర్ మాండవి, అక్కడ నుంచి ఆటోలు అస్సలు ఆటోకు 13-15 మంది వస్తారు. వాళ్ళని మేము ఆటో కిరాయి చార్జ్ ఇచ్చి తీసుకుపోతాం.
0: ఇంతగానం పత్తి ఉంటది, 300 క్వింటల పైన పత్తి అవుతుంది. ఇక్కడ నిల్వ ఉంచుతారు దాన్ని?
1: మాకు ఇక్కడ గోదాము ఉన్నది. గోదాము అంటే

0: కిరాయి తీసుకున్నది.
1: అంటే ఊరు మొత్తానిక?
0: అంటే నా సొంత చెప్తున్నా నేను, నాకు ఒక 100 క్వింటల్ పడేట్టు ఒక గోధుమ ఉన్నది.
1: దానికి ఏం కిరాయి ఇస్తారు మరి?
0: దానికి సంవత్సరానికి 3 రూములు కలిసి 50,000 ఇస్తాం.
1: మీరు ఒక్కరే?
0: ఇద్దరం కలిసి.
1: ఇద్దరు కలిసి? అంటే నిల్వ ఉంచుకోవడం కోసం, పంట నిల్వ ఉంచుకోవడం కోసం. పత్తి నింపేటప్పుడు 100 క్వింటల్ అయ్యేదాకా నింపరా, లేకపోతే
0: 50 క్వింటల్ అయిందంటే నింపేస్తాం.
1: ఎక్కడికి తీసుకెళ్తారు అది?
0: హైదరాబాద్, సిసాయి.
1: దగ్గర లేదు, ఇక మార్కెట్ లేదు, భీంపూర్ గారి తాంసీ తలమడుగుల లేదు.
0: లేదు,
1: పత్తి జీనే లేదు.
0: ఈ రోడ్డు ఇచ్చానా మళ్ళా కిరాయి ఛార్జీలు సుఖ ఎక్కువ.
1: ఎప్పుడు దాకా ఉంచుతారు పత్తిని మీరు?
0: పత్తి మేము ఫస్ట్ పత్తి అయితే తొందరనే అమ్మేస్తాం, ఎందుకంటే తేమ శాతం ఎక్కువ ఉంటది కాబట్టి పత్తి ఎక్కువ నిలువ వస్తే ఖరాబ్ అవుతుంది అని.
1: పత్తి కట్టి ఎప్పుడు వీకేస్తారు మీరు?
0: మేము పత్తి కట్టి ఎప్పుడు అంటే ఇప్పుడు కొందరు ఏం చేస్తారు సార్, జనవరి అంటే కొందరు జొన్నలు వస్తారు జనవరికి, అయితే డిసెంబర్ లోనే కొంత తీసేస్తారు, కొందరు ఉంచుకుంటారు. జొన్న ఎంత పోయినా అంత జనవరి నెలలో పోసేస్తారు. మేము వీక మాది పత్తే, పత్తికే లీలిస్తాం మేము.
1: పత్తికి లీలు ఎప్పుడు? మార్చి దాకా.
0: మార్చి దానికా లీలిస్తాం.
1: గులాబీ పురుగు కాదా అప్పుడు?
0: అదే మందులు కొడతాం. గులాబీ అయితే ఒక వక్క పోతుంది, 3 వక్కలు అన్నా ఉంటాయి.
1: గులాపూరు మరి వచ్చే సంవత్సరం కూడా ఎక్కువ అవుతుంది కదా మరి అట్లా ఉంటుంది.
0: అందుకే మాకు నీళ్లు సోర్సెస్ లేదు కాబట్టి దాని మీద ఆధారపడి ఉన్నాం మేము.
1: మరి పత్తి ఇట్లా 40 ఎకరాలు పత్తి పెట్టే బదులు 20 ఎకరాలు పత్తి, 20 ఎకరాలు సోయా పెడితే పంట మార్పిడి కూడా అవుతుంది కదా. మీకు ఒక పంటలో లాస్ వచ్చినా ఇంకో పంటలో మీకు లాభం వస్తుంది కదా, అట్లెందుకు?
0: ఓ మా ఎట్లా అంటే భూమి కొద్దిగా అల్క ఉన్నది, భారీ భూమి ఉంటే కొన్ని భూములలో లస్సై రావు. మా దగ్గర కొందరు పెట్టిండ్లు, నిరుడే కొద్దిగా వర్షం ఉండట్లా కొద్దిగా అవరేజ్ ఎక్కిచ్చింది, లేకుంటే 3-4 క్వింటల్ ఎకరానికి. అంతకన్నా లవతే 5 క్వింటల్, అంతకన్నా ఎక్కువ అవరేజ్ రాదు మా దగ్గర సోయా.
1: ఇప్పుడు మీరు 15 లక్షలు పెట్టుబడి పెడతా అంటారు, అంటే మీ ఇంటి ఉంచుకుంటారా, షౌకర్ దగ్గరికి వెళ్ళాలి?
0: మా ఇంటిదే సొంతం,
1: షౌకర్ దగ్గరికి వెళ్ళరు.
0: షౌకర్ దగ్గర
1: మందులు కొట్టాల్సి వస్తే మందులు మీకు ఊళ్ళో దొరుకుతాయి?
0: ఊళ్ళో దొరుకుతాయి, ఆదిలాబాద్ పోతాం. మా ఇష్ట ప్రకారం మేము తీసుకుంటాం.
1: యూరియా డిఏపీ కూడా ఆదిలాబాద్
0: లేదు, మాకు ఇక్కడ రైతు వేదిక మా సొసైటీ ఉన్నది, పోయిన సంవత్సరం నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడనే తీసుకుంటాం.
1: ఎడ్లు ట్రాక్టర్ ఉన్నది?
0: ఒక ట్రాక్టర్ ఉన్నది నాకు, ఎడ్లు 2 జోళ్లు ఉన్నాయి, జీతాలు 3 ఉన్నాయి.
1: మీ ఇంట్లో ఎంత మంది పని చేస్తారు?
0: మా భార్య పిల్లలు చదువుకుంటారు.
1: మీ తర్వాత చేస్తారా పిల్లలు?
0: పిల్లలు ఏం చెప్పలేము, వాళ్ళ కిస్మత.
1: ఇప్పుడు 40 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారు, ఇంకా 40 ఎకరాలు కౌలికడానికి సిద్ధంగా ఉంటే మీరు తీసుకొని చేయగలుగుతారా?
0: తీసుకోవచ్చు, తీసుకోవచ్చు కానీ లేబర్ ప్రాబ్లం. మా టైం మీద అనుకున్న టైము మనకు దొరకది, కాలం ఏమో సరిగా లేదు. అట్లా
1: ఎంత ధైర్యం ఎట్లా వచ్చింది మరి మీకు?
0: దాని మీద ఆధారపడినాగా, మాకేం జాబులు లేవు, ఏం లేవు. రైతు అంటే భూమిని నమ్ముకొని పనిచేసు.
1: సంతోషంగా ఉన్నారా మరి పత్తికి వంట పైన?
0: ఇప్పటికైతే ఎన్ని రోజులు వర్షం లేకుండా కొద్దిగా పెట్టుబడి ఇప్పటి వరకు ఒక 6-7 లక్షలు అయింది పెట్టుబడి. ఏడ అప్పుల పాలవుతాం అన్నట్టు బాధ ఉండే. మొన్న నుంచి 19 తారీఖు నుండి మాకు వర్షాలు స్టార్ట్ అయినాయి ఇక్కడ.
1: మరి ఈ సంవత్సరం వర్షాలు బాగా తక్కువ ఉన్నాయి అంటున్నారు, మీకు నీళ్ళు అయితే లేవు పెద్దగా. ఒక్కసారిగా వర్షాలు తగ్గుముఖం బట్టి పంటలు ఎండిపోతే మీ పరిస్థితి ఏం కావాలి? 20-30 లక్షలు లాస్ అవుతారు కదా మీరు. మరి ఇంత పెద్ద మొత్తంలో చేయడం కరెక్ట్ అని మీకు అనిపిస్తున్నాను?
0: కరెక్ట్ అనిపించదు కానీ ఏం చేస్తాం, మాకు సోర్సెస్ లేదు కానీ నీళ్లు లేవు, వాటర్ లేదు, గ్రౌండ్ వాటర్ లేదు. వేరే పంటలు వేసినా రావు మాకు, అదొక్కటే పత్తి తప్పితే పత్తితో వరి.
1: సరే బాగుంది, ఎవరైనా ఈ కార్యక్రమాన్ని విని నేను అభినందించవచ్చు లేదా నీ నుంచి సలహాలు తీసుకోవచ్చు, కాబట్టి మీ ఫోన్ నంబర్ ఇవ్వండి.
0: 7671 7671 9889888 3555 3555.
1: రైతు అంతరంగం శీర్షికన పత్తి సాగులో అనుభవాలు, ఈ అంశం గురించి భీంపూర్ మండలం అర్లీ టీ గ్రామానికి చెందిన రైతు మాదస్తు సురేందర్ తో దినేష్ పెట్టిన ముచ్చట విన్నారు. ఇప్పుడు ప్రసారమైనటువంటి ఈ 2 ముచ్చట్లు రేపటి నుండి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM.

రేపు సాయంత్రం వేయడం బావుకు ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమంలో వివిధ పంటల్లో చీడపీడల నివారణకు ముందస్తు జాగ్రత్తలు. ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్ తో ముచ్చటుంటుంది. ఆ తర్వాత ఖరీఫ్ అపరాల సాగులో ముందుగా ఆశించే చీడపీడలు యాజమాన్యం.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఏం మనసు నిండా సమయం 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: యొక్క ఉద్దేశము, ఇది ఎప్పుడు ప్రారంభమైంది, ఆ వివరాలు చెప్తారా?
1: ముందుగా శ్రోతలకి నమస్కారాలు. ఈ రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం అనేది మనకు నేషనల్ హెల్త్ మిషన్ కింద 2016 ప్రారంభమైంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 0 to 18 ఇయర్స్ పిల్లలకి స్క్రీనింగ్ చేయడం, ఒకవేళ అక్కడే అవసరమైతే అక్కడే ట్రీట్మెంట్ చేయడం, లేదా ట్రీట్మెంట్ కానటువంటి రెఫరల్ చేసి రెఫరల్ ద్వారా ట్రీట్మెంట్ చేయడం, ట్రీట్మెంట్ అయిన వాటికి ఫాలోఅప్ చేయడం, తర్వాత ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి హెల్త్ గురించి అవగాహన ఇవ్వడం కూడా జరుగుతుంది అన్నమాట. ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం.
0: అయితే ఇప్పుడు ఇందులో భాగంగా అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 18 సంవత్సరాల లోపు బాలబాలికలు లేదా యువతి యువకులకు ఆరోగ్య పరీక్షలు చేస్తామంటున్నారు కదా, ఏ అంశాల్లో పరీక్షలు నిర్వహిస్తూ ఉంటారు?
1: మనకు ఇక్కడ దాదాపు 0 to 5 ఇయర్స్ వరకు అంగన్వాడీ సెంటర్స్ లో మనం చూస్తాము. 5 ఇయర్స్ దాటిన వాళ్ళకి మనకు స్కూళ్లలో హాస్టల్స్ లో ఉంటారు కాబట్టి స్కూల్స్ హాస్టల్స్ కూడా స్క్రీనింగ్ చేస్తాము. తర్వాత జూనియర్ కాలేజెస్ లో కూడా మనకు 18 ఇయర్స్ వరకు మనం స్క్రీనింగ్ చేస్తాం. దీంట్లో భాగంగా మనము 4 Ds ని ఐడెంటిఫికేషన్ చేస్తాం. 4 Ds అంటే, 1 బర్త్ డిఫెక్ట్స్, పుట్టినప్పుడు ఉండే లోపాల గురించి. 2 డిసీజెస్, 2D వచ్చి డిసీజెస్, వాళ్ళకి వచ్చే చిన్నపాటి రోగాలు లేదా దీర్ఘకాలిక రోగాలు ఏమన్నా ఉంటే వాటిని కూడా స్క్రీనింగ్ చేస్తాం. 3 డెఫిషియన్సీస్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, ఏమైనా పోషకాహారాల లోపాలు, వీటిని మనం స్క్రీనింగ్ చేస్తాం. 4 వచ్చి డిలేస్, డెవలప్మెంటల్ డిలేస్, అంటే పిల్లలలో ఎదుగుదలకు సంబంధించిన లోపాలు ఏమన్నా ఉంటే వాటిని కూడా మనం గుర్తిస్తాం అన్నమాట. సో ఇలా గుర్తించిన వాటిని మనం అక్కడే, కొన్నిటికి డిసీజెస్ ఉన్నాయి, చిన్న చిన్న రోగాలు ఉన్నాయి, వాటిని మాత్రం మనం అక్కడే ట్రీట్మెంట్ చేస్తాం. లేదు ట్రీట్మెంట్ కానట్టువి, దీర్ఘకాలిక రోగాలు ఉన్నట్టువి మనం రెఫర్ చేసుకుంటాం. ఆ రెఫరల్కి మనకు డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అని రిమ్స్లో ఉంది మనకు, అక్కడ రెఫర్ చేసి. సో అక్కడ మనకు స్పెషాలిటీస్ ఉన్నాయి, కొన్ని స్పెషాలిటీస్, ఆ స్పెషాలిటీస్ వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ ఇప్పించి తర్వాత ఫాలోఅప్ చేస్తాం అన్నమాట. అలాగే డెఫిషియన్సీస్ కూడా, డెలీస్ కూడా అలాగే క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాం.
0: అయితే ఇప్పుడు ఇన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తూ ఉంటారు, ఈ క్రమంలో పనిచేయడానికి వనరులు, సిబ్బంది ఏ రకంగా ఉన్నారు?
1: మనకు దాదాపు ఆదిలాబాద్ లో 8 టీమ్స్ ఉన్నాయి దీనికి సంబంధించి. ఒక్కొక్క టీమ్ లో మనకు 2 ఆయుష్ మెడికల్ ఆఫీసర్స్ ఉంటారు, ఒక స్టాఫ్ నర్స్ గాని ఏఎన్ఎం గాని ఉంటారు, ఒక ఫార్మసిస్ట్ ఉంటారు. వాళ్ళకి ఒక వెహికల్ ఉంటుంది, బొలెరో వెహికల్, దాంట్లో వాళ్ళు మెడిసిన్ అవన్నీ పెట్టుకుని ముందుగానే చేసుకున్నటువంటి యాక్షన్ ప్లాన్ ప్రకారం అంగన్వాడీ సెంటర్ గాని లేకపోతే స్కూల్ గాని వెళ్ళి స్క్రీనింగ్ చేసి, పోర్టల్ ఉంటుంది దీంట్లో, నేషనల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన RBSK పోర్టల్ ఉంది, దాంట్లో ఎంట్రీ చేసి ఈ వివరాలన్నీ దాంట్లో నమోదు చేస్తారు.
0: అయితే ఇప్పుడు ఈ పరీక్షలే కాకుండా ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను కూడా చేపడతామంటున్నారు కదా ఈ కార్యక్రమంలో భాగంగా, ఇప్పటి వరకు ఎక్కడెక్కడ ఏ స్థాయిలో ఈ అవగాహన కార్యక్రమాలని నిర్వహించింది?
1: ముందుగా చెప్పినట్టుగా మనం అంగన్వాడీ సెంటర్స్, స్కూల్స్ అండ్ కాలేజెస్, అంగన్వాడీ మనకు దాదాపు 1270 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి, 1316 స్కూల్స్ ఉన్నాయి, 24 కాలేజెస్ ఉన్నాయి. మనకు ఈ టార్గెట్ గ్రూప్ దాదాపు 193,656 మంది మనకు ఉన్నారు. సో ఫస్ట్ మనం అంగన్వాడీ సెంటర్స్ లో చూసుకుంటే అక్కడ 0 to 5 ఇయర్స్ చిల్డ్రన్స్ కి సంవత్సరానికి 2 సార్లు స్క్రీనింగ్ చేసుకుంటారు.

0: సో మిగతా స్కూల్స్ కాలేజెస్లో సంవత్సరానికి ఒకసారి స్క్రీనింగ్ చేసుకుంటాం. సో ముందుగానే నెలకి నెక్స్ట్ మంత్ యాక్షన్ ప్లాన్ ఈ మంతే చేసుకొని, సో నెక్స్ట్ మంత్ ఎక్కడెక్కడ వెళ్ళాలి, అంగన్వాడీ వెళ్ళాలా స్కూల్ వెళ్ళాలా అనేది నమోదు చేసుకొని, సో అక్కడికి వెళ్ళి స్క్రీనింగ్ అనేది మనం క్యారీ చేసుకుంటాం. సో దాంట్లో ఐడెంటిఫై అయినట్టు మిగతా ఇంత ముందుగానే చెప్పినట్టుగా మనం రెఫరల్ సిస్టమ్ ద్వారా ట్రీట్మెంట్ చేసుకుంటాం.
1: అయితే ఇప్పుడు ఈ కార్యక్రమంలో

0: ఉంటాయి, అక్కడి నుంచి వాళ్ళని పిలిపించి చిల్డ్రన్ కార్డియాలజిస్ట్ని పిలిపించి మనం స్క్రీనింగ్ చేయించి ఎవరెవరికైతే సర్జరీ అవసరం ఉంటుందో వాళ్ళకి ఆ హాస్పిటల్లో ఉచితంగా సర్జరీలు చేపిస్తున్నాం. అలాగే మెడిసిన్ ద్వారా తగ్గేటివి కూడా కొన్ని ఉంటాయి, సో దాన్ని మెడిసిన్ ద్వారా కూడా మనకు ట్రీట్మెంట్ ఇచ్చి ఫాలోఅప్ చేసుకుని వాటిని తగ్గిస్తున్నాం. నెక్స్ట్ దీంట్లో దాదాపు మనకు క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్ అంటే గ్రహణం మొర్రి అంటారు, సో అవి కూడా మనకు ఐడెంటిఫై అవుతున్నాయి. వాటిని మనకు ఇంతకుముందు చెప్పినట్టుగానే ప్యానెల్ డాక్టర్స్ తోటి పిలిపించుకొని ఇక్కడ క్యాంప్స్ పెట్టుకుని ఐడెంటిఫై చేసి సర్జరీ ప్లాన్ చేసుకుని సర్జరీ ద్వారా కరెక్షన్ చేస్తున్నాం. ఆ లిప్స్ అతికించి లోపల ప్యాలెట్ కూడా అతికించి ఇవి అలాగే వదిలేస్తే మనకు ఏమవుతాయి అంటే పిల్లలు మాట్లాడలేరు, శ్వాసకోశ సంబంధ వ్యాధులు వస్తాయి, మంచిగా మాట్లా డెవలప్ కావు, ఇవన్నీ డిఫెక్ట్స్ ఉంటాయి. ఇవి మనం ఎర్లీగా క్లోజ్ చేసుకుంటే ఇవన్నిటిని మనం నివారించుకోవచ్చు. తర్వాత మనకు క్లబ్ ఫుట్ అంటే పిల్లల్లో కాలు వంకర పుట్టగానే వంకరలు ఉంటాయి, సో అది క్లబ్ ఫుట్ అంటాం. సో అవి కూడా మనకు కేసెస్ వస్తున్నాయి, వాటిని కూడా మనం ఆర్థోపెడిషన్ ద్వారా ట్రీట్మెంట్ చేయిస్తున్నాం. అలాగే డెఫ్నెస్ కావచ్చు, క్యాట్రాక్ట్ కావచ్చు, పుట్టు మూగ గుడ్డి వీళ్ళు కూడా మనం ఐడెంటిఫై చేసి చేస్తున్నాం. అలాగే డౌన్ సిండ్రోమ్ ఉండొచ్చు పిల్లల్లో, కొంతమందికి హైపోస్పీడియాసిస్ అంటే మూత్రనాళం పైన గాని కింద గాని ఉండొచ్చు, వాటిని కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. అలాగే కొంతమంది పిల్లల్లో ఇంపర్ఫరేట్ యానస్ అంటే యానస్ డెవలప్ కాదు, సో దాన్ని కూడా ఐడెంటిఫై చేసి సర్జరీ ద్వారా ట్రీట్మెంట్ చేస్తున్నాం అన్నమాట. సో ఇవి బర్త్ డిఫెక్ట్స్. నెక్స్ట్ డిసీజెస్ కింద వచ్చేటప్పటికి మనకు రుమటాయిడ్ హార్ట్ డిసీజ్ కావచ్చు, ఎపిలెప్సీ కావచ్చు, ఆస్తమా పుట్టినప్పటి నుంచి వచ్చే ఆస్తమా కావచ్చు, తలసేమియా, హీమోఫీలియా, సికిల్ సెల్ డిసీజెస్, టైప్ 1 డయాబెటీస్ పుట్టగానే మనకు షుగర్ తో పుడతారు వాళ్ళు, షుగర్ వ్యాధితో పుడతారు, సో ఆ టైప్ 1 డయాబెటీస్. తర్వాత కిడ్నీ డిసీజెస్ కూడా మనకు ఏమన్నా క్రానిక్ కిడ్నీ డిసీజెస్ కూడా మనం ఐడెంటిఫై చేస్తాం. అలాగే పిల్లల్లో వచ్చేటటువంటి టీబీ గానీ పుట్టిన తర్వాత హెచ్ఐవి ఇవన్నీ కూడా మనం డిసీజెస్ కింద ఐడెంటిఫై చేసి వాటికి కూడా తగిన విధంగా ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది అన్నమాట. తర్వాత వచ్చేటప్పటికి మనకు డెఫిషియన్సీస్ అంటే పోషకాహార లోపాలు అన్నమాట. దీంట్లో మనకు సెవియర్ అక్యూట్ మాల్న్యూట్రిషన్ అని ఉంటుంది, మోడరేట్ అక్యూట్ మాల్న్యూట్రిషన్, వీళ్ళని ఐడెంటిఫై చేసి వీళ్ళని న్యూట్రిషనల్ రీహాబిలిటేషన్ సెంటర్ అని మనకు రిమ్స్ లో ఉంది, సో అక్కడ సివియర్ అక్యూట్ మాల్ న్యూట్రిషన్ వాళ్ళని తీసుకొచ్చి ఎన్ఆర్సీలో అడ్మిట్ చేయించి వాళ్ళకి 14 రోజులు స్పెషల్ ఫుడ్ ఇస్తాం మనం. 14 రోజులు ఉంచుకొని స్పెషల్ ఫుడ్ ఇస్తాం. అక్కడ ఉన్నదానికి ఒకరికి రోజుకి 100 రూపాయలు కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో 14 రోజుల తర్వాత కొంచెం వాళ్ళు వెయిట్ గెయిన్ అయిన తర్వాత మనం డిశ్చార్జ్ చేసి నెక్స్ట్ ఫాలోఅప్ ఏమి ఫుడ్ ఇవ్వాలి ఎలా చేయాలనేది కూడా మనం చెప్పి పంపించడం జరుగుతుంది. అలాగే అనీమియా రక్తహీనత కూడా ఐడెంటిఫై చేసుకుని, సో వాళ్ళకి ఎక్కువ రక్తహీనత ఉంటే ఇమీడియట్ గా రిమ్స్ కి తీసుకొచ్చేసి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయిస్తాం, లేదా మోడరేట్ గా ఏమైనా ఉంటే టాబ్లెట్స్ ఐరన్ ఫోలిక్ యాసిడ్ ఇచ్చుకుంటూ మనం ట్రీట్ చేసుకుంటాం. అలాగే విటమిన్ ఏ డెఫిషియన్సీ, అలాగే విటమిన్ డి డెఫిషియన్సీస్, అయోడిన్ డెఫిషియన్సీ ఇవన్నీ కూడా మనం పోషకాహార లోపాలలో చూస్తాం. ఇక 4వది వచ్చి డెవలప్మెంటల్ డిలేస్, డిసెబిలిటీస్ అంటే ఎదుగుదల లోపాలు అన్నమాట. కొంతమంది సరిగా కూర్చోలేరు, నడవలేరు, అట్లా వాళ్ళని ఐడెంటిఫై చేసి మోటార్ డిసీజెస్ ఏమైనా ఉంటే మోటార్ డిలేస్ ఉంటుంది, కొంతమందికి స్పీచ్ సరిగా రాకపోవచ్చు, కొంతమందికి సరిగా కాగ్నిషన్ డెఫిషియన్సీ అంటాం అంటే మనం దాన్ని జడ్జ్ చేయలేం ఈ విధంగా ఉంటుంది ఆ విధంగా ఉంటుంది అనేది జడ్జ్ చేయలేం, అది కూడా డెవలప్మెంటల్ డిలేస్ కిందకే వస్తుంది. కొంతమంది పుట్టుకతోనేమోగా చెవి గుడ్డితో పుడతారు, దాన్ని ఆటిజం అంటాం, మాటలు రాకపోవడం, వాళ్ళకి స్పీచ్ థెరపీ ఇవ్వడం చేయొచ్చు. అలాగే ADHD, కొంతమంది హైపర్ యాక్టివ్గా ఉంటారు పిల్లలు, ఒక చోట కూర్చోలేరే అక్కడ ఎక్కడ ఎగురుతా తిరుగుతూ ఉంటారు, అది కూడా ఒక డెవలప్మెంటల్ డిలే కిందకే వస్తుంది. సో తర్వాత నెక్స్ట్ సెరిబ్రల్ పాలసీ అనేది కూడా ఒక డెవలప్మెంటల్ డిలే, ఇంటెలెక్చువల్ డిజబిలిటీ ఉండదు, ఇవన్నీ కూడా మనం ఐడెంటిఫై చేసి వీళ్ళకి తగిన విధంగా గైడెన్స్ ఇచ్చి తీసుకొచ్చి రెఫరల్ చేసి ఎవరి దగ్గర అయితే బాగుంటుందో వారి ద్వారా మనం ట్రీట్మెంట్ ఇప్పించి సరి చేయడం జరుగుతుంది. తర్వాత వీటిని ఫాలోఅప్ కూడా మనం చేయడం జరుగుతుంది అన్నమాట.
1: అయితే ఇప్పుడు ఇది 2016లో ఈ కార్యక్రమం మొదలైంది, అప్పటి నుంచి కొనసాగుతూ ఉన్నది కదా, మరి దీనికి ఏమైనా నిర్దిష్టమైన కాల పరిమితి, నిర్దిష్టమైన లక్ష్యాలు అట్లా ఏమైనా ఉన్నాయా? ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందా?
0: ఇది నిరంతరంగా కొనసాగుతుంది ఇప్పటి వరకు అయితే, ప్రస్తుతానికి అప్పటి నుంచి మనకు కొనసాగుతూనే ఉంది. మనం ట్రీట్మెంట్ చేసుకుంటున్నాం, పిల్లల్ని ఐడెంటిఫై చేస్తున్నాం, ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని ఆశిస్తున్నాం. ఎందుకంటే

0: చాలా మంచి ఫలితాలు ఇస్తుంది ఇది.
1: అయితే ఇప్పుడు మనం మాట్లాడుతూ ఇన్ని రకాల వ్యాధులకు సంబంధించి ప్రస్తావిస్తూ వివరాలు చెప్పినాయి కదా, కొంచెం మన ఆదిలాబాద్ మిగతా ప్రాంతాలు మిగతా జిల్లాలతో పోలిస్తే కొంత గిరిజన ప్రాంతం ఎక్కువగా ఉన్న జిల్లా. ఇక్కడ గిరిజన ప్రాంతంలో ప్రధానంగా సికిల్ సెల్ గాని ఎనీమియా, రక్తహీనత లాంటి సమస్యలను ఎక్కువగా గుర్తించారు కదా, అక్కడ ఆ ప్రాంతాల్లో ఏమైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ కార్యక్రమం ద్వారా అక్కడి ప్రజల్లో అవగాహన ఇవ్వడం గాని ఆరోగ్య సేవలు అందించడం గాని అట్లాంటివి ఏమైనా ఉన్నాయి?
0: కరెక్ట్, మీరు అన్నది కరెక్ట్. హెల్త్ గురించి ఎక్కువ అవగాహన లేకపోవడం, ఇప్పటికీ కూడా కొంతమంది గ్రహణం మర్రి వచ్చిన వాళ్ళని మేము తీసుకెళ్లి ఆపరేషన్ చేస్తానంటే చాలా మంది వెనకాడే పరిస్థితి ఉంది. అది దేవుడిచ్చిన ఇది, దాన్ని మనం కరెక్ట్ చేస్తే మంచిది కాదు, మా ఇంటికి మంచిది కాదు అనేటటువంటి కూడా ఉన్నాయి చాలా మంది. అయినా గాని వాళ్ళని ప్రత్యేకించి వాళ్ళకి మనం ఐసీ యాక్టివిటీ ద్వారా వాళ్ళలో అవగాహన కల్పించి మరీ చేపిస్తున్నాం. అలాగే కొంతమంది హార్ట్ డిజీజెస్ కూడా ఐడెంటిఫై అయిన తర్వాత కూడా వాళ్ళు ఎటు పోలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి అవగాహన కల్పించి చేయిస్తున్నాం. అలాగే మేము హైదరాబాద్ పోలేము, చేయించుకోలేము, మా దగ్గర అంత సొమ్ము లేదు అన్న వాళ్ళకు కూడా మనం ఎంతో కొంత ఆర్థిక సాయం ఇచ్చి కూడా చేయించగలుగుతున్నాం. ఉంది, మీరు అన్నట్టు అవగాహన లేమి అనేది ఉంది, దాన్ని కూడా మనం మన టీమ్స్ వాళ్ళకి చక్కగా అవగాహన కల్పించడానికి అన్ని వసతులు ఉన్నాయి, చేస్తున్నారు.
1: చాలా సంతోషం శ్రీనివాస్ గారు. ముఖ్యంగా ఈ రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం ద్వారా ఒక పక్క ఆరోగ్య సేవలను అందిస్తూ మరోపక్క ఆరోగ్య అవగాహనను పెంపొందిస్తూ ఏ ఉద్దేశంతోనైతే ఈ పథకం ప్రారంభించబడిందో ఆ ఉద్దేశాలను లక్ష్యాలను నెరవేర్చే దిశగా మీ బృందం ముందుకు సాగుతోంది. ఏ ఉద్దేశంతోనైతే ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందో ఆ ఉద్దేశాలు సాకారం కావాలని ఆశిస్తూ ఈ రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమానికి సంబంధించి మన జిల్లాలో అమలవుతున్న తీరుతెన్నులను గురించి, సాధించిన ప్రగతిని గురించి మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: థ్యాంక్ యూ.
2: శ్రోతలు, మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఆదివాసీ గిరిజన భాషలైన గోండి, కులామి, లంబాడ లేక గోర్మాటి, మథుర భాషల్లో ప్రాచీన పౌరాణిక జానపద పాటలను వినిపించే కార్యక్రమం గిరిపదం. ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో పొద్దుమట్టు 6:20 ప్రసారం. వినడం మర్చిపోకండి. గిరిపదం ఆదివాసీ జానపద సంగీత కార్యక్రమం.

ಜೋರೈನ ಪಾಟಲ ಹೋರು. మీలోని జోష్కి మరింత జోష్నిచ్చే పాటను వినండి, ఫోన్ చేయండి. జోర్దార్ ముచ్చట్లు మాతో మాట్లాడుతూ మీకు ఇష్టమైన పాటను కోరినండ్రి. ఫోన్ చేయాల్సిన నంబర్లు 0873229050.

0: 8001 మరొక నంబర్ 2300 8001. గిప్పటి సంధి 8:45 దాకా ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినండ్రి.
1: ఊరు ఊరంటావేటయ్యా పద్దాక, ఏముంది ఊళ్ళో గొప్ప?
2: ఊళ్ళో ఏముందా?

మీరు వింటున్నారు హుషారు జోరైన పాటల హోరు. మరి ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఒక శ్రోతతో మాట్లాడదాం. హలో హలో హలో, లైన్లో ఉన్నారు, మాట్లాడండి. ఫోన్ చేశారు లైన్లో మాట్లాడకుండా. సరేనండి, మళ్ళొకసారి ప్రయత్నించండి. ఇప్పుడైతే ఒక పాట వినేద్దాం.

0: మీరు వింటున్నారు ఉషారు జోరైన పాటల హోరు. మరి ఇప్పుడు ఒక శ్రోతతో మాట్లాడదాం. హలో, నమస్తే అండి, చెప్పండి మీ పేరు.
1: నమస్తే, నా పేరు వజ్రపతి అన్న. నేను దివ్యాంగుల సంక్షేమ శాఖ సంఘం వైస్ ప్రెసిడెంట్. నేను మళ్ళా గ్రీన్లో ఆటోమేటింగ్ చేస్తాను.
0: సరేనండి, చెప్పండి.
1: దివ్యాంగుల సంఘంలో చేస్తాను
0: మేడం. రెండు పనులు చేస్తున్నారు.
1: అవును మేడం.
0: తిన్నారా మరి?
1: తిన్నాను మేడం.
0: చెప్పండి, ఇంకా ఏ పాట తింటారు?
1: బాబా సయ్యా మరదల సయ్య అని బాబా మరదల సినిమాలో పాట ఉంది కదా, ఆ పాట వేయండి మేడం.
0: సరేనండి, తప్పకుండా మరి.

0: नहीं नहीं
1: वे वे वो वे वो

0: మీరు వింటున్నారు హుషారు జోరైన పాటల హోరు. మరి ఇప్పుడు ఒకరితో మాట్లాడదాం. హలో,
1: హలో మేడం.
0: నమస్తే అమ్మా, చెప్పండి మీ పేరు. సుజాత, ఎక్కడి నుంచి? ఏం చేస్తుంటారు సుజాత గారు? పాట కావాలి. ఏ పాట వింటారు? అమ్మ రాజ్యం నుంచి. ఏ పాట? ఎవరు పాడగలరు అనే పాట వినిపిస్తాను తప్పకుండా. మరి మీరు పాడతారా ఆ పాటని? మీరు పాడతారా ఆ పాటని? పాడతారా? పాడండి. సరేనండి, చాలా చక్కగా పాడారు పాటని. మరి ఇప్పుడైతే మీరు కొన్న పాట.

మీరు వింటున్నారు హుషారు చోరైన పాటల హోరు. మరి మరొక శ్రోతతో మాట్లాడేద్దాం. హలో, నమస్తే సార్, చెప్పండి మీ పేరు. ఎక్కడి నుంచి నాగేష్ గారు? ఏం చేస్తుంటారు? వ్యవసాయం పనేనా? ఎలా ఉంది మరి ఇప్పుడు వ్యవసాయం? వర్షాలు పడుతున్నాయి కదా. ఇప్పుడు ఇప్పటికైతే మంచిగా ఉన్నాయి. ఏమేం పంటలు వేశారు? పత్తి, సోయా. కూర ఇంటి మందం కూరగాయలు వేసుకుంటారా మరి? అంటే మందులు, ఇప్పుడు చాలా కూరగాయలు మనం తినే కూరగాయలు రసాయనాలు మందులు వాడుతున్నారు కదా. మీ ఇంటి మందం అన్నా కానీ మందులు లేని కూరగాయలు పండించుకోవచ్చు కదా. అంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం కదా. అలా ప్రయత్నించలేదా ఎప్పుడు? మూడు రోజులకు ఒకసారి మందులు కొట్టవాడుతుందా?

0: పడతాయి ఇప్పుడు దిండానికి.
1: అంటే మందులు కొట్టకుండా కూరగాయలు పండవంటారా?
0: కొనుక్కోవడమే మేడం.
1: కొనుక్కోవడమే ఇక, అలా ఎప్పుడు ప్రయత్నించలే ఇక. మన చేనులోనే ఇట్లా కూరగాయలు పండించడం అనేది మీరు ఎప్పుడు చేయలేదు. చెయ్యండి, ప్రయత్నించండి. అంటే మందులు లేని ఆహారాన్ని తింటేనే కదా మనకి పానం అనేది మంచిగా ఉంటుంది. చెప్పండి, ఏ పాట వింటారు? అనురాగ దేవత చిత్రం నుండి ఏ పాట? సరే, మరి ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. ఇప్పుడైతే మీరు కొన్న పాట.

0: 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనసు నిండా. ఉషారు జోరైన పాటల హోరు. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినొచ్చు. ఫోన్ చేసిన నంబర్లు 0873229581, మరొక నంబర్ 2300081.

0: మీరు వింటున్నారు ఉషారు జోరైన పాటల హోరు. మరి ఇప్పుడు మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, చెప్పండి మీ పేరు.
1: నా పేరు అన్ములా మోహన్ మేడం. మరి ముండ్రాయి గ్రామం, సంగే మండలం, వరంగల్ జిల్లా.
0: చెప్పండి మోహన్ గారు, ఏం చేస్తుంటారు?
1: మేడం వ్యవసాయం పని చేస్తాం మేడం.
0: వ్యవసాయం పని చేస్తుంటారు. ఏ పాట వింటారు?
1: మాకు సిస్టీన్ సినిమా నుండి దేవుడు వారం అందిస్తుంది నిన్న కోరుకుంటాం.
0: చాలా అంటే అప్పటి పాటలను అడుగుతున్నారు. ఈ మధ్య కాలంలో కొత్త సినిమాలు చూడలేదా మరి?
1: చూడలేదు మేడం.
0: ఎక్కువగా అప్పటి పాటలే ఇష్టపడతారు అనుకుంటా. సరేనండి, ఇప్పుడైతే మరి మీరు కొన్న పాట వినేద్దాం. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మెట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇన్ని రోజులు ఫోన్లు ఎక్కువగా వాడడం వల్ల మానసికంగా దెబ్బతింటాము అని అనుకున్న వాళ్ళకి ఫోన్ల వాడకం వల్ల ప్రాణాలే పోయే ప్రమాదం ఉందని తెలిపే సంఘటనలు ఈ మధ్య కాలంలో జరిగాయి. అందుకే తప్పనిసరిగా తల్లిదండ్రులు పిల్లలకు కొన్ని జాగ్రత్తలు అనేటివి చెప్పాల. అందులో ఛార్జింగ్ ఉన్న సెల్ ఫోన్లను ఉపయోగించవద్దు. గట్లనే ఫోన్ను చాలామంది దిండు పరుపు దుప్పటి కింద పెట్టి ఛార్జింగ్ పెడుతూ ఉంటారు. అలా చేయొద్దని ముందే పిల్లలకి చెప్పి జాగ్రత్త పడాల. నాసిరకం లేదా దెబ్బతిన్న ఛార్జర్లను బ్యాటరీలను ఎక్కువగా వాడకపోవడమే మంచిది. ఫోన్ ఎక్కువగా వేడెక్కితే వెంటనే ఆ ఫోన్ని వాడడం ఆపేసి చల్లబడిన తర్వాత మాత్రమే ఆ ఫోన్ని వాడాలా. ఇక చిన్నపిల్లలు ఫోన్ను ఒంటరిగా ఛార్జింగ్ పెట్టడం లేదా ఆ ఛార్జింగ్ని తీయడం అనేది చేయకుండా పెద్దలు జాగ్రత్త పడాలా.

ఇది ఇయాల్టి హుషారు. రేపు రాత్రి 8 గంటలకు హుషారు కార్యక్రమంలో మరెన్నో జోర్దార్ పాటలు వింటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనసు నిండా.

ஆகாஷவாணி ஆதிலாபாத் வந்த பாயிண்ட் 2 FM மனசு நிண்ட. సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది సేపట్లో సమాచార సంధ్య ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. అలాగే 9 ఆంగ్లంలో వార్తలు 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: ஆகாஷவாணி ஆதிலாபாத் 100.2 எஃப்எம் மனசு நிண்டா. பாச ருஜுலு, ప్రముఖ కవి జరుక్ శాస్త్రి కవితా పంక్తులు ఇప్పుడు విందా. చదివినది ఎస్ రాజవర్ధన్.
1: జరుక్ శాస్త్రి అసలు పేరు జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి. నవ్య కవులలో పేరడి ప్రక్రియకు ఆద్యుడుగా ఇతన్ని పేర్కొంటారు. సాహిత్యపరంగా చేసే వెక్కిరింత, వేళాకోళం, సున్నితమైన హాస్యం, సుకుమారమైన చమత్కారం అనేవి పేరడి ముఖ్య లక్షణాలుగా చెప్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే పేరడి ఒక వ్యంగ్య కవిత. పేరుగాంచిన కవుల కవితా పంక్తులను ఎత్తుకొని వాటికి సరైన పదాలను వ్యంగ్యంగా జోడించి చెప్పడమే పేరడి కవిత్వం. కొన్ని సందర్భాలలో పేరడీలో వచ్చిన మాటల మూలార్థాలను వెతుక్కోవలసి వస్తుంది. ఆ మూలమైన మాటలు, వాటి అర్థాలు తెలిసినప్పుడే పేరడీ కవితను ఆస్వాదించగలుగుతాము. జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి తెలుగు, సంస్కృత, ఆంగ్ల భాషల్లో పండితుడు కనుక అతని మాటలను తెలుసుకోవడం కొంచెం కష్టసాధ్యమనే చెప్పాలి. ఆశ్వాసాంతం అనే కవితా పంక్తులను పరిశీలిస్తే సాధారణంగా భారత భాగవతాలకు ఆశ్వాసాలుంటాయి, చాప్టర్లు అన్నమాట. ఈ ఆశ్వాసాంతంలో కవులు తమ కులగోత్రాలను, వంశ పారంపర్యాలను పేర్కొంటారు. ఇవి గద్యరూపంలో ఉంటాయి గనక వీటిని ఆశ్వాసాంత గద్యలు అని కూడా అంటారు. కానీ ఈ పేరడి ఆశ్వాసాంతం కాదు, ఆశ్వాస అంతం, చివరి శ్వాస వరకు అని అర్థం చేసుకోవాలి. ఈ ఆశ్వాసాంతంలోని చరణాలలో చాలామంది కవులను, రచయితలను, ఇతరులను వ్యంగ్యంగా స్మరిస్తాడు జరుక్ శాస్త్రి. లలాటాన కుంకుమాగ్ని, భుజం మీద మబ్బుదుబ్బు, కాళ్ళ కింద కిర్రుచెప్పు, అంగోస్త్రం పొడుంకాయ, వ్యవధిలేని అవధానం, వెళ్ళిపోయింది. ఎవరి గురించి చెప్తున్నాడో శ్రోతలకు అర్థమయ్యే ఉంటుంది. తిరుపతి కవులుగా పేరుగాంచిన వారిలో చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారి గురించి ఈ పేరడి. శ్రీశ్రీ రాసిన జగన్నాథ రథచక్రాలు అనే కవితా పంక్తులకు ఇది పేరడి. వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ జగన్నాథ రథచక్రాలు అని శ్రీశ్రీ అంటే జరుక్ శాస్త్రి వెళ్ళిపోయింది అంటున్నాడు. ఛందస్సు కూడా అదే ఉండడం పేరడీకి ఆయువు పట్టు వంటిది అని దీని ద్వారా తెలుస్తున్నది. చెల్లపిల్ల పద్యావళి, చిలకమర్తి గయుడి కథ, వడ్డాది పానుగంటి, బావిలీలు బ్రహ్మ సమాజ్, తాటికాయ నీటికాడ, ఫుల్లుమూను టాటాలు, వెళ్ళిపోయాయి. చెల్లపిల్ల వెంకట శాస్త్రి పద్యాలిక లేవు అని చెప్తున్నాడు. అంటే చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారు స్వర్గస్థులైనారు. చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు రాసిన గయోపాఖ్యానం చిలకమర్తి గయుడి కథ అంటున్నారు. ఆ కాలంలోనే లక్ష ప్రతులు అమ్ముడైనాయి. అందులోని పద్యాలు పాండవోద్యోగ పద్యాలతో పోటీపడ్డాయి. ఇక వడ్డాది సుబ్బరాయ కవి, వీరిని వసురాయ కవీంద్రుడు అని కూడా అనేవారు. వారి రచన వేణీ సంహారమని పేరెన్నికగన్న గ్రంథరాజం. పానుగంటి సాక్షి రచనలు అందరికీ తెలిసినవే. వడ్డాది పానుగంటి బావిలీలు బ్రహ్మ సమాజ్, బావిలీలంటే చెవులకుండే పోగులు. బ్రహ్మ సమాజం వీరేశలింగం పంతులు గారిని ఉద్దేశించి చెప్పిన మాట. తాటికాయ నీటికాడ, ప్రతాపరుద్రీయం నాటకంలో యుగంధర మంత్రి పిచ్చివాడిగా పాడిన పాట అది. ఫుల్లుమూను టాటాలు, ఈ వాక్యం కన్యాశులకం నుండి తీసుకున్నది. ఫుల్లుమూను నైటట, జాసమీను వైటట, మూను కన్న మొల్ల కన్న నీదుమోము బ్రైటట అనేది గిరీశం కవిత్వం. ప్రచారిణి చింతామణి, గిరజాలు లాల్చీలు, టాగూరు పొడుగురైక, రిష్టువాచి రోషనారా, ఎంకిపాట హానిడ్యూలు, కాంతం కథ జలవైద్యం, డాల్ మోడ్జ్ గృహలక్ష్మి, లారెన్స్ లాంగ్ ఫెలో, సాయిబాబా ఫేవర్ లూబా, వెళ్ళిపోయాయి వెళ్ళిపోయాయి వెళ్ళిపోయాయి. ప్రచారిణి చింతామణి, పూండ్ల రామకృష్ణయ్య గారి అముద్రిత చింతామణి, ఆంధ్ర ప్రచారిణి గ్రంథమాల, బాలాంత్రపు వెంకట్రావు, ఓలేటి పార్వతీశం గారు పిఠాపురంలో నడిపిన సంస్థ అది. గిరజాలు లాల్చీలు అంటే భావకవులు, కృష్ణశాస్త్రి మొదలైన వాళ్ళు. ఠాగూరు పొడుగురైక, రిష్టువాచి రోషనార, రవీంద్రనాథ్ ఠాగూర్ పొడుగైన రవికలు తొడుక్కోవడం ఆనాటి ఫ్యాషన్. రిష్టువాచి అప్పుడే ప్రారంభమైంది. అంతకు పూర్వం నడుముకు కట్టుకునే వాచీలుండేవి. గాంధీగారి నడుముకొకటి కనబడుతుంది. రోషనార కొప్పరపు సుబ్బారావు గారు రచించిన నాటకం రోషనార. ఇందులో స్థానం నరసింహారావు గారు రోషనార వేషం వేసేవారు. ఈ నాటకాన్ని బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. ఎంకిపాట హనీడ్యూలు, ఎంకిపాటలను రాసిన వారు నండూరు సుబ్బారావు గారు. హనీడ్యూలు అనేవి ఒక రకమైన సిగరెట్లు. హనీ అంటే తేనె, హనీడ్యూలు అంటే తేనె బొట్టు వంటి సిగరెట్లు అన్నమాట. కాంతం కథ జలవైద్యం, డాల్ మోడ్జ్ గృహలక్ష్మి, మునిమాణిక్యం రాసిన కాంతం కథలు. జలవైద్యం ఆనాడు ఆయిల్ పుల్లింగ్ లాంటి ఒక ప్రత్యేకమైన వైద్యం ఉండేది. గృహలక్ష్మి ఏఎన్ కేసరి గారు గృహలక్ష్మి పత్రిక నడపడమే

0: కాకుండా ఆనాటి స్త్రీలకు గృహలక్ష్మి స్వర్ణ కంకణం అనే బహుమానాలు కూడా ఇచ్చేవాడు. తర్వాత కేసరి గారి ఆయుర్వేద మందుల్లో ముఖ్యమైనది లోద్రా. లారెన్స్ లాంగ్ ఫెలో, సాయిబాబా, ఫేబర్ లూబా, డిహెచ్ లారెన్స్ అని ఆంగ్లంలో ఒక రచయిత. చలానికి ఇన్స్పిరేషన్ ఆ రచయితనే అని చెప్తారు. తర్వాత లాంగ్ ఫెలో, హెచ్డబ్ల్యూ లాంగ్ ఫెలో, లాటిన్లో గ్రీకులో ఉన్న పురాణ గాథలను ఆంగ్లంలోనికి అనువదించిన రచయిత. సాయిబాబా గురించి చెప్పవలసిన అవసరం లేదు. పేవర్ లూభా, ఇది ఒక వాచ్ కంపెనీ. వెళ్ళిపోయాయి వెళ్ళిపోయాయి వెళ్ళిపోయాయి, ప్రజలెరుగని మనసెరగని సంచారం చూపించే, పరిమళాలు పలికించే, రాజ్యాజ్ఞులు రగిలించే యూబోట్, టార్పేడో, బాంబు దెబ్బ టార్నేట్, డాలీ బొమ్మ, మాడ్రే బొమ్మలొచ్చేశాయి వచ్చేశాయి. ఎడిత్ సిట్వెల్, ఎజ్రా పౌండ్, జీన్స్ జాయిస్, జిన్ కార్టో, పఠాభి కవి, ఫిడేల్ డజన్, పిఠాపురం యువరాజ, శ్రీనారాయణ బాబు, అశాంతిలో ఇంద్రకాంతి, పూరీలో పురిపండ, బెంగుళూరు హరీన్ చెట్టో, పరిమళాల సినిమాలు, మూడు కాళ్ళ మొగలిపూలు, పిల్లి కళ్ళు పాము చెవులు, సంగీతపు గడియారం, కెమెరాలు పంపు షూలు, అతి విస్మృత, అతిరాజిత, అతి పూజిత, అతి కామిత, అతి వాస్తవికారకారం, ఆహారం ఆచారం వచ్చేశాయి వచ్చేశాయి వచ్చేశాయి. పఠాభి కవి, తిక్కవరపు పఠాభి రామిరెడ్డి గారు ఫిడేలు రాగాల డజన్ అని కవితా సంపుటి తీసినాడు. అతని భార్య స్నేహలతా రెడ్డి, ఆమె మంచి చిత్రకారిణి, సినిమాల్లో కూడా నటించింది. పెళ్లినాటి ప్రమాణాలు మొదలైన తెలుగు సినిమాలతో పాటు కన్నడంలో కూడా మంచి చిత్రాలని వాళ్ళు నిర్మించినారు. చండమారుత, సంస్కార అనే చిత్రాలు, ముఖ్యంగా సంస్కారకు జాతీయ అవార్డు కూడా వచ్చింది. పిఠాపురం యువరాజు, రావు బహదూర్ రంగారావు, శ్రీనారాయణ బాబు అంటే శ్రీరంగం నారాయణ బాబు, అశాంతిలో ఇంద్రకాంతి, శ్రీశ్రీ కొన్ని రోజులు అశాంతి అనే పేరుతో ఒక పేపర్ని నడిపించినాడు. అందులో ఇంద్రగంటి హనుమశ్శాస్త్రి రాసేవారట. అందుకోసం శ్రీరంగం నారాయణ బాబును శ్రీనారాయణ బాబు, అశాంతిలో ఇంద్రకాంతి, పూరీలో పురిపండ, పురిపండ అప్పలస్వామి పూరీలో ఉండేవాడు అంటే కళింగాంధ్రలో, బెంగళూరు హరీన్ చెట్టు, హరీంద్రనాథ చట్టోపాధ్యాయ ఇతను బెంగళూరులో ఉండేవాడు.
1: ఇప్పటి వరకు భాష రుచులు ప్రముఖ కవి చిరుక్ శాస్త్రి కవితా పంక్తులు విన్నారు. చదివినది ఎస్ రాజవర్ధన్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: రేపు రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 15వ భాగంలో బేగం అక్తర్ గురించి విశేషాలు వింటారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్.
3: పీఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా ఫిలిం గానే. ఈరోజు ఈ కార్యక్రమంలో వర్షపు పాటల మధురమైన అనుభూతిని అందించే పాటల్ని వినేద్దాం. ముందుగా మంజిల్ చిత్రం నుండి ఈ పాట.
1: సబ్స్క్రైబ్.

తెలుగువారి జీవన సంస్కృతికి ఆధారభూతంగా నిలిచిన ఒగ్గు కథ, బుర్ర కథ, బుడిగి జంగం కథ, చిందు యక్షగానం, మందహెచ్చుల కథ వంటి జానపద కథన ప్రక్రియల్లో సాగే కథాగానాలను వాటి పూర్తి నిడివిలో వినిపించే కార్యక్రమం మన పురాణాలు. ప్రతి మంగళ శుక్రవారాల్లో రాత్రి 10 గంటంగా, ప్రతి శనివారం పొద్దుమట్టు 6:20 ఒక్కొక్క గాథ, ఒక్కొక్క చరిత్ర సంపూర్ణంగా వినగలగడం గొప్ప అనుభవం. వినడం మర్చిపోకండి. మన పురాణాలు

మీరు వింటున్నారు ఫిలిం గానే. ఈ కార్యక్రమంలో ఇప్పుడు ప్రముఖ హిందీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రమైన మోహ్రా చిత్రం నుండి ఓ పాట విందా. దీనికి రాజీవ్ రాయ్ దర్శకత్వం వహించగా గుల్సన్ రాయ్ నిర్మాతగా వ్యవహరించారు. ఇందులో నసీరుద్దీన్ షా, అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి మరియు రవీనా టండన్ ప్రధాన పాత్రలు నటించారు. మరి ఈ చిత్రం నుండి అయితే ఇప్పుడు ఒక పాట విందా. సంగీతం విజు షా అందించారు.

మీరు వింటున్నారు ఫిలిం గానే. ఈ కార్యక్రమంలో ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా ప్రపంచ సుందరి అయిన ఐశ్వర్య రాయ్ నటించిన చిత్రం గురు చిత్రం నుండి ఇప్పుడైతే ఓ పాట విందాం. శ్రేయ ఘోషల్ పాడినది

తెలుగువారి జీవన సంస్కృతికి ఆధారభూతంగా నిలిచిన ఒగ్గు కథ, బుర్ర కథ, బుడిగి జంగం కథ, చిందు యక్షగానం, మందహెచ్చుల కథ వంటి జానపద కథన ప్రక్రియల్లో సాగే కథాగానాలను వాటి పూర్తి నిడివిలో వినిపించే కార్యక్రమం మన పురాణాలు. ప్రతి మంగళ శుక్రవారాల్లో రాత్రి 10 గంటలకు, ప్రతి శనివారం పొద్దామట్టు 6:20 నిమిషాలకు ఒక్కొక్క గాథ, ఒక్కొక్క చరిత్ర సంపూర్ణంగా వినగలగడం గొప్ప అనుభవం. వినడం మర్చిపోకండి. మన పురాణాలు

రేపు రాత్రి 9:40 గీతం కి బహర్ కార్యక్రమంలో పాత హిందీ చిత్రాలలో పెళ్లి కూతురు నేపథ్యంలో వచ్చిన గీతాలతో రూపొందించిన కార్యక్రమం 3వ భాగం వింటారు. సమర్పణ అశోక్ కుమార్ గుప్తా.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891, మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ஆகாஷவாணி ஆதிலாபாத் 100.2 எஃப்எம் மனசு நிண்டா ஹிந்துஸ்தானி சாஸ்திரீய சங்கீதம். ఈరోజు పండిత్ బస్వరాజ్ రాజ్గురు గాత్రం విందాం. వీరు కిరాణా ఘరానాకు చెందిన ప్రముఖ భారతీయ హిందుస్థానీ శాస్త్రీయ సంగీత గాయకుడు. ఆగస్టు 24, 1920 కర్ణాటకలోని యాలివాల్లో జన్మించిన వీరు భారత ప్రభుత్వం నుండి 1975 పద్మశ్రీ, 1991 పద్మభూషణ్ పురస్కారాలు పొందారు. మరి ఇప్పుడైతే వీరి గాత్రం విందాం.

ఇప్పటి వరకు హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో పండిత్ బస్వరాజ్ రాజ్గురు గాత్రం విన్నారు. రేపు రాత్రి 10 గంటలకు మన పురాణాలు కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం న్యాకింపేట గ్రామానికి చెందిన పోలే అంజన్న బృందం చెప్పిన నల్లపోచమ్మ ఒగ్గు కథ 3వ భాగం వింటారు.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891. మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

మీరు వింటున్నారు మధురిమ ఆయన పాటను వినిపించే కార్యక్రమం. మరి ఈ కార్యక్రమంలో ఇప్పుడు మరొక మధురమైన పాటను వినేద్దాం. సీతారామ కళ్యాణం 1986 వచ్చిన ఈ సినిమాలో బాలకృష్ణ, రజనీ

0: జోడిగా నటించారు. కేవి మహాదేవన్ సంగీతం అందించారు ఈ చిత్రానికి. అలాగే దర్శకత్వం కె మురారి అందించారు. ఇక ఈ చిత్రంలో రాముడి విగ్రహాల కోసం రామాపురం, రాఘవాపురం అనే రెండు గ్రామాల మధ్య ఘర్షణతో జరిగే సంఘటనలు, ఆ సంఘటనల వల్ల ఎదురయ్యే ఎన్నో ఆటుపోట్లను ఈ సినిమా ద్వారా దర్శకులు శ్రోతలకి చూపించారు. మరి ఈ చిత్రం నుండి అయితే ఇప్పుడు ఒక పాట విందాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, పి సుశీలమ్మ పాడింది. సాహిత్యం ఆచార్య ఆత్రేయ.
1: చూడమ్మా, నేలా అంటే అలాను. ఎంత నేర్చినా,
2: ఎంత నేర్చినా,
1: శబాష్, ఎంత చూచినా,
2: ఎంత చూచినా,

0: కాదమ్మా, ప్రేమదాసులు కాదు, కాంతదాసులే.
1: కాదు సార్, ప్రేమదాసులే.
0: అయ్యో తప్పమ్మా.
1: తప్పదు సార్.
0: అంతేనంటావా?

మీరు వింటున్నారు మధురిమ ఆయన పాటని వినిపించే కార్యక్రమం. సతీ సావిత్రి భర్త ప్రాణాలు కాపాడుకోవడానికి యమధర్మరాజుతో పోరాడిన గొప్ప పతివ్రత. ఆమె ధైర్యానికి మరియు పాతివ్రత్యానికి ప్రతీక అని చెప్పాలి. ముద్రదేశపు రాజు అశ్వపతి కూతురు సావిత్రి దేశ సంచారంలో భాగంగా సావిత్రి అడవిలో తండ్రిని కోల్పోయి అందులైన తల్లిదండ్రులతో కష్టాలు పడుతున్న సత్యవంతుడిని చూసి ప్రేమించింది. నారద మహర్షి అక్కడికే వచ్చి సత్యవంతుడిగా సరిగ్గా 1 సంవత్సరమే ఆయువు ఉందని చెప్పినా కూడా ఆ సత్యవంతుడినే వివాహం చేసుకొని తర్వాత సత్యవంతుని ఆయువు ముగిసే చివరి రోజున సావిత్రి ఉపవాసంతో భర్త వెంటే అడవికి వెళ్తుంది. ఆ సమయంలో సత్యవంతుడు చెట్లు నరుకుతుండగా స్పృహ తప్పి పడిపోతే యమధర్మరాజు వచ్చి సత్యవంతుని ప్రాణాలు శరీరం నుండి తీసుకుని దక్షిణ దిశగా వెళ్తాడు. సావిత్రి వెనువెంటనే యముడిని అనుసరించి ఆమె భక్తి ధర్మనిష్టను చూసి ముగ్ధుడైన యముడు ఆమెను వెనక్కి వెళ్ళమని చెప్తాడు. సావిత్రి తన మధురమైన సత్యబద్ధమైన మాటలతో యముడిని మెప్పించి ధర్మరాజు ఆమెకు భర్త ప్రాణం మినహా ఏ కోరికనైనా కోరమంటూ వరుసగా వరాలిస్తాడు. ఆ వరాలలో తను మొదటిగా మామగారి అంధత్వాన్ని రాజ్యాన్ని తిరిగి ఇవ్వమని, రెండవ వరంగా తన తండ్రికి సంతానంగా ఒక సంతానాన్ని ఇవ్వమని, మూడవ వరంగా తనకు 100 మంది బలశాలులైన కుమారులను కలిగేలా వరం ఇవ్వమని కోరుతుంది. యమధర్మరాజు ఆ వరాలకు ఒప్పుకొనగా సావిత్రి భర్త లేకుండా నాకు 100 మంది సంతానం ఎలా కలుగుతారని, నాకు సత్యవంతుని ప్రాణాలు తిరిగి ఇవ్వమని పట్టుబట్టి సత్యవంతుని ప్రాణాలను తిరిగి సంపాదిస్తుంది. మరి ఈ కథాంశాన్నే ఇప్పుడు ఒక పాట రూపంలో వినేద్దామా?

ధర్మశాసనము నమలు చేసి విధి వ్రాయు ఆయువు చల్లగానే వేళ తప్పక ప్రాణాలు వెలికి తీసి మోసి కొని

చాలు అదరి బుస్తున లేచి పడగెత్తి పై బడు పాపరేళ్ళు అడుగు పెట్టిన తాలు ఒడలు జిల్లునలాగి నరములు కుదించునదుల నీళ్ళు గాలి దోలిన తాలు కదలి ధీయని కర్ణపుటములు ప్రేల్చెడి ముదిలెదు.

బేల పొమ్మికన్ చీమలు దూరని చింతడవులలో కాకులు దూరని కారడవులలో చీమలు దూరని చింతడవులలో కాకులు దూరని కారడవులలో లవోది బోమని అఘోరించిన లవోది బోమని అఘోరి

0: తము విడువవుగా చెప్పిన వినవు చెబుడాగిముడ పట్టిన పంతము విడువవుగా ఏమనుకొంటివి ఎవడనుకొంటివి ఏమనుకొంటివి ఎవడనుకొంటివి సముండను పాస ధరుండను కాలయముండను పో బేల పొమ్మికన్ పో పో బేల పో పొమ్మికన్ పో.
1: ఓహో, ఈమె సామాన్య స్త్రీ కానోపద సుమా. సాధ్వి, నీ కార్యదీక్షకు కడుంగడు సంతసించితిని. నీ పతి ప్రాణంబు దక్క ఏదైనా మరొక్క వరంబు కోరుకును ఇచ్చేదా? సరియా సరియా, రాజ్యప్రాప్తియు నేత్రదృష్టియు రెండునవ సంగీతిని పొమ్ము. వదలకవచ్చుచున్నది, ఇట్టి వరంబులెన్నియో సంగినను నా యమధర్మములకు భంగము వాటిల్లదు కదా. మరొక్క వరమిచ్చి లాలించి బుద్ధగించి ఊరడించి మరలించేదా? సావిత్రి, అబలవన్న ఆదరంబున మరొక్క వరంబి అని తగించి అది నీ పతి ప్రాణంబు దక్క. చాలు బాబానుల శత శతం అనుగ్రహించి సంతుష్టమై మరలి పొమ్ము.
2: ఒకటి నే కోరికి, రెండు నీవిచ్చితి, ముచ్చటగా మూడవ కోరిక చెల్లించకపోవట పాడియే ధర్మమూర్తి.
1: ఇది మా ధర్మస్ఫూర్తిలో ఉన్నట్టు లేదే. అయినను ఆఖరి కోరికని వాపోచున్నది అనుగ్రహించదా? సావిత్రి అడుగుము, అది నీ పతి ప్రాణంబు దక్క.
2: సంతానము చూసి ఏనను సంతసించు భాగ్యము ప్రసాదించుము.
1: ప్రసాదించింది నీ పొమ్ము.
2: ఇంకెక్కడికి పోయను?
1: ఏ
3: అమరులెటులైన సంతానం

మీరు వింటున్నారు మధురిమ. ఆయన పాటని వినిపించే కార్యక్రమం. మరి ఇప్పుడైతే నందమూరి తారక రామారావు గారు సావిత్రమ్మ జోడీగా నటించిన కుటుంబ గౌరవం చిత్రం నుండి ఓ పాట వినేద్దా. విశ్వనాథన్ రామ్మూర్తి సంగీతం అందించిన ఈ చిత్రం నుండి ఎస్ జానకమ్మ పాడిన ఓ పాట.

మీరు వింటున్నారు మధురిమ హాయన పాటను వినిపించే కార్యక్రమం. ఒకవైపు నవ్వులు, మరోవైపు మాయలు, మంత్రాలు కలిపి ఒక పాప ప్రాణాన్ని కాపాడిన జంతర్ మంత్ర మాయలోడు రాజేంద్ర ప్రసాద్. ఎస్వి కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్ సౌందర్య మాయలోడు చిత్రం ద్వారా శ్రోతల్ని ఎంతో అలరించారు. ఇక ఈ చిత్రం నుండి ఇప్పుడైతే ఓ పాట విందాం.

ఇది ఇయాల్టీ మధురిమ హాయన పాటను వినిపించే కార్యక్రమం. రేపు రాత్రి 10:30 మధురిమ కార్యక్రమంలో మరెన్నో హాయన పాటను వింటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనసు నిండా. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనస్సు నిండా. రేపు పొద్దుగల్ల 6:00 సంధి, రాత్రి 11:00 ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు పొద్దుగల్ల 6:10 ప్రార్థనలో శ్రీ కామాక్షి సుప్రభాతం ఇంటరు. పొద్దుగల్ల 7:15 అంబటాల సంగతులు కార్యక్రమంలో తిండితో మనం శీర్షికన చిరుధాన్యాలతో విలువ ఆధారిత పదార్థాల తయారీ, వాటిలోని పోషకాల గురించి పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రితో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు కేలెనిన్. నీటి వనరుల సంరక్షణ ప్రయోజనాలు, వ్యవసాయ రంగ విధాన నిపుణులు డాక్టర్ దొంతి నరసింహారెడ్డి ప్రసంగం ఇంటారు. కైత శీర్షికన కరిపే రాజకుమార్ స్వీయ కవితలు వింటారు. వీటితో పాటు రాత్రి 7:15 ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో వివిధ పంటల్లో చీడపీడల నివారణకు ముందస్తు జాగ్రత్తలు, ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్తో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు సిహెచ్ రమాదేవి. ఖరీఫ్ అపరాల సాగులో ముందుగా ఆశించే చీడపీడలు యాజమాన్యం గురించి వ్యవసాయ నిపుణురాలు యు సాయి ప్రసూనతో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు జి రవీందర్. వీరితో పాటు రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 15వ భాగంలో బేగం అక్తర్ గురించి విశేషాలు వింటారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. పొజమట్టు 6:20 గిరిపదం కార్యక్రమంలో తలమడుగు మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన ఆత్రం లక్ష్మీబాయి బృందం కోలం భాషలో పాడిన దేవ దేవింగ్ పాటలు మొదటి భాగం వింటారు. వీరితో పాటు మరెన్నో కార్యక్రమాలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనసు నిండా. సమయం 11:02 కావస్తుంది. ఇంతటితో ఇవాళ్టి కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపొద్దుగల్ల 6:00 100.2 MHz పై కలుద్దాం. జై హింద్.